0: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
1: ఈ మూసుకున్నప్పుడు అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
0: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
1: అదియే నిశ్శబ్దంలోని శబ్దము.
0: That is the sound in silence.
1: నీవు కేవలం నాలుకను బంధించినప్పుడు ఆ యొక్క శబ్దం అందులో బయలుదేరుతుంది.
0: When you don't talk any longer, you listen to the sound.
1: ఆ శబ్దమే బ్రహ్మము.
0: That sound is Brahma.
1: కనుకనే

0: The one of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి ఒక శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి,
0: శ్రమపడి
1: పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where its limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be rest.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క, విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకని స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనలీ తుర్య, విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ, నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్, ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి ఒక ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వీ గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 పేజీలు చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 పేజెస్.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 పేజీలు చదివావు,
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 పేజెస్.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 పేజ్.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో,
0: స్లీప్
1: అర్లీ, గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీ.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చర్చల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు.
1: ఐ హలో అంది, హలో అని అంతే.
0: రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4000 ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: బికాస్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా, యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్, వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోషపెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపున కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ఉడే మహితుడగును మనసు కుదిరినప్పుడే, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: The feeling, the form, the change, the color, power, or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: ప్రపంచమంతయు మనోమయమగుట చేత ఈ ప్రపంచమునందు కూడాను ఈ పంచ శక్తులు కూడాను ప్రభావితమవుతున్నది.
1: As the entire world is just an expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: The effect of the mind is highly powerful.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood.
0: సముద్రంలోని నీటి బిందువును ఒక్క రుచి చూచినప్పుడు సముద్రం యొక్క రుచి కూడాను మనం చూసిన వారమవుతాం.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: బిందువే సముద్రము, సముద్రమే బిందువు.
1: Drop is the ocean, ocean is the drop.
0: మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు.
1: Mind is the world, world is the mind.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: In this vast world, the population is beyond 500 crores.
0: రూపనామములందు భేదము ఉండవచ్చును.
1: There may be differences in name and form.
0: ఆహార విహారములందు భేదము ఉండవచ్చును.
1: There may be difference in food and habits.
0: కానీ మానవత్వమును భౌతికంగా చూచినప్పుడు మానవులందరూ ఒక్కటే.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: ప్రతి భౌతిక దేహమునందు కూడాను 5 రూపములు ఇమిడి ఉంటున్నవి.
1: In every physical body, there are 5 forms.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయమునందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: Tat meant God.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: Inquiry of God is true inquiry.
0: పరమాత్మ అనంతుడు.
1: God is infinite. Infinite, beyond all comparison.
0: కానీ అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: To know the infinite God, we have to pass through the path of infiniteness.
0: కనుకనే అనేక మార్గములను విభజింపచేసి నవవిధ మార్గములతో భగవంతుని తెలుసుకునేటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము.
1: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
0: Ravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu Smaranam.
1: Thinking of the Lord.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: 5 తన్మాత్ర. All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీను చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: దెన్ అబౌవ్ ఆల్ దేర్ ఇస్ లైఫ్ సోర్స్ మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ దీస్ 25 ఆస్పెక్ట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది యూనివర్స్ ఇట్ ఈస్ కాల్డ్ విశ్వుడు, రిలేటెడ్ టు విశ్వ యూనివర్స్.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: It is never a narrow individuality.
0: సమస్తి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: The human life is a composite, comprehensive aspect.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: So the physical body is called విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: The second, subtle body.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: The subtle body has 17 aspects.
0: పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండు చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: The 5 senses and then the 5 life principles in addition 15. In addition to that, the mind and intellect making a total of 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: The subtle body has these 17 aspects that are all brilliant, and therefore, as there is brilliance, it is called Taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: The results of good and bad are experienced by the subtle body.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, యాతనా.
0: అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము.
1: యాతన మెన్ ద బాడీ దట్ ఈస్ పుట్ టు సఫరింగ్.
0: ఇంకా మూడవది కారణ దేహం.
1: ద థర్డ్ కాజల్ బాడీ.
0: ఇది రెండు తత్వములతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ద కాజల్ బాడీ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది చిత్తము, ప్రజ్ఞ.
1: వన్ ఇస్ చిత్త, ద అదర్ ఇస్ అవేర్నెస్.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: as there is awareness, it is called prajnana.
0: దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called ప్రాజ్ఞ.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: The fourth one, super causal body.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్.
0: ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: This over mind has got its own form and self-effulgent.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: This is also called existence.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: The existence means the capacity to know one's own self.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానము మాత్రమే.
1: It's only the wisdom that will help us to know one's own self.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడాను మరొక పేరు.
1: Therefore it's also called awareness or ఎరుక.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానిని మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The physical, the subtle and the causal are all
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The waking state, the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: The true form is awareness.
0: సత్యము మూలము.
1: The basis of truth.
0: ఈ మరుపు స్థూలము.
1: This forgetfulness is gross.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాయి.
1: In these two states, one the forgetfulness, the other awareness, the divinity is same.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: ఎరుకు మరుపనకుండ జాగ్రత్త నిరతముగ స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్, ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ వన్ ద డివినిటీ దట్ ఈస్ దేర్ దట్
0: ఎరుకునందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: In the waking state, the dreaming state, in the deep sleep state, it is all inner and then it originates from within.
0: Prati padarthamulandu kudanu parartham antarbhutamai untunnadi.
1: In every object, there is a spiritual content.
0: Ee padarthame oka vidhamainatvanti drishti kalpitamainatvanti vastu.
1: The spirituality is the one which gives the name which you see, the matter.
0: Parartame shakti.
1: The paratha, the spirituality, is power.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: The matter and energy may appear to be different, but both are there that expresses in the world.
0: ఈ శక్తియే మూలము.
1: This power is the base.
0: పదార్థమే స్థూలము.
1: The matter is gross.
0: ఈ శక్తియే ఆధారము.
1: పవర్ ఈస్ ది బేసిస్.
0: పదార్థమే ఆధేయము.
1: ద మ్యాటర్ ఈస్ సపోర్ట్.
0: ఆధార ఆధేయములు రెండు కూడాను అవినాభావ సంబంధములే.
1: ద సపోర్ట్ అండ్ సపోర్టెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్
0: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: The entire nature is a kshetra, the field.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: The entire kshetra, the field, is conducted by the knower, the inner self.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: Without knower, there is no known.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: Without this kshetra, you cannot see the knower.
0: కనుకనే భగవద్గీత.
1: So భగవద్గీత
0: క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: Therefore in భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకుని సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రం
1: వితౌట్ నో దేర్ ఇస్ నో నోన్.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: వితౌట్ దిస్ క్షేత్ర యు కెనాట్ సీ ద నోవర్.
0: భగవద్గీత

0: sustenance and annihilation are out of the mind.
1: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని.
0: దిస్ బ్రహ్మసూత్ర సెట్ తత్ జలాన్.
1: తత్ అది.
0: తత్ దట్.
1: జా పుట్టటము.
0: జా బీయింగ్ బోర్న్.
1: లా లయముందటము. లా లయముందటము.
0: లా ఎన్హిలేషన్.
1: ఆన్ అభివృద్ధి కావటము.
0: ఆన్ డెవలప్మెంట్.
1: తత్ జలా.
0: అనగా
1: అందు నుండియే పుట్టి అందు నుండియే పెరిగి అందుయందే నీలమైపోతుంది.
0: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్. ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
1: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
0: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: దీనిని అక్షర పురుషుడని కూడా మరొక పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పురుష. The one of letters.
1: Aksharam.
0: Akshara.
1: Laukikaga aksharam anukunte nasanam kaanatuvantidi ani peru.
0: From the worldly point of view, akshara meant that which can never be killed.
1: Kshara anaga maarpu chendetuvantidi ani maroka peru.
0: Kshara means that which is changeable.
1: Ksharaakshramulu yokka tattame ee jeevitam yokka rahasyam.
0: The secret of life is the combination of both the changeable and changeless.
1: Ksharamayetuvantidi.
0: Body changes.
1: Atma aksharamainatundi.
0: The self is changeless.
1: Kani ikkada charakshramulu rendu kudanu okka padamunande kudani imidi untundi.
0: Therefore the changeable and changeless are contained in one word.
1: Aksharam anaga emiti?
0: What do you mean by aksharam?
1: Kevalamu nasinchinatundi kaadu ani kaadu. Nasinchi nasinchinatundi rendu yokka ekatvame aksharam.
0: Not that perishable and not perishable but both.
1: Aa అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ.
0: ఆమెన్ ద సెల్ఫ్ ఆత్మ.
1: తరా నశించేటువంటి నీకు దేహము.
0: తరా పెరిషబుల్ బాడీ.
1: నశించే దేహము నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
0: పెరిషబుల్ బాడీ నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
1: ఆ తర
0: ఆ అక్షర.
1: ఆ అనంతమైనటువంటిది.
0: ఆ దాటి
1: అమృతమైనటువంటిది.
0: That is eternal.
1: అమరమైనటువంటిది.
0: That is immortal.
1: క్షర అనిత్యమైనటువంటిది.
0: క్షర టెంపర్.
1: అశాశ్వతమైనటువంటిది.
0: ఎఫిమర్
1: అసత్యమైనటువంటిది.
0: That is false.
1: అసత్యమైన దేహము.
0: The body which is false.
1: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
0: It is in combination with all the truth.
1: క్షరాక్షరములు రెండు కూడాను ఏకమైనటువంటివే.
0: So both the aspects changeable and changeless are one.
1: కనుకనే అక్షరం అన్నారు.
0: So it is called అక్షరం.
1: ఈ అక్షరం నుండియే
0: out of this akshara
1: tejovantamainti yokka divyatvamu aavirbhavistu untundadi.
0: The effulgent divinity came out of that.
1: Ee tejovantamainti yokka tattvamunaku prakruti paramatma rendu kudunu ekame.
0: For this effulgent nature both are one. The prakruti
1: pratyekanga ledu.
0: Nature is not separate.
1: Prakruti endukudunu atma bhavam untundadi.
0: In the nature also there is self.
1: పరమాత్మ ఎందుకును ఆత్మ స్వరూపమే ఉంటున్నది.
0: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్.
1: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
0: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: ఇందు గలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ దేర్.
1: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
0: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
1: ఇది కూడాను చైతన్యమైనటువంటిది.
0: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ దీస్ టు ది హ్యూమన్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ రేడియన్స్.
1: ఇది ఇది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇది ఒక నిప్పు పెట్టె.
0: దిస్ ఈస్ ఎ మ్యాచ్ బాక్స్.
1: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
0: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
1: కానీ నా చెయ్యి కాలటం లేదు.
0: But my hands are not burned.
1: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
0: I keep it in the towel. It's not burned.
1: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
0: But here is match stick.
1: దీనిని మనం గీచినప్పుడు
0: when I strike it on the match box.
1: దీనిలో నిప్పు వచ్చింది.
0: Here you get the fire.
1: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్చుంది.
0: If I keep the fire on hand,
1: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
0: And the kerchief also gets burned.
1: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
0: ద ఫైర్ బర్న్స్ ది టవల్ అండ్ ఆల్సో ద హ్యాండ్.
1: కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులో పెట్టెలో ఉందా?
0: ఈజ్ దేర్ ద ఫైర్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్?
1: బాక్స్ లోనా ఉంటుంది అది నిప్పు.
0: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
1: పుల్లలోనా ఉంటుంది అది నిప్పు.
0: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్.
1: ఈ పుల్ల

0: ఆత్మతో రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుండాలి.
1: When the matchstick and the matchbox together,
0: అనగా పుల్లలో నిప్పులు అవ్యక్తంగా ఉండినటువంటి యొక్క తేజస్సు,
1: that light which is unmanifested,
0: యొక్క ఏకత్వం చేతనే వ్యక్తమవుతుండాలి.
1: Because of the unity of the two, it expresses outside.
0: కనుక మనస్సు అనేటువంటి దీనిలో తేజస్సు ఉంటుండాలి.
1: In mind there is radiance.
0: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుండాలి.
1: Within the heart there is radiance.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Because of the unity of the mind and heart, you can see the manifestation of divinity.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: The power in the mind is one.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: The power of the heart is one.
0: మ్యాచ్ స్టిక్స్ లో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: The power in the match stick is one.
0: మ్యాచ్ బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: The power in the match box is same.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: Both the powers must be unified.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: Then only you will find true divinity.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల,
1: here the match stick,
0: నిప్పు ఉంది,
1: here is fire.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే,
1: but if you soak it in water and strike it in match box, you don't get the fire.
0: నిప్పు రాదు.
1: You don't get any fire, no trace.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ నిప్పు పుల్ల,
1: this match stick,
0: నీళ్లలో ఉంచటం చేత,
1: as it dipped in water,
0: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
1: The power is lost.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాప్తమైన విషయవాసనలో మునిగటం చేత,
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం,
1: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్డ్ ఇన్ ది వాటర్. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it light?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థశక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal state.
0: అది వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination,
0: రావటం లేదు.
1: Even if strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశావు.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ యూ గెట్ ద ఫైర్ నౌ యూ డిడ్ గెట్ బిఫోర్?
0: అది విషయవాసనలో మునిగింది.
1: బికాజ్ ఇట్ ఇస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెన్సర్ ప్లెజర్.
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సెన్సర్.
0: కనుకని మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: యాజ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ డిప్డ్ ఇన్ సెన్సర్ ప్లెజర్, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: It's not possible to get away from
0: the sense. ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
1: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent,
0: yenni manu anubhavinchinappatikini,
1: in spite of all experience,
0: manasunu vishayamulo munchi,
1: keeping the wisdom,
0: jhanamulu, japamulu, yogamulu, tyana enni chesinappatikini, bhajanu chesinappatikini prayojanam ledu.
1: There is no use of penance, meditation, worship, there is no use at all.
0: Karanam,
1: reason,
0: idi kevalamu oka vidhamainatundi yokka shakti heenamainatundi sthitilo untundali.
1: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైన స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ టు బి ఇన్ ఫీలింగ్
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
1: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
0: దివ్యత్వమైన యొక్క తత్వంలో మనం చేరాలి.
1: వీ షుడ్ మర్జ్ in the nature of divinity.
0: Anityamu, anityamu ane satyanni gurtinchali.
1: We have to realize the truth that this is temporary, this temporary.
0: Manam anubhavistunnam aneka sukhamulu, santoshamulu.
1: We experience సో మచ్ ఆఫ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్
0: కానీ ఇవంతా ఎంతవరకు
1: హౌ లాంగ్ డు దే లాస్ట్
0: కేవలం క్షణికమైనట్టుగా రూపొందుతున్నాయి
1: జస్ట్ మొమెంటరీ
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి
1: వి సీ ద వరల్డ్
0: ప్రపంచం అనుభవిస్తూనే ఉంటున్నాము
1: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు
1: బట్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది స్పిరిచువాలిటీ ఇన్ దిస్ వరల్డ్
0: పశ్యన్ అపి చాన పశ్యతి మూఢో అనింది వేదాంత
1: ద వేదాంత సెట్ ద ఫూలిష్ వన్ సీస్ బట్ హీ సేస్ దట్ హీ సీస్
0: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్ వాంట్స్ టు సీ గాడ్
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్
0: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు
1: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
0: అతను ఎంత పిచ్చివాడు
1: హౌ మ్యాడ్ హి ఇస్
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు
1: హి సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్
0: చూడాలని ఆశిస్తున్నాడు
1: స్టిల్ హి వాంట్స్ టు సీ గాడ్
0: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ ఏ
0: మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చు
1: యు కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఫూలిష్ ఇస్ మ్యాన్
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తము జరుగుతుండాలి
1: ఎవ్రీ డే వీ సీ సన్ రైజ్ అండ్ సన్సెట్
0: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము
1: ఎక్స్పీరియన్స్ జాయ్ అండ్ థ్రిల్ అట్ ద టైమ్ ఆఫ్ సన్రైజ్ దానికి
0: సంబంధించిన కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము
1: హీ ఈస్ వెరీ హ్యాపీ దట్ హీ కెన్ గో ఆన్ విత్ ద డైలీ రొటీన్
0: పగలంతా శ్రమించి
1: వర్కింగ్ హార్డ్
0: సూర్యాస్తం జరిగిన తక్షణమే
1: అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్
0: తిరిగి ఆనందిస్తున్నాము
1: గెయిన్ ఈస్ హ్యాపీ
0: సూర్యోస్తం జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ హీ ఇస్ హ్యాపీ
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము
1: వి ఆర్ డిలైటెడ్ అబౌట్ ది సన్రైజ్
0: సూర్యాస్తమునకు ఆనందిస్తున్నాము
1: వి ఆర్ హ్యాపీ అబౌట్ ది సన్సెట్
0: నిజంగా సూర్యోదయ సూర్యాస్తమును మనం ఆనందించ తగినటువంటివా కాదు కాదు
1: ట్రూలీ స్పీకింగ్ ద సన్సెట్ అండ్ సన్రైజ్
0: విచారించదగినటువంటివి ఇవి రెండు
1: వన్ హ్యాస్ టు ఫీల్ సారీ అబౌట్ ఇట్ నాట్ టు ఎంజాయ్ హౌ
0: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తముతో కరిగిపోతూ ఉండాలి
1: ద లైఫ్ స్పాన్ విత్ ఈచ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్
0: జీవితం కూడా మనం మృత్యుకు సమీపిస్తుండాలి
1: ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ ఆన్ ద డిక్లైన్
0: మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా
1: వెన్ ఈ సో క్లోజ్ టు ద గాడెస్ ఆఫ్ డెత్
0: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
1: దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్
0: ఈ సూర్యోదయం సూర్యాస్తము మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం
1: హీ సో హ్యాపీ అబౌట్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీ రిసీవ్స్
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానం
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్
0: అతని ఈ విశ్వమును చూస్తున్నాం మనం
1: వీ సీ దిస్ యూనివర్స్
0: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము
1: వీ ఆర్ అఫ్రైడ్ బికాస్ వీ మే హావ్ టు లీవ్ ది వరల్డ్
0: ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూసి ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము
1: ఎట్ వన్ టైమ్ వీ నో ద వరల్డ్ ఇస్ టెంపరీ వీ వాంట్ టు సీ గాడ్
0: విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఈస్ ఇన్ ద వరల్డ్
0: విశ్వకల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ
0: నీ మనస్సు
1: యువర్ మైండ్
0: ప్రకృతి దృష్టిపై ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి
1: వెన్ ఇట్ ఈస్ టువర్డ్స్ ది వరల్డ్ ఇట్ అపియర్స్ ఎస్ వరల్డ్
0: పరమాత్మ దృష్టిపై మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది
1: ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ ఇట్ అపియర్స్ డివైన్
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు
1: సో ది మిస్టేక్ లైస్ ఇన్ ద విజన్ నాట్ ఇన్ ద క్రియేషన్
0: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ సైట్
0: నగను చూచినప్పుడు
1: వెన్ యూ సీ ది జ్యువెల్
0: ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము
1: యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ నెక్లెస్ ఇస్ బ్యూటిఫుల్
0: కానీ దృష్టి అంత కూడా నెక్లెస్ పైన ఉంటుండాలి
1: ఆల్ యువర్ లుక్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ది నెక్లెస్
0: మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది
1: వెన్ యూ చేంజ్ యువర్ వ్యూ దట్ ఇట్ ఈస్ గోల్డ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్
0: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి నగ ఉంటుండాలి
1: ఇన్ దిస్ నెక్లెస్ There is this jewel and also gold.
0: నగపైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుంది.
1: When you concentrate on the ornament, you don't think of the gold.
0: గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: కనుక దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టిలోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, you don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ వన్ ఇన్ డైవర్సిటీ
0: సూరదాస్ కూడా చెప్పాడు
1: సూరదాస్ ఆల్సో సెడ్
0: నిను గనుగొన్న గల్లమా కృష్ణ నిను గనుగొన్న గల్లనా
1: కృష్ణా కెన్ ఐ రికగ్నైజ్ యు?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట, అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట, నిను గనుగొన్నగల్లన్న.
1: ఇన్ ఆల్
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు. 84 లక్ష జీవముల.
1: యూఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ and bigger than the biggest among all the 84 lakhs of being.
0: Anayammula nadabayakunduvata,
1: without any separation any time.
0: Anuvu reenu tulakashtama modaluga,
1: right from the atom to the wood.
0: Akanda roopudavai velayiduvata, ninu ganugonna gallanna.
1: You exist in the infinite form. Can I recognize you?
0: Inde kaadu Krishna, ganamagu dongalalo gajadongavu ninu ganugonna gallanna.
1: Not only this Krishna, among all the thieves you are number one, thief number one.
0: ఎవరు ఈ దొంగలు?
1: Who are these thieves?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబు గల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: To join the company of the
0: పాము ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side and
0: దుర్వాసునైనా స్నేహంగా చేసుకోవచ్చును.
1: We can have friendship with దుర్వాస.
0: కానీ మచ్చరం అనేటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వన్ విత్ జెలసీ.
0: అతనే గజ దొంగ,
1: హీస్ ఎ బిగ్ థీఫ్.
0: ఆ దొంగ కూడా నీవే.
1: యూఆర్ దట్ థీఫ్ ఆల్సో.
0: అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూరదాసు.
1: సూరదాస్ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఫామ్.
0: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe is
1: a full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is out of the mind,
0: భౌతికంగా మానసికంగా తూలంగా మనం విశ్వసించడము, ఇది పెద్ద అజ్ఞానము.
1: To take this mind merely physical and mental plane and gross is a sign of ignorance.
0: Jagratalo neevu ee samaveshamulo palgoni swami yokka upanyasamunu shravanam chestunnattiga anubhuti vastundi.
1: Now in the waking state you have an experience that you are listening to swami's discourse.
0: Sapnavastha lopala neevu nee swagramamlo cheri nee grihastha dharmamlo nirvartinchukunnattiga neeku swapnam vastundi.
1: In a dream state you dream as if you are attending to your routine in your village.
0: Gaada nidravastha lopala మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: ఇన్ డీప్ స్లీప్ యుల్ హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ స్లీప్.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: దీస్ త్రీ పొజిషన్స్ స్టేట్స్ వేకింగ్ స్టేట్ డ్రీమ్
0: అనుభూతులు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వేరీ.
0: కానీ నీవు ఒక్కడే.
1: బట్ యు ఆర్ వన్.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking state. You are the very same in dream state. The one who has been placed in this state. The one who has been placed in this state. The positions vary, but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
1: The one you present in all the three states is omnipresent.
0: Present, present అని భావిస్తున్నావు.
1: We take the present.
0: కాదు కాదు, మూడు కాలములు యందు ఉండినటువంటి ఒక మూర్తివి నీవు.
1: You are the very form present in all the three times.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ముమూర్తి స్వరూపుడే.
1: So human being is this trinity.
0: Brahma, Vishnu, Maheshwara ముమూర్తులు అని భావిస్తున్నాము.
1: We consider this trinity as Brahma, Vishnu and Maheshwara.
0: Brahma అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
1: Brahma is creator.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర, the one who annihilates.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: The one who protects, sustains is Vishnu.
0: మూడు ఎవరుంటూ ఉన్నారు?
1: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
1: The pious nature.
0: రజోగుణమే బ్రహ్మ స్వరూపము.
1: The emotional is బ్రహ్మ.
0: తమోగుణమే ఈశ్వర స్వరూపము.
1: The dullness is ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ యందు ఉండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
1: As all the three attributes are in you, you are the very form of that distinction.
0: నీవు చెట్టుగా భావించకూడదు.
1: You should not consider that.
0: ఈ మూడు కూడాను మానవునికి అత్యవసరమే.
1: All these three are most essential
0: to man. కష్టములే నాకుండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: When there are no difficulties, you cannot recognize the happiness value.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
1: When there is no hunger, you cannot taste the food.
0: ఆకలి అన్నమును రుచి చూపిస్తుంది.
1: It's only the hunger that will show you the taste of food.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుంది.
1: It's only the difficulty that will make you the taste happiness.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: So never think that you should not have difficulty.
0: దుఃఖము మనకు కావాలి.
1: We need difficulties.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: The difficulties and the happiness are something like the sunlight and the shadow.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుందో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుంది.
1: Just as the sunlight and shadow are interrelated, the pain and pleasure are interdependent.
0: ఎండ ఒక్కటే.
1: The sunlight is one.
0: నీడలు వేరు వేరు.
1: The shadows are different.
0: దైవం ఒక్కటే.
1: God is one.
0: దేహములు వేరు వేరు.
1: బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: ఆన్ ద ట్రీ యూ ఫైండ్ ద సన్లైట్.
0: సూర్యుని తేజస్సు ఒక్కటే.
1: సన్లైట్ ఈస్ వన్.
0: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుండాలి.
1: బట్ ద షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
0: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్.
0: ఇన్ని వేరు వేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
1: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: సముద్రంలో లేచేటువంటి అలలన్నీ కూడాను వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
0: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of it.
0: ప్రతి మానవ తరంగములందు కూడాను ఈ సచ్చిదానందం ఉంటుండాలి.
1: In every wave of human being, there is three the aspects. సచ్చిదానందం.
0: కనుక సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు.
1: You are the very form of సచ్చిదానందం.
0: నీవు బిందువుగా ఉండవచ్చును.
1: You may be a drop.
0: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
1: Divinity may be ocean.
0: కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్స్ ఏ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: There is difference in the quantity, but quality is same.
0: మానవుని యందు ఉండినటువంటి దివ్యత్వము దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
1: The divinity in man and the divinity in God are one and the same.
0: దివ్యమైనటువంటి విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: The divine current is one.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: We decorate with many bulbs.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: There are differences among bulbs.
0: ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: The difference in the bulbs is due to the filament. Filament.
0: ఈ ఫిలిమెంట్ లోపల ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: We forget the differences in the filament of the bulbs. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite
0: and
1: light intensity.
0: అన్ని యందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: The divine power. The divine power, current is one and the same. There is only difference in the filament.
0: కనుకని మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకని ఇక్కడ ఈ కరెంట్ చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
1: Therefore, it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience this in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటాది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
0: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యూ విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్ డిమ్
0: గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
0: నీవు మూర్ఖుడు కాదు.
1: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
0: నీవు అజ్ఞాని కాదు.
1: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: నీవు ప్రజ్ఞానివి.
1: యు ఆర్ గాట్ ఆల్.
0: నీవు సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
1: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో.
1: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతే కానీ బల్బ్ అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
1: The nature of the mind should blossom within the heart.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమని అంటుంటారు.
1: People say you should have large
0: broad heart. Broad heart, just doctor degree, we operation just goes.
1: If you have broad heart,
0: broad mind.
1: Broad. If you have broad heart, doctor has to operate. You need broad mind.
0: Heart enlarge in the dentaru, edo operation dentaru. Broad mind kaavali.
1: Is not broad heart. You should have broad mind.
0: Heart, yepudu broad.
1: Heart is always broad.
0: Not this physical heart.
1: Not this physical heart. It is the spiritual heart.
0: Spiritual heart, sarvatra untundali.
1: Spiritual heart is everywhere.
0: సర్వత పాణిపాదం తర్వతో వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వర్తిస్తుంది. సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క స్పిరిచువల్ హార్ట్.
1: ది స్పిరిచువల్ హార్ట్ ఇస్ ఎవ్రీవేర్.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ బ్రాడన్ ఇట్.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
1: టు సీ దట్ వీ నీడ్ బ్రాడ్ మైండ్.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నెవర్ టు సేవ్ గాడ్
0: దీన్ని సంహరించాలి.
1: వీ షుడ్ కిల్ ఇట్.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ప్రొసీడ్ అలాంగ్ ద నారో పాత్. ఐ మైన్ మై
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
1: వీ షుడ్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్. ఐ మై ఫ్యామిలీ సొసైటీ కంట్రీ యూనివర్స్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: Then the divinity will shine forth with all its brilliance and radiance.
0: స్వస్థరూప సందర్శనం అని.
1: That is visualization of one's own self.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
1: This is called the divine spiritual force.
0: Infinite divine.
1: Infinite divine force.
0: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
1: We should become that infinite divine.
0: గా ఉంటున్నాం మనము.
1: We are in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
1: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
1: When we drink wine, you are
0: తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది.
1: And when you are in the divine, temporarily you will have devotion.
0: ఇన్ఫినిట్ డివైన్ గా ఉండాలి. మారినటువంటి డివైన్ రావాలి.
1: You should be in that state of changeless position.
0: అది మన యందే ఉంటున్నది.
1: That is within you.
0: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
1: You need not acquire it.
0: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to search.
0: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to summon it.
0: సహజంగానే ఉంటుండాలి.
1: It is in you naturally.
0: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to notice that
0: natural. ఎప్పుడు గుర్తించగలవు?
1: When can you know?
0: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
1: When you forget this gross, subtle and causal.
0: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
0: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే.
1: When we do all this,
0: super mind.
1: The super mind.
0: Higher mind.
1: Higher mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: తర్వాతనే divine.
1: Then divine.
0: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
1: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
0: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
0: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
1: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారు.
0: తప్పక దాన్ని ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
1: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి.
0: దేహముతో కూడా కూడినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
0: దేహముతో కూడినది మనస్సు.
1: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ.
0: మనస్సుతో కూడినది ప్రపంచము. సుఖ దుఃఖములు.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ యు కెన్ ఫైండ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
0: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
1: దే ఆల్ బైండ్ యూ, విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
1: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
1: How to reach over mind?
0: Kramakramina ee manavattu anedi patram pushpam phalam toyam ee naligintini samarpinchamani cheptani vedantam prabodhichindi.
1: Vedanta said you surrender, you offer these three, these four.
0: Bhagavantudu dharakalaka vastu mahanadulu kani leka adhikara sthitulu kani ee matram kudunu longeetundi vaadu kaadu.
1: God will never submit himself because of your position or authority.
0: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
0: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
1: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. Satyabhama wanted to own Krishna.
0: Kanakanaka vastuvaharadanta vesindi.
1: She offered all her property, the wealth and jewelry.
0: Bhagavantu vittugaledu.
1: But God didn't balance that.
0: Tirigi Rukmini vachi.
1: Later Rukmini coming.
0: Deeniki premane pradhanamu aneetundi oka gaana upadesham chesindi Satyabhamaku.
1: She taught the lesson of wisdom to Satyabhama.
0: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
1: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
1: సంజయ్ సహాని సెడ్ దట్ ది రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ద్రౌపది ఇస్ టు క్లెన్స్ దట్ వెసల్.
0: కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది.
1: బట్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఎ లిటిల్ బిట్ of the leaf is
0: noted. Krishna ani Krishna arpana chesindi.
1: Repeating Krishna's name she offered it.
0: Inta alpamaina Krishna arpana cheste kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
1: When such a small thing is offered,
0: arpitamu cheyaka
1: without offering
0: sampadana manam andukodaniki veele kaadu.
1: It is not possible to acquire wealth.
0: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
1: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
0: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన మొఖాన ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
1: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్ ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
0: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్.
0: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైనా కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
1: Kuchela also offered handful of wheat and rice. And Krishna
0: కనుకని భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
1: Therefore elders say when you go to the temple either you take the leaves or the flowers.
0: కానీ నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
1: Actually speaking there will be correct balance between the form and the name of Krishna.
0: Aithe Krishna roopamu form ga untundadi kanipistundadi kantiki Krishna naamamu kantiki kanipinchadu.
1: But you see the form of Krishna with the naked eye but not the name.
0: Kalpane Naradudu maroku upadesham chesadu Satyabhamaku.
1: Therefore Narada gave another teaching
0: Amma to Satyabhama. Amma Krishna sakara roopude untunnadu.
1: Krishna is in the very form.
0: Ee Rukmini nirakara naamamunu smariste naakochina aadayam enti?
1: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the problem? Satyabhama
0: naaku daanam chesindi.
1: Satyabhama offered all this.
0: Ee Krishnunu ammukoni nenu bratakali.
1: I have to sell out Krishna and live.
0: Kaabatti naaku edo okati phaltam raavali.
1: I should have some profit.
0: Ani cheppetappudiki appudu Rukmini cheppindi.
1: Then Rukmini said,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with the
1: Tulsi Dalam Vesindi.
0: Repeating Krishna's name, she gets that Tulsi.
1: Krishnanamam Krishnamanika Samanamaina Tookam Vachindi. Tulsi Dalam extra Tookam Ayipoyindi.
0: Then there is perfect balance, but this Tulsi leaf has become extra weight.
1: Kanukane Manam Patramo Pushpamo Palavanti Yemiti Deeni Arthamu.
0: So when we say the leaf, flower, fruit, what is the
1: significance?
0: The leaf is not of different
1: plant. They
0: are sure to decay
1: and fall.
0: This very body is the leaf.
1: Patramo. Idi Bhagavad Arpitamu.
0: This body, the leaf, is to be offered.
1: Pushpamo.
0: Then flower.
1: Adi Udaya Pushpamo.
0: That is the flower of the heart.
1: Phalamo.
0: Fruit.
1: Adi mano phalamo.
0: That is the fruit of the mind.
1: Toyamo.
0: Then water.
1: Ananda Pashpamale Toyamo.
0: The tears of joy.
1: Ivi manaku Bhagavantuniki arpinchavalsinatuvantivi.
0: These are to be offered to God.
1: Adi nijamainatuvanti antarathaniki sari ainatuvanti oka swaroopam.
0: This is the inner significance.
1: Ee vidhamainatuvanti oka jeevithanni భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: When we offer these things, we'll reach that stage of
1: overmind. కానీ ఈ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: But this devotion should never be part time devotion, it should be full time devotion.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you
1: తెల్లవారేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dying.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: Right from dawn to dusk we should be in divinity.
1: అది ఏ దివ్య దివ్యమైన భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లనే
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం ఉండగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్. వాట్ ఎవర్ యు మే డు,
1: నీ ఉద్యోగం చేసుకో,
0: డు యువర్ జాబ్,
1: విద్యావంతుడిగా నీవు చదువు,
0: యు స్టడీ,
1: నీవు అధ్యాపకుడిగా బోధించు,
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్,
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ద డ్యూటీస్ యు మే డిశ్చార్జ్, ఇఫ్ యు హావ్ ద ఫీలింగ్ దట్ దేర్ ఆఫర్ టు ప్లీజ్ గాడ్,
1: మనస్సును అరికట్టడానికి ఇదే మార్గము.
0: దిస్ ఇస్ ద ట్రూ పాత్ టు రీచ్ గాడ్.
1: ఈ దేహము భగవంతునిది.
0: This body belongs to God.
1: అనుకున్నప్పుడు ఈ దేహంతో పాప కార్యములు ఏ మాత్రము నువ్వు చేయవు.
0: When you have that feeling, you will never commit sin.
1: కనుకనే ఈ యొక్క దేహార్పితమైనటువంటి భావం అంటే అంతా భగవంతునిదే.
0: When you offer body, it means everything is divinity.
1: నా ధనము భగవంతునిదే.
0: My wealth belongs
1: అప్పుడు
0: to God.
1: నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిదే.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse
1: it. కనుక సత్యసాయి సంస్థల్లో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దాన్ని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the
1: extent necessary. మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: Never leave it on the plate and waste it. It means you are misusing God.
1: Don't waste money. God is wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుక ఈ ధనము,
0: this money,
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do good.
1: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది
0: ద థర్డ్
1: డోంట్ వేస్ట్ టైం
0: డోంట్ వేస్ట్ టైం
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్
0: టైం వేస్ట్ ఈజ్
1: కాలాయ నమః కాలకాలాయ నమః కాలగతనాయ నమః కాలాతీతాయ నమః కాల స్వరూపాయ నమః కాల నియమితాయ నమః అంత కాలమే
0: ఎవ్రీథింగ్ ఇస్ టైం గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడా నీ కాలమును వ్యర్థం చేయవద్దు
0: నెవర్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది
0: ఇఫ్ యు వేస్ట్ టైమ్ యు విల్ బి వేస్టింగ్ గాడ్
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ
0: డోంట్ వేస్ట్
1: అదే బ్యాడ్ లుక్ బ్యాడ్ హియర్ బ్యాడ్ టాక్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ యాక్షన్
0: Don't waste energy. That is bad talk, bad energy, bad look.
1: ఈ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీని అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: You are wasting all the energy in the body.
1: See no evil, see what is good.
0: See no evil, see what is
1: hear,
0: good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear
1: talk
0: what
1: no
0: good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk
1: think
0: what
1: no
0: is good.
1: Think no evil, think what is good.
0: Think no evil,
1: do
0: think what
1: no
0: is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: Thus you will be making proper use.
1: అది భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అది భగవంతుని యొక్క సాధన.
0: That is
1: అది భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనసు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్ వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే
1: మనసును క్రమక్రమేణా మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి
0: వీ షుడ్ ఫర్గెట్ ద వాగరీస్ ఆఫ్ ద మైండ్ వాట్ ఇస్ సాధన ప్రాక్టీస్
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: Writing is meditation. చదవటం మెడిటేషన్.
0: Writing is meditation. Reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కన మరొక అక్షరం ఏమిటి నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: ప్రాసెస్మును ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్
1: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్
1: కనుక నా లైఫ్ ఈజ్ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేయి
0: Have a feeling that life is meditation. Whatever you do, do it with concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి ఒక మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీవు హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: ఈ హరి వరి కరి మూడు చేతనే హార్ట్ డిజీజ్ ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three hurry, worry,
1: hurry, worry, curry.
0: Hurry, worry, curry.
1: కనుకనే మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to hurry, worry.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: will pothundi
0: then it will under control
1: appudu daarini manam ishtam ochinattu maarchukovachu
0: then you can change it as you wish
1: ante kaani manasunu maroka vidhamulo okalu dinni maarchukovalante ee asadhyamu
0: it is impossible to divert the mind otherwise
1: manaku manasattvam anekundi chaala sulabhamaina margamulo manamu ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి
0: there is every scope to take the mind to the over mind
1: level asadhyamale kaani ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్
1: ఇది చాలా సులభమైనటువంటిది
0: ఇట్స్ క్వైట్ ఈజీ
1: చాలా సున్నితమైనటువంటిది
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్
1: మానవుడు ప్రయత్నపట్టాలి
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్
1: ప్రయత్నం చేయటం వల్ల లక్ష్యమైన అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వర్ అరేంజైన కొన్ని మన హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం అంతర్జానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel
1: within. By
0: traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైస కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: యు గో విదిన్, యు డోంట్ నీడ్ టు వేస్ట్.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: యు డోంట్ నీడ్ టు వేస్ట్.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: ఫస్ట్ యు డెవలప్ ఇన్నర్ విజన్.
1: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: Merely don't develop
1: outlooks. మీ మనసు అంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్స్ విల్ మేక్ ది మైండ్ మంకీ.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: కనుక బాడీ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: కాన్షియన్స్ దాని నీవు కాన్షియస్ ని ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: వెన్ యూ ఫాలో ది కాన్షియన్స్ ఇట్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ beyond minded,
0: that consciousness is beyond mind.
1: ilanti atitamainti yokka manasika sthitini prati manavulu andukoni tama tama kartavyalu tam gurtinchi vartinchinappudu deshamlo samasyale untundavu, problems e undavu.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: Kanuka prapancham yokka shanti kuda meeru paatu padandi.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సు అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధన చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat naamam cheta,
0: with God's name,
1: hriyani nimpukondi.
0: Fill your heart.
1: Seva bhavam cheta,
0: the feeling of service,
1: shirasunu nimpukondi.
0: Fill your head.
1: Manavuniki kavalsinatundi rende rendu, okati head, okati heart.
0: Human being needs two, head and heart.
1: Ee head heart nu renditiki manchiga nimpukunte hand lo manchi work cheyali.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, త్రీ హెచ్వి, త్రీ హెచ్, హెచ్ హెచ్ హెచ్. ఇది త్రీ హెచ్, హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది త్రీ హెచ్. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి. నో, త్రీ హెచ్, హెచ్ హెచ్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
2: భజన బినా సుఖ శాంతి.

జనుల చేయించవచ్చు, తా చేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల బోధించవచ్చు, తా పోవచ్చు.

0: the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవి అన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ వన్ మైట్ హావ్ అకాంప్లిష్డ్ అర్న్డ్ నేమ్ అండ్ ఫేమ్.
1: ఉన్నత పదవిలో నిలవచ్చు.
0: హీ మైట్ హావ్ ఆల్సో ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ ఇన్ లైఫ్.
1: కానీ ఆత్మానందము లభించవలనన్న ఒక్క ఆత్మజ్ఞానమే అవసరం.
0: బట్ ఇఫ్ వన్ వాంట్స్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ, వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: అది లేకుండినా నహి నహి రక్షతే దుఃఖంకరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ విచ్ షోస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ విచ్ షోస్ ఇమ్మార్టాలిటీ ఇన్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇట్టి ఏకత్వమును గుర్తించినటువంటి యొక్క వ్యక్తికి మాత్రమే సర్వజ్ఞుడని చెప్పవచ్చును.
0: దట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఆమ్నిషియంట్ వన్ హూ రికగ్నైజెస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి సర్వజ్ఞత్వమును సాధించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడైన పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ a name of being a great
1: kalakarudu kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma gnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati shokamatmavit annadi upanishattu anaga shokamunu nivarana gavinchetuntedi నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకములు నిర్వృత్తి గావించలేనటువంటి యొక్క శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును, జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్, if they are not able to destroy the sorrow, they are all useless.
1: ee prapanchika vidyalanninu, ee prapanchika gnanam antai kudanu jeevanopadhi nimittame erpadinchuntivi.
0: All the knowledge and education relating to the world and knowledge of the world is only to earn one's livelihood.
1: Samasta jnanamulakunu mooladharamai samasta kalalakunu nidhi ayinatuvanti ee daivatvanni pondinappudu samasta vidyalu kodanu tanaku karatalamalakamavutayi.
0: One would be able to really get a master over all types of knowledge only when one masters the knowledge of Atma and Divinity.
1: Sarvashaktimayudu, sarvajnudu, sarvavyapakatvam vahinchinatuvanti daivatvanni pondetuvanti ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ది ఆల్మైటీ, ది ఆమ్నిషియంట్ అండ్ ది ఆమ్నిపొటెంట్ లార్డ్, దెన్ ఓన్లీ హీ వుడ్ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta Shuddhi labhinchetunte margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yukta shaktulu, deeniki sariyainatunte margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: Pavitra hudayalanu darshinchatamu, vaari charitralanu pavitramuga patinchatamu ityadi yokka karmala dwara kudanu chitta shuddhi yerpadutundi.
0: Visiting people who are sacred souls and serving them also helps in purification of the heart.
1: కనుకనే చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మ చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: పర్ఫార్మింగ్ గుడ్ యాక్ట్స్ అండ్ సేక్రెడ్ యాక్ట్స్ విల్ హెల్ప్ ఎ పర్సన్ టు ప్యూరిఫై ది హార్ట్.
1: ఈ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుంది.
0: త్రూ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
1: జ్ఞానాదేవత కైవల్యం, ఇది మోక్షములకు సులభ మార్గం.
0: అక్వైరింగ్ విజ్డమ్ ఈజ్ ద సేఫెస్ట్ పాత్ ఫర్ లిబరేషన్.
1: కనుక సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ and undertake service activity.
1: Aithe ee vidhamainatundi yajna yagadi karmalaku gaani pavitramainatundi pathanalaku gaani vidya avasaram kada.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Etti vidyalu manamu laukikamainatundi vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ekatvamunku bhinnamuga avinchutunnava anetundi satyanni gurtinchatam lopala ee vidyala yokka upayogamu jari povuchunnadi.
0: So one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: ఇఫ్ యు వాంట్ టు ఫాలో ది పాత్ అండ్ ది కరెక్ట్ పాత్, ఫౌండ్ ఫెయిత్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: ద రైట్ రాయల్ పాత్ ఈస్ ద వన్ ఇన్ విచ్ ఇట్ సేస్ ట్రస్ట్
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
0: హావ్ ఫెయిత్
1: faith and faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: Inaati vishwasamu ye maatram kudanu gaadamuga kanipinchatam ledu.
0: But unfortunately you don't find that kind of faith these days.
1: Swartha sapriyojana nimittam yerpadeetunte vishwasamule adhikamga kanipinchutunnavu kaani paraatmamainatundi paramaatma sambandhamainatundi ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: Vinadu Vishwasamu Pavitramanu Kolpokan Chetane Manavudu Yenni Vidhamainatuvanti Sadhanalu Chesinappatikini Yenni Vidhamainatuvanti Jnanamunu Arjinchinappatikini Ivi Kevalamu Nirupayogamulaga Roopondutu Unnavi.
0: Whatever type of austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: Yo mad bhaktaha same priyaha yavadu naku bhaktudiga unduno vade naku priyudu.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: Bhakti atyavasaramu.
0: It is necessary to have exclusive and all-inclusive faith.
1: Ee ananya bhakti ante emiti?
0: What is the meaning of ananya bhakti?
1: Ekkada paripurnamainatuvanti premano akkadane shraddha.
0: Where there is full faith, there is shraddha.
1: Ekkada shraddhano shraddhavan labhate jnanam akkada jnanam.
0: Where there is earnestness, there you get wisdom.
1: Ekkada nijamainatuvanti jnanamu akkada sadhana.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: Ekkada sadhana akkada sadhyam.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: Ee sadhyam annanu parama bhakti annanu ananya bhakti annanu okkate.
0: Sadhyam, parama bhakti, ananya bhakti, they all convey the same thing.
1: ఆత్మజ్ఞానమన్నను పరమాత్మ జ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు కానీ ఇది గమ్యము ఒక్కటే.
0: Whether it is ఆత్మజ్ఞాన పరమాత్మ జ్ఞాన ఆధ్యాత్మ జ్ఞాన their goal is the same.
1: ఇవన్నీ కూడా పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కానీ ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కానీ జాతి మత కుల వర్ణ లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే, వసుద ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? అండ్ హౌ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ధ్రువ? హౌ మచ్ ఆఫ్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్? హౌ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిడ్ విదురా హ్యావ్? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is scholarship is not required either.
0: దీనికి కావాల్సినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is required for this is pure and chaste love.
0: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము.
1: But today selfishness, unsacredness,
0: ఈ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం ఆత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with both, with all the three put together, then only one would be able to see God.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యము కాదు.
1: A person who is egoistic and who is showing, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with the sacred feelings.
0: దీపములు వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: Each according to his capacity can make an effort to acquire wisdom and knowledge.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: But for everyone, there are certain duties enjoined on him by the scriptures.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
1: One type of action which has to be performed is naimittika.
0: రెండోది కామ్య కర్మ అని ఒకటి.
1: The second one is kamya karma.
0: నిషిద్ధ కర్మ అని మూడవది.
1: The third one is నిషిద్ధ కర్మ.
0: ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది.
1: The fourth one is ప్రాయశ్చిత్త కర్మ.
0: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: every human being has to perform these four types of deeds and actions.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని భూములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్,
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanamu chandra grahanamu kodanu erpadutuntai alanti samayamlo manamu aa grahamulu shanti nimittamai cheseetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamainatunti okka manavulu samsara jeevitamunu gadipetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundi sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
0: vallaga iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetundi karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarastha sukhino bhavantu. Ee yuga yugamana nundi tarataramana nundi kudanu hindu jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: Ee vidhamainatundi vishala hrudayam chetane భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుంది.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ అర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: What do you mean by you
0: అనుకునే దీనికి సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ as to what type of life he is living.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండేటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివి కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్సులోకమే సర్వలోకములకు కూడా మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ విల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచం అంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles విచ్ విల్ గివ్ ది గ్రీన్ కలర్.
0: కనుకనే దృష్టిని బట్టియే సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేజ్.
0: మన నేత్రమును బట్టియే శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్స్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
0: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్ మైటీ లార్డ్ విత్ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
0: ఆప్తుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, is yajnas yaga or incidentally going to help you?
0: Svartham parartham isham param rendinti yokka cherikiga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhim pa hematarak vidya paramuna sukhim pa dhamma vidya.
1: The hematarak vidya, the education associated with world will give you joy in this world. అండ్ బ్రహ్మ విద్య
0: లౌకిక విద్యలన్నీ కూడాను ఇహమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
0: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమునకు కూడాను ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
0: కనుకనే కామ్యకర్మలనగా తనకు తన లోకమునకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని.
1: కామ్య కర్మస్ ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రిఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం, ఈ మార్గములన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద 3rd వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: Your mind depends upon the food that you take.
0: Karudare sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aharamulu poorthi nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirant should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu, mamsaharamu ityadi mattu padarthamulanni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: Yetti aharamu atti talampulu.
1: Your thoughts depend upon the food.
0: Kanukane manamu nishiddha karmalanuga manamu tyajinchavalsinatundi karmalu pratyekanga konni untunnavi.
1: Nishiddha karma therefore refers to the types of actions which you have to give up.
0: Idi ahara vihara nimittamai manu acharinchavalsinatundi pradhana kartavyamulu.
1: These are all things which are associated with the type of food and the type of habit that you have.
0: Nenu etti pravartanalo nenu untunnanu ani kalakatanu parichinchukovali.
1: One has to examine for oneself what type of behavior he has.
0: Nenu cheppina mataku kalakina talapuku naa pravartana sariga unnada leda ani chintinchali.
1: Is there synchronization between my thought, word and deed? One has to think for oneself.
0: Kani naa talampu evariki teliyadu kadani neevu maatalu yendu పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేశ్ ఎరుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్, అదర్స్ మే నాట్ బి నోయింగ్, బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు గట్టుదురా, చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: You may hide your thoughts from the world and worldly people, but the one who is established in your heart, he knows everything.
0: Lokanni vanchinchavachchu.
1: You may deceive the world.
0: Lokanni marugaparchavachchu.
2: యూ మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
2: యూ మే క్లోజ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
2: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
2: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
0: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్లేషించక వీలు కాదు.
2: యూ మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
0: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటి పవిత్రమైన భారతదేశము,
2: భారతీయ కల్చర్ ఇస్ వన్ విచ్ బిలీవ్స్ ఇన్ ది యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొంది, కర్మమునే చను, కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఃఖములకు కారణమిల్లను.
2: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఇస్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో, ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కారణం కర్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
2: ది లింబ్స్ ది యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
0: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్.
0: ఇది మితముగాను హితముగాను కూడా ఉండాలి.
2: ది సాత్విక్ ఫుడ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ప్రాపర్.
0: సాత్విక ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సాత్విక్ ఫుడ్ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఎక్సెస్.
0: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
2: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
0: జీవితము దీర్ఘ ప్రయాణం.
2: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
2: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ నాట్ బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మారినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
2: If you want to cultivate a piece of land, it is necessary to take weeds out first.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
2: After you remove the weeds, you have to plow the land and make it ready. Then only you can sow the seeds.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
2: Then only you will be able to reap the harvest that you have expected.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చు.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ నాట్ బి గివెన్ అప్ దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడా నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
2: It is in this context we will have to recognize that in day-to-day life, these nishiddha karmas, actions will have to be given up. Fourth one.
0: Idi kevalamu pariharathamai gavinchavalsinatundi.
2: This has to be performed for reaping certain fruits.
0: Manamu telisiyo, teliyako, enniyo vidhamulaina doshamulu, papamulu chesi untam.
2: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
0: Kalukuni viti papa pariharathamai manam gavinchavalsinatundi karmalu konni untunnavi.
2: In order to pay for and expiate these types of sins,
0: vitine bharatiya maharshulandaru kodanu taamu anubhavinchi aacharinchi aanandinchi lokaniki andinchipoyinatundi konni margamulu unnavi.
2: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what
0: possible. అనేక సాధనలో కూడా నువ్వు వాళ్ళు సాధించి శోధించి
2: they have entered into certain spiritual exercises, they have inquired into
0: మానవులకు అవసరమైనటువంటి యొక్క మార్గములు కూడా నువ్వు బోధించినారు.
2: They have also taught the certain things which are useful for man.
0: అవి ఏ పవిత్ర క్షేత్ర దర్శనములని పవిత్ర నదీ స్నానములని ఈ పాప పరిహారార్థమై కొన్ని నియమం నియమించుతూ పోయారు.
2: ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ యూ హ్యావ్ టు విజిట్ సర్టన్ సేక్రెడ్ ప్లేసెస్ పిల్గ్రిమ్ సెంటర్స్ అండ్ యూ హావ్ టు టేక్ బాత్ ఇన్ సర్టన్ సేక్రెడ్ రివర్.
0: దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
2: టు గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్. And if you were to touch the Lord, you would be able to
0: అప్పుడప్పుడు మనము మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యూ హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
0: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
2: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
0: కొంతమంది మొక్కులు కూడా కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
2: Some people would have taken vows in a very strange way.
0: Oh, Venkatramana Swami, నా కార్యము, నా బిడ్డలు పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయితేగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తానని మొక్కుంటారు.
2: One vow may be that he may say, if I get all prosperity, if my son passes in the examination and if everything goes well, well, I will bring my son to you, O Venkatramana.
0: ఇంకా ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
2: And offer the hair to you, they say, and on account of the effect of the kali, perhaps
0: పేపర్లో ఉంటుంది 10 లక్షలు లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
2: Another type of vow is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
0: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
2: When one undertakes such vow, what type of feeling do they have towards God? This has to be examined by us.
0: నీ 100 రూపాయల కోసం భగవంతుడు అక్కడ కాచుకొని ఉంటున్నాడా?
2: Do you think that God is waiting for your 100 rupees?
0: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantunaku nee vicheyatundi 100 rupayalu entadi?
2: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
0: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachedattu cheyi anega chesedevaru bhagavantude. Taane 10 lakhala taniki andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
2: Look at
0: ee enta telivu takkuva.
2: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God, who has got that capacity, where is the need for this 100 rupees?
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
2: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
0: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
2: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
2: This is not a proper prayer, this is not proper devotion either.
0: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
2: There is one most valuable thing which you have with you.
0: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
2: That is the valuable heart. You offer it to God.
0: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈస నాకు మరి దానిని అర్పించు మహితమూర్తి. పరగా వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిది నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
2: మీరా హ్యావ్ సెడ్ ద సేమ్ థింగ్. She says that, well, O God, whatever heart you have given, that alone I can offer to you. I don't have anything else. This is proper type of devotion.
0: Ichchini devar.
2: Who has given you?
0: Neeve.
2: It is you who have given.
0: Idi neeke arpitam chestunnanu.
2: I can offer that which you have given to you.
0: Kaani intati vivekam andariki kaligatam ledu.
2: But unfortunately all people do not have this kind of wisdom.
0: Gangalo nilchukuntaru, Godavarilo nilchukuntaru, Krishnalo nilchukuntaru, Keshavayana maha, Narayana maha, Madhavayana maha, Ganganilu gangake arpitam chestunnaru. తాను ఏదో వీడి తాతం సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
2: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
0: నీవు చేసేది ఏమీ లేదు.
2: యు ఆర్ డూయింగ్ నథింగ్.
0: నీవి కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంత తానే చేస్తాడు.
2: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్ వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
0: పసిబిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
2: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
0: కానీ అన్ని తల్లిపైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణమునకును ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
2: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
0: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
2: ఫర్ ఎన్ ఆస్పిరెంట్ హూ హ్యాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టోటలీ, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ హిమ్.
0: అయితే అందరికి ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి మనకు లభించడం లేదు.
2: బట్ ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ దిస్ స్టేట్ ఆఫ్ సరెండర్షిప్.
0: ఇది చేత కాదని కూడాను మనం నిరుత్సాహంగా నిస్పృహకు మన గురి కాకూడదు.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఫీలింగ్ డెస్పరేట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ యు
0: హావ్ ప్రయత్నం. మనం చేయాలి
2: వాట్ ఎవర్ వీ క్యాన్ విల్ హావ్ టు డూ.
0: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
2: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
0: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
2: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
0: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
2: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
0: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
2: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: శాస్త్రముల యొక్క సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్.
0: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
2: The goal of everything is only God.
0: Margamulu veru veru,
2: the ways are different.
0: Kani margamulu puraskarinchukoni bhagavantiki kudanu verani bhavinchukotam veritanam.
2: It is foolish to think that God is different because the paths are different.
0: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nandinchukoni dhanyulu kavadaniki tagina krishi manam cheyali.
2: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
0: Manam enno rakamulaina pushpamulato pooja chestunnamu.
2: We are worshiping the Lord with a different type.
0: Kontamandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
2: Some people think that they'll have to worship the Lord with rose.
0: Mari kontamandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
2: Some people think that they'll have to offer lotus flower.
0: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
2: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
0: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
2: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
0: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
0: సర్వభూతాంతరాత్మ,
2: ఎంటైర్ వరల్డ్ ఈజ్ సాచురేటెడ్ అండ్ పర్మియేటెడ్.
0: దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ that it is only the same God, the one God who is the resident of all hearts, how is it difficult to practice anything at all?
0: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
2: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ద యూనిఫైయింగ్ ప్రిన్సిపల్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
0: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
2: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
0: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
2: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్, బట్ సర్టన్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీ ఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
0: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
2: విత్ వాట్ ఎవర్ క్రూకెడ్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. హీ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
0: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ వన్ డస్, హీ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించి మానవుడు సమస్త జీవుల యొక్క ఆనందమును, సమస్త జీవుల యొక్క శాంతి సంతోషములను ఆశించడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
0: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
2: The yagnas and yagas are performed for the peace of the world.
0: Anaga emi, daivamunu prasannulu gavinchinappudu, prasannuni gavinchinappudu jagattanta prasannataga untadi.
2: The whole idea behind that is, if you can please God, the entire world is pleased.
0: కనుక దైవమును ప్రసన్నుడు గావించుకునేటువంటి యొక్క మార్గమే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
2: యజ్ఞాస్, యాగాస్ అండ్ సచ్ అదర్ సాక్రిఫైసెస్ ఆర్ ఓన్లీ మెథడ్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్.
0: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
2: దేర్ ఇస్ వన్ మోర్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
0: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
2: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ గివన్ ఎవ్రీథింగ్ టు దిస్ వరల్డ్.
0: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
2: The duty of a sadhaka is only to return what God has given him.
0: Aa arpitam cheyatam lopala kevalamu tana yokka aananda nimittamai arpitam chesinatte gaani taanu indiyo pedda tyagam chesinattu kaadu.
2: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
0: Laukika drishtilo maatramu manam edo bhagavantunaku arpitam chesinattuga manam bhavistuntamu.
2: In the worldly view, we think that we are offering something to God.
0: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
2: వీ గెట్ ది ఫీలింగ్ యాజ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఓన్లీ వెన్ వీ ఆఫర్. దీనిని
0: పురస్కరించుకుని ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినౌన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
2: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
0: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
2: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
0: సమాజంలో మనం ప్రవేశించాలి.
2: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
0: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
2: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
0: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
2: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది నాలెడ్జ్, హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
0: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
2: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
0: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
2: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
2: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
0: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
2: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
2: The individual, the society and the world are three forms of the same entity.
0: Anyonya aashrayalu,
2: they are mutually dependent.
0: Avinabhava sambandhalu,
2: there is integral relationship between them.
0: Kanuka
3: వ్యక్తి యొక్క ఆనందాన్ని మొట్టమొదట మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ద ఇండివిజువల్ హ్యాపీ.
3: ఈ ఆనందాన్ని మనం సమాజంలో నింపాలి.
2: వి హావ్ టు ఫిల్ ది సొసైటీ విత్ ది జాయ్ విచ్ ఇండివిజువల్ గెట్స్.
3: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
2: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
3: ఈ సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
2: Even when you fill yourself with the joy, it should not be selfish joy.
3: Kevalam tailam paina vesinatundi okka neeti pottu vale kaani leka neeti paina vettinatundi okka taila pottu vale kaani mana jeevitham ekaaki jeevithanga gadapakoodadu.
2: You should not live the life of solitariness and selfishness like a drop of oil in water.
3: Yavarni deshinchakoodadu.
2: You should not hate anyone.
3: Idiye Bhagavad Gita yokka saaramsham.
2: This is the essence of
3: advesha sarvabhutanam.
2: Don't hate any living being.
3: ఎవరు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్న వాడే.
2: Whomsoever you hate, you are hating yourself.
3: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెలు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
2: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
3: ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించాలి.
2: You must have the concept of
3: హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి.
2: You should broaden your heart.
3: అప్పుడే ఆ విశాల హృదయం నందే దైవం నివసించడానికి వీలవుతుంది.
2: Only in such a broad heart God dwells.
3: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
2: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిస్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
3: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
2: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్ దే హావ్ టేకెన్ ద షేప్ ఆఫ్
3: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
2: Words and mantras are not different from each other.
3: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swaroopanga roopondindi.
2: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
3: Taavu pettinatundi prati paadam kudanu oka punya kshetranga roopondindi.
2: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
3: Chuchina choopulu anni kudanu pavitramainatundi oka saundarya choopuluga maaripoyinayi.
2: Whatever looks are given, they all those looks will be sacred looks.
3: Karu sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
2: Everything becomes auspicious.
3: Sarvamunu sundaranga bhavistu vacharu.
2: Everything looks beautiful.
3: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
3: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
3: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
3: హృదయం శివం,
2: ఆత్మ ఈజ్ సత్యం,
3: మన భావం సుందరం.
2: హార్ట్ ఈజ్ శివం.
3: మన హృదయం నందే ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
3: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
3: మన దేహమే ఒక యంత్రము.
2: అవర్ బాడీ ఇస్
3: మన శ్వాసమే ఒక మంత్రము.
2: అవర్
3: మన హృదయమే తంత్రము.
2: అవర్ హార్ట్ ఈజ్
3: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
2: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
3: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవం అని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని నువ్వు లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరకు పోయి చేతిలో కాసులు, చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
2: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is the wrong thing. Instead of that, in our own breathing, 21,600 times a day, we repeat the real mantra, and that mantra of Soham Tattva.
3: మర్మం ఎరిగిన మరుని మిషంబులో మనసే వారికి గురుడండి. ద మొదట కంటే పెద్ద గురువు లేదు.
2: ద మొమెంట్ యు రికగ్నైజ్ ద సీక్రెట్, యువర్ మైండ్ బికమ్స్ ఎ రియల్ గురు ఫర్ యూ.
3: కనుక సమస్త శాస్త్రములు ఎందు కూడాను చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
2: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ దట్ యూ షుడ్ ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
3: ఈ కర్మకాండ ఎందుండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
2: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్
3: థింగ్స్ చేయక
2: వితౌట్ వేస్టింగ్ టైం.
3: కాయమును నిరుపయోగపరచక,
2: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
3: నిర్వర్తించి
2: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
3: సార్థకం చేసుకోండి,
2: శాంక్టిఫై యువర్ లైఫ్,

0: A person without purity of heart and mind, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchavalani aase galiginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aase galiginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chitta shuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kaadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principle.
1: Atma tattvannu kuda nutanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Veluguleni gadiyende vishakrimulainatvanti paamulu teellu pravesisthayi.
0: It's only in the dark room where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatvanti gadilo itti vishakrimulu pravesinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunanda paripurna prema unchinatvanti vaadu paripurnamainatvanti oka hruday prema hrudayudainatvanti vaaniki కామక్రోధ లోభ మోహము మాత్సర్యం అనేటువంటి అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ అవరెస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా పవిత్రమైన హృదయంగా ప్రేమమయమైన హృదయంగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatvanti aatma tattvamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కాని మరి ఏ పాండిత్యం వల్ల కాని మరి ఏ మేధాశక్తి వల్ల కాని లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస కబీరు సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: Ramakrishna Paramahamsa, Kabir, Suradas, what form of education they have had.
1: Entati medha shakti vari endundenu.
0: How intelligent they are.
1: Atanu panditulu kaaru.
0: He is not a scholar.
1: Paamarulo ati chinta adugunatundi paamarudu. He is Ramakrishna Paramahamsa.
0: Ramakrishna Paramahamsa is very very innocent.
1: Kaani atti paamarudainatundi Ramakrishna Paramahamsa yokka peru vishala ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have the purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phaltam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaramu.
0: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Neeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatundi okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: Kanuka sattvikamaina pavitramaina hitamaina mitamaina aaharamunu bhujinchatamu atyavasaram.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred.
1: Prachinakalam nandi maharshulu gramamulu visarjinchi pallalu visarjinchi kalanamullo jeevistu kandamooladulu bhujinchukuntu తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: మూవింగ్ అబౌట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ రామ అండ్ సీత, దే వర్ బ్లిస్ఫుల్ పార్టేకింగ్
1: ఆనందము ఆహారం నందు ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇస్ దేర్ ఇన్ ఫుడ్ దట్ వి
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థములు ఎందు కాని భౌతికమైనటువంటి విషయములు ఎందు కాని పంచపక్ష పరమాన్నములు ఎందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ నాట్ దేర్ in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: Daivam yokka sahaja srushtito koodinatunti yokka ee aaharamune phalapushpaarune vaaru bhujistu aanandani anubhavistu vachchaaru.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: Inka paaniyam,
0: then the
1: draagu neeru,
0: water.
1: Draagu neeru kudanu parishuddhamainatiga undali.
0: The drinking water must be pure.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: The major part of the water that we drink is excreted as urine.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: The subtle form of water that we drink is the life.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food, while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇట్స్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: varu maatrame taandava maatam kaakunda bhaktulu kuda nu taandava maadicharu.
0: They also made the devotees dance.
1: Bhaktulu maatrame kaakunda jagatune taandava maadicharu.
0: The whole cosmos danced as well.
1: Mauligul kedu

0: భగవత్స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానమే.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయి కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: Pushpam yokka vasanaku roopamu ledu.
1: The fragrance of a flower has no form.
0: Vasanaku roopamu ledu kani vasanu andinchetundi pushpaniki roopamu undi.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma,
0: ee aanandamuku roopamu ledu kani ee aanandanni andinchetundi yokka premaku roopamu undi.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: sukadam,
1: supreme happiness,
0: kevalam gnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam parama sukadam kevalam gnanamurtim.
1: That eternal bliss, ee moodinti
0: endu undinatundi oka aanandamu maraka prakrutamainatundi oka padartham endu kani prakrutamainatundi vishayam endu kani ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందు కానీ మనకి ఏ నాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీమ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షం అవుతుంది, ప్రవృత్తిలో మనకి ఏమాత్రం ప్రత్యక్షం కాదు.
1: దిస్ మేనిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking state, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖం తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the nature.
0: ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అది నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu led
1: there is no mind
0: prapancham ledu
1: there is no world
0: sukadukkamulaku levu
1: no pain or pleasure for that matter
0: manasu undinappude prapanchamu prapancham undinappude sukadukkamu
1: when there is mind there is this world when there is world
0: aa manasu ye vidhamga cheri povali
1: in what direction
0: rasa mind be saha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్ ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattam undaledu leka ye jeevattamu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu.
1: Bhagavan said earlier.
0: Mahabharata yuddham jarugutundadi chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okatoori parikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గ మధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథమును నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabho,
1: oh Lord,
0: Mahabharata yuddham chala ghoranga jarugutundadi.
1: That now the bitter war of Mahabharata
0: konni chanalopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Kanuka aa ratham raaka puramai naa pranaanni nenu samrakshinchukovatam kosamani nenu inta veganga velutunnanu.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Pranaanni rakshinchukovatam krimikeetikaadulu kuda untundadi, manavunike kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alu biddalu chudalaneetundi okka aasa krimikeetikaadulu kuda untundadi, manushulaku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among
0: insects? Tama kshemanga untundalaneetundi aasa krimikeetikaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like thing for happiness, prani
0: kudalu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: But a spiritualist says, "Oh foolish man, it is not the nature that you see, it is only God that you see."
0: విష్ణు కారకుడు, జగత్ కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్.
1: God is the cause, this world is the effect. That is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడా దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ ఎ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా దట్ మాస్టర్.
0: హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్
0: నో అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే. తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కానీ రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు, ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: Ayurarogyambu anavaratambundi paripurna balulagu varulaina.
1: One may be physically strong, endowed with a long life.
0: Satatambu japamulu tapamulu jeyuchu vedambulanu nerpu viprulaina.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: Yenatiki ee adhyatmika tattvamunaku.
1: They are no match to this spirituality.
0: Daiva bhakti elenide kaadu mukti.
1: Without devotion to God you can never attain liberation.
0: Intakannanu veredhi eruga paratu.
1: What more is to be conveyed?
0: Sadhu sadguna ganyulau vidyatulara vidyatunara.
1: This assembly of noble students.
0: Manam emo nerchukuntunnam anukunnam.
1: We think we have learned.
0: Goppa telivitetalu kalavar anukuntunnamu.
1: We think we are highly intelligent.
0: Nijamga telivitetalu kaliginatundi vaadu aa vidhanga bhavinchadu.
1: Truly intelligent man will never
0: telivitetalu lenatundi vaadu nenu goppa medhavini anukuntadu.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: Kanuka daiva preeti anetundi danni manam penchukunnappude ee jagatlo mana jeevithamu goppa ప్రకాశంగా ప్రకాశిస్తుంటాడు.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియల్లీ ది స్పిరిట్.
0: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ యు హావ్ ఫర్గాటెన్ ఆత్మ.
0: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపై ఉన్నటువంటి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగానే పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know the spiritual
0: thing. ఇటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు.
1: One foot on the nature, another on the divine.
0: మరి కొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category.
0: దాని వాసన కూడా వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలీష్.
0: ఎందుకంటే గాఢమైన పరిచయం పట్టింది, అజ్ఞానం అనే పరిచయం.
1: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం అనుభూతికి రాదు.
1: దేర్ఫోర్ దే డోంట్ రిలీష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: దేర్ఫోర్ దే ఆర్ థీస్ అండ్ థీస్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
0: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant, and the ascetic, and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with the divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every
0: creature. ఎంత అదృష్టశాలులకో ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born as
0: a human being. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest. The one of beauty and the one of fragrance.
0: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of a gem,
0: do you make use of the paperweight?
1: Therefore, he just considers rather cheap and makes use of it physically.
0: కాని నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఆత్మ ఆర్ ద సోల్.
0: నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన ధన పయో పయోరేమైని. నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable.
0: Idi evaru icharu?
1: Who gave it?
0: Idi kevalamu daivanugrahamtho labhyamainatundide.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ee market ku poyina ee shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Niniki master God e.
1: God is the master of this diamond.
0: కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
1: When once you surrender to God, you can
0: have ఈ రత్నం ఎట్లా ఉంటుంది తెలుసునా?
1: You know how it looks?
0: 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది.
1: It shines with all the brilliance of 1000 suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్లా ఉంటుంది తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: ఇఫ్ యూ కీప్ దట్ నెక్టర్ అమృత బై ది సైడ్ ఆఫ్ ద డివైన్ లవ్ ఇట్ విల్ బి ఇన్సిపిడ్ టేస్ట్లెస్.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: సో తులసిదాస్
0: వచనం మధురం.
1: The talk is sweet.
0: Nayanam madhuram.
1: The eyes.
0: Hastam madhuram.
1: Hand.
0: Hrudayam madhuram.
1: Heart.
0: Shravanam madhuram.
1: Ear.
0: Madhuradhipate madhuram madhuram.
1: He is the sweetest of all the sweets.
0: Nee yokka shravaname aananda madhuram.
1: In fact, listening to you is
0: nee yokka vakya madhuram ayinattundi.
1: Your very talk is sweet.
0: Nee yokka hrudayame madhuram ayinattundi.
1: Your heart is all
0: nee hastame parama madhuram ayinattundi.
1: Your hand is
0: anta madhurame.
1: Everything is sweet.
0: Nakasika paryantam kudanu sancharincheetundi samasta raktam kudanu madhuram ayinattundi.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: Itti satyanni gurtinchinatundi vyaktulu ee laukikamaina bhautikamaina prakrutamaina anityamaina ashashtamaina chalabanguramaina patti ee jagattuni evaru aashistaru?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: Kaani aa ruchi telinatundi vaadu ide aashistadu.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: Kaaranam emti?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వీ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్ అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.

0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi adi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace. Anta peace. Peace is here.
0: We say peace, but everything is pieces only. Peace is within.
1: Ee nijamainatundi oka shanti kosam prakuladetundi vaniki sarvamu labhyamai potayi.
0: In fact, if you just work for the true
1: peace, dhanam vaanni vetukuntu vastundi.
0: Money also will be after you.
1: Sampadanta vaanni vetukuntu vastundi.
0: The wealth and prosperity.
1: Bhoga bhagyamulanni vaanni vetukuntu vastundi.
0: All the pleasure.
1: Adhikara kirtulanni vaanni vetukuntu vastundayi.
0: The position of
1: power. Vetukanakkarledu.
0: Kaalu
1: kadapu daatanakkarledu. Kaivalimochi utti ollo padipothundi.
0: You don't need to step forward, the very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Then the bed vesukoni, air condition pettukoni, manchi pillolu vesukoni, mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emiti ee swargamu? Papa swargamu.
0: We think the heaven meant the Dunlop bed and air conditioned room.
1: Pancha bhautikamaina shariram anubhavistundi kaani neevu kaadu kada.
0: This heaven is experienced by this body, but not your true self.
1: Panchabhautikamu durbalamaina kayambu eppudu vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down, you know not.
1: Satavarshamula daka mitamu jeppiri kani. Satavarshamula daka mitamu jeppiri kani nammarada mata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: Balyam
0: faith in it. Either in childhood, or at an age,
1: mudiviyando,
0: old age,
1: musaliyando,
0: or advanced age,
1: urano, adavino,
0: the town or
1: farm,
0: or the midst of water. When you are going to die, you cannot say,
1: maraname nischayamu,
0: death is certain.
1: Dehamunnantalo tanu teliyavalayu.
0: While alive, one should know oneself. This is the thing we should know.
1: Manavatvanni manaku prasadinchadu devamu.
0: God has given this human life.
1: Manavatvanni visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta grandhalu chadutu pothe inga aashadinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane.
0: So,
1: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with
1: ఎప్పుడు ఎక్కడు ఏ క్షణమో.
0: When, where and what moment?
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: Anathudu kaadu, naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor law, and I have got a master, Sri Rama.
1: Athani gondabai ivvandene.
0: Rama has no master above him, you give him.
1: Anath naatha. Yavariki naathudu? నాథులకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కరవు ఏం చేయాల? రామ భజన కరు.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us ట్రెజర్ గాడ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్.
1: ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us డిశ్చార్జ్ అవర్ వరల్డ్లీ డ్యూటీస్. నేను
1: నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: Neevu manushi kaadu.
0: You are not a human.
1: Neevu todukkunna buskoti idi dehamu.
0: After all, the body is a vesture, buskoti.
1: Ilanti buskotulu enni marchinavo.
0: You might have changed a number of them earlier.
1: Idi kaadu. Death is the dress of the life ani.
0: Death is the dress of life.
1: Ee dehamuku neevu aashapadutunnavu.
0: You just rely by the on the body.
1: Neevu deham kaadu.
0: You are not the body.
1: I am God. Nenu Brahma. Aham Brahmasmi. Ee yokka vishayanni స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
1: యు బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టు ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టు ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Ye neeti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
0: After all, this education will lead you to argumentation but not the total knowledge.
1: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మజాయ్ పుట్ ఏ క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: పుట్ ఏ క్వశ్చన్ టు యక్ష.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు.
0: యక్ష
1: చదువు గల్గి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు.
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ ఇన్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: That is real yoga which has to be done with all the skill and the talent.
1: అది మనం తెలుసుకోవాలి.
0: That we have to know.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: We have to give up all
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: Bad habits.
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: Bad thinking.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: And God will run after you such a man who gives up the bad quality.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: The one who loves God will be loved by God much more.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ అడ్రెస్ టు పార్వతి.
1: చెప్పాడు
0: పార్వతి
1: నేను భక్తునికు రుణస్థుడయ్యాను అని.
0: గాడ్ సేస్ దట్ ఈస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
1: ఏమిటి రుణము?
0: వాట్ ఈస్ దిస్?
1: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: వాట్ దట్ హెస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ అండ్ నౌ ఐ షుడ్ పే హిమ్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ బై గ్రాంటింగ్.
1: ఈ ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18%, 14% ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు, ఇది 100%. అక్కడ ఒడ్డుతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఈస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడీ.
0: ఇట్ ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకమాడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కరుణాపైన లేదరోయి.
0: యూ కమిట్ ఎ సిన్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యూ బ్లేమ్ గాడ్ వెన్ యూ సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యూ కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి
0: అండ్ యూ జస్ట్
1: కాపాడు దేవుడు అనొచ్చు, దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యూ సే ఓ గాడ్ యూ డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యూ బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా హక్కు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో అండ్ సో ద నేమ్ యువర్ క్రిస్టియన్.
1: నువ్వు చెప్పుకునే నేను పలాని రామయ్య.
0: యు సే ఐఎమ్ రామయ్య.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్
1: ది దేహం. అనిత్యమైనటువంటిది.
0: ద బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్, వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యూ మే గో ఎనీవేర్.
1: దానిని విశ్వసించాలి.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: విత్ ద ఫీలింగ్ ద గాడ్ ఈస్ ఎవ్రీవేర్ వీ షుడ్ కీప్
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ షుడ్ బి క్లీన్ నీట్.
1: స్వామి ఉంటున్నాడు, స్వామి ఉన్న చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇదియే భూశుభ్రత.
0: స్వామి ఈజ్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
1: ఇంకా భావశుభ్రత
0: అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
1: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు,
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: కరుణాస్వరూపుడు,
0: అండ్ హీ నోస్,
1: ప్రేమ ప్రకాశకుడు,
0: అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్,
1: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
0: అండ్ హీ
1: అప్రమాణుడు,
0: బియాండ్ ఆల్ మెజర్
1: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్థితింటూ రావాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ కంపేర్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యూ మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మేనిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత
0: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is everywhere.
1: సేవలు అతనికి ఏది అవసరమో
0: వాట్
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్.
1: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: Therefore, what he needs, where he sleeps, where he sits, everything should be clean.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: స్థానమే లేదు.
0: There's no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకి స్థానం. సేవ చేయటము,
0: హూమ్ సో ఎవర్ యు సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు స్పిరిట్.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి, అదే దైవం యొక్క ఆనందము.
0: ఆల్ ద బ్లిస్ ఇస్ గాడ్.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: The eternal bliss you get from God.
1: అది ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. అది ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని వికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్
0: ఆఫ్ టైం. పి పి
1: త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిస్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడు అవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పశుపక్షి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దాన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీ ఈజ్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: Therefore, the good qualities will add to your strength.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: The life without character is lifeless.
1: మానవతా విలువలు యందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: The human values that constitute the character is the true strength.
1: ఈనాటి విద్యార్థులు యందు కాని యువకులు యందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: Kanuka manavatvanni guttimpa cheyalanukunnappudu ee seelamu athyavasaramu.
0: To recognize a true human character is very essential.
1: Idi ye manavata pradhanamainatundi gunam.
0: This is the chief human quality.
1: Ee naadu నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: ഉണ്ടായോ?
1: സ്റ്റുഡന്റ് ഹാസ് ടു ലേൺ ദീസ്.
0: കനുക ഈനാട്ടി ഗ്രന്ഥപരിചയമേ വിദ്യഗാ ഭാവിച്ചരാദു.
1: യു ഷുഡ് നോട്ട് കൺസിഡർ ടെക്സ്റ്റുവൽ നോളജ് ആസ് എഡ്യൂക്കേഷൻ.
0: സമാജ സുക്ഷേമാന്ന് ഗുർത്തിഞ്ചി ദേശം യൊക്ക ഭവിഷ്യത്തിനു ഗുർത്തിഞ്ചി വ്യക്തി യൊക്ക വ്യക്തിത്വാന്നി കൂടാനു വ്യക്തം ചെയ്യാലി.
1: വൺ ഹാസ് ടു എക്സ്പ്രസ് ഹിസ് ട്രൂ നേച്ചർ ഓഫ് ഹ്യൂമൻ ക്വാളിറ്റി, കീപ്പിംഗ് ഇൻ വ്യൂ ദ വെൽഫെയർ ഓഫ് ദി സൊസൈറ്റി ആൻഡ് ദ ഫ്യൂച്ചർ ഓഫ് ദിസ് കൺട്രി.
0: മാനവത്വം അനഗാ എന്തൊക്കെ പവിത്രമൈനതോ, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ ఫర్ ఎ మూమెంట్ ద సాంక్టిటీ అండ్ ద డివినిటీ, ద నోవెల్టీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవింప నేర్చియుండ ఇంత తెలివియు కలిగియు మానవుడు తెలివిలేక ఆ గుణములను నేర్చుకోలేకపోతున్నాడు.
1: బర్డ్స్ అండ్ అనిమల్స్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ దే అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ డజంట్ ఫాలో దట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్ ఆఫ్ ఆల్ ద
0: క్రియేషన్ దుర్లభం.
1: హౌ డు యూ సే దాట్?
0: ఆహార నిద్ర భయమైనదులందు పశుపక్షి మృగాదులకు మానవులకు ఎట్టి వేదములు లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, sleep, fear and procreation, there is no difference between humanity.
0: Manam narana adikam visheshah gnanena shunyah pasubhis samanah. Gnaname manavuliyandu pradhanamainatvanti okka netram.
1: Wisdom is the main eye gifted to mankind.
0: Ee gnana netrame lekundina pasuvuto samanam.
1: Without this eye of wisdom, he is just an animal.
0: Kanuka manaviki moodava netramu vidya.
1: Therefore, the third eye is this knowledge.
0: Itti pavitramainatvanti okka vidyendu seelame pradhanamainatvanti pranamuga bhavinchali.
1: In this sacred knowledge, we should consider character most important.
0: Enni vidham nenatvanti okka vedamulu chadivinappatikini shastramulu uchcharinchinappatikini mukhyamainatvantidi manavata vilavanu gurtinchadaniki prayatninchali.
1: We may chant and repeat the Vedic texts and all sacred texts, but we have to recognize the human values above all.

0: ఓ ఫూలిష్ మ్యాన్ ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడాను కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
1: ఈ నాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము సప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేసినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done, he keeps the self interest.
1: ఈనాటి మానవుడు స్వార్థమనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore you have to give up the selfishness and self.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయం నందు నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థం లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకెళ్ళ చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరార్థంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైనటువంటి విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
0: దట్ డే విన్ హీ ట్రాన్స్ఫార్మ్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇన్ టు పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానసిక సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణుచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీడ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రంలో దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హి డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కాని ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: He thought that to carry too much of luggage it would be a sort of a burden. Therefore he packed up into single one bundle.
1: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort.
1: But నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు.
0: Though he is a rich man, he packed up all the his requirements in one single bag.
1: కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశీ, మధుర, వృందావనము
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: He spent all the day time visiting those temples and involving himself in good activities.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: But during the night time when he wanted to take rest and sleep, well, he couldn't sleep at all.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: He was very much tired.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతయి కూడాను దేవాలయమును దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore in the daytime he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి యందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం
0: ద రీజన్
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు సంతోషములు ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ
1: లోపల దుర్గుణములు దుర్భావములు దుష్టేష్టలు దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విదిన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్
1: అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్
0: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్
1: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
0: ద పీస్ విదిన్ ఈస్ ద ట్రూ పీస్
1: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
0: Peace is not the one to be acquired.
1: లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: You can't get it by study.
1: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
0: You cannot receive from anybody.
1: నీవే శాంతి స్వరూపుడవు.
0: You are the embodiment.
1: You are the embodiment of peace.
0: You are the
1: embodiment. You are the embodiment of truth.
0: You are the embodiment.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should know this eternal truth.
1: కనుక శాంతి అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు యందు లేదు.
0: Either peace or bliss are not noticed outside.
1: Baita vastulu yende ee aanandam untunte manam enduku aanandanni anubhavinchakoodadu.
0: When these two are present in the outer objects, how is it that we don't experience
1: ఉంటున్నాయి కదా ఈ వస్తువుల వల్ల మనకు ఎందుకు ఆనందం లభ్యం కావటం లేదు?
0: So much of material available outside, why don't we experience?
1: కావలసిన వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉంటున్నారు కదా వ్యక్తుల వల్ల కూడా ఆనందం లేదు శాంతి లేదు.
0: We have many persons as friends, but we don't get peace or bliss.
1: వల్ల కానీ పదార్థముల వల్ల కానీ విషయముల వల్ల కానీ మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you'll never attain bliss either through a person or a
1: material
0: object. ఆనందం
1: ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందముల కోసం కానీ శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడో మనం ప్రయత్నించే చేయకూడదు.
0: You don't need to search for these two twin principles, peace and bliss.
1: ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: You cannot search for them.
1: ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది.
0: You have to see that they are born within.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: It can't be sought after.
1: తెలుసుకోవాల్సినటువంటిది.
0: It has to be known.
1: కనుకనే మనము మన యందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమం మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
1: పారదోలేసే బ్రహ్మని యందు ఆవిర్భవిస్తుంది.
0: Drive out this illusion, then Brahma, God will be there.
1: Brahma అనేటువంటిది ఏకతత్వమే.
0: Brahma is the point of unity. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: God is not two.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is one, which is referred as many by scholars.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is only one.
1: Not two, only one.
0: Not two, only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
0: హీ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
1: ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
0: గాడ్ ఇస్ లవ్.
1: ప్రేమనే ఈశ్వరుడు ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: ద సీక్రెట్ లవ్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
1: కనుకనే ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ది ఆత్మ ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొట గుర్తించాలి విద్యార్థులు.
0: యు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ allow this love to be diverted in different directions.
1: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: The stage of youth is not permanent.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds.
0: It's like a passing cloud that has come in between.
1: కనుక ఈ యవ్వనం అనేటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకోకూడదు.
0: Don't pride yourself because of the stage of youth and spoil your life.
1: ఈ యవ్వనం మహాపవిత్రమైనటువంటిది.
0: This stage is highly sacred.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనంను పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: You are spoiling this stage of youth which is sacred.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: For momentary happiness you are wasting simply the highly valuable things behind.
1: దీనినే శంకరుడు కూడా చెప్పాడు.
0: This is stage

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, the intellect is the sun that shine.
0: Indulopala mana thoughts anetunte clouds vastuntai.
1: We find the clouds of thoughts.
0: Amlo ee yavanam lopala thick thoughts vastuntuntai.
1: In the stage of youth
0: chala dattamainatunte meghamunu kurutuntai.
1: You find thick thoughts appearing.
0: Ee dattamaina meghamulu vachinappudu ee suryudu chandrudu kanipinchadu.
1: Because of these clouds you don't see sun and moon.
0: Enta kaalam kanipinchadu?
1: How long?
0: Enta sepu kanipinchadu?
1: To what extent?
0: Ee clouds anta kadiripoyi meghamule.
1: Clouds come
0: and go. Passing clouds.
1: They are passing clouds.
0: Konta sepu opiki pattuko.
1: Be patient for some time.
0: Adiye patience.
1: That is patience.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: You have to be patient.
0: తొందరపాటు ఉండకూడదు.
1: Don't be in a hurry.
0: Waste makes worry, so do not be in a hurry.
1: Haste makes waste, waste makes worry.
0: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: Never be in haste.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond peace.
0: శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
1: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఈ దేహం నుంచి
0: వచ్చేటువంటి అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: no,
1: of the inner being.
0: No, of the inner being.
1: They are the reflections of the inner being.
0: కనుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంతకును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore we have to put under check all those present within.
0: అది ఏ నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనిని క్రియాయోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియాయోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
0: వీటిని అరికట్టినప్పుడు పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: Meerundi kuda nu samajanni marinta unnata sthitiki teppinchali.
1: You should see that the society will progress to a noble height.
0: Ee samajam anetundi chaala astavyastanga untundadi.
1: The society present day is full of confusion.
0: Kaaranam emiti?
1: What's the reason?
0: Samajamlo prati vyakti kuda nu okadanito okati polikaga jarugutundadi.
1: Because there is a continuous comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
0: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈ సమాజం అనేటువంటిది అంత ఇమిటేషన్, ఇమిటేషన్, లిమిటేషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో జరిగిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకుందామంటే ఉద్యోగ నిమిత్తమే మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ, యోగ ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే, యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: Udyoga. You should enter, step into the field of yoga,
0: spiritual practice.
1: And you should achieve success. What is this yoga?
0: Sevane yogamu.
1: Service to society is yoga.
0: సమాజ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond service.
0: ఆదర్శవంతమైనటువంటి సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలంగా విస్తుంది.
1: While serving society you lose all your ego.
0: అహంకారమే మానవుని అతపతనంగా ఆవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ యు విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్టెడ్
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: The bliss is the result, consequence to your
0: action. What more
1: do you expect?
0: That is Bhagavad Swarupam.
1: That is divine.
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: It's the one of wisdom.
0: Dvandvatitam.
1: It's non-dual.
0: Gagana sadrusham.
1: It's ethereal.
0: Yogi yutyanagamyam.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Trigunarahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: ఇది యోగానందం.
1: This is the bliss
0: of yoga. ఇది అద్వైతానందం.
1: Non-dual.
0: ఇది ఆత్మానందం.
1: This is the bliss of the self.
0: ఇది ఆత్మానందం ఎవరితోనో పుచ్చుకునేటువంటిది కాదు.
1: Such bliss you cannot receive from anybody.
0: అది సహజమైనటువంటిది.
1: It's quite natural.
0: అది నీ సొంతమైనటువంటిది.
1: It's your own.
0: అది నీ own property.
1: That's your own property.
0: ఈ own property ని విడిచిపెట్టి
1: you give up your own property.
0: ఎవరి property కోసమో నీవు ప్రాకులాడుతున్నావు?
1: You want others property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: మనది మనకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్. యు
0: హావ్ దిస్ ప్రాబ్లమ్. మనకు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇట్.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: ప్రపంచమంతా మనలో నిమిడి ఉంటుండాలి.
1: ది హోల్ వరల్డ్ ఇస్ ఇన్ యు.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: దెన్ వై డూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అవుట్
0: సైడ్? ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడా నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ దట్ సినారియో ఇన్ ది వరల్డ్ ఇస్ just out of you only.
0: కన్నును మూస్తే ఏమీ కనిపించదు.
1: When once you close your eyes, కన్నును
0: తెరిస్తే సర్వము కనిపిస్తుంటుంది.
1: When you open your eyes,
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడ నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
1: So all the scenery outside is just out of your eye.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know his own nature.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హీ అండర్టేక్స్ ట్రావెల్ టు ద లక్స్ ఆఫ్ మైల్స్ ఫ్రమ్ స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హీ డజంట్ గో విత్ హిమ్.
0: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
1: హీ డజంట్ గో
0: బయట ప్రయాణం జరుపుతున్నాడు.
1: హీ మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
0: నీవు అరే ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
1: గో విత్ హిమ్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంతా ఎక్కడ నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ వేర్ డస్ ఇట్ కమ్?
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్
0: యు సీ మెనీ. చూస్తున్నాం మనము.
1: ఎక్స్‌పీరియన్స్
0: కానీ మేలుకొన్నప్పటికీ ఏది లేదు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది నైట్ డ్రీమ్.
1: That is the night dream.
0: ఇప్పుడు పగలపూట మనం అందరిని చూస్తున్నాము.
1: డే టైమ్ వి సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వి డు ఎవ్రీథింగ్.
0: అన్నిటిని అనుభవిస్తున్నాము. కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వి డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్. దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ఇస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ది నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీ ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీ ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అంటే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్, దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీ ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యు ఆర్ దేర్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
0: హం సో నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాడు ఎంతో బోధిస్తున్నాడు.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచర్స్ యూ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
0: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
0: పౌలు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
1: యు ఫాలో అదర్స్,
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
0: తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బిలీవ్ ఎనీబడీ? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దట్ దీని వల్ల సెల్ఫ్ సాక్రిఫైస్
0: రియలైజేషన్ జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్.
0: ఈ ప్రేమని నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్. అపవిత్రంలో
0: నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్ ది సీక్రెట్ పాత్.
0: అపమార్గంలో ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ది రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే.
0: ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమ తత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్
0: ఒక్క దైవ ప్రేమ అణుమాత్రమైన మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిటీ.
0: బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యూ
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: All the poverty of Kuchela was completely taken out because of the fistula of wheat and rice.
0: కణమాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: With the divine grace a little you can achieve.
0: కణమాత్రం ఉంటే చాలు.
1: A fraction is enough.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఏమీ లేదు.
1: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెన్ నాట్ అకంప్లిష్.
0: శత్రువు కూడాను మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్. దూరం
0: కూడాను సమీపులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ అట్ డిస్టెంట్ కమ్ క్లోజ్.
0: సంయోగులు కూడాను సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాస్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ today the whole world is in misery.
0: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love between
0: children. అన్నతమ్ములకు ప్రేమ లేదు.
1: There's no love among brothers.
0: భార్య భర్తలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ఈ ప్రేమ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలము ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our
0: life. అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything
0: art is outside, heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఉంటుంది అది భగవంతమైన బలమైన ప్రేమ.
1: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.

0: జగత్ సర్వం దైవాదీనం, జగత్ సర్వం ఓంకారం తత్వమాసితం, తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం, జగత్సర్వం సత్యాదినంచు దేవతం, తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naati samajamunaku ramayanam atyavasaram.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: Itti sthitilo ramayanamu anni rangamulu yendukodanu aadarshanni andinchetuvanti oka pavitramaina charitra.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ee vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
1: How children should grow in an ideal way.
0: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకూడను మనకు కానరావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి.
1: How
0: కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్డ్ టుడే.
0: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
1: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
0: గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి.
1: The courtesy and respect are totally gone.
0: కానీ స్వేచ్ఛ మితి వీరినది.
1: We find the freedom is more and more.
0: పరేచ్ఛకు విరుద్ధమైనది.
1: It's quite against the other's feelings.
0: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగములు యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
1: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
0: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రమూ చేయటం లేదు.
1: టుడే పేరెంట్స్ హ్యావ్ నాట్ నోటీస్డ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
0: ఏదో 5 సంవత్సరములు వచ్చే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపను ఏ విలేజ్ స్కూల్ లోపను చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
1: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
0: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: In fact, for a child, a home is the first school of learning.
0: ఆ పాఠశాల యందు పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
1: There, the child is taught how to respect elders, how to speak truth.
0: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
1: How to follow dharma, how to speak truth are taught at home.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: There in the school, how one should behave.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
1: How one should respect one's own teacher.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: How to conduct, how to mingle among friends.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: Nobody is bothered about these aspects of life.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
0: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
1: We should also take into cognizance the regulations of the institution.
0: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
0: ఈ విధమైనటువంటివి సత్యంత్యమైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: నామము నామిని చూపుతుంది.
1: The name will direct you to the person.
0: నామరూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: The name and form speak of the conduct, the behavior.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: These two aspects must be realized, understood in full and practiced in life.
0: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
0: పరుదోబుకొని దేహ బాధ తీర్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
1: They will consume the food in a limited way, in a palatable way.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
1: They go to school in all humility and learn.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: Never move about in rain.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: Never be anywhere near.
0: దరి నుండి నీయకు దానకీడగును. దరి నుండి నీయకు.
1: Never be anywhere near that.
0: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
1: And then participate in games, run well.
0: సరియైన వేళలో సలుపుచునుండా.
1: If you act at the right moment,
0: పై రీతులన్నీ పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు.
1: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథనకు లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ 4 సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణం నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: Dasharatha, I have determined to conduct a sacred ritual for the Vishwamitra, approach Dasharatha to safeguard and protect the sacred ritual, yajna.
0: Dasharathudu gauravinchi, unnata ashramam nasangi, meeru vachina kaaranam emiti ani telupamani prarthinchadu.

0: సంకల్పించారు.
1: దశరథ, ఐ హావ్ డిటర్మిన్ టు కండక్ట్ ది సీక్రెట్ రిచువల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్.
0: కానీ దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
1: బట్ వి దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫేరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: ఐ డూ హ్యావ్ పవర్.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ ద వెపన్స్.
0: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
0: కానీ యజ్ఞదీక్షను పొందటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పొందడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సీక్రెట్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: దశరథ వాజ్ షాక్డ్.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamanta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Ee matram ee yajnamulu kaigi teesukoni ponakkaraledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ద సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meeru ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chala jagrataga meligali.
1: One has to be very careful as you deal with Swami and Paamu the snake.
0: Then ye shapamlo ostado emo?
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasishtha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాజ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులు అందుతున్నావు.
1: Because of your worldly physical attachment affection, you are losing this sight.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: from your point of view they are your
0: sons. రాక్షసులు వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact, they are mighty and very powerful.
0: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making an attempt to know their capacities, their potentialities.
0: రాముల్ని పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: And Rama will be followed by Lakshmana.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: This has been the practice.
0: ఇద్దరు కూడా వచ్చి
1: both came.
0: తండ్రికి నమస్కరించారు.
1: They did namaskara to
0: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: Also Vasishtha.
0: తండ్రి గారు విశ్వామిత్రుడిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: And Vishwamitra was introduced by Dasaratha to both of them.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: They stood there silently.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.

0: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దేమ్.
1: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
1: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
1: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
0: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార
1: అని తనలో తాను నమస్కరించుకొని
0: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విదిన్ హిమ్సెల్ఫ్.
1: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
1: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
0: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
0: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
1: ఎక్కడికి పోయినప్పటికీ
0: వేర్ ఎవర్ దే గో,
1: రాముని వెంట లక్ష్మణుడు,
0: రామ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
1: భరతుని వెంట శత్రుఘ్నుడు,
0: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్నుడు,
1: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
1: దీనికి కారణమేమిటి?
0: వై?
1: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
0: when once we investigate
1: ee kaaranaalu manaku chakkaga artham avutayi.
0: We know the mystery behind it.
1: Putrakameshti yagam jarigina tarvata
0: at the end of Putrakameshti
1: yaga prasadam entundi payasamanu
0: when the sacrificial food is offered
1: vasishtha tecchi
0: vasishtha brought
1: tandi ainatundi dasarathu chethiki icharu
0: and offered to dasaratha the father.
1: Dasarathudu kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
0: Dasaratha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
1: Kausalya patta prani.
0: Kausalya is the queen.
1: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
0: In fact, she has got full conviction that her son would be coronated.
1: Pendiki puramu
0: prior to the wedding
1: KK raju daggara pramanam teesukunnadu Dasaratha maharaju.
0: In fact, Dasaratha made a promise to the KK king.
1: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: He made a promise that her son would be coronated.
1: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
0: So both of them received this news in a good way.
1: సుమిత్ర చాలా గుణవంతురాలు.
0: సుమిత్ర is virtuous lady.
1: పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి.
0: She is sacred hearted.
1: ఆమెకు కూడా ఇచ్చారు.
0: And she too had her share.
1: ఆమె తెలుసుకుంది లోపల.
0: She was thinking within.
1: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము?
0: What for the children who are begotten after partaking this
1: prasad? పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
0: The sons who are going to be born would have to serve others. They have no independence.
1: ఏ పలుకు పలకలేదు.
0: She didn't utter a single word.
1: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది, అనగా మేడపైకి పోయింది.
0: She collected that cup with the rice pudding prasada and climbed to the terrace.
1: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ వికోర్లు ఇలాంటివంతా లేవు.
0: She had a head bath. There was no hair dryer in those days.
1: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
0: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
1: తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది, ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
0: In the meantime, kite came over there and collected the cup.
1: చాలా భయపడిపోయింది సుమిత్ర.
0: She was very much afraid of the situation.
1: నేను అలక్ష్యం చేయటం వలన,
0: because of my negligence,
1: అజాగ్రత్తగా ఉండటం చేతను,
0: because of my negligence,
1: ఈ విధంగా జరిగిపోయింది.
0: అతను
1: ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
0: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
1: క్రిందికి వచ్చింది.
0: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
1: క్రిందికి వచ్చేసేటప్పటికీ చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
0: She told what all that had happened, that the kite has collected the cup.
1: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
0: కౌసల్య కైక ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
1: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
0: దే ఆర్ హైలీ రెప్యూటెడ్.
1: యజ్ఞయాగాది కథవుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
1: సెక్రెటరీస్ నేర్చినటువంటిది కైక.
0: ఇన్ ఫ్యాక్ట్ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
1: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
1: కైక చాలా గుణవంతురాలు.
0: కైక ఇస్ హైలీ వర్చువస్.
1: అక్కని పిలిచింది.
0: She called her sister.
1: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: మనం ముగ్గురు ఒక్కటే.
0: All the three of us are one.
1: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
0: Let us share what all lot we
1: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
0: Do you find that mentality today?
1: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమ సత్వము ఈ అహంకార హీనత కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
0: హౌ సీక్రెట్ ది యూనిటీ ది హార్మనీ అండ్ ద సిస్టర్లీ ఫీలింగ్ అమంగ్ దోస్ పీపుల్.
1: తన కప్పులో అర్ధాన్ని ఆమె కప్పులో పోసింది.
0: అండ్ షీ షేర్డ్ హాఫ్ ఆఫ్ హర్ లాట్.
1: కౌసల్య పట్టపరాణి.
0: కౌసల్య ఇస్ ద క్వీన్.
1: అమ్మా మనం ముగ్గురు సమానులే.
0: ఆల్ ది త్రీ ఆఫ్ అస్ ఆర్
1: ఇగో నాలుకుడిని అర్థం పోస్తున్నానని ఆమె కప్పులో అర్థం పాయసము సుమిత్ర కప్పులో పోసింది.
0: అండ్ షీ ఆల్సో షేర్డ్ హర్ హాఫ్.
1: ఈ ముగ్గురు కప్పులు తీసుకున్నారు.
0: ఆల్ ది త్రీ కలెక్టెడ్ కప్స్.
1: వస్త్ర వారి దగ్గరికి వెళ్లి
0: ది అప్రోచ్ ఆఫ్ సిస్టర్
1: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
0: ది పేడ్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఆల్టర్
1: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
0: అండ్ ది గాట్ పర్మిషన్.
1: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
0: వశిష్ట పర్మిటెడ్ దెం టు గో అహెడ్.
1: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
0: ఆల్ ది త్రీ డిడ్ నమస్కార్.
1: ముగ్గురు కనులు మూసుకుని ఆ పాయసాన్ని భుజించారు.
0: క్లోజింగ్ దేర్ ఐస్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ప్రేయర్ఫుల్నెస్ దే కన్స్యూమ్డ్ ప్రసాద్.
1: ఈ ప్రసాదం భుజించిన తర్వాత కొన్ని నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
1: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోలోపల ఆనందిస్తూ వచ్చారు.
0: దే వర్ సో హ్యాపీ విత్ దెన్.
1: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
0: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేషన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
1: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
0: అండ్ షీ హాడ్ ట్విన్స్.
1: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్ టు టేక్ కేర్.
1: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
0: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
1: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
0: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
1: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
0: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వరీడ్ వై ది కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్ వశిష్ఠ టు నో ద రీజన్.
1: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
0: షీ సెడ్ గురుజీ.
1: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
0: డూ దే హావ్ ఎనీ పెయిన్ ఆర్ ఎనీ కంప్లైంట్.
1: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
0: Or am I not taking care of them?
1: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
0: ప్లీజ్ లెట్ మీ నో ద రీజన్ వై దే క్రై.
1: ఆయన కన్నులు మూసుకున్నాడు, యోగ దృష్టితో చూచాడు.
0: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ హీ కుడ్ హావ్ విజన్.
1: అమ్మా రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
0: యూ ప్లీజ్ అండర్స్టాండ్ లక్ష్మణ ఇస్ ద స్పార్క్ ఆఫ్ రామ.
1: కౌసల్య అత్త పాయసం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు.
0: అండ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ దట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ కైక.
1: అత్త భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ ఆఫ్.
1: కనుక శత్రుఘ్న యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
0: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
1: లక్ష్మణుడు రామ అంశము.
0: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
0: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్న పండబెట్టండి.
0: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
0: దే విల్ స్లీప్ వెల్.
1: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
0: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
1: ఏ విధమైనటువంటి ఒక కలతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ హూ డిడ్
1: ఆడుకుంటూ ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ సో నైస్లీ.
1: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
0: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
1: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
0: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
0: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
1: అక్క
0: సిస్టర్
1: చెల్లి మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
0: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడ?
0: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
1: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
0: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
0: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
1: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
0: They are your property.
1: నేను నిమిత్త మాత్రమే.
0: I am only instrument.
1: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
0: And these children are your gift.
1: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
0: They are born to serve them.
1: నేను ఎంతో ధన్యురాలను.
0: I am really
1: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
0: I am really lucky to have children who are ready to serve.
1: తనలో తాను ఎంతో ఆనందించుకొని
0: she was so happy with them.
1: భరతుని వెంట శత్రుఘ్నుడిచ్చింది.
0: And she gave Shatrughna to follow Bharata.
1: Ramulu venta Lakshmanu ichindi.
0: And Lakshmana was to follow Rama.
1: Ante inga Ramulu ekkada adigu pedte Lakshmanu akkada povali.
0: Right from that moment Lakshmana followed Rama.
1: Bharatudu ekkada adigu pedte Shatrughna akkada povali.
0: So also Shatrughna followed Bharata.
1: Ee vidhamainatundi yokka jeevithanni vaaru galuptu vacharu.
0: That has been the pattern of life.
1: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు,
0: దర్ నాట్ మెయిన్లీ సర్వెంట్స్,
1: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదిలి ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
0: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
1: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
0: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్ టు రామా, హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
1: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడా కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
0: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్,
1: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
0: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
1: భరతుడు కూడా అంతే.
0: సో ఆల్సో భరత.
1: శత్రుడు వచ్చేంత వరకు కూడా ఏ మధురమైన పదార్థములు కూడా తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
0: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ భరత నెవర్ ఎక్సెప్టెడ్ ఎనీ ఫుడ్.
1: కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత,
0: సో ఆఫ్టర్ వెడ్డింగ్ ఆఫ్ భరత్,
1: తన మేనమామైనటువంటి కైకేయి రాజు,
0: హిజ్ ఓన్ అంకిల్ ద కింగ్ ఆఫ్ కైకేయి,
1: అనగా కాశ్మీర్ రాజా,
0: ద రాజా ఆఫ్ కాశ్మీర్,
1: ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు.
0: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హస్ టేకెన్ హిస్ డాటర్ అలాంగ్ విత్ హిమ్.
1: అప్పుడు
0: దెన్
1: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు, కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
0: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
1: భరతుడు కూడా శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
0: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
1: ఏ చరిత్ర ఎందుకు లేదు.
0: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
1: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
0: శత్రుఘ్న ఫాలోడు భరత.
1: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
0: దెన్ రామ వాజ్ సెంట్ టు ద ఫారెస్ట్, హి వాజ్ ఫాలోడ్ బై లక్ష్మణ.
1: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
0: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
1: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
1: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
0: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
0: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా టు బి ఫాలోడ్.
1: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
0: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఎంత చెప్పినా కూడా వినలేదు.
0: హీ డిడ్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: అంతే.
0: సో ఆల్సో శత్రుఘ్న.
1: శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
0: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
1: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
1: ఎక్కడే గాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
0: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
1: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
1: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
0: అండ్ శత్రుఘ్నలో
1: అతనికి వివాహమైంది.
0: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
1: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
0: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
1: తండ్రి గారింటికి.
0: అండ్ హి వెంట్ హిస్ హౌస్.
1: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
0: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
1: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
1: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
0: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది. అనగా
0: మిథిలాపురము,
1: మిథిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
0: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
1: Dasharatha cheppadu.
0: Dasharatha said,
1: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulnu nenu chuchi aanandistunnanu.
0: Watching all four sons, I feel as if I am watching the eight planets.
1: Kaani vaari venta satulu kuda vachi vaari kuda ashtagrahalu anaga enimidi netramulu.
0: And you are followed by wives also.
1: 8, 8, 16. ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
0: 8+8, 16 aspects.
1: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల వలె చూసుకుంటున్నాను.
0: ఐ విల్ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
1: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
0: దే ఆర్ ఆల్సో హైలీ వర్చ్యూస్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ యూ సెడ్,
1: ఎంతటి అదృష్టము నా ఇది.
0: హౌ లక్కీ ఐ యామ్.
1: ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
1: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
0: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
1: వీరిద్దరికి నీ సన్నిధి సంబంధ బాంధవ్యం అంత ఇది భగవత్ అనుగ్రహమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెం టుగెదర్
1: అని చెప్పి,
0: సో సే
1: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
0: అండ్ హి సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
1: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
0: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
1: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి వాడు.
0: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబుల్.
1: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
1: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: జనకునికి మొదటి బిడ్డ సీత.
0: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ ఊర్మిళ. ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
1: ఈ ఇద్దరి కూడాను రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
0: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
1: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
0: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్.
1: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
0: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ ద గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ద డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్ ఇన్ లా, ద ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
1: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
0: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ the permission is obtained from Vasishtha and Rama was asked to follow. And he never said no to the proposal.
1: మాతృ ఆజ్ఞ మొట్టమొదటనే జరిగిపోయింది.
0: And in fact they followed the command of the mother.
1: రాముతో బయలుదేరాడు.
0: And he followed Rama.
1: వెళ్ళిన తర్వాత
0: after that
1: సరయూ నది తీరం లోపల
0: very close to Sarayu river
1: నాయన ఇంకా సిద్ధాశ్రమానికి చేరవలసి వచ్చింది.
0: We are very close to Siddhashrama.
1: మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను.
0: And then I will teach you a mantra.
1: మాయా, ఇదే మాయా.
0: This is illusion.
1: Sarvagnudu Ramakrishnudu Ramachandrulu ani telisi kudanu.
0: He knows Rama is omniscient.
1: Sarvashaktimayudu Ramudu ani telisi kudanu.
0: He knows Rama is all powerful.
1: Triyedo mantropadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
0: Yet Vishwamitra wanted to teach a mantra.
1: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడా.
0: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ డిసిల్యూషన్మెంట్.
1: నాయన ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
0: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ది డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
1: పార్టీ. నిద్రించడానికి అవకాశం ఉండదు.
0: యు హావ్ నాట్ హావ్ ఎనీ టైం.
1: ఆహార నిద్రమును రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై
0: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్
1: స్లీప్. బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
0: నౌ హీ టాట్ దెం
1: బల నిద్రను సాధిస్తుంటారు.
0: బల will help you to conquer sleep.
1: ఆహారాన్ని సాధిస్తూ ఆకలిని సాధిస్తుంది.
0: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్ అపెటైట్.
1: ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
0: అండ్ దిస్ ప్రిసెప్టర్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపెటైట్ అండ్ థర్స్ట్.
1: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
0: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
1: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలుంటారు.
0: We have children at every home.
1: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
1: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
0: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ద ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
1: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
0: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్ పార్టీ.
1: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
0: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఎవరికైనా ఏదైనా కించిట్ బాధ కలిగితే అందరూ దీన్ని భాగాన్ని పంచుకునేటువంటి వాళ్ళు.
0: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
1: కనుకనే రాములను అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
0: సో ఆల్ ఫాలోడ్ రామ.
1: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
0: దేర్ఫోర్ దే డెమాన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఇస్, వాట్ హార్మనీ ఇస్.
1: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
0: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
0: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
1: ముగ్గురు భార్యలు ఉంటుంటే ఇంక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
0: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
1: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏ మాత్రమూ లేదు.
0: బట్ అట్ ద రెస్టరెంట్ దశరథ నథింగ్.
1: మీరు తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో, కానీ కైకకు చేసింది కానే కాదు.
0: యు మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
1: కేవలము రాక్షసంహార నిమిత్తమై
0: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
1: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
1: రాములు రాక్షసంహారం గావించాలి.
0: Rama has to kill the demons.
1: కనుకని అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
0: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
1: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani aneka rakaluga manam bhavichukuntuntam.
0: But we consider that Kaika listened to all the bad words of Mandara.
1: Mandara maata cheppinatundi vineetundi Kaika kaadayi.
0: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
1: Ee goppa gunavanturalu.
0: She is highly virtuous.
1: Sadhyamaduralu.
0: She is chastefully.
1: Seelavanturalu.
0: She is one of character.
1: Eeme kevalamu daivagniga bhavinchi
0: she considers God's command.
1: Ramunu ee vidhanga aranyaniki pampite gaani rakshasamharam jaragadu.
0: Unless Rama is in the forest demons will not be killed.
1: Ravana mardam jaragali.
0: Ravana has to be annihilated.
1: కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
0: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
1: చేసుకుని కట్టగడిపడి రాక్షసంహారం జరిగించింది.
0: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఇన్ ది ఎండ్.
1: తన కుమారుడైనటువంటి భరతుని కంటే రాములను అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌసు కైక.
0: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్డ్ రామా మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
1: కుమారుడు వచ్చాడు,
0: సంఖ్య
1: భర్తడు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్.
1: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
0: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
1: నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
0: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
1: ఈ సంకల్పం పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
0: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కనుక ప్రతి ఒక్కటి దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
1: అని చెప్పి కట్టగడిపై అందరికి సమాధానం గతించింది.
0: And she answered everybody.
1: మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు?
0: In future, what kind of life they are going to lead?
1: అప్పుడే
0: then
1: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
0: Then she also knows Ravana's story.
1: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
0: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
1: అప్పుడు చెప్పాడు,
0: then he said,
1: నాయన నా కుమారుడు పుట్టాడు.
0: I have a son.
1: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
0: He's so young.
1: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
0: He can carry on the responsibility.
1: అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడ లేవు.
0: And he has got that capacity.
1: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
0: And I cannot even estimate his capacities.
1: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
0: అండ్ ఈ పాస్ డౌన్ ద మెసేజ్
1: మీరే విచారించండి అన్నారు.
0: హి సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అతనికి మరణం కావాలి.
0: అండ్ హీ వాంట్స్
1: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది?
0: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
1: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
0: దట్ ఓన్లీ దశరథ సెడ్
1: దేవతల చేత గాని
0: ఐదర్ బై ఏంజల్స్
1: అగ్ని యాగాది క్రతువుల చేత గాని
0: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
1: కిన్నర కింపురుషుల చేత గాని
0: ఆర్ కిన్నర్ అండ్ కింపురుష
1: ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
0: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనాడు
1: నేను ఆ రావణుకు నేను వరం ఇచ్చాను.
0: దాట్ వాజ్ ద బూన్ ఐ గ్రాంటెడ్
1: దేవతల చేత గాని కిన్నర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
0: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
0: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
1: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
0: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
1: కాబట్టి రాములు మానవాకారము.
0: Rama is in a human form.
1: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
0: సో హిస్ డెత్ ఇస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు హ్యాపన్ ద హ్యాండ్స్.
1: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
0: ఆర్ అదర్
1: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
0: ఆర్ కింపురుష
1: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
0: ఐ నో అదర్ వే ఆర్ బీస్ట్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
0: హి కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
1: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
0: అండ్ హి థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ and he was so proud.
1: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ కాస్ట్.
1: విష్ణుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
0: విష్ణు ఆల్సో గేవ్
1: దేవతల చేత కానీ
0: either by angels
1: navaru chet kirnanu chet gaani
0: or kinnara
1: kimparu chet gaani
0: or purusha
1: rakshasu chet gaani
0: or demon
1: neeku maranam undadu undadu annaru
0: you are not going to die
1: కాని మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
0: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇందులో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముడి అతని హతమారుతాడు అని చెప్పి అన్నారు.
0: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
1: దీనినే లంకకు చేరినప్పుడు
0: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు
0: హనుమంత
1: లంకని చెప్తుంది.
0: లంకని స్టార్ట్ టెలింగ్
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
0: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
1: ఒక కోతి వచ్చి
0: ఎ మంకీ విల్ బి హియర్
1: ఈ లంకని కొట్టినప్పుడు
0: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది.
0: అండ్ షీ విల్ ఫాల్ విత్
1: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
0: ఇస్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడి వాడు?
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
0: వీ హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
0: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
0: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
1: అంజనీ కాదు అంజనీ దేవి.
0: షీఈస్ అంజనీ దేవి.
1: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
0: And she has received that payasa.
1: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
0: And Hanuman is born because of the grace.
1: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
0: So Hanuman enjoyed all the proximity and participated in the divine mission.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనే ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ
1: వెతికి చూచిన వాడు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: ఇఫ్ ఎంక్వైర్ క్లియర్
1: ప్రతి ఒక్కటి అర్థం లేనిటువంటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు.
0: Everything is highly meaningful and purposeful.
1: ప్రతి కుటుంబములకు,
0: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
1: ప్రతి అన్నదమ్ములకు,
0: ప్రాబ్లమ్
1: ప్రతి అక్క చెల్లెండ్రులకు,
0: సిస్టర్,
1: ప్రతి తల్లిదండ్రులకు,
0: పేరెంట్స్,
1: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
0: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్.
1: మాటనే
0: కమాండ్
1: సత్యాన్ని పాటించాలి,
0: వినయాన్ని
1: ప్రదర్శించాలి, విధేయతను నిరూపించాలి,
0: అండ్ యు హావ్ టు బి ఒబీడియంట్.
1: నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందించాలి.
0: అండ్ యు హావ్ టు బి ట్రూ ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బోర్న్ టు బి ఎన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
1: ప్రతి వ్యక్తి కూడాను
0: ఎవ్రీ పర్సన్
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
1: అతిది ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ది స్టేటస్.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి,
0: అండ్ హౌ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి,
0: అండ్ హౌ ద చైల్డ్ షుడ్ రెస్పెక్ట్
1: ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
0: అవర్ గెస్ట్స్ ఆర్ టు బి రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్.
1: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ నాన్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ.
1: ప్రపంచమంతా ఒక ఇల్లు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ వన్ హోమ్.
1: మానవులందరూ ఒక కుటుంబమే.
0: ది హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: కనుక ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావాలకు అవకాశం ఇవ్వకుండా
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యుమానిటీ దిస్ నాట్
1: మన దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుండదో.
0: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ.
1: చెయ్యి పని చేస్తుంది,
0: ది హ్యాండ్ వర్క్స్,
1: కన్ను చూస్తుంది,
0: ఐ వాచెస్,
1: చెవులు వింటుంది,
0: ఇయర్స్ హియర్,
1: నోరు మాట్లాడుతుంది,
0: ది టంగ్ స్పీక్స్.
1: కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
0: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్
1: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ,
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్
1: పర్సనాలిటీ. ఇది ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితి.
0: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక ఆనాది కాలం నుండి
0: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్
1: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ
0: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్
1: ఒక తల్లికి అన్నటువంటి బిడ్డను
0: ది చిల్డ్రన్ ఆఫ్
1: మరొక తల్లికి అన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
0: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
0: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ది డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
1: ఇది మా కర్తవ్యం.
0: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
0: మై డాటర్ హ్యాస్ టు గో టు ఇన్ లాస్ హౌస్ అండ్ సర్వ్ దేర్.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
0: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ ఇన్ లాస్ హౌస్.
1: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
0: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears, eyes. Though you don't find that kind of behavior in those days.
1: Naramu ante neeru.
0: Naramu means water.
1: Nayanam ante kannulu.
0: Nayana means eye.
1: Nayanam nunchi vachetundi neeti darale ide kanti daralani.
0: And you know, the eye sheds tears.
1: ఇది శోక భాష్పం కాదు.
0: It's not the tears of misery.
1: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
0: The tears of joy.
1: కనుక కంటిదారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటిదారలు.
0: So the tears of joy should flow, not the tears of misery.
1: దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి.
0: They are not the tears of misery out of sadness.
1: కనుక
0: సో
1: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి.
0: Those days were highly sacred.
1: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
0: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజ్.
1: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నాడంటే ఎంత బాధపడాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్ హర్ సన్.
1: చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
0: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
0: కౌసల్య నెవర్ క్రైడ్.
1: నాయన నీవు పుట్టావు.
0: You are born.
1: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
0: అండ్ ఐఎమ్ సో లక్కీ టు
1: హావ్ యు. నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
0: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్
1: చేయాలి.
0: అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
1: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
0: యూ కన్సిడర్ దట్ యూఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్ యూ అండ్ దట్ ఫారెస్ట్ విత్ యూ ఈస్ వెరీ అయోధ్య.
1: కాబట్టి ఆ ఫారెస్టే నీకు అయోధ్య.
0: సో దట్ ఫారెస్ట్ ఈస్ యువర్ అయోధ్య.
1: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
0: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈస్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
1: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
0: దట్ వాస్ ది ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక
0: సో
1: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
0: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
1: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
0: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
1: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటిగా కూడా కనిపిస్తుంటాయి.
0: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
1: దశరథుడు వస్తున్నాడు.
0: దశరథ వాస్ కమింగ్.
1: కానీ చూచినాడు.
0: హీ నోటిస్డ్.
1: తల్లి పడక ఇంట్లో లేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
1: రాములు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
0: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
1: చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
1: చూచాడు దశరథుడు.
0: దశరథ నోటీస్.
1: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరిని పంపించాలని ఇద్దరు పనివాడిని అక్కడ పంపించాడు.
0: అండ్ పర్హాప్స్ రామ మస్ట్ హావ్ ప్లేడ్ ఆల్ ద డే అండ్ బికాస్ ద పెయిన్ ఇన్ ద లెగ్ హీ మస్ట్ హావ్ బీన్ ప్రెసింగ్ హిజ్ ఫీట్. సో హీ సెండ్ టూ సర్వెంట్స్.
1: నొప్పులు లేవు.
0: నో పెయిన్ అట్ ఆల్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఈ కాళ్ళ యొక్క స్వభావము.
0: And this is the nature of the body.
1: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
0: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
1: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
0: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
1: పరులు నా పాదంలో వచ్చేస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
0: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ మాస్టర్.
1: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: కరెక్ట్. అందరూ సమత్వమే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
1: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
1: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
0: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
1: లావణ్యమని,
0: లావణ్య
1: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
0: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
1: దశరథుడు,
0: దశరథ
1: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
0: హి కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్
1: కాబట్టి దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
1: కాబట్టి రాములు పుట్టాలంటే ఇంద్రియములు అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములు అదుపుకుట్టుకోవాలి.
0: సో ఇఫ్ యు ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
1: కైక,
0: కైక
1: చాలా మందర మాట విన్నట్టు,
0: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్,
1: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా,
0: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద
1: థింగ్స్ సెడ్ బై మందర.
0: అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
1: కాదు కాదు,
0: నో,
1: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక,
0: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
1: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడునీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి,
0: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
0: కైక ఇస్ హైలీ కరేజియస్.
1: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
0: డు యూ థింక్ దట్ విల్ బి సో లో ఇన్ మీ?
1: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
0: డు యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్
1: షౌట్? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి,
0: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
1: ఇది ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
0: యాజ్ ది టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో ఆర్ డైవర్టెడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
0: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
1: అదే సౌశీల్యము.
0: దట్ ఇస్ సౌశీల్య.
1: అదే అతని యవనముకు మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
1: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
0: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ అట్ ఆల్.
1: వృద్ధాప్యమే లేదు.
0: నో ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు యవనుడే.
0: హీ వాజ్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
0: హ్యావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
1: నో, ముసలివాడే కాలేదు.
0: నో, హీ వాజ్ నెవర్ ఓల్డ్.
1: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
1: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
0: హౌ కెన్ హీ బి ఓల్డ్?
1: కాదు కాదు.
0: నో.
1: రాములు,
0: రామ,
1: రాములు కూడాను అంతే.
0: సో ఆల్సో రామ,
1: రాములు కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
0: హీ వాజ్ ఆల్వేస్
1: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
0: ఎనీ ఏజ్ హీ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
1: దేహానికి 77.
0: భగవాన్ ఇస్ 77.
1: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
0: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
1: చాలా క్విక్ గా నడుస్తాను.
0: హీ కెన్ వాక్ క్విక్లీ.
1: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
0: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
1: నడచడం లేదు.
0: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
1: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడిక్యులస్.
1: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
1: పరిగెత్తితే ఇప్పుడు నవ్వుతారు.
0: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హి. భగవాన్
1: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
0: సో హి కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
1: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
0: నో వీక్నెస్ అట్ ఆల్, నో ఇల్ హెల్త్ అట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
1: ఏ అవతారమునకైనా సరియే,
0: ఎనీ ఇన్కార్నేషన్,
1: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యు ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బులు వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
1: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో ఏదైనా కొత్త మిస్టేక్ వస్తుందేమో, కానీ నా చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
0: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
1: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు, ఏ దీనికి ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
0: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
1: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
0: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ దిస్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
0: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
1: అచీవ్. శక్తియా ఎవరికి తెలియదు.
0: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
1: ఎనీ. ఎంత శక్తియో అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
0: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
1: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
1: ఇది ఎట్లా ఉంటారంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటాయి చూడండి రోడ్ లో.
0: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
1: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
0: అట్ సర్టన్ ప్లేస్ దట్ సో హై.
1: కొన్ని దగ్గర రెండు పెట్టేస్తారు.
0: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
1: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
0: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
1: అంతేగాని కార్ లో దోషం లేదు.
0: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
1: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
0: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై
1: స్పీడ్. ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
0: ద సైన్స్ ఆఫ్ డివినిటీ,
1: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: వెన్ డు యు నో,
1: క్రమక్రమేణ ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
0: గ్రాడ్యువల్లీ యు విల్ కమ్ టు నో.
1: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
0: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
1: దేహం మానవాకారమే కానీ
0: బాడీ ఈజ్ హ్యూమన్.
1: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
0: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్ హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
1: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
0: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: దేహం పంచభౌతికము.
0: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
1: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
0: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుడు.
0: ఇన్ వెలర్ ఇస్ ఇట్.
1: గడుతింపక దేహి చావు పుట్టుకొ మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: నిజంబు చూడ ఐ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
0: అండ్ దాట్ ఈస్ బేసిక్ ఇన్వెలర్.
1: రామకుడు కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
0: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
1: కట్టగడపడికి రాముడు పోయాడు.
0: రామ లెఫ్ట్.
1: కృష్ణుడు పోయాడు. దేహాన్ని
0: లెఫ్ట్ ది బాడీ.
1: కానీ ఎట్లా పోయారు?
0: హౌ డిడ్ దే గో?
1: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
0: Many people who do not know they think
1: యాదవుల లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకొని చంపుకున్నారు.
0: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
1: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: రాముడు సరయూ నదిలో దిగాడు.
0: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
1: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
0: దేర్ హీ డిసపియర్డ్.
1: ముందుగానే సీతను పంపించాడు.
0: హీ సెంట్ సీత ఫస్ట్.
1: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
0: సో ఆల్సో కృష్ణ
1: ద్వారక లోపల పోయి
0: దేర్ ఇన్ ద్వారక.
1: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
0: యాజ్ హీ వాస్ గోయింగ్
1: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
0: హీ సాట్ ఆన్ ఎ ట్రీ.
1: ఉద్ధవుడు చూచాడు.
0: ఉద్ధవ సా.
1: చూచినాడు. ఒక నిమిషంలో అర్ధత్వానం అయిపోయాడు.
0: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్, వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
0: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
0: యు షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీతో పాటు తిరుగుతూ
0: భగవాన్
1: తింటూ,
0: భగవాన్
1: తిరుగుతూ, మీతో పాటు ఆటలాడుతూ, పాటలు పాడుతూ,
0: భగవాన్ చేతనే
1: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
0: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
1: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
1: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
0: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హాస్ నో వీక్నెస్.
1: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
0: సమ్ విమెన్
1: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
0: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
1: నాకు ఏ కాలు నొప్పి లేదు.
0: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఆనందంగా తిరుగుతున్నాను.
0: భగవాన్ మోస్ట్ బ్లెస్ఫుల్లీ.
1: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
0: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
1: ఇది రోబ్ ఉంటుంది.
0: హియర్ ఇస్ ద రోబ్.
1: ఈ రోబు మోకాటి వరకు కూడా కుడతారు.
0: ఇట్ ఇస్ సో లాంగ్.
1: అక్కడ కుట్టి వేస్తారు.
0: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ ఎట్ ద బాటమ్.
1: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
0: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
1: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
1: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
0: ఇఫ్ యూ నో ది రీజన్ యూ నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
1: కుట్టింటారు. కాలు ముందు పెడితే ఇది వెనక్కుపోతుంది.
0: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
1: విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
1: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
0: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
1: మృదుమధురమైనటువంటి నడక.
0: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మృదువైనటువంటి నడక.
0: అండ్ సో స్వీట్ అండ్
1: రఫ్ గా పోయేటువంటిది కాదు.
0: సో డెలికేట్ నాట్ రఫ్.
1: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
1: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
0: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు.
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. కల్మషమిదం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా చెప్పవచ్చు.
2: కల్మషమిదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
1: అర్జున, ఈ శోకములకు ఈ పెరిగితనములకు కారణం ఏమిటి?
2: అర్జున,
1: మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
2: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
1: కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు.
2: హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష
1: అనగా కృపణుడి యొక్క భావమే కర్పణ్యం.
2: కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్.
1: కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు.
2: ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్.
1: అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అయినటువంటివి కావు.
2: బట్ దీస్ మీనింగ్ ఇస్ ఆల్సో యూజ్ ద వర్డ్ కార్పణ్య దోష
1: అనగా కృపణుడి యొక్క భావమే కార్పణ్యం.

0: ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు.
1: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
0: కారణం ఏమనగా అర్జునుడు డోన్ కాదు.
1: ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైటర్
0: లేక దరిద్రుడు కాదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్.
0: కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు.
1: ది వర్డ్స్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ స్పీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ.
0: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని తను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇదే సమన్వయం అవుతుంది.
1: ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్ ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
0: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
1: బికాస్ హీ వాస్ ఇగ్నోరెంట్ హీ వాస్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ.
0: సంయోగంతో ఏర్పడేటువంటి మోహం.
1: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
0: వియోగంతో సంభవించేటువంటి దుఃఖం.
1: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
0: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
1: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఏ ఫ్లో వేరిన్ దేర్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్ఫ్.
0: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
0: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యందు చేరినటువంటిది భారతీయ యుద్ధం.
1: ఈవెన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర ఆల్సో వాస్ వన్ థింగ్ ఇల్లస్ట్రేట్ దట్.
0: ఇది సంధి స్థానం.
1: ఇట్ వాస్ ఎ పాయింట్ ఆఫ్ సంధి.
0: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
1: సంధి రెఫర్స్ టు ఏ టైమ్ వెన్ టూ డిఫరెంట్ టైమ్స్ జాయిన్ టుగెదర్.
0: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి సంధి.
1: సంధి రెఫర్స్ టు ఏ పాయింట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సారో అండ్ జాయ్.
0: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిది సంధి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
0: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
1: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
0: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
1: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
0: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రము అపేక్షిస్తాడు.
1: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
0: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
1: సిస్టమ్ ఇన్ ద పాస్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
0: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
1: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
0: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
0: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
1: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
1: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
1: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
1: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ విచ్ఆర్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
0: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
1: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
0: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారం పడుతున్నాడు.
1: అర్జున వాస్ వరియింగ్ ఆఫ్ ద

0: looking into. The future consequences, he could follow the battle of about his relatives and his friends.
1: Arjuna, Mottamota, Dehani Gurinchi Vicharinchu.
0: Arjuna, first think of the body.
1: ఈ దేహతత్వం అనే కుటుంది కేవలము జడంతో కూడినటువంటి.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనరెక్ట్నెస్.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ పుట్ ఆన్.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
0: దిస్ విల్ బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ ఏ క్లోత్.
1: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించుకోవటము మానవ సహజం.
0: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొత్త వరకు మనము విచారించవలసినటువంటి విషయం.
0: వీ హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
0: లీవింగ్ డర్టీ క్లోత్స్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్స్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఎ న్యూ బాడీ.
1: ఇది పాత వస్త్రం అనే కృషిదానిగా నిరూపించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ ప్రూవ్డ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ వర్న్ అవుట్ క్లోత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
0: Ordinary people may get a few doubts in this regard.
1: పాదవ వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
0: ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వర్న్ అవుట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యూ మే సే దట్ ఈస్ ఎ వర్న్ అవుట్ క్లోత్ అని తీసుకుంటే లెఫ్ట్.
1: ఇట్టు పాతబడక పూర్వమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
0: ఇఫ్ ఇన్ ది డ్యూరింగ్ ది యూత్ ఆర్ డ్యూరింగ్ ద మ్యాన్ బిఫోర్ ఓల్డ్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ పీపుల్ డై వుడ్ ఇట్ కుడ్ అమౌంట్ టు లీవింగ్ ది న్యూ క్లోత్ ఇట్సెల్ఫ్ ఇస్ట్.
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేనని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
0: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ and how can you just describe this particular one as a worn out cloth?
1: ఇది కొత్త వస్త్రం.
0: This is a new cloth.
1: ఇది మన దృష్టిలో.
0: This is in our view.
1: దీనికి విష్ణు చక్కని ఒక ఆదర్శాన్ని అందించాడు.
0: కృష్ణ has offered a beautiful example to illustrate this.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
0: సపోజ్ అట్ టైమ్ వెన్ వీ హావ్ గాన్ ఆన్ ఏ టూర్ ఆర్ ఏ పిల్గ్రిమేజ్ వీ హావ్ పర్చేస్డ్ ఏ షర్ట్ ఏ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్.
1: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో వీరవలో పడవేశాం.
0: వీ హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ బేగ్.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
0: ఆఫ్టర్ 5 or 6 ఇయర్స్ యూ వెన్ యూ ఆర్ జస్ట్ putting the clothes away, you came across this particular piece.
1: Section me jabakam vachindi ayyo neeru malala samayam techinatundi vastam anukoni tailor ni pilchi tana measure ichi oka shirt nu kutinchu.
0: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: Aa oka kotta shirt dharinchadu.
0: You wore that new shirt.
1: He was in a prayer hall lo vachi kurchodaniki vondinadu.
0: He came to the prayer hall and to sit down, he bent a little.
1: People were cheering.
0: The back, the shirt was torn.
1: Kotta shirt appude chinipoyane ani manu vicharistam.
0: We were thinking that it was a new shirt but still it was torn.
1: Ee antaratham emi shirt kuttadam kottadi gaani బట్ట యొక్క స్టాక్ పాతది.
0: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిచ్ ఆన్ న్యూ.
1: మనము కాలర్ ఆర్మ్స్ పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటి కొత్తగా కుట్టాడు.
0: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాజ్ ఆఫ్ కోర్స్ అ న్యూ
1: కానీ గుడ్డ యొక్క స్టాక్ చాలా పాత.
0: బట్ ద క్లోత్ వాజ్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
1: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
0: Wearing a body and spending a little while, it may look that this is a new body.
1: Kani, ee jeevitam yokka idi chaala paathadu.
0: But see, actually it must be of old time.
1: Idi janmantram tho janma janmamulu yendu kodukum deeni yokka vaya pramanam anusaristune vastundi.
0: This has come down from birth after birth, taking the life as a continuous principle.
1: Deeniki maro chinna udaharanam.
0: One more small example for this.
1: Oka పెద్ద మనిషి,
0: క్వైట్ ఏ గ్రోన్ అప్ పర్సన్,
1: ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు.
0: అనదర్ యూ, దేర్ ఆర్ దీస్ టూ పీపుల్.
1: మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
0: యూత్ హూ ఇస్ ఇన్ హిస్ 25th ఇయర్ హాస్ స్ట్రక్ 25 టైమ్స్ ఆన్ ఎ స్టోన్.
1: 20 టైమ్స్
0: ఆన్ ఎ స్టోన్.
1: కానీ ఆ రాయి పగలలేదు.
0: బట్ దట్ డిడ్ నాట్ బ్రేక్.
1: కానీ కస్తూరి ఎట్లాంటి ఆయన వచ్చి రెండు సుత్తులు కట్ట వేశాడు, అది పగిలిపోయింది.
0: ఎ పర్సన్ లైక్ కస్తూరి కేమ్ అండ్ విత్ ఎ హ్యామర్ హి గేవ్ టూ స్ట్రోక్స్ దట్ వాస్ బ్రోకెన్.
1: 20 సంవత్సరంలో యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 20 సంవత్సరం యొక్క వృద్ధుడు రెండు వేట్లు వేసేటే పగిలిపోయింది. ఇది ఉండేటువంటి యొక్క మాత్రమేమిటి, అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
0: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
1: Manamu, ee yokka uttulu vesinatundi rendu debbalanu maatrame manam enchukuntunnam.
0: We are counting only the 2 strokes which are given by
1: ee rendu debbalaki adi pagilindani manam bhavistunnamu.
0: We think that it has given away only for 2 strokes.
1: Kaadu, 22 debbalaki adi pagilindi.
0: But it has given away for 22 strokes.
1: 20 debbalu yuvakudu veyadam cheta adi mettapadindi. 2 debbalu vesadaki 2 cheelipoyindi.
0: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave away.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
0: సిమిలర్లీ ఎ పర్సన్ ఇన్ ద ప్రీవియస్ బర్త్ హస్ డన్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ అండ్ ఎంజాయ్డ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ అండ్ హి హస్ గివెన్ అప్ హిస్ లైఫ్.
1: ఈ జన్మములో ఈ విధమైనటువంటి ఉద్దాత్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
0: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును, చిత్తాలక్ష్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
0: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇన్ టు అకౌంట్.
1: కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
0: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగ యుగముల నుంచి, తరతరముల నుంచి, జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
0: దీస్ బాడీస్ విల్ కమ్ టు రూయిన్ and this has happened for a number of ages and number of births and for a long time this has happened.
1: Kanuka ivi jeevinchipoyinatundi e vidhanga kuda jeevinchipothayi.
0: These are worn out and suddenly they will be ruined.
1: This body
0: is one which comes, it will be
1: జీర్ణించిపోయేటువంటి శరీరము అని నేను పేరు.
0: దిస్ ఇస్ ది వర్న్ అవుట్, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టింది.
0: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ ఎ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
0: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ,
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
0: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
0: ultimately it becomes ugly also.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది క్షీణించిపోయేటువంటి.
0: This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
0: This will be subject to a number of changes.
1: కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
0: This is full of changes and an inert thing.
1: అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లా అవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
0: One may get it out, well, this is talking, this is doing work, and this is living. How can you call this as inert?
1: గడియారానికి కీ ఇస్తే మూడు ముట్టు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఈ గంటలు అయితే చెప్తుంది.
0: Can you wait the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
1: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుందా?
0: Just because this hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
0: On account of the power of winding, this watch works and it functions properly.
1: దైవం యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
0: On account of the life energy given by the God, this body also works, talks and performs a number of
1: functions. ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు, అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
0: Without being moved, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
1: కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
0: Then the next question is, well, this body is growing, watch will only working.
1: ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
0: If this is inert, how can it grow? Inert things do not grow.
1: ఇచ్చివాడ నిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
0: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఈ నీ దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి, ఆ చెత్తను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
0: Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving
1: food, కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
0: We are putting the food inside and therefore it is growing.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు, అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
0: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
1: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
0: The basis for this particular body is divinity, which is full of chaitanya.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
0: Remembering this principle of life, you discharge your duty.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటుంది.
0: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
0: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
1: ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు.
0: Each person may be specializing, using all his capacities, faculties and powers in specializing in one particular field.
1: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
0: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
1: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
0: his proficiency in music, he would not be able to get in the other thing. He doesn't have it.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
0: సిమిలర్లీ సమ్ పీపుల్ మేబీ ఇన్ రైటింగ్ బుక్స్ అండ్ ఇన్ రైటింగ్ పోయట్రీ,
1: చిత్రి శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్య శక్తిని అతృప్తిగా ఉంచుకుంటుంటారు.
0: సిమిలర్లీ ఇన్ పెయింటింగ్ అండ్ కల్చర్ ఎక్సెట్రా దే మే బి డెవలపింగ్ దేర్ ఓన్
1: క్యారెక్టర్స్. మనం పోనక్కర్లేదు, మన ఇన్స్టిట్యూట్ నందే అనేక మంది సంస్థలు ఉంటారు.
0: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
1: ఒకరు ఫిజిక్స్ లోపల చాలా అభ్యర్థిస్తాను.
0: One person would have achieved excellence in the area of physics.
1: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
0: The other person might be in chemistry.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
0: The third person might be in mathematics.
1: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
0: The another person in biology.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
0: దే మైట్ హావ్ అచీవ్ ఎక్స్ట్రాడినరీ అకాంప్లిష్మెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, బట్ నాట్ దే డోంట్ నో ఎనీ అదర్ థింగ్.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
0: సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్.
1: ఈ వేదమును వల్లించిన లోపల మన కామావదానికి సాకి వేది మరొకటి లేదు.
0: ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ కామావదాని ఈజ్ యూనిక్. ఇట్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: వేదములో మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
0: అచీవ్డ్ ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అండ్ ఒకటే.
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు పెట్టి కృష్ణుడు బాగా అంటాడు.
0: బట్ ఇన్ ది వర్లీ నాలెడ్జ్ ఇఫ్ యూ ఆస్క్ హూ ఈజ్ సీత, యూ వుడ్ సే హీ ఈజ్ ది వైఫ్ ఆఫ్.
1: లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
0: ఇన్ వర్లీ నాలెడ్జ్ హీ డజంట్ హావ్ ఎనీ.
1: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
1: అదే విధముగా అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
0: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఆర్చర్.
1: మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రము తెలియదు.
0: ఇన్ ది అదర్ ఏరియా హీ డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
1: అన్ని రంగములు ఎందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
0: ఇన్ ఆల్ ఫీల్డ్ having complete mastery and complete proficiency, there is only one person and that is
1: Andavalli. Adaniki sarvagnudu ani peru.
0: That's why he has been described as sarvagna, omniscient.
1: Ee sarvagnudainatundi vaade sarvashaktimayudiga kuda untadu.
0: Only a person who is omniscient is omnipotent.
1: Sarvashaktimayudainatundi vaade sarvavyaptuga kuda untadu.
0: Only a person who is omnipotent is all pervasive.
1: Kaluka sarvagnatvam, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
0: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ ది గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
0: కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అర్జున డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
0: ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్. యూఆర్ హావింగ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
0: దిస్ అటాచ్మెంట్ ఈజ్ రాదర్ డేంజర్.
1: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
0: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యము ఏమాత్రము అంగీకరించదు.
0: దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: ఒక చిన్న కథ,
0: వన్ స్మాల్ స్టోరీ.
1: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
0: అన్ఫార్చునేట్లీ అట్ వన్ అపాన్ ఎ టైమ్ దేవేంద్ర వాస్ బి ఫార్మ్ యాజ్ ఎ ఫిట్ ఫాదర్.
1: అయితే ఇతను ఈ భూలోకం లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితమంతా గడుపుతూ ఉన్నాడు.
0: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ బిగ్ he was spending all his time in washing water.
1: ఈ వృద్ధ లోపలే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు.
0: He was living a family life in this muddy water in Oran.
1: ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుని యొక్క స్వరూపాన్ని చూచాడు.
0: నారద while going in that particular way, he happened to just see దేవేంద్రుడు.
1: నారదుడికి జాలి కలిగింది.
0: He took pity upon him.
1: అక్కడికి తిరిగి తెలి ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ, ఎందుకు ఏ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
0: నారద స్టాప్డ్ దేవర్ వాయిస్ అండ్ అడ్రస్ దేవేంద్ర, దేవేంద్ర వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఐ కెన్ యూజ్ ఆల్ మై పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదు.
0: హీ స్పోక్ వెరీ సింపథెటికలీ టెలింగ్ ద వన్ హూ షుడ్ ఎంజాయ్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ హెవెన్, యు ఆర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ మిజరబుల్ లైఫ్.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందాది, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు.
0: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ హి స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ నారద వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
0: హి వాస్ టెల్లింగ్ ది జాయ్ దట్ ఐ గెట్ ఇన్ దిస్ మడ్డీ వాటర్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్
1: ఇట్. ఆ మడ్డీ నీళ్ళతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గం నందు కూడా కనిపించదు.
0: ది లైఫ్ దట్ ఐ ఎంజాయింగ్ విత్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇన్ దిస్ మడ్డీ వాటర్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఇన్ హెవెన్.
1: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
0: ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ మై జాయ్ ది టైమ్ దట్ ఐ హావ్ ఎంజాయింగ్ నౌ, గో యువర్ వే ప్లీజ్.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రుడు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి
0: దేవేంద్ర అండర్ ద స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అండ్ ది
1: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
0: One who is under the spell of moha or attachment, he would not be able to...
1: Maya Shakti.
0: This is a powerful Maya Shakti.
1: ఈ మాయా శక్తిని నిర్మూలం కావించుకున్న వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక నేను మొట్టమొదటి అర్జునుకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
0: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma-vidya.
1: Atma-vidyanu sariga artham chesukunnappude kartavya-karmalu chakkaga nirvartistaru.
0: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
1: Atma-vidyanu bodhinchaka kartavya-karmalanu deka dharmamuno bodhinchakam cheta ivi sakramuga thanu chesukoledu, nirvartinchaledu.
0: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
1: Anukuni deeni yokka keelakamunu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka gnanopadesham cheyadaniki unukunnadu.
0: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
1: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణము చేతను కొంతవరకు మనసుకు పరివర్తన కలుగుతుంది.
0: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అయితే ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఏ టెంపరీ ఫెనామెనన్.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
0: When we are listening to భగవద్గీత, we feel so happy, so joyous, and it looks as though that
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
0: But when we undertake practicing what we have learned in భగవద్గీత, the real problems and real difficulties come.
1: మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
0: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
1: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desham ayinatundi oka sri ranga pattanam cherukunnadu.
0: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Srirangapatnam in south.
1: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
0: In Srirangapatnam in the temple, a number of people had assembled.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
0: A particular pandit was speaking and exponing Bhagavad Gita.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటారు.
0: This pandit was reading Bhagavad Gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
1: ఏదో ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నారు.
0: One particular disciple was found sitting in a corner, shedding tears profusely.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
0: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: ఈ భగవద్ గీత పుస్తకాన్ని అత్తమనందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
0: People who are having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when it was exponded.
1: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
0: But the person who was sitting in the corner, he was not having any such experience showing his face. He was merely shedding tears.
1: ఇది కనిపెట్టాడు చైతన్య.
0: కృష్ణ చైతన్య అబ్జర్వ్డ్ దిస్.
1: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా, భగవద్గీత పారాయణము, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
0: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
1: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుకు వైపున ముందు వైపున కూర్చొని వెనుకు వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
0: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
1: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
0: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్ దేర్ ఫోర్ ఐఎమ్ క్రైయింగ్.
1: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
0: కృష్ణ చైతన్య దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
1: కృష్ణుడిలో ప్రవేశించాడు.
0: He has entered into principle of
1: Krishna. ప్రేమతత్వములో సంచారం చేస్తున్నాడు.
0: He has been traveling in the principle.
1: మహాభారత యుద్ధములో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
0: He is a part and parcel of Krishna during Mahabharata Yuddha.
1: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
0: He is experiencing all that.
1: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
0: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
1: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు.
0: Even now, when it is being expounded, some people go on writing something in the books, and some people will be having their books. And if you come,
1: nijamuga hrudayanni cherchadaginatunte vaadu cherchavalsinatunte vaadu ee vratapothallo praveshinchadu.
0: The one who wants to get his heart completely exposed to the
1: bahyamainatunte yokka bhakti ga untundadu, kaani idi bhavamuto koodinatunte bhakti ga untundadu.
0: It is a devotion which is external, not a devotion which is full of feeling.
2: ఒక్కటైనా మనం ఆచరణ పెట్టితే చాలు గాని నూరు రాసుకుని ప్రయోజనం ఏంటి?
0: ఈవెన్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
2: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
0: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
2: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
0: వాట్ ఎవర్ యు హియర్ print them on your heart.
2: ఈ హృదయంలో ఒక్కటైనా నిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
2: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
0: దట్స్ వై ది అదర్ డే స్వామి సెడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
2: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
0: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
0: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
0: You introvert your mind.
2: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
0: Then only you will be able to understand all the things which I have explained.
2: నీవు శోకింపదగని వారికై నీవు శోకిస్తున్నావు.
0: You are grieving for people for whom you should not be.
2: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
0: అశోచ్యం అన్యశోచః
2: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
0: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
2: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
0: యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
2: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
0: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
0: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
2: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నుండి హృదయములో నిలిచినంత కాలం కూడా నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు.
0: సో లాంగ్ యాస్ దేర్ ఇస్ ఎ రెమనెంట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు విల్ బి ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు విల్ బి వర్తి ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
2: కనుక నీవు ఈ 8 శేషములను కూడా నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: మొదటిది వాసన.
0: వన్ ఈస్ వాసన.
2: రెండవది అగ్ని.
0: సెకండ్ ఈస్ ఫైర్.
2: మూడవది రుణము.
0: థర్డ్ వన్ ఈస్ డెత్.
2: నాలుగవది రోగము.
0: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
2: ఐదవది ద్వేషము.
0: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
2: ఆరోది రాగము.
0: సిక్స్త్ వన్ ఈస్ అటాచ్మెంట్.
2: ఏడవది విచారము.
0: సెవెంత్ ఈస్ వరీ.
2: ఎనిమిదవది విషము.
0: ఎయిత్ ఈస్ పాయిజన్.
2: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
0: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ హ్యావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్
2: రిఫ్రెష్ ఫ్రమ్ సారో. అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. Fire is extinguished almost excepting for a small portion of it.
2: ఆ చిన్న అగ్ని గాలి విచ్చటం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్ ఆన్ అకౌంట్ ఆఫ్ గ్రీన్ ఇట్ విల్ డెవలప్ ఇన్ టు ఎ బిగ్.
2: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
2: రోగం అంతా నయమైపోయింది.
0: దిస్ ఈస్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
2: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
2: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
0: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ విల్ బికమ్.
2: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
2: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
0: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
2: అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
3: I have discharged all my debt, but there is only 1,000 rupees. But on that interest starts accumulating.
2: You should discharge
3: that 1,000
2: rupees. In the same way, if
3: there is any balance of any one of these things, it is likely that it tends to grow.
2: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
3: Therefore, if there is any remnants of ignorance and attachment in your heart, whatever I teach becomes useless.
2: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి శేషాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
3: Therefore, completely destroy the ignorance in your heart.
2: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
3: Therefore, I am teaching this Sankhya to you.
2: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
3: In Bhagavad Gita, this chapter Sankhya Yoga is an extremely important one.
2: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
3: If one can understand this particular difference between Atma and Anatma, all the other chapters become very easy for understanding.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే రెండు మూడు దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
3: Therefore, we'll have to take stanza by stanza and spend, if need be, 2 or 3 days in understanding from the core of our heart. And thus, if we do it, if we completely understand Sankhya Yoga, we'll have understood Bhagavad Gita in full.
2: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
3: Each word in the slokam will have to be considered as a gem.
2: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
3: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
2: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుంటాం.
3: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
4: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. చమయే

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎనిహిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను దుష్టభావములను దుష్టస్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu indriyamulu yokka durmargamu indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు దురాచారములు దుర్భావములు.
1: ద అవుట్వర్డ్ నేచర్ ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెడ్ ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము ప్రేమ సహనము సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాత్ ఆర్ టెంపరీ అండ్ మేక్ యూ సఫర్.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థం?
1: What is the meaning of this word భగవంతుడు? భగవాన్
0: భగవాన్
1: భగవాన్
0: భ అనగా కాంతిని కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భ మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్
0: ఇది బకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విన్ ఇన్ దిస్ లెటర్
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్ వాస్ట్నెస్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని ప్రకాశాన్ని తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హ్యాస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈజ్ సెడ్.
0: దీనికి కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని యందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ పంచభూత ఫైవ్ ఎలిమెంట్.
0: పంచభూతములు అనగా భూమి పృథ్వీ
1: మీనింగ్ ద
0: భూతది. దీనినే భూదేవి అని పిలిచారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ మదర్ ఎర్త్.
0: రెండవది జలము.
1: సెకండ్ వాటర్.
0: దీనిని గంగాదేవి అని పిలిచారు.
1: వాటర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గంగాదేవి.
0: మూడవది అగ్ని.
1: థర్డ్ ఫైర్.
0: అగ్నిదేవుడు అని పిలిచారు.
1: ఫైర్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైర్ గాడ్.
0: నాలుగవది వాయువు.
1: ఫోర్ విన్.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Therefore these five elements are basically divine and worshiped as divine.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: Who is God? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశమును కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life. దీనిని
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకని ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో మిస్టేక్స్ అట్ ఆల్ బేసికలీ.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వేర్ యు ఫైండ్ సర్టెన్
0: మిస్టేక్స్. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దేర్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: మన తల నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ ఎక్స్టర్నల్.
0: కంటితో చూచినవి చెవులతో విన్నవి మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: ఆల్ దట్ యు లిసన్ టు ఆల్ దట్ యు వాచ్ ఆల్ దట్ యు థింక్ ఆఫ్ ఇవన్నీ
0: ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: దేర్ ఆల్ ది నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటది.
1: బట్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఇన్నర్ పార్ట్ ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణమును అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటారు.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అట్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అట్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పినది మనసే.
1: It is the mind that distinguishes.
0: దేహమే.
1: అండ్ దెన్ ఇట్ ఈస్ ద బాడీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: కనుకనే ఈ మానవుడు,
1: దిస్ మ్యాన్,
0: శరీరమును,
1: ద బాడీ యాక్ట్స్,
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అట్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు

0: శరీరమును
1: the body
0: మనస్సును
1: the mind
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు
1: and when he is in the company of the self
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు
1: and he that makes the total manhood
0: కానీ మనస్సును ఆత్మను త్యజించి
1: but if he gives up mind and ఆత్మ
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల
1: if he just experiences with this body
0: దీనిని పశుత్వము అన్నారు
1: he comes down to the level of animality
0: ఈ శరీరము మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు
1: Therefore, when the body and the mind together give up the
0: ఇదే
1: atma,
0: దానవత్వము అన్నారు
1: and this is called the demonic nature.
0: శరీరమును మనసును త్యజించి
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు
1: if the life proceeds along the line of the spirit,
0: దైవత్వముగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే
1: the divine path wants you to establish relationship with
0: ఆత్మ ఆత్మాభిమానం మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి
1: one should have attachment to the self
0: ఈ దేహాభిమానమే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుండాలి
1: the body attachment is responsible for bestial nature
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది
1: as the mind follows the body it makes you a demon
0: ee rendintini tejinchi aatma yokka sambandhamane kalivinchukotamu aatmaabhimanam annaru
1: one has to sacrifice both these two and develop attachment to the self
0: ee aatmaabhimaname nijamainatunti yokka tejo sambandhamainatundi
1: attachment to the self is really brilliant and effulgent
0: kanukane
1: so
0: manavudu ichinatunti ee moodintini
1: the three that are gifted
0: sadviniyoga parichi
1: must be properly used
0: sadacharamlo pravesha petti
1: take to right path
0: kalakanma karana kartavyalu puraskarinchukoni
1: based on the circumstances and the
0: time samaya spurtiga vitini viniyoginchukovali
1: we have to make use of them in the appropriate right way
0: edo manasunnadi kada ani ishta prakaram danini prasarimpa cheyakoddu
1: just as the mind is given you cannot think as you like
0: parimitamulu untunnayi
1: the thinking must be under certain limits
0: edi cheyavachunu edi cheyakoddu
1: what is to be done what is not to be
0: done edi manchi edi chedda
1: what is good what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి
1: వన్ మస్ట్ ఎంక్వైర్ విత్ ద మైండ్
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి
1: ఆన్ ఎంక్వైరీ దట్ యు ఫైండ్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ అడాప్టెడ్
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము
1: being not able to practice having known
0: dinine danavattamu annaru
1: is demonic temperament
0: kali itti manasu yokka tattvanni e mathramu lekka cheyaka
1: is not mindful of the nature of the mind
0: dehamane lakshyamlam dunchukoni
1: keeps always the body
0: dehabhavanam chetene jeevistu
1: and carries on the life
0: dehamuniki sambandhinchatvanti pravruttulanni ikkudunu anubhavistu undatam
1: and experiences with the body are in every way
0: diniki e mathramu taratamyam ledu
1: the body has no difference
0: hechu pallamulu ledu
1: no differences ups and downs
0: bedhamulu e mathramu పాటించదు
1: ఇట్ డజన్ ఫాలో ఎనీ నార్మ్స్
0: కనుకని దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు
1: ది యానిమల్ ఎంజాయ్స్ విత్ ద బాడీ గో బై ఇట్స్ డిజైర్
0: లోకములో కూడా అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు
1: ది ఎల్డర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో సే
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం రా నువ్వేం పశువా అంటారు
1: ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద వే easily in a free way they ask you are you animal
0: kevalam manasunu maatrame anubhavinchukuntu undetundlo kevalam athaniki rakshasu antuntaru
1: if it's only at the mental levels it's a demonic quality
0: ee rakshasattvam aneetundidi den nunchi prarambhamaindi
1: where from has it started
0: shariramu tyajinchi
1: giving up the body
0: aatmanu visarjinchi
1: giving forgetting our spirit
0: manasu yokka tattvamane pratisthu untamu
1: and then he proceeds along the psychological path
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు
1: and in fact mind does not go basically
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది
1: as the mind follows the body it distinguishes good and bad
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము
1: therefore the mind can think independently without establishing relationship
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: aatmaabhimanamto sancharinchetunti vaade daivattamu
1: giving up the mind if one follows the self he attains divinity
0: karukane atti daivattvanni pondeyadaniki ee manavudu taginatunti krushi cheyali
1: man should make every attempt to reach divine
0: manasu undavachunu
1: mind exists
0: shariram undavachunu
1: body is there
0: kaani idi shariram pani chese nimittamu
1: but body is there to function
0: kaani manasu vicharan cheyali
1: mind should inquire
0: manchi chettunu tarkinchali
1: mind should discriminate
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఇస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి
1: in human life there are so many subtle secrets
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు
1: God shows light
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు
1: he gives you all the brilliance
0: మనసు విచారణ చేసి
1: mind investigates
0: aatmaabhimanam ni penchukuneetundi
1: and wants you to develop attachment to
0: yourself aatmaabhimanam anetundi

0: వాళ్ళు మర్చిపోయినారు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ అటాచ్మెంట్
0: ఇన్ ది స్పిరిట్. జీవితం గడుపుతున్నారు.
1: ది లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్
0: ఇన్ ది
1: బాడీ. వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: బాడీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ టెంపరరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్. అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ బాడీ, మైండ్ అండ్ సెల్ఫ్.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్?
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడా ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of pravrutti external and nivrutti internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: of మొట్టమొదటి మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body. కానీ
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions.
0: ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీరమాత్యం కలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right action. శరీరమాత్యం
0: కలు ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్య అనిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is right and what is wrong.
0: పరిశీలన గావించే కోసమని.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the spirit.
0: మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి,
1: the mind should follow the spirit.
0: శరీర కర్మను ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: ఇది మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: టుడే వన్ హ్యాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్
0: ది సెల్ఫ్. ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: టుడే వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్ డెవిలిష్ డెమోనిక్ యాక్టివిటీ.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: హౌ డు యు హోప్ టు ఎక్వైర్?
0: ఆత్మాభిమానం సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ యు ఆర్ అటాచ్డ్ టు ద సెల్ఫ్, ఇట్ ఇస్ పాసిబుల్ టు బి వైజ్.
0: జ్ఞానం
1: that is non dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: self. శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact we can carry on life sojourn by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దెర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: as you discharge your responsibilities, it is not enough if you are simply attached
0: మానసిక ధర్మము ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్ టు స్పిరిట్.
0: శరీర ధర్మమే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ అండ్ వన్స్ యు డు ద రైట్ యాక్టివిటీ మైండ్ విల్ ఎంజాయ్ పీస్.
0: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ వన్స్ ది మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్ వన్ కెన్ విజువలైజ్ ది
0: సెల్ఫ్. ఈ మూడు కూడాను ఒకే శరీరమందే మనం సంచరిస్తున్నాయి.
1: ఆల్ ది 3 ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
0: వేరు వేరు మార్గములో లేదు.
1: దే ఆర్ నాట్ diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా.
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్ వెదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా.
1: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్
0: ఆఫ్ ఫ్యామిలీ. మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా.
1: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్ ఫర్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా.
1: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్.
0: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిజువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వి షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వి హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దూరం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్‌హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్‌రైచస్నెస్,
0: దొంగతనములు చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇంటు అన్‌సేక్రెడ్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మము మనం పాటించాలి.
1: అండ్ వి హావ్ టు అబ్జర్వ్ ద సోషల్ నార్మ్స్.
0: సమాజంలో ఏమిటిది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటారు.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే SAI అన్నారు.
1: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ SAI.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Changing association.
0: సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక పితమే లేదు.
1: It has no limits. It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: God. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము,
1: the country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే,
1: everywhere there is fear.
0: ఏం చేసినా భయమే,
1: whatever you do.
0: ఏం చెప్పినా భయమే,
1: whatever is said.
0: సత్యానికి కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితి లోపల మొట్టమొదట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances, spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost,
0: అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be a great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది,
1: he has got a big name,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean and low.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాలా వర్తింప చేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore, it is the conduct that decides your nature.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up the external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible, proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడా నీకు సరైనటువంటి విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: in the external nature,
0: తేతాయుగ ద్వాపర యుగములందు,
1: in earlier ages of
0: కృతయుగములందు, కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగము లోపల ఈ పాపములకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచటకు వీలు కాదు.
1: And it is not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి క్షణం పాపమే.
1: Every moment is full of
0: sin. ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు.
1: Krishna also said,
0: Arjuna, నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: లెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the fate is certain,
0: nyayamu gelchu,
1: justice will be triumphant,
0: asinchu swarthamu,
1: sacrifice the self,
0: sada yugadam ide kadoyi,
1: and this is going to be the
0: kanugummika
1: norm.
0: Nannu neevu anusarishte kanugummika,
1: understand this,
0: noorguru biddala tandrikaina,
1: the father with 100 sons,
0: anchammuna pindamiru ekku garagaraga prarabdham adeemito,
1: the father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu,
1: not only this,
0: inka saravarshamu tappadu vishwajatikinna,
1: there is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu, saravarshamu tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali,
1: there should be the rain of
0: arrows. Ravulkone manta minta vivachuni inta,
1: and it's going to happen all over here and there.
0: Vakavaipuni sekuni,
1: and there is Shakuni,
0: and Karna
1: on one side.
0: ఈ ఇద్దరు కూడాను దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను
1: కర్ణుడిని
0: ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసు కర్ణునికి.
1: And Karna knows satya and dharma.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే,
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్,
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ద సన్ ఆఫ్ భారత్, అండర్స్టాండ్ దిస్,
0: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్
0: చారిటీ. కర్ణుడు కూడా కట్ట కడపటికి ఏమనిపించాడు,
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్.
0: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: దే నెవర్ డిసోబేడ్ గాడ్స్ కమాండ్.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు,
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాలపై నిలబడ్డారు.
1: నకుల సహదేవ ఫెల్ అట్ ది ఫీట్
0: ఆఫ్ కృష్ణ. కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: దే లవ్ కృష్ణ ఇంటెన్స్లీ.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రీటెడ్ దెమ్ యాజ్ హిస్ చిల్డ్రన్.
0: కృష్ణ, ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: కృష్ణ, వాట్ హ్యాపెండ్ దేర్?
0: నాయన, వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: హీ సెడ్ దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సేస్,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: Having gone there for compromise,
0: తిరిగి సుచ్చేమంగా వెనుకకు వచ్చి,
1: you have returned safe enough.
0: ఇది ఏ 10,000 నేటికిన్?
1: This is enough and enough all the wealth for this day.
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
1: We are afraid of your situation.
0: క్షేమంగా ఇంటికి వచ్చాడు.
1: You returned safe.
0: ఇది మాకు 10,000 అన్నారు.
1: This is everything for our life.
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: They were so happy at that moment.
0: ఇంతే కాకుండా,
1: not all this,
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: Arjuna committed certain mistakes.
0: దీనికి పూర్వం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్
0: హి వెంట్ టు ది అంబాసిడర్, మనకు అక్కర్లేదు.
1: అర్జున సెడ్, ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్.
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్, వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ విత్ సెప్టర్స్ అండ్
0: అసోసియేట్స్. అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: అది దేహాభిమానము.
1: దట్ ఈస్
0: అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinn annadu.
1: My head is reeling. I am not able to stand here. Let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact, you provoked me.
0: Yuddhamu siddham ani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddham anaka kaalahranam ikayela.
1: And you said, why waste of time? Be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యూ సెడ్ డోంట్ వేస్ట్ టైం.
0: యుద్ధం సిద్ధమని చెప్పు.
1: బి రెడీ టు ఫైట్.
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హి సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హి సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఇస్?
0: కేవలము చాలా విషపురుగులు.
1: And they're like almost poisonous.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమై నేను ఇంతకూడదు రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: For your sake only I acted as an ambassador, as your emissary.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: Is it possible to convert the poison into nectar?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Is it possible to throw the flowers into the
0: fire? ముష్కరుని మ్రోలా?
1: And is it possible?
0: హితోక్తులు మేలా? గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతం సృజింప వీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
1: In this poison is it possible to have nectar?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
0: బోధిస్తే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్ అట్ ఆల్.
0: ఇక సర్వవర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఎందుకోసము?
1: వాట్ ఫర్?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల,
1: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్,
0: వేరు ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి,
1: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా గానీ అగ్ని మండుతుండే సమయం లోపల,
1: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్,
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్.
0: ఏ ప్రయత్నము దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
1: ద రెయిన్ ఆఫ్ ఆరోస్ మస్ట్ షుడ్ హ్యాపెన్.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: వాట్ ఫర్? ఫర్ ద వరల్డ్ పీస్.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: ఈవెన్ ఫర్ వరల్డ్ పీస్ వన్ హ్యాస్ టు ఫైట్.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం? అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: కనుకని ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు సర్వస్వం తప్పుతూ,
1: On one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in
0: justice. ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు అన్న.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్లా రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రి మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవుని తలపి ఇంకా మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజుడు ఒక్కడి మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజా వాజ్ ఓన్లీ వన్ ఎట్ హోమ్.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహం పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటి చెప్పడం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుని కోపం వచ్చింది.
1: దెన్ హి వాస్ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు నా తండ్రి అయినటువంటి అర్జునుడే వచ్చేస్తే వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ After the return of my father Arjuna, uncle Krishna, they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: బీయింగ్ బోర్న్ ఎ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రిప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతుకు వస్తాడు నా తండ్రి.
1: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
1: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సేస్,
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్, వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. My dear son,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్
0: గుడ్. మామయ్య తండ్రి లేరిచ్చట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలం ఇటు నుండి చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తలపింక పుత్రక.
1: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకట్ట ఆశీర్వాదం చేస్తున్నది.
1: And at the end she blessed him.
0: Tamara moggarambu baladarpita shastrava garva bhanjanoddama banundu kumbajudu danini pannindi vaadu bhishma sangramamu bharya garbhavati kalamettundunu cheppalemu mee maamayu tandri leerichita maanumu nee talapinka putraka.
1: And said, my dear son, give up this idea because the entire padma vyuha is the design of Dronacharya and your father is not at home, the uncle is not at home and the great fighter Karna is over there. Give up this idea.
0: Appudu తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచువేళ గౌరి తనకు కిడ్డ మీర రచ్చ.
1: The blessing conferred by Gauri to her son while slaying Tarakasura.
0: Shambharasura veera champaga achanu veela bhargava suta kidda bhavya raccha.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matrudasitambu manpan aruguveda vinata putruna kidda vimala raksham.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Ganaraksha.
1: The mighty blessing.
0: Sri Raksha. Yangaraksha. Rakshalandunu divyamau Sri Rama Raksha. Todu nidai ninnu kapadugaka.
1: The kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paathudayyadu.
1: And then he He was so totally blessed.
0: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడ ఉన్నారు?
1: Where do you find such a son today?
0: అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడి.
1: And most of the people think badly.
0: ఈ కలికాలం లోపల చూస్తామంటే
1: in this Kali age
0: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
1: And in fact for education we
0: go విదేశాల కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
1: And there we lead the life much worse than that of a dog.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
1: And we behave much worse than animals.
0: ఇలాంటి వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
1: And parents also endorse this idea.
0: వీరు మంచి వారిని పొగుడుతున్నారు.
1: And they praise their children.
0: తల్లిదండ్రులే పిల్లల్ని గొంతులకు వస్తున్నారు.
1: And in fact they are killing their own words.
0: ఈ విధమైన తల్లి యొక్క ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: You are really great.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: And you have developed good qualities in the
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: All the virtues that you cultivated, develop them more and more.
0: ఆచరణలో పెట్టాలి.
1: And you practice them.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: Having practiced, propagate and share.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: When you find injustice, teach him a lesson.
0: నాయన, ఇది మంచిది కాదు.
1: Tell him it's not good.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: You are born as a human being. You are not animal. You are not demon. Behave properly.
0: నోరెత్తితే అబద్ధము.
1: And where you find
0: పాలు పెడితే అధర్మము.
1: And we are unrighteous at every step.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినాయి.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: First, if you are good, the whole country would be good.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad of the country depends upon the students.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts
0: pure. సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop your thoughts.
0: సత్య భావాల్లో మీరు ప్రవేశించండి.
1: Get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంతో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: Demonic nature should be given up.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: Rama Lakshmana followed Vishwamitra.
0: రాక్షసులు కనిపించారు.
1: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Vishwamitra says.
0: నాయన, ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: Now your task begins, he said.
0: అనగా ఏమిటి?
1: What is it?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: Meaning what? Annihilating the demonic temperament.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: Then that will be totality.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: టోటల్ టాస్క్ ఈజ్ రియలైజ్డ్ విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
0: సీత యొక్క స్వయంవరం కోసమని
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
0: సీత. శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
0: పార్టిసిపేట్. ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు,
1: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
0: చెప్పాడు.
1: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇట్స్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: శివధనస్సు అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: దీన్ని చూడాలి,
1: వన్ హాస్ టు
0: దీన్ని ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సు చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: And Rama was not initially prepared.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన, ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is very important.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
1: You must
0: చూడదగినటువంటిది.
1: You should necessarily see this శివధనస్సు.
0: కానీ చెప్పాడప్పుడు రాముడు.
1: Then Rama says,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టు కోసం నన్ను పంపలేదు.
1: రామా సేస్ మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్ నాట్ టు గో టు మిథిల.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్రామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కనురెప్పని వేయకుండా ఆ యొక్క శివధనస్సును చూస్తున్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: చాలా యువకులు.
1: దే ఆర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులు వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్సు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini pravasinchipochestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ టు ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్ నాట్
0: దేర్. రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పై పెట్టారు.
1: రామలక్ష్మణ హస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanas.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: రావణ వెంట్ దేర్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ద మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు
0: లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలబడి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: Rama watched the situation.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: He wanted to go and release him.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుసును వెచ్చడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్
0: శివధనుసు. రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాజ్ శివధనుసు ఫెల్ ఆన్ హిమ్.
0: నెవర్ హర్ట్, నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్, నెవర్.
0: ఈ రావణంతా నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామా వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
0: ఇన్ పెట్టెలో పెట్టాడు.
1: అండ్ kept it on one side.
0: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: When Shivadhanus was lifted, all were astonished.
0: దీని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: 100% to
1: 100%.
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up.
0: ఆ దివ్య పర్ని ఏమన్నారు?
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెజెంట్ దేర్.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: జనక్. ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: And Vishwamitra commanded his
0: message. Guru Vahadra Sirsa Vahinchari.
1: One has to follow the command.
0: Guru Vahadra Nikarika Tishkana Vachyadu.
1: And my
0: Atana Agna Lekunda Nindani Manchalaniki Veelu Kaadu.
1: My Guru brought me here. I cannot disobey him.
0: And Vishwamitra Vahipan Chucharu.
1: And he watched
0: Vishwamitra Vahipan Chucharu.
1: And Vishwamitra gave him signal to proceed.
0: Yadami Chetu Dhani Patti Itla Vanchadu. Pakkani Irigi Pai.
1: And then he was trying to bend the bow. It broke.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వరిల్లుతున్నాయి.
1: There was applause and cheers.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: People started praising Sri Ramachandra, Jai.
0: Kani inka kalyanamu.
1: And then wedding.
0: వచ్చాడు జనక మహారాజు
1: జనక కింగ్
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని
1: మై వౌ ఈస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్
0: ఇదం సీత అన్నాడు
1: హియర్ లై సీత
0: అంత ఏమి ఇదిగో సీత అన్నాడు
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత
0: రాముడు చూడలేదు
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్
0: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్
0: కానీ రాముడు ఇటువైపును తిరిగాడు చూడలేదు
1: అండ్ రామ టర్న్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్
0: ఏ జవాబు ఇవ్వలేదు
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు
1: then విశ్వామిత్ర టోల్ జనక
0: అప్పుడు రాముడు చెప్పాడు
1: then రామ రిప్లై
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ మై పేరెంట్స్
0: నేను యువకుడైనటువంటి వాడు
1: బీయింగ్ ఎన్ యంగ్ మ్యాన్
0: ఏ కార్యములకు నేను ముందు పోను
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు వచ్చాను
1: ఐ ఫాలోడ్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెక్రెట్ రిచువల్ నీ
0: ఆజ్ఞ దీన్ని శివధనస్సు చూడటానికి వచ్చాను
1: ఫాలోయింగ్ యువర్ కమాండ్ ఐ That's all task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రం ఇష్టం లేదు
1: బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు
0: నేను అంగీకరించను
1: ఐ డోంట్ అక్సెప్ట్
0: బిడ్డనైనా చూడండి అన్నారు
1: అండ్ హి సెడ్ ఎట్ లీస్ట్ లుక్ ఎట్ హర్
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు లుక్ ఎట్ ఎ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్
0: ఆ మాట అనేటప్పటికీ
1: when that is said
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు
1: జనక వాస్ వెరీ సర్ప్రైజ్
0: ఇలాంటి సత్యశీలుడు కూడాను లోకంలో ఉన్నారా
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: కానీ దేనికి అంగీకరించలేదు
1: వెల్ రామ డిడ్ నాట్ కన్సీ
0: సైన్యాన్ని పంపించాడు రథాల తోపల అయోధ్యకు
1: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్
0: తిరిగి వారు రావడం కోసం అది 4 దినములు పట్టింది
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికీ
1: By the time they returned,
0: ఎక్కడా పోలేదు ఎవరిని చూడలేదు
1: రామా లక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు
1: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్ నో
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు
1: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్
0: అలాంటి దీక్షను పోయినటువంటి వాడు రాముడు
1: రామా హ్యాడ్ దట్ డిటర్మినేషన్
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికీ
1: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్
0: అలా భరత శత్రులు ముగ్గురు కూడాను నలుగురు కూడాను వెళ్లి వారికి నమస్కరించారు
1: రామా లక్ష్మణ భరత శత్రుకు నా పేరు దేర్ ఒబసాన్
0: అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథనంతా కూడా చక్కగా వర్ణించాడు
1: అండ్ విశ్వామిత్రుడు narrated the whole lot
0: జరిగింది
1: and it happened
0: నలుగురు పీటలపైన కూర్చున్నారు
1: all the four took their
0: places నలుగురు మాలలు పట్టుకున్నారు
1: and they're holding garlands
0: మాలలు పట్టుకొని వారి కంఠమునందు ధరించడానికి సిద్ధమైపోయారు
1: they're about to garland they were ready
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే ఆనాటి యువకుల యొక్క గుణములు ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి
1: భగవాన్ is telling all this to make us know the conduct and the virtue and the truthful nature of youngsters of those days
0: సీతకుడును హారం తీసుకొని వచ్చింది
1: సీత also proceeding the garland
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్
0: స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు
1: అండ్ రామా డిడ్ నాట్ లుక్ ఎట్ హర్
0: తన కిందికి ఉంచుకొని ఉన్నాడు
1: అండ్ హి బెంట్ డౌన్ హిస్ హెడ్
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడా కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్
0: గురుజీ నేను రాజకుమారుడు
1: అండ్ ది ప్రిన్స్
0: నేను పురుషరత్నాన్ని నేను సత్యశీలం కలవాడు నేను స్త్రీలకు తల వంచను
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమెన్
0: నేను వంచను
1: నో ఐ డోంట్ బెండ్
0: ఎవరు ఆ స్త్రీ
1: హూ ఇస్ దట్ ఉమెన్
0: ఆమె నాకేమి సంబంధం లేదు అలాంటి ఆమెకు నేను తిరస్కరిస్తూ ఉంచాలి
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్
0: పెండ్ అయిన తర్వాత కావచ్చును భార్య
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: కానీ పెండ్ కాకుండా ఆమె వేరు నేను వేరు
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్
0: నేను వంచను అన్నా
1: ఐ డోంట్ బెండ్ హి సెడ్
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు
1: లక్ష్మణ వాచింగ్ దిస్
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో
1: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్
0: రామలక్ష్మణులకు సరి అయినటువంటి ఒక సంబంధము
1: రామా లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్
0: రాముని యొక్క సైజు లక్ష్మణుకి గుర్తించాడు గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు
1: అండ్ రామా కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా
0: అప్పుడు రాముని చెప్పాడు
1: అండ్ రామా సెడ్
0: లక్ష్మణ కొంచెం నీవు ఆదిశేషుడు కదా ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు
1: యువర్ ఆదిశేష లిఫ్ట్ అప్ దట్ పోర్షన్ రైజ్ ఇట్
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు
1: లక్ష్మణ
0: అన్న సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు ఎత్తితే భూమంతా ఎత్తాలి
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రేజ్ దట్ పార్ట్ వేర్ సీత ఈస్ స్టాండింగ్ ద హోల్ ఎర్త్ మస్ట్ బి రేజ్డ్
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు
1: యూ విల్ ఆల్సో బి రేజ్డ్
0: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్న
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హి సెడ్
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు
1: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్ to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
0: ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కూతలవుస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ
0: వెడ్డింగ్. ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లెస్.
0: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఇమీడియట్లీ లక్ష్మణ ర్యాన్ ఆల్ ద వే అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గెట్ అప్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him.
1: And that was the wedding time.
0: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయనా నేను పుట్టినది దీనికోసమని.
1: And in fact I am
0: here. నా తపస్సంతా దీనికోసమని.
1: And all this
0: నా శక్తంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడా రాములకు అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked.
1: And till not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది రాంగ్
0: పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly,
0: అంతే
1: కాదు,
0: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్ కంత వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్
0: ఎన్నో సంవత్సరములు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్ స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
0: కోటి సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యో.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సీక్రెట్ హార్ట్.
0: కానీ దేని యందు లేకపోయినప్పటికీ
1: ఇట్ మే బి దే నాట్ బి దే
0: నదర్ విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసును చెరించి చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్,
1: యు హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవది నేమి విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్ అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
0: నీ ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Wherefore you got this wish?
0: కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్ బ్యాడ్ టెంపర్మెంట్.
0: కనుక నీ బ్యాడ్ లుక్ బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ థాట్స్.
0: నీ మాటలు ఏం మంచి సత్యమైనటువంటివా?
1: ఆర్ యువర్ వర్డ్స్
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు.
1: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
0: దుర్గుణమైనటువంటి చూపులు,
1: ఆల్ బ్యాడ్ లుక్స్,
0: దురాచారమైనటువంటి చర్యలు,
1: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్,
0: దీనివల్ల నీకు ఈ దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దట్స్ ది కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు భరించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్,
0: దురాచారములను త్యాగం చేయడం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్,
0: సత్కర్మను సదాచారములను అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యు విల్ బి వన్ ఆఫ్
0: ట్రూత్. ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ ఫోర్ ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఆఫ్ దెమ్. ఎక్కడ చూసినా కానీ దుఃఖము లే. ఎక్కడ
0: చూసినా కానీ విచారం
1: లేదితే
0: చాలు డెడ్ బాడీస్
1: ద మూమెంట్ యూ సీ ద న్యూస్ చూడటము కిల్లింగ్ అండ్ వయలెన్స్
0: ఈ వార్తలు వినటము కాదు కాదు
1: అండ్ వి ఫైండ్ ఎవ్రీవేర్ ద ఎజిటేషన్
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్ దేర్ బి నో బ్యాడ్ ఐడియాస్
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు
1: దెన్ యూ నాట్ హేట్ ఎనీబడి
0: తిట్టినవాడు నా యందే ఉన్నాడు నేను కూడా తిట్టినవాడి యందే ఉంటున్నాను
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్డ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
0: తిట్టినవాడు నేను తిట్టినవాడు నేను
1: and we are not different
0: adani endu unnadi oke aatma na endu unnadi oke aatma
1: the same self is present in both of us
0: ee ekatma bhavanni meeru gurtinchukovali chesukunte evvari paina dvesham raadu neeku
1: and when once we have this one pointed spirit of the self
0: appude andaru aanandanga untaru
1: and both of us will be happy
0: devade sambhavinchavu
1: and there will be no problems
0: ee vicharamle sambhavinchavu
1: no anxieties
0: ee okka ye vidhamaitundi dveshamle manaku raavu
1: there will be no hatred at all
0: atti premanu manam pravinchukovalante ekatma bhavanni abhi
1: develop that love we should have single pointed
0: నాయందు ఉన్నది ఒకే ఆత్మనే
1: the same self is present both of us
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒకే ఆత్మలో మకువై ఉన్నాడు
1: the same atma is present in you and in me and everywhere
0: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి
1: to get rid of bad qualities we should have this single direction
0: భిన్నంగా ఉండవచ్చును
1: bodies may be different
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును
1: minds may vary
0: కానీ ఆత్మ మాత్రం ఒకటే
1: but atma the self is same
0: కనుక ఇంత మంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి
1: so many have assembled
0: andar yendu unnatundi aatmatattam okate
1: same spirit of the self is same
0: udaharanaga meer teeskondi enni balupulu ikkada balutunnayi
1: as an example you find so many balls
0: chinna chinna balupulu unnai ikkada vidividi balupulu unnai ikkada gutti balupulu unnai enni balupulu unnapudikini current okate ane satyanni gurtinchukunte ee balupulato manam ye matram bhedam pettukomu
1: you find the bulbs over there and the chandeliers here but you find the same current
0: manam dehalanta kodunu kevalam balupulu vantive
1: the bodies are like bulbs
0: దీనికి అనేక రకములు అనేక రంగులు అనేక పేర్లు ఉంటున్నాయి
1: ఇట్ హస్ గాట్ ది బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్ అందరి
0: యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే
1: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని
1: develop the atmic feeling
0: aatmaabhimanam abhirudhi parchukoni
1: get attached to the
0: dehaabhimanamunu kramakramena tannaginchu chesukondi
1: and cut short your body attachment
0: అతి శీఘ్ర కాలములందే
1: very soon
0: ఈ ఏకాత్మ వాదం వల్ల
1: with this
0: లోకములో యుద్ధములు కాని అశాంతి కాని అక్రమలు కాని అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి స్వామి కూడా ఆశీర్వదిస్తాడు
1: యూ ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఆర్ ఎజిటేషన్ ఇన్ దిస్ వరల్డ్ when you are when we have one pointedness of the self which is present in all don't hate anybody
0: లోక సమస్త సుఖినో భవంతు ఈ దేశమే ఆదేశమని మీరు భేదం పెట్టుకోకండి
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్ ఇఫ్
0: యు డోంట్ హావ్ ఎనీ అమెరికా రష్యా ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి
1: డోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్
0: విశ్వ కుటుంబీకులమే మనము
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్
0: మనమందరం ఒక కుటుంబీకులే
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి
1: ద హ్యూమన్ సొసైటీ
0: ఈ జాతి అంతా తండ్రి భగవంతుడే
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్
1: బ్రదర్హుడ్ of man and fatherhood of god
0: ee rendittini meer abhirudhi parchukondi
1: develop these two ideas
0: appude lokam loka samasta sugino bhavantu ani ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి
1: all that has been prayed for and said that the world should be happy
0: అతి శీఘ్ర కాలంలో
1: very soon
0: ఈ జగత్తునందు
1: in this world
0: అన్ని దేశముల వారు కూడాను క్షేమంగా ఉండాలి
1: all people should be happy
0: అన్ని దేశముల వారు కూడాను ఆనందంగా ఉండాలి
1: people of all nations should be joyful అనే
0: ప్రార్థన మీరు చేసి
1: pray like that
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
0: పీస్ జగత్తు కూడాను దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను
1: propagate and publicize the need to be joyful happy and peaceful
0: ఇదియే మనం చేయవలసినటువంటి పని
1: this is the job that we should do

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, ఎన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేరకొనిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దాట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు, అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్. వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషమును ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి జనం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర. వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది యారో ఎట్ వన్స్ అండ్ కుడ్ ఇట్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది యారో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ద్రౌపది రాజు తన

0: పత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుడికి వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్.
0: వారి వసతి ఎక్కడ?
1: వేర్ వర్ దే స్టేయింగ్?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: డోర్
1: బోల్టెడ్.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: ది సన్స్ సెడ్ మదర్ వి బ్రాట్ ఏ హైలీ వాల్యుబుల్ ఫ్రూట్ విత్ అస్.
0: నాయన అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: ద మదర్ సెడ్ సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: ద చిల్డ్రన్ వుడ్ సర్టన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించినటువంటి వారు.
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసా వహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్ గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దట్ టైమ్ షీఈస్ కాల్డ్ పాంచాలి.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞ శిరసా వహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: ద ఫైవ్ పాండవస్ లెఫ్ట్ దట్ విలేజ్ స్టార్టెడ్ మూవింగ్ టు అనదర్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ రూలింగ్ ది ఏరియా.
0: కానీ ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నువ్వు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: ధర్మజ వాచింగ్ ద చెస్ట్ ఆఫ్ ద్రౌపది హర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ హి సెడ్ యు ఆర్ నాట్ ద సోల్ ప్రాపర్టీ ఆఫ్ అస్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ గివ్ ద పవర్ ఆల్ యూ హ్యావ్ టు ది ఎంటైర్ వరల్డ్, సో సెడ్ ధర్మజ.
0: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని పంచగుణములు కాని పంచేంద్రియములు కాని చక్కగా నీవు అరికట్టిన దానవు.
1: యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ సెన్సెస్.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్వ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి వీడు తిరిగి గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: షీ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ విలేజెస్ ఫైండింగ్ అవుట్ ద గుడ్ పీపుల్ అండ్ ద బ్యాడ్ పీపుల్ దేర్ టెంపర్మెంట్ బిహేవియర్.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చారా, కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: ఆన్ స్క్రూటినీ షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ వెల్ మిక్స్డ్ ఇన్ సొసైటీ.
0: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ టు గుడ్ పీపుల్ సో దట్ దే కుడ్ బి బెటర్ వైల్ అట్ ద సేమ్ టైమ్ టీచింగ్ లెసన్ టు ది వికెట్ అండ్ బ్యాడ్ పీపుల్.
0: కర్ణుడు మానకండి,
1: Never give up your duties, karmas.
0: Kama anaga mottamodati.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: Kama means likes.
0: Kani ee prapanchamlo ee naadu laukikanga kamamu antunte veruve arthanga teesukuntunnaru.
1: But in the world today, we go by a different meaning for this word, kama.
0: Kani vedartham kinda idi korika ani artham.
1: But in Vedantic parlance, it is desire.
0: Desire. ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise ceiling on desires.
0: ఏది మంచిది, ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను, మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం, చెడ్డని మాత్రం వదలటం, ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad. Rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని, తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కాని తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకోక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: It's not a proper desire to give up one's own duty and responsibilities and adopt others' responsibilities and others' duties.
0: కలగని బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from
0: your duty. కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this, righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడాను గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: That's the reason why women have become high ideals.
0: పురుషులు చెప్పినట్టుగా దాన్ని నడుచుకోలేదు.
1: She has not conducted according to the dictates of men.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: You do your duty, I will attend to my duties.
0: కాని నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అదే సత్యబోధాని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూత్ ధర్మం పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness or dharma.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: సత్యమును వదిలినటువంటి ధర్మం ఎక్కడ కనిపించదు.
1: There cannot be dharma bereft of satya, truth.
0: అయితే భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: సర్వత పాళిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి. భగవంతుడు ఎక్కడ చూసినా గాని ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండే చూసేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపించలేవు.
1: But however, the worldly physical people cannot comprehend nor discover.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: రైట్ ఫ్రమ్ శాండ్ టు ది యాంట్ యూ ఫైండ్.
0: తాను చేసినదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వన్ డస్ షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ రైచువస్.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడాను విడవలేదు.
1: షీ హాజ్ నాట్ గివెన్ అప్ హర్ డ్యూటీ ఎనీ టైమ్.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: యాంట్ వుడ్ బి ఏబుల్ టు నో ద వేర్ అబౌట్స్ ఆఫ్ ద ఫుడ్ అవైలబుల్ అండ్ క్యారీస్ ఇట్ టు ద పర్టికులర్ ప్లేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నోస్.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: ఇట్ ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ బదుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered. The next one is krodha, anger. This anger is however necessary for man.
0: కాని తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకని మీ భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారలకైన చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగు.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని భరింపకుండు,
1: will never be successful in any task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore, in both the ways, you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటిను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should never be angry towards
0: them. నీ విరోధిపైన క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషము, హేట్రెడ్.
0: క్రోధ ద్వేషము.
1: ద్వేష హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharma nu nevu dveshinchinatante nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకని పశువచ్చుకుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: మాటతో కానీ,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కానీ,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కానీ,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్తో కానీ,
1: ఆర్ బై థాట్,
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: అపకారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరి అయిన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chetane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamanu sadhinchinatundi dai.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu ente ayyadu abhivruddhi kaagaladu.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించు.
1: And you find this dhamma control is noticed among ants.
0: చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
1: Watch ants moving in a particular line.
0: ఒక లైన్ లోపల పోతుండేటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమను పలకరించి దానికి ముద్దు పెట్టి వెళ్లిపోతుంటాడు.
1: As you find these ants moving in one direction, in one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
0: కనుక మీరు చీమలు చక్కగా చూడండి.
1: Watch ants clearly.
0: దాంట్లో కూడా దమ్మం ఎంతో ఉంటుందని.
1: There lies this dhamma, the control.
0: శివలో బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
1: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore, dhamma meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
1: వై గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: ఇస్ ఇట్ టు లిసన్ టు ఆల్ గాసిప్?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: యూ షుడ్ నెవర్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: కానీ మంచి మాటలు మాత్రం విని.
1: యూ షుడ్ సడన్లీ పే అటెన్షన్ టు
0: నాలుక. ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: వై ద టంగ్ ఈస్ గిఫ్టెడ్ టు యూ?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు స్వాలో మోర్సల్స్ ఆఫ్ ఫుడ్?
0: కాదు కాదు.
1: నో,
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు టేస్ట్.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఈస్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయట తుమ్మేస్తుంది.
1: అండ్ ఇఫ్ డజంట్ టేస్ట్ గుడ్, ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ so that we can maintain this noble rare birth of a human being.
0: కరుగు భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇస్తున్నాడు సుఖం ఇస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం లేదు.
1: We think God has given us bad times, God has given us good times. Is not so. God doesn't give anything in reality.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులోనా ప్రవేశించదు.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మలో పల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of, or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమిరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ ఆరగెంట్ వే, యూ విల్ గెట్ ఆరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైన యాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యు యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైన తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యు హ్యావ్ విత్ ఇన్ విల్ ఎక్స్ప్రెస్ అవుట్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: దర్ఫోర్ వాట్ వన్ హ్యాస్ టు డూ ఇస్ టు ఫైండ్ అవుట్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఆల్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వన్ అండర్
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: వన్స్ మైండ్ డిసైడ్స్ ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమీడియట్లీ.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: And you can be a devotee by such actions.
0: కనుక మన మాటలు గాని మన నడతలు గాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారంపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
1: What is going to happen in future? What lies ahead in times? No one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పామునిని వలె ఇచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: కెన్ యూ సే దట్ షీఈస్ హిజ్ వైఫ్?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: ద మూమెంట్ హీ గాట్ మ్యారీడ్ టు హర్ కెన్ యూ సే దట్ షీఈస్ హిజ్ వైఫ్?
0: కాదు కాదు.
1: నో,
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హీ విన్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిజ్ బాడీ దెన్ హీ కెన్ క్లెయిమ్ దట్ షీ ఈజ్.
0: అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రతని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ చేస్టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ 5 హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకు నున్న దానికి తృప్తి కలుగుతుంది.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది in
0: destiny. రుక్మిణి గాని సత్యభామ గాని సీత గాని రుక్మిణి గాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these 3 qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetham ostunte 200 rupayalu cheela na kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Ani viluvaku tagina 20 yokka perani ivvachindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vattinchatame nijamainatundi pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu thanu gurtinchatamu sariyainatundi paddhatini thanu gurtinchali.
1: And therefore the qualities of Sati the wife have got to be noticed very clearly.
0: Appudu ikkani kuda gunavantulu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kuda mana yokka maarpullo unnadu kani mari dinto dentona ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi cheddalu rendu nunu kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vedidi evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekam ka endu cheyalabodu.
1: There is nothing like bad apart or separate.
0: Manchi vachinayi cheddadu thana paati taaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరిగిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
1: calling this a new year,
0: idi chaala nootanamainatundi gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resound ga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as resound.
0: ఒక పశువు కావాలి కాపరి.
1: అండ్ వి ఆర్ ఫైండ్
0: పశువులు తోలు
1: హర్డ్
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటు ఇక్కడ సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్
0: పచ్చని గడ్డి కనిపిస్తుంది అది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్
0: పాట ఏ విధమైన పాట
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఈస్
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్
0: కానీ ఒక రీ సౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు దట్ సౌండ్ ద సేమ్ సాంగ్
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది ఎందుకు నాయన ఈ విధంగా ఉన్నావు.
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was, I faced an enemy. who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu. Ee sound eeku reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your re-sound.
0: Nee sound ee.
1: It is your own sound.
0: Kaabatti nee sound ee neeku viruddhanga vachindi gaani, baita vaari evvaru kuda neeku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of re-sound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులు ద్వేషించినప్పుడు ఇతరులను ప్రేమించినప్పుడు ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: Whole thing happens in the entire world.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాం కానీ చెయ్యని అందుకోవడానికి వీలు లేదు.
1: వి గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ ఎన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: Therefore the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడిది ఎవరి వశము కాదు.
1: It is impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is nothing like bad being apart, separate.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యలాగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly will be the attachment towards one's own wife and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు నిరంజనుడు నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనమో లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్ డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్
0: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్ గా వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు.
1: వాట్ మేడ్ హర్ లాఫ్ హౌ డు యూ నో.
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హ్యాస్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్లో.
1: కింగ్ కాంగ్ వాస్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: And he could find a vendor moving about in the street selling that milk.
0: Milk
1: and curd.
0: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతున్నది అని భ్రమించి ఉంటాడు.
1: And King Kong thought that this vendor is laughing at him.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపమును చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
1: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
0: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
1: You are so strong.
0: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
1: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఇఫ్ ఐ లాఫ్ ఎట్ సచ్ ఎ పర్సన్.
0: ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి అని కోరిపోయింది.
1: అండ్ షీ సెడ్ పార్డన్ మీ అండ్ షీ లెఫ్ట్ దేర్.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ హిమ్.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No manishya swarupam. Manishya swarupam e ledu.
1: There is no true human form.
0: Human form e kadu. E form kuda ledu.
1: There is no form in reality.
0: Aa form nu chusi manam peru pettukuntunname kaani aa vidyakudaniki oka form ledu.
1: And in fact, there is no form in the true sense. We only give a name.
0: Kanuka mana bhramane manaku bhramistundadi.
1: It is only our illusion that makes us feel delusory.
0: ఇది కేవలం ఒక ముఠాలి యొక్క లక్షణం.
1: This is the quality of a foolish person.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to the mind.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to your mind.
0: దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is witness to the qualities.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is the witness to the body.
0: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఈజ్ విట్నెస్.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఫూలిష్నెస్.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. If you don't know your true nature, how can you be educated and a true intellectual?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: If you know your truth, your true nature, then only you can call yourself educated.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
1: If you don't know your own principle of truth, how do you know truth of others?
0: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: First, let us know our own mistakes within us.
0: మన దోషాన్ని మనం గుర్తించడానికి, వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
1: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
0: కనుక మనం మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రార్థించేదానికంటే, దేవుణ్ణి పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: Manase ee yokka jagatukante kodanu moola kaaranamu.
1: It is the mind which is responsible for the
0: whole world. Mani manushyanam kaaranam bandhamocheyo.
1: Mind is responsible for bondage and liberation.
0: Kanuka ee bandhamochamunaku manase kaaranamu.
1: Therefore, for bondage and liberation, Mind is the cause.
0: మనసు నీవు అరిగట్టడానికి ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నోబుల్.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: యు క్యాన్ బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలుసు తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: When once you repent, you'll be atoning your sins.
0: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా మీ ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనది, చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: And it is said that human life is rarest.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: It is not so easy to be born as a human being.
0: మనిషి మనిషి కాదు.
1: In fact, he is no true human in reality.
0: దైవం మనిషి రూపేణ.
1: God is in a human form.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: God comes down in a human form.
0: నేను ఏ చెడ్డ చేసినా గాని నేను దైవముని కాదు.
1: Therefore, whatever you may do, you are divine.
0: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవముని కాదు.
1: When once you entertain bad, you cease to be divine.
0: కనుకనే నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
1: First, be good.
0: Be good, do good and see good.
1: So be good, do good and see good is the message of Bhagavan.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, first we have to recognize our own self.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులు,
1: students,
0: చాలా గుణవంతులే.
1: They are virtuous.
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: There are at times they may be losing those virtues.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యుద్ధములు చేశాడు.
1: Arjuna fought on several occasions.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: He could also demonstrate the world what chivalry is.
0: కాండవనాన్ని దహించాడు.
1: And he could also get a flame the whole కాండవన.
0: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
1: that Arjuna the mighty,
0: చిన్న విషయంలోను లోబడిపోయాడు.
1: In a small matter, he has lost himself control.
0: నా దేహాన్ని మర్దించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: You have arrested my body, but not the reality.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: In fact, you will be victor if only arrest my mind and not the body.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side, started praying to Krishna.
0: Iddariki madhyalo Krishnudu pratyakshamayyadu.
1: And Krishna stood in between the two.
0: Arjuna,
1: Arjuna,
0: ime samanyaralu kaadu.
1: You are not ordinary one.
0: Pramila maha balavanturalu.
1: Pramila is highly powerful.
0: Maha gunavanturalu.
1: She is highly virtuous.
0: Sari ayinatvanti yokka gunamu aame yandey untundi.
1: She has got the perfect nobility.
0: Kanuka aame nivu pendalu.
1: And you marry her.
0: అని ఇరువురు చేతులు పట్టి,
1: and he brought both the hands together.
0: చేర్చాడు కృష్ణుడు.
1: And then he joined the hands of the both.
0: అప్పటి నుంచి,
1: since then,
0: అర్జునుడు ప్రమీల,
1: Arjuna and Pramila,
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: The husband and wife, right from that time.
0: అదే విధంగా ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
1: Both of them can be devotees.
0: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If there are different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నము చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore, first,
0: ప్రపంచమే యొక్క హస్తం కథమైపోతుంది.
1: Then everything will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all your weapons may be able to burn down the whole of the world, బట్ నాట్ ద మైండ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
1: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
0: అన్ని తానే చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: ఏదైనా చేయగలడు.
1: యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మీరు భగవద్భక్తితో
1: ఆల్ ద డివోషన్
0: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
1: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్
0: ఎందుకని అందుడేనని సందేహం వరదు.
1: Never doubt that God is here and doesn't exist over there.
0: Sarvabhagatunna nindu vetukutuchina andande karadu.
1: God is present everywhere. Wherever you search, you will find him there.
0: Kanuka meeru daiva bhaktini kaligi kattavaya karmalu aacharinchukuntu mee vidyanu meeru bodhinchukuntu mee vidyanu meeru aacharinchukuntu chakkaga manchi peru pondandi.
1: Therefore with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learned and get a good name.
0: Ni chadukodadu ani nenu cheppalem nenu.
1: Bhagavan never said don't study.
0: Chadavalsindi.
1: You should study.
0: Kani adi laukikamaina dharmanni bodhisthundi.
1: That's all amount to secular knowledge.
0: Adhyatmikamu alaukikamaina bodhindi.
1: But the spiritual knowledge is transcendental.
0: Kani hrudayanni sakramanga nirpadaniki tagina prayatnamu ee hrudaya parisheelana chaala avasaramu.
1: Therefore proper inquiry of the mind, steadiness are absolutely essential.
0: Kaluka vidyarthulara,
1: students,
0: meeru naadu poorthi samacharam poorthi chesukoni indaku velutunnaru.
1: You have completed one academic year, you will be going for vacation.
0: Kani repati nunchi paper chusukuntu vastunnaru.
1: But tomorrow onwards you will be going through the papers.
0: Na number vastunda leda, na number vastunda leda, na number vastunda leda, దీనిపైనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
1: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్ రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
0: కానీ నంబర్ చూసుకుంటుపోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్.
0: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫుల్.
0: నీ యొక్క హృదయాన్ని విచారించి
1: సో ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నేను సరిగా రాశానా లేదా.
1: Have you written well or not?
0: నేను సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
1: If I have written very well, I am bound to pass.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
0: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: Therefore, do not think of the number alone.
0: మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: It's not the number, you should be number one man in this world.
0: Mana dance pillalu Ramayya vanti koduku kavalani Sitamma vanti bidda kavalani rendu vidhaga paadaru.
1: They sing a song that is rather sung like Rama.
0: Sitamma vanti bidda kavalani,
1: that one should have a daughter like Sita.
0: Nijame bidda vastundi.
1: Yes, you may have it.
0: Ramayya vanti koduku kalugutadu.
1: You will also have son like Rama.
0: Kani ikkada madhyalopala Ravanudu Surpanaka bayaldeerte iddariki chaala dvesham aipothundi.
1: But when once you find Ravana and Surpanaka, such people around, what is it that you get accepting rivals?
0: Sitamma bidda kavalani ante Sitamma vanti gunam ramanlo undali.
1: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
0: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam tanna undali.
1: If you want a son of the type of Rama, you should have dharma in you.
0: Kani Ravanudu vanti oka buddhi untundi rakshasi Surpanaka vanti కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సూర్పణక, హౌ డూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్నీ కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్ ఎక్కడ వస్తుంది మనకు?
1: వెన్ డూ యూ గెట్ పీస్?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ You cannot get peace, you get only pieces.
0: మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
0: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
0: ఎవరైనా నేను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: If anyone scolded you, just think it is only the tongue that said it, they don't relate to you.
0: Nen separate, tittu separate.
1: I am separate from you, you are separate from me.
0: Nive nive aa tittu nivu connection cheskunte neeku vachi andutundi.
1: Another if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
0: Okadu vachi ninnu kodtadu.
1: One comes and beats you.
0: Ee deham vachi ee dehani kottindi.
1: That body has beaten this body.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: హెస్ బీట్ ఇన్ మై బాడీ బట్ నాట్
0: నన్ను కొట్టేకి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు.
1: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
0: కనుక మనం అన్నింటికీ సరైన దృఢంగా ఉంటుండాలా.
1: Therefore, we should have firm conviction in every aspect.
0: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: Being a great devotee, she could put in all efforts and achieve.
0: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: Krishna, many people praise you, many people criticize you, blame you, but I worship you all through. I sing your glory day and night.
0: Kana nannu nee enduku rakshinchavu?
1: Why don't you protect me, my Lord?
0: Endu nannu dayachupu?
1: Why don't you shower your compassion?
0: Kanuka nannu naa paina dayachupu ani cheppindi.
1: Therefore she prayed that Krishna should be compassionate towards her.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ because of forbearance and patience.
0: Chagaraja
1: said,
0: Rama, nenu ninni enni vidhamuluga kuda prarthinchinappudiki neeku naa paina daya raadu.
1: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
0: Endukosam neeku daya raadu?
1: Why should it happen?
0: Nenu emi arpitam cheyaledu.
1: What is that I have not done?
0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము, ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై బిలాంగింగ్స్, ఆల్ ద నియర్ అండ్ డియర్ అండ్ ద సెల్ఫ్. యూ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: కానీ అక్కడ ఊరికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: దో ఇట్ ఈస్ సెడ్ వెర్బలీ, he is yet to offer his heart.
0: Chaala mandi pillalaku konni doubts unnai.
1: Many students have many doubts.
0: Manishiki roopam untundadi, naamam untundadi.
1: Man has a name and form.
0: Kaani aatmaku roopam ledu, oka vidhamainatundi naamam ledu.
1: Atma has no specific name and form.
0: Aatma roopam ledinatundi, aatmaku naamam ledinatundi.
1: Atma is formless, has no definite name.
0: Aithe endukosam deenni nirmichadu?
1: Then why should it exist?
0: Okoka vyaktiki okoka roopamu okoka naamamu ishtanga untuntadi.
1: Each person has a definite name and form.
0: Aneka roopamuluga undinappudu evaru kodanu visvasincharu.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: Kaani aatma ante andaru visvasistaru.
1: But in respect of Atma, everybody will develop faith.
0: Na Atma ne na sakshi.
1: Myself, Atma is the witness.
0: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
1: Though it has no form, everyone has got faith in it.
0: దానికి కామన్ నేము ఆత్మ అని. ఒక రామ అంటే ఒక కృష్ణ అంటే ఈ విధంగా అనేక రూపములకు అనేక నామములు ఉంటుంటాయి.
1: There are so many names like Rama, Krishna.
0: కానీ రూపమే లేదు.
1: But Atma has no form.
0: నామమే లేదు.
1: It has no definite name.
0: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వం.
1: It is nameless, formless divinity.
0: కానీ ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ వి వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ప్రేమ ముదిత మనసు
2: రామ రామ రామ రామ.

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెలిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నో పెరిగినాయి.
1: యూ హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యు హ్యావ్ హ్యాడ్ ఆల్ ది స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta anyonyamuga anantammula vale kalasimesi undi paatalu paatalu maatalu anni madhuramaina kudiya undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher second school ke chenapudi mi maatalu mi aatalu mi paatalu mi chestalu chaala neechinga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aananda parustunnaru.
1: But your words

0: are full of devotion and make everybody happy.
1: కానీ అందరూ అట్టు కాదు.
0: But all are not of that type.
1: కానీ ఇందులో కొంతమంది కొన్ని పెడమార్గము బట్టి అనేక రకములైనటువంటి మార్గములు చెడి మనసును కూడా మరణము చేసుకుంటున్నారు.
0: But there are some who are perverted, who are proceeding along the wrong path with their minds that are totally spoiled.
1: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరు యోచించుకోండి.
0: Think for yourself how your minds are.
1: మనిషి అంటే ఐదు రకములైనటువంటిది, మనో, బుద్ధి, చిత్తము, ఆనందము, ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
1: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందరు అందుకోవాలంటే దీనికి ఈ ఐదే మూల కారణములు.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్, దీస్ ఫైవ్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్
1: మనస్సును మాలిన్యం లేకుండా పరిశుద్ధంగా పెంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
0: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్ దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్
1: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ ఇన్ రియాలిటీ.
1: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ మైన్ ఆర్ దైన్.
1: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతనో జాగ్రత్తగా ఉండాలి.
0: వెన్ వన్స్ యూ కమ్ టు నో దట్ ఇట్ బిలాంగ్స్ టు అదర్స్, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషస్.
1: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, డిఫరెన్స్ ఒపీనియన్ ఆర్ ఇన్ ఫైటింగ్ వాట్స్ ఎవర్.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలుగటం లేదు.
0: అట్ దిస్ ఏజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ ద నాలెడ్జ్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది, నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
0: యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ బికాస్ వాట్స్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ఎన్కౌంటర్ యూ వాంట్ టు ఓన్ ఇట్, యూ వాంట్ టు పొజెస్ ఇట్.
1: ఏది చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అని అన్నింటి ఎందుకూడను భగవంతుని ప్రాప్తి నుంచి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీలో ఉద్భవించాలి.
0: దేర్ షుడ్ బి ఎ సీక్రెట్ ఫీలింగ్ విత్ ఇన్ యూ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్ ఈస్ టు ప్లీజ్ గాడ్, ఇట్ ఇస్ సాటిస్ఫై హిమ్, అండ్ వీ షుడ్ సే విత్ ఆల్ ద నీడెడ్ ప్రేయర్,
1: ఇది నాది కాదు నేను ఎవరు,
0: దిస్ ఇస్ నాట్ మైన్, హూ యామ్ ఐ.
1: దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణు మాత్రము ఘనం వరకు కూడాను దైవత్వమే.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ క్వశ్చన్ అండ్ ఇన్వెస్టిగేట్ అండ్ యూల్ కమ్ టు నో రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం ఇట్ ఈస్ ఫుల్లీ డివైన్.
1: ఇసుక మొదలు చక్కెర వరకు, ఏనుగు మొదలు దోమ వరకు సర్వము కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ బేసికలీ, బీ దట్ సన్ టు షుగర్ ఫ్రమ్ ఎలిఫెంట్ టు ఏ మస్కిటో.
1: డ్రామాలో వేసినట్టుగా వేషాలు వేస్తుండొచ్చు కానీ భగవంతుడు కానిది లోకంలో ఒక్కటి లేదు.
0: వీ మే ఫైండ్ ద రోల్స్ అండ్ ద క్యారెక్టర్స్ చేంజ్ ది అటైర్ డ్రెస్సెస్ ఇన్ ఎ డ్రామా, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ నాట్ డివైన్.
1: సర్వము భగవత్మయమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: సృష్టి అంతా కూడా భగవత్ యొక్క సృష్టియే.
0: ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: అన్ని వేషములు తానే.
0: He plays all the roles.
1: అన్ని ఆటలు తానవే.
0: All the games belong to him.
1: అన్ని మాటలు తనవే.
0: All words are his.
1: అన్ని పాటలు తనవే.
0: All songs are his.
1: అయినప్పటికీ వేషములు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: But yet we may find in attire or dresses there is variation.
1: కనుకనే మనం ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యంగాను మీరు గుర్తించాలి.
0: Therefore you should understand the basic truth that whatever that is said, whatever that is seen, whatever that is thought over is divine.
1: Kani konnimandi dugunamula cheta duracharamula cheta dushtikti cheta drushti cheta chala maapu chendutunnaru.
0: People are changing because of their wicked thoughts, bad practices and bad vision or bad looks.
1: మనం చూచటము ఎటువంటి చూడు భవ సృష్టిగా చూడాలి.
0: వాట్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ లుక్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సైడ్.
1: ఎవరిని చూసినా కూడాను మీరు భగవస్వరూపులే.
0: Whosoever you see, you should know that is personification of God.
1: ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే.
0: Whatever that is said, it is divine, the hymn of God.
1: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెరిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు.
0: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
1: Panchabhutamunu pavitram cheyali.
0: We have to sanctify all the five elements.
1: Matalanu pavitram cheyali.
0: Words have got to be sacred.
1: Paranam nappinchukunda.
0: We should not hurt anybody.
1: Kaalu nappipadakunda.
0: One should not hurt one's own self.
1: Parva vastuvulanu aashinchukunda.
0: We should not expect others.
1: Parva vastuvulanu manam apavarinchukunda.
0: We should not steal anyone.
1: Anta mande.
0: Everything belongs to us.
1: కనుక ఆ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనము వహించాలి.
0: That feeling of oneness, unity, one should have and entertain.
1: కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు.
0: But there are few madcaps who don't think in this direction.
1: వాడు పరాయి వాడు, నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి.
0: There are people with some differences. With the feelings such as mine and thine.
1: కాని ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచము బోధిస్తూ వచ్చాయి.
0: And this has been very much demonstrated to the whole world through the history.
1: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును.
0: You know the history of Pandavas.
1: ఒక తండ్రి కుమారుడు.
0: And his son of a mother.
1: ఒకరు కౌరవులు, ఒకరు పాండవులు.
0: We have got on one side Kauravas, the other side Pandavas.
1: కానీ వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: కానీ ఎవరి తప్పు?
0: హూస్ మిస్టేక్ ఇస్ దిస్?
1: ఇద్దరిది ఒకే రాజ్యమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్డమ్ బిలాంగ్స్
1: టు బోత్. ఒకే తండ్రి బిడ్డలే.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ సేమ్ ఫాదర్.
1: కానీ భావములు వేరువేరైనప్పుడు బాహ్యములు వేరువేరైనవి.
0: వెన్ వన్స్ ది ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్ ది ఎక్స్ప్రెషన్ ఆల్సో డిఫర్స్.
1: వీరే ఒకరి ఒకరు కొట్టుకుని చంపుకున్నారు.
0: They started fighting with each other and killing each other.
1: Raj vanchicheta aneka rakamulaina chedu bhavulu veedu abhivruddhi ayipoyinavi.
0: Because of hunger, power and to own the kingdom, they had all wicked thoughts.
1: Vali Sugrivudu evaru?
0: Who are Vali Sugriva?
1: Vari irurukulu oka tandri kumarulu.
0: In fact, their sons, their brothers, born to same mother.
1: Kani konni swarthaparamainatuvanti oka vishayamu cheta vari irurike kulanu yuddham jarigi.
0: Because of selfishness, they fought with each other.
1: ఒకరు అడవి లోపల, ఒకరు కొండ లోపల, ఒకరు గ్రామం లోపల నివసిస్తూ వచ్చారు.
0: One spent the time in the forest, one spent the time along the mountain range.
1: ఈ విధంగా ఉండి కూడాను కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
0: They could not realize the truth ultimately.
1: వాడు ఎంత రామును సేవించినప్పటికీ, ఎంత రామును ప్రేమించినప్పటికీ, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికీ వాళ్ళకు మోక్షమే మాత్రం కలగలేదు.
0: దో దే లవ్డ్ రామ, దే సర్వ్డ్ హిమ్ ఇంటెన్స్లీ, దే లవ్డ్ హిమ్ వెరీ మచ్, దే కుడ్ నాట్ అటైన్ లిబరేషన్.
1: పాండవులు నిరంతరం కూడా పాదసేవ చేసుకుంటుండేటువంటి
0: పాండవ సర్వ్ ద లార్డ్ త్రూ అవుట్.
1: ఇన్ని విధములైన ప్రేమగా ఉండినప్పటికీ పాండవులు కూడా రక్షించలేదు.
0: విత్ ఆల్ దట్ ద పాండవస్ వర్ నాట్ సేవ్డ్ అండ్ రెస్క్యూడ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: వేరు వేరు భావములు ఉన్నాయి.
0: Because their thoughts, the feelings differed.
1: వీరు నా మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు, మూడవ తమ్ముడు, నాలుగవ తమ్ముడు, ఐదవ తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదలుతూ వచ్చారు.
0: There were differences among the brothers. The eldest, the next, the youngest, like that.
1: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో, తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది. కానీ ఇది తపస్సుగా మారదు.
0: యు మే అండర్ టేక్ పెనెన్స్, యు మే వర్షిప్ డే అండ్ నైట్, అండర్ టేక్ తపస్ ఆర్ పెనెన్స్, But all with the differences, it turns into tamas.
1: ఎన్నో సంవత్సరములంతా కూడాను జపం చేశాను, కానీ నాకు భగవంతుడు కనిపించలేదు.
0: I have been repeating God's name japa for long period, but yet I could not be liberated.
1: కానీ ఈ విధంగా ఊగిపోతున్నారు చాలా మంది.
0: In fact, one has to conclude and drop in the middle.
1: దేని మొట్టమొదటి ఏకం చేయాలి, మనస్సు ఏకం చేయాలి.
0: What is that we should unify to begin with?
1: మనస్సు, ఇది భగవంతుని యొక్క స్వరూపము.
0: The mind is in fact the reform of God.
1: God ante where is God?
0: We say God, where is
1: who
0: he?
1: Who is God?
0: Who is God?
1: Your mind is God.
0: Your mind is God.
1: ఈ మైండ్ తోనే మనియేవ మనిషియానం కారణం బంధమోచయో. బంధమోచము రెండు కూడా ఈ మనస్సు ద్వారానే కలుగుతుంటాయి.
0: It is the mind that is responsible for the bondage and the liberation.
1: కనుక మనస్సే దైవం.
0: So mind is God.
1: రెండవది బుద్ధి.
0: Then comes బుద్ధి, intellect.
1: ఈ ఇంటెలెక్ట్ అంటే ఏమిటి?
0: What is intellect?
1: Who is an intellect boy?
0: Who is an intelligent boy?
1: Is God.
0: And the most intellectual is God himself.
1: Intellectual God ఒకడే.
0: The highest intellectual is God himself.
1: Intellectual very very very ఉండొచ్చు.
0: People may be different.
1: కానీ intellectual boy ఒక్కడే ఒకడు.
0: But the greatest intellectual is God himself.
1: అతనే దేవుడు.
0: And he is God.
1: బుద్ధి, మనసు, చిత్తము.
0: Then comes చిత్త.
1: చిత్తం అనగా కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
0: We carry on our life sojourn with wavering mind. It is not chitta.
1: ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము.
0: This chitta is God himself.
1: కనుకని చిత్తశుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్తశుద్ధిగా నేను పూజ చేస్తాను.
0: Therefore the devotee prays that I pray to you, O God, with all chitta shuddhi.
1: ఆ చిత్తము దైవమే.
0: And that very chitta is God himself verily.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు.
0: మనసు, బుద్ధి, చిత్త. And then comes ఇంద్రియ, the senses.
1: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు.
0: These are all five. The sense of touch, the sense of smell, the audition.
1: అన్ని కూడాను దైవ స్వరూపాలు.
0: They are all the sparks of the divine.
1: కామం, ఒక ఆశ కలిగింది.
0: You have a desire.
1: అది నేను భగవంతుణ్ణి ఆశిస్తున్నాను.
0: I desire God only.
1: భగవంతుణ్ణే ప్రేమిస్తున్నాను.
0: I love God.
1: అని అది కామం.
0: And that is kama or the
1: అంతే గాని ప్రపంచకంగా ఉండేటువంటి వ్యక్తుని యొక్క రూపనామము చూచి వారిని ప్రేమించటము, వస్తువులను ప్రేమించటము, ఇది కాదు ప్రేమ.
0: ట్రూ లవ్ ఈజ్ నాట్ టు డిజైర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: ఇది కాదు కామం.
0: అండ్ దిస్ ఈజ్ నాట్ ద డిజైర్ కామం.
1: కామం అనగా దైవమే ఒక కామం.
0: ద ఓన్లీ కామా ది డిజైర్ ఈజ్ టు డిజైర్ గాడ్.
1: భగవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యం అవుతుంది.
0: వెన్ వన్స్ యూ లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ.
1: కనుకనే కామము, కామం అనగా ఏమి? ఆశలు. ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి.
0: So the whole of the totality of kama, the desire, ambition, aspiration should be to love God, to be with him.
1: No, a vyaktini preminchavachu.
0: You may love an individual.
1: Kani vyaktiga neevu chudavaddu.
0: But you should not look at
1: him. Atanlo unnatundi bhagavat tattvanni neevu chudali.
0: Watchful of the divine in every individual.
1: Krodhamu.
0: Then comes krodha, anger.
1: Krodhamu evaripai koram.
0: On whom should you be angry?
1: Tarapainne tanaku koram.
0: You should be angry with your own self.
1: బయట ఇంకొక వ్యక్తి లేడు.
0: There's no other person.
1: ఈ ప్రపంచంలో ఐదు వస్తువులు తప్ప ఆరో వస్తువు ఒక్కొక్కటి లేనే లేదు.
0: In this world there are only five senses, nothing like sixth one.
1: ఇంకొకటి ఉండాలి అంటే అది అబద్ధము.
0: If anyone says there's sixth sense existing, it is nonsense.
1: ఈ సిక్స్త్ సెన్సెస్ కాకుండా ఇంకొక శక్తి ఉన్నది అంటే అది చాలా అబద్ధము.
0: It is a blatant lie to say that there's sixth sense. There are only five senses.
1: ఎవ్వరు కూడాను సిక్స్త్ సెన్స్ చూసిన వాడు లేడు.
0: There are none who have come across the sixth
1: sense. అసలు దైవం నందే లేదు.
0: In fact, there is no sixth sense even in God.
1: ఈ ఐదు తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను, ఏమి చూసినను, ఏమి శోధించినను ఒక్కటి లేదు.
0: You may search, you may investigate all over the world. You find only these five senses.
1: ఈ ఐదు కూడా చేరినటువంటిదే నిజమైనటువంటి హస్తము.
0: Therefore, the true hand represents the combination of all the five.
1: Not two hands, one hand.
0: Of the hand.
1: ఈ ఐదు తప్ప ఐదు వేలు తప్ప ఆరో వేలు ఏమైనా ఉందా?
0: Only five fingers do we find, sixth finger.
1: అదేమే పుట్టినా దాన్ని మెత్త డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు కత్తిస్తారు.
0: If there is a sixth finger, you just get it cut off.
1: అది ఉండకూడదు, ఉండకూడదు, చిన్నదైనా ఉండకూడదు.
0: It may be small, but it should not continue to exist.
1: ఈ ఐదు సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి.
0: The true liberation lies in winning over, conquering the five senses.
1: ఈ ఫైవ్ సెన్సెస్ సాధించకుండా ఇంకోటి ఆరోజు ఏదో ఉన్నది, దేవుడు వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ.
0: Without controlling the five senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
1: నిజంగా ఇది ఫూలిష్నెస్.
0: It is really foolishness.
1: ఏమి తెలియనటువంటి మూర్ఖత్వం అది.
0: It is utter ignorance, మూర్ఖత్వ.
1: ముఖ్యంగా దైవం ఎవరు అంటే ఐదే మనకు.
0: If you say, who is God? The five senses.
1: అవే మనము ఇష్టము కష్టము అన్ని కూడా చేస్తుంది.
0: And the five senses confer us the pleasure or the pain, the misery or happiness.
1: కనుక మనం మొట్టమొదట ఈ ఐదు సెన్సెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
0: Therefore, to begin with, we should control all the five
1: Swami, senses. Swami, ఇది సాధ్యం కాదని మీరు అనుకుంటారు.
0: You may say, Swami, it is impossible for us to do so.
1: మీకు సాధ్యం కానటువంటిది ఏమిటి?
0: What is that you cannot achieve?
1: మీరు పట్టుదల పట్టితే దేన్నైనా సాధించవచ్చు.
0: If you determine, you can accomplish anything.
1: దైవాన్ని సాధించేటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఈ ఫైవ్ సెన్సెస్ ఎక్కడవి?
0: When you can achieve God, realize the divinity, after all, what about the five senses?
1: ఈ ఫైవ్ సెన్సెస్ కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి.
0: Within just a spark of the moment, you can just go.
1: చాలా అల్పమైనటువంటివి.
0: They are so low and simple.
1: తుచ్చమైనటువంటివి.
0: They are so mean.
1: లోభమైనటువంటివి.
0: And they are defective.
1: ఇలాంటి ఇంద్రియములను మనం సాధించుకోకుండా పోతే మనం ఇంకా మనుషులు ఎట్టయినాం.
0: If you cannot control your senses which are defective,
1: నీవు మనిషే కాదు.
0: How can you be మనిషి the man?
1: జంతునాం నర్జన దుర్లభం.
0: The human life is rarest.
1: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
0: Having been given this rare life of a human being,
1: ఏ చిన్నదానికి మనం ఈ ఐదులో ఒకదాని డొంగినప్పటికీ మీరు అల్పులే కాని అధికులు కాదు.
0: If you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature.
1: దైవం మనుషు రూపేణ.
0: God comes in human form.
1: అటువంటి మనుష్యత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వెర్రితనం.
0: Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the five senses?
1: దీన్ని సాధించేటువంటి వాడు కేవలం ఒక రాక్షసుడే.
0: The one who cannot conquer, win over the five senses is rakshasa, demon.
1: రాక్షసుడు కంటే హీనము.
0: Much worse than demon, rakshasa.
1: కనుక మనము ఉత్తమైనటువంటి వాళ్ళు కాబట్టి మనము మనుష్యులము అన్నాను.
0: We are human beings, manishi, because we are noble.
1: నీకుండవచ్చు భార్య పిల్లలు అందరి పైన ఇష్టం ఉండొచ్చు.
0: యు మే హ్యావ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ది వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: కానీ ఇష్టం ఉండొచ్చు,
0: కామం
1: ఉండొచ్చు.
0: యు మే హ్యావ్ డిజైర్.
1: కానీ వారిని భార్య, మీరు బిడ్డలు అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్.
1: వీరు కూడా దైవ స్వరూపులే.
0: యువర్ ఆల్సో గాడ్.
1: దైవం నుంచి దైవం పుట్టాడు.
0: Is only the divine comes out of the divine.
1: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
0: The child is born to a mother.
1: నుంచి మరొక బిడ్డ పుట్టింది.
0: And that the progeny
1: ఆ విధంగా ఒకరికొకరు సంబంధము, ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
0: Like begets the other one, the same relationship exists.
1: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
0: Any object in this world, you should know it is divine.
1: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
0: That it should be offered to God.
1: నాది కాదు, నీది కాదు.
0: It doesn't belong to me nor to you either.
1: వస్తువు కాదు, లేక ఒక ప్రాణి కాదు.
0: And either be that be an object or a living.
1: ప్రతి వస్తువునందును, ప్రతి మనిషి ఎందును, ప్రతి గ్రామమునందును, ప్రతి ఇసుక ఎందును, ప్రతి చక్కెర ఎందుకును దైవత్వం ఉంటుండాలి.
0: Therefore, in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
1: విశ్వమంతా కూడా విశ్వస్వరూపమే.
0: Therefore, whole విశ్వ, the universe, is divine.
1: ఈ యూనివర్స్ అనేటువంటిది ఏమిటి? ఇదే విశ్వబాంధిత్వము.
0: అండ్ దిస్ ఇస్ యూనివర్సల్ రిలేషన్షిప్, ది కాస్మాస్.
1: కనుక మన యందు విశ్వప్రేమ ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ దిస్ కాస్మిక్ లవ్.
1: ఆ ఆత్మిక లవ్ ఉండినప్పుడే మనం మనుషులం అయిపోతాం.
0: విత్ దిస్ ఆత్మిక్ లవ్, యూనివర్సల్ లవ్, వీల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే నీవు ఆత్మ చూడగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ విజువలైజ్ ఆత్మ.
1: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
0: Then only you can become God.
1: అప్పుడే నీ యందు దైవత్వం ఆవిర్భవించును.
0: Then only you will find the divinity emerging.
1: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని, క్రోధములు పెట్టుకుని, ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువుల కంటే హీనము.
0: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గాట్ ఆల్ ది ట్రైట్స్ లైక్ యాంగర్ ద హేట్రెడ్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
1: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
0: యూ ఫైండ్ దట్ అనిమల్స్ ఫైట్ విత్ ఈచ్ అదర్.
1: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
0: దే ఫైట్ విత్ ఈచ్ అదర్.
1: అట్లే మనం కూడా పోట్లాడతామా?
0: Should a man fight like that?
1: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
0: Should we have that anger and hatred?
1: మన యందు ఆ విధమైన ద్వేషమే ఉండకూడదు.
0: There should not be any hatred among us.
1: ద్వేషం ఎక్కడ ఉండేనో?
0: Where there is hatred?
1: భేదం ఎక్కడ ఉండేనో?
0: Where there are differences?
1: అది డిఫరెన్స్.
0: That's దైవం altogether కంటే different.
1: దైవం కంటే వేరు.
0: It is different from God.
1: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
0: Whatever that is done, it should be full of gold.
1: ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః.
0: Therefore God is called this way, హిరణ్య గర్భాయ నమః.
1: అనగా ఏమి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే లోకములో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హీ కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
1: అంత గోల్డే.
0: దేర్ ఇస్ గోల్డ్ ఆల్ ఓవర్.
1: గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడు అనేది.
0: అండ్ గోల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్.
1: ఎట్టి మట్టిలో వేసినా కూడా అది మట్టి కాదు, చెడిపోదు.
0: ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద మట్ ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్.
1: తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారం అయిపోతుంది.
0: యూ కెన్ క్లీన్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఫర్ షైనింగ్.
1: అంటే మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు.
0: యాక్చువల్లీ యూఆర్ గోల్డ్ గోల్డెన్ బట్ యూ హావ్ జాయిన్డ్ ద డస్ట్.
1: మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మర్మాలను తెలుపుతూ రావాలి.
0: To purify you, to cleanse you, the noble people should come to you and teach you.
1: Kani evaraina peddalu vachi ee vidhamainatuvanti oka margam cheppite vaantaku pichi edi matti bangaram avutunda isuka chakkara avutunda ani anukuntuntaru.
0: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the
1: mind be the gold? doubts.
0: Man is full of doubts today, more doubts and doubts.
1: Doubts anta raavatam deni kosam?
0: What is the origin of doubts?
1: నేను వేరు, పరాయి వేరు అనేటువంటి భావన ఉండినప్పుడే ఆ డౌట్స్ రావటం.
0: The origin of the doubt is this, that you have got a feeling of separation.
1: Full tin అయిపోతే తొలగదు.
0: When the tin is full, well, it doesn't spill.
1: అది ఎప్పటికీ నిండుగా ఉంటుంటుంది.
0: It will be full and steady.
1: ఏనాటికైనా కూడా అనేక మందికి అనేక అనుభవాలు ఉంటూ ఉంటున్నాయి.
0: Even today there are many, many experiences.
1: మొదలు పిల్లవాడు.
0: The first boy.
1: First boy,
0: get up.
1: వీళ్ళెవరైనా సరే నాకు తెలిసిన వారు ఎక్కడ ఉండినా, ఎవరు ఉండినా, ఏ విన్నా, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఏ సర్వము నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ఎవ్రీబడి వేర్ ఎవర్ యు ఆర్. వాళ్ళు అనుకుంటారు విలేజ్, వాట్ ఎవర్ కమ్యూనిటీ బిలాంగ్ టు,
1: మాకు స్వామికి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు.
0: యూ మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్.
1: కానీ నాకు తెలియదు లేదు.
0: There's nothing that Swami does not know.
1: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
0: Though he knows very well, he talks as if he doesn't know.
1: ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళ తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు.
0: This boy's parents, mother and father, came here.
1: అంత నలుగురు బిడ్డలు కూడా వచ్చారు.
0: All the four children came to this place.
1: వాళ్ళందరినీ లోపల పిలిచాను నేను.
0: Swami called them in.
1: నాయన, మీ తల్లి ఉండదు, మీ ఎవరు యోచన చేయకండి, ఈ బాధ్యత నేను వహిస్తాను అని నేను ప్రామిస్ చేశాను వాళ్ళ నాన్నకు.
0: భగవాన్ మేడ్ ఎ ప్రామిస్ టు హిస్ ఫాదర్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: ఆమె త్వరలో పోతుండాలి.
0: అండ్ షీల్ బి లీవింగ్ క్వైట్ సూన్.
1: పిల్లలంతా ఏడ్చారు.
0: ద చిల్డ్రన్ క్రైయింగ్.
1: ఏడవకూడదు.
0: ఐ సెడ్ నో, డోంట్ క్రై.
1: వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
0: భగవాన్ సెడ్ వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
1: చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాళ్ళకు పెన్నెండు అయిపోయింది, చక్కగా అంతా చేసాము, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
0: సిన్స్ దట్ టైమ్ భగవాన్ హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్డ్.
1: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ లీడర్ ఉన్నాడు.
0: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
1: ఆ అబ్బాయి కడావాడు.
0: అండ్ దట్ బాయ్ ఇన్ ద బ్యాండ్ గ్రూప్ ఇస్
1: చిన్న పిల్లవాడు.
0: హి వాస్ సో యంగ్ అట్ దట్ టైమ్ వెన్ హి కేమ్.
1: నేను పిలిచి, నాయన నువ్వే విధంగా యోచన చేసుకోదు, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడా నువ్వు వచ్చినప్పుడంతా కూడా పిలిపించి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చారు.
0: స్వామి కాల్ హిమ్ ఇన్ అండ్ సెడ్, డోంట్ వరీ, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐఎమ్ యువర్ మదర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు.
0: They are all happy even this day.
1: అప్పుడు చిన్న పిల్లవాడు
0: సో యంగ్ అట్ దట్ టైం
1: చక్కగా తిన్నపోతున్నాడు.
0: నౌ హి హస్ గ్రోన్ అప్ హి బఫలో
1: ఇత్త అన్ని విధాలు కూడాను ప్రతి ఒక్కరి చూడని వాడిని చూసిన వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్
1: ప్రాపర్టీ లవ్ లవ్ లవ్
0: భగవాన్స్ ప్రాపర్టీ లవ్ లవ్ లవ్
1: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపైన కూడా కోపం రాలేదు.
0: స్వామి ఇస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి
1: కోపం వచ్చినా కోపం వాళ్ళే నటిస్తాను కానీ కోపం లోపల లేదు.
0: హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ బట్ దేర్ నో యాంగర్ విత్
1: ఎందుకు ఉన్నది ప్రేమనే.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ టు ద బ్రిమ్.
1: ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానాం.
0: With this love, he takes care of all the living creatures, which is the quintessence of the dictum, Ishvara Sarvabhutanam.
1: Ishvaranga evaru?
0: Who is Ishvara?
1: Emo taraku paamu kattukoni rudraksham vesukoni unnatundi vaadu kaadu Ishvara.
0: Do you think Ishvara is the one with four locks and the snake?
1: Adi prapanchaniki drishyam kosamani Ishvarudu, Parvati, Lakshmi, Vishnu ani ee roopalanta petti vaadu edo oka reetipunga vaadu prarthinche nimittamai ఈ విధమైనటువంటి యొక్క వేషాలు వేశారు.
0: టు ఫెసిలిటేట్ ది డివోటీ టు ప్రే గాడ్ అండ్ టు వర్షిప్ హిమ్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ గివెన్.
1: ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపం.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఈశ్వర డివైన్.
1: ఈశ్వరుడు కానటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు, మట్టి కూడా లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ ఈవెన్ ది సాండ్.
1: ఈ కర్చీఫ్ ఈశ్వరే.
0: ఇస్ ది కర్చీఫ్ ఈజ్ డివైన్.
1: ఈ ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డివినిటీ?
1: కాటన్ నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ఈ కాటన్ నుంచి ఏమొచ్చింది?
0: అవుట్ ఆఫ్ కాటన్ వాట్ యూ గెట్?
1: థ్రెడ్ వచ్చింది.
0: యూ హ్యావ్ థ్రెడ్స్.
1: ఆ థ్రెడ్ ఏమే చేయండి?
0: వాట్ హ్యాపెన్ టు థ్రెడ్?
1: అదే క్లాత్ అయింది.
0: అండ్ దాట్ హెస్ బికమ్ ద క్లాత్.
1: కాటన్ లేకుండా థ్రెడ్ రాలేదు.
0: అండ్ వితౌట్ దిస్ కాటన్ యూ హ్యావ్ నో థ్రెడ్స్.
1: థ్రెడ్ లేకుండా బట్ట కాలేదు.
0: అండ్ వితౌట్ థ్రెడ్స్ యూ కెనాట్ హ్యావ్.
1: అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను ఆయా రూపము ధరించుకుంటూ.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివినిటీ ఓన్లీ.
1: ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని దాంచలేరు.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ నో వన్ హాస్ గాట్ ద విజన్ ఆఫ్ డివినిటీ.
1: ఎవరుంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని దాంచుతాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ సీ గాడ్ ఇఫ్ వన్ కాంకర్స్ ద ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఫైండ్ డివినిటీ ఇన్ ఎ స్పెసిఫిక్.
1: ఇదో రామకృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు అంటారు కానీ వాడి ఇమాజినేషన్.
0: యూ సే ఐ హావ్ సీన్ రామ, ఐ హావ్ సీన్ కృష్ణ, దట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: కానీ ఈశ్వరత్వం ఒక్కటే.
0: బట్ డివైన్ ఈజ్ వన్.
1: డివైన్ దానికి ఈశ్వరత్వం అని పేరు పెట్టారు.
0: అండ్ ద డివైన్ ఈజ్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: డివినిటీ, ఆ డివినిటీని ఎవరు గుర్తించుకోలేకుండా అనేక రూపనామములు కల్పించి దాన్ని అనేక మాయలుగా చేస్తున్నారు.
0: ద డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ డెప్త్. But it is worshipped in name and form.
1: Bhaktule bhagavantuni marustunnaru gaani bhagavantulu bhaktulu marchatam ledu.
0: It is the devotee who is changing God. God is not changing, he is changeless.
1: God is one.
0: God is one.
1: He is permanent.
0: He is permanent.
1: Eppudu guru shastramainatuvadu vaadu.
0: God is permanent eternal.
1: Aa panchabhootamulu evari endu untunnavo vaari endantha kuda bhagavantudu unnadu.
0: Therefore the one with all the five elements within is divine.
1: Aa mukhyanga ఆ పంచభూతములు సాధించడానికి తగినటువంటి సాధన చేయాలి. కానీ
0: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ హ్యాస్ టు కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్.
1: ఏదో జపం చేసుకుంటూ పోతూ దైవత్వం కనిపించడు.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ రిపీట్ గాడ్స్ నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జప,
1: ధ్యానం చేస్తుంటుంటే భగవంతుడు కనిపించడు.
0: ఇఫ్ యూ జస్ట్ మెడిటేట్ యూ డోంట్ సీ గాడ్.
1: అది మంకీ మైండ్, అటు ఇటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
0: ద మైండ్ ఈజ్ వేవరింగ్, ఏ మంకీ మైండ్.
1: అది ఎట్లా సాధిస్తుంది?
0: హౌ డూ ఎక్స్పెక్ట్ సచ్ ఎ మైండ్ టు చేంజ్?
1: గుణములు కలిగించేది ఆ మనసే.
0: And it is the mind that makes everything shake.
1: అది ఏ విధంగా సాధిస్తుంది?
0: How can it achieve?
1: సంతానం సాధించుకోలేదు.
0: It cannot see its own.
1: కనుక ప్రపంచంలో ఈనాడు సత్యాన్ని గురించి ఇదంతా కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం.
0: Therefore the truth is to be known today in this world, the divinity meaning the five elements.
1: ఆ డివినిటీ తప్ప అన్యం ప్రపంచంలో లేనే లేదు.
0: Excepting this divinity there is nothing else in this world.
1: ఏది చూసినప్పటికీ దైవత్వమే.
0: Whatever you see, that is divine.
1: ఏది విన్నప్పటికీ దైవత్వమే.
0: All that is heard is divine.
1: పాండవులు ఎన్ని విధములుగాను పొడిగినారు, కానీ పాండవులు పొడిగినప్పటికీ కౌరవులు క్రోధం చేశారు.
0: The Pandavas are then devotees.
1: ఎవరికి ఇవ్వాలి అప్పుడు? అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పారు? ఏ పండితుడు చెప్పాలి?
0: నో వన్ కుడ్ డిసైడ్. Which scholar should decide upon this issue?
1: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
0: Do you deserve worship for the simple reason you caught hold of all the robes of Gopikas?
1: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
0: You have stolen all the robes of those people who were taking a bath at that time.
1: ఇలాంటి చీ అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానమైపోయింది.
0: Pandavas felt ashamed to hear all this.
1: అప్పుడు కృష్ణుడు వచ్చి నాయన వారిని పొరపాటు.
0: Then Krishna came and said,
1: అది కూడా తప్పు కాదు.
0: It's not a mistake either.
1: వారు తెలియకుండా ఈ విధంగా పలికారు.
0: They have spoken like that out of ignorance.
1: అన్నిటికీ నేనే సాక్షి.
0: I am the witness for all.
1: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
0: Therefore, don't accuse anybody.
1: And
0: don't have too much of love towards anyone. Don't drop anybody for any reason.
1: If you behave like this,
0: I'll be with you, always around you, in you.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
0: The divinity godliness will never entertain differences.
1: Okka prema prema prema okkate okkate okka prema.
0: Love is one.
1: Inta mandi undinappudiki indari enduku okke premane.
0: There may be many people here, only one love.
1: Kani vastulaku prema vere undachu. Vastulaku prema vere.
0: Love towards the objects.
1: Kani vyaktulu okka sambandham bandhavyamlo konchi bhedamalu ravachunu.
0: There may be differences in relationships among people.
1: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యు విల్ నో ద గాడ్ ఇస్ వన్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
0: Therefore, with all love, you should mingle with each other as brothers.
1: Co-education అంటారు.
0: People speak of co-education.
1: Co-education అనగా ఆడ మగ ఇద్దరూ చేరి చదవటం.
0: Co-education, as you know, where boys and girls study.
1: ఆమె నా సిస్టర్, ఈమె నా తమ్ముడు అని ఈ విధమైనటువంటి ప్రేమతో వారు ఒకరికొకరి అన్యోన్యమైనటువంటి యొక్క సమత్వం బోధించాలి. కానీ ఈ విడివిడిగా వారు స్త్రీలు వీరు పురుషుడు అనేటువంటి భేదం రాకూడదు.
0: దే షుడ్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. దే షుడ్ నాట్ గో బై ద జెండర్.
1: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
0: So we should consider all as sisters and sisters only.
1: ఎవరి పైన కూడా భేదభావం రాకూడదు.
0: You should not have any different opinion altogether.
1: ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్ కు వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చు.
0: Because by the time you come to higher secondary school, such thoughts naturally rise.
1: కాబట్టి ఈనాటి నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చుకోవాలి.
0: So from this day onwards, the higher secondary school children should be highly
1: conscious.
0: If there is any trace of such difference, he is bound to fail. Not from the worldly sense, in respect of love.
1: The worldly sense,
0: from the worldly sense, what is there that
1: lies?
0: All pass in the examination in the worldly point of view.
1: Worldly point lo pass chesthe prayojanam enti?
0: What is the use in securing a pass in the
1: world? Divyamaina pass cheyali.
0: You should pass in the realms of love and heart.
1: Aa divyamainatvanti oka tejasulo pass chesinatvanti vaade nijamainatvanti pass.
0: If you pass in the realm, in the level of the divine effulgence, that's a true pass.
1: Bhagavantuni oka biddale.
0: All are God's children.
1: Andaru kuda anyonyanga anuraganga anatamulu vale akkachellendu vale ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
0: Therefore, if we start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community.
1: కానీ మనం ఈనాడు అట్లా భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
0: But today we are not having such feelings. We have got differences among us.
1: ఎటువంటి సమయంలో కూడాను
0: at any point of time
1: ద్వేషం రాకూడదు.
0: There should not be any hatred.
1: క్రోధం వచ్చినా కూడాను దాన్ని అన్నకు దొక్కుకోవాలి.
0: Even if there is anger, it should be checked, controlled.
1: Control చేయాలి.
0: It should be controlled.
1: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి క్షేమం.
0: And therefore the one who controls one's own anger will prosper.
1: ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటది.
0: And when there is no control, naturally the wine drops.
1: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
0: So everything depends on the control.
1: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
0: Because he has not exercised his control properly, things have gone wrong.
1: ఈ దేహమునందున్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటుంది.
0: Therefore all capacities, all the feelings, the thoughts are should be under control.
1: మనిషి స్వాధీనం అయిపోతాడు.
0: And when once you control your mind, naturally you can control the whole thing.
1: కనుక అందరికును బంగారు స్వరూపులు.
0: So therefore all of you,
1: మీరందరూ బంగారు బిడ్డలే.
0: You are all golden, essentially gold.
1: మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి.
0: Your words are so sweet.
1: బట్ నడతలు చూస్తే చాలా బిట్టర్ గా ఉంటుండాలి.
0: But the behavior is bitter.
1: కనుక మనం బిట్టర్ కాకుండా స్వీట్ గా ఉండాలి.
0: So we should not be bitter, we should be so sweet.
1: ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
0: Wherever you go, when once they say your children of Satya Sai, you should full of ananda, the bliss. You should be full of idealism, the adarsha.
1: Kanuka, meeru terrorist vesukoni poyinanta mathamna, idi Satya Sai pillalani anukokoddu.
0: The mere attire, uniform, white dress doesn't identify
1: white yourself. Dress vesukunappudu, white mind, white heart, white thoughts.
0: Then once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure. Then only you will become ideal
1: students.
0: Bhagavan is always with such ideal students, always with them, in them, around them.
1: ఏం కావాల్సినా కూడా నేను ఇస్తుంటాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంట్.
1: మా లైఫ్ కావాల్సిన ఇస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: ఎందరికో ఎన్ని విధానాలను కాపాడుతున్నాను.
0: భగవాన్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ మెనీ పీపుల్.
1: ఎవరు కూడా ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టిల్ దిస్ డే.
1: కనుక ఆత్మనే దైవత్వము, దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డిసైడ్ దట్ ది వెరీ ఆత్మ ఇస్ గాడ్ అండ్ దట్ గాడ్ ఈజ్ ఈశ్వరత్వ, ద డివినిటీ.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం,
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఎవరి భావం ఎందుకు కూడాను ఆ యొక్క ఈశ్వరత్వమే లేకుండా పోతే మా మనుషుడిగా మారు.
0: When there is no divinity in your thoughts, how can you call yourself as human being?
1: కనుక ఆ హ్యూమన్ బీయింగ్ అదే దైవము, అదే ప్రాణము, అదే సర్వము.
0: అండ్ దిస్ ఇస్ ఎసెన్షియలీ యువర్ బీయింగ్, యువర్ లైఫ్ ప్రిన్సిపల్.
1: లవ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అదే కాని లవ్ అనేటువంటి ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం ప్రారంభమైనటువంటిది కాదు.
0: లవ్ షుడ్ నాట్ సెంటర్ రౌండ్ ఎనీ ఇండివిజువల్.
1: కనుక ఈ భావన మీరు దృఢం చేసుకుంటే,
0: when once you strengthen this thought,
1: అంతేనా కూడా నాయకులుగా తయారయ్యాయి.
0: You can be true leaders.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి వాడిగా తయారు.
0: You can demonstrate to the society what ideals are.
1: అందరూ పిల్లలు అడిగేటప్పటికీ అందరికీ నమ్మకమా అంటే ఎస్ ఎస్ ఎస్ అందరూ కేకలు వేశారు.
0: And a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes.
1: కాని ఈ ఎస్ నీకులను కేవలము తప్పుడు ఎస్.
0: All these yes that we said, they are false.
1: నిజమైన ఎస్ హృదయానికి అంటుకోవాలి.
0: The yes should be imprinted in our heart.
1: హృదయం నుంచి రావాలి ఆ ఎస్.
0: This yes should come out of our heart.
1: ఏదో తప్పు చేసినప్పుడు మాత్రం సారీ సారీ సారీ అనుకోకూడదు.
0: We go on saying sorry whenever we commit a mistake.
1: అది సారీ అయిపోతుంది.
0: But the sorry becomes the సారీ later.
1: అది కాదు మనకు ముఖ్యము.
0: That's not important.
1: Truth, truth, truth, truth.
0: Truth is most important.
1: Truth is God.
0: Truth is God.
1: Don't tell untruth.
0: And you should never utter a lie or untruth.
1: సత్యంబులు విమమలు.
0: And you should always speak truth.
1: సత్యంబులు మీకు చేయు సర్వస్వములు.
0: And out of this truth, everything will be added unto you.
1: సత్యంబులు సర్వకదర్శ.
0: And the truth will protect you.
1: సత్యంబులు మీకు ఆలు అండ.
0: And this truth will support you.
1: కనుక ఈ సత్యము అనే అండ గండ ఉండేటువంటి యొక్క సత్యాన్ని మనం వదిలిపెట్టి అసత్యాన్ని మనం పలుకుతూ ఉంటుంది.
0: Truth is your support. Truth is your anchor. We have given up the truth and we follow the falsehood or
1: lies. అసత్యం పలుకు.
0: At any point of time, we should never give up ideas. God is the only leader.
1: Only leader.
0: God is the only leader.
1: He is leader and pleader.
0: And he is the leader and pleader.
1: He
0: judges just what is justice, what is injustice.
1: కనుక అటువంటి దైవాన్ని మాత్రం అనుకుండా పరులు వీరులు అనేటువంటి యొక్క భేదభావాలు పెట్టుకోకుండా అందరు సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి.
0: Therefore you should never forget God. You should remember him. You should not have any kind of differences. You should mingle intimately with all the spirit of love. Get a good name. Secure. Pass in the examinations.
1: అందరి కూడాను ఈ విధమైనటువంటి యొక్క రక్షణ సంపాదించాలి.
0: యూ షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్, డివైన్ ప్రొటెక్షన్ లైక్ దిస్.
1: అదే ఒక గ్రీన్.
0: గాడ్స్ గ్రేస్ ఇస్ గ్రీన్.
1: గ్రీన్ అనగా ఏమిటి? క్షేమము అని.
0: గ్రీన్ మీన్స్ సెక్యూరిటీ, ఆస్పిషియస్నెస్.
1: అటువంటి క్షేమాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు కల్టివేట్ that green which symbolizes the devotion, the loyalty, the discipline, the faith.
1: ఈ దుర్గుణములను దూరం చేసిరా, ఇప్పుడు స్వామి సమీపమవుతాడు.
0: When once you distance yourself from all the bad qualities, Swami will always be near you.
1: దుర్గుణములను మీరు పరిహారం చేసుకోండి.
0: And you control all the five senses.
1: దైవత్వం మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది.
0: God is always with you, in you, above you, below you, around you.
1: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రంతోనే మనకు లభించదు.
0: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఇస్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
1: దానికి తగినటువంటి ఒక హృదయాన్ని కూడా పంచాలి.
0: ది హార్ట్ ఆల్సో షుడ్ బి సో ట్రాన్స్ఫార్మ్డ్.
1: మీ మనసును భగవంతునితో చేర్చండి.
0: See that mind unifies with God.
1: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
0: And God becomes your mind.
1: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
0: And add everything to God.
1: భగవంతుడు చిత్తం అవుతాడు.
0: And God becomes your chitta, the feeling.
1: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
0: And make God as your intellect.
1: భగవంతుడే బుద్ధి అవుతాడు.
0: And naturally you'll be an intellect.
1: Five senses తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
0: When he is all the five senses, five elements, where is he? He is not separate from these.
1: ఈ సపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ సపరేషన్.
1: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
0: వేర్ ఎవర్ యూ సర్చ్ యూ డోంట్ కమ్ అక్రాస్ సిక్స్త్ సెన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రమే భావించుకుని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
0: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్. That God is everything. Offer everything to him to please unto him.
1: ఈ విధమైన మార్గాన్ని, సులభమైన మార్గాన్ని అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the simple easy path, you can attain that gigantic
1: moksha
0: liberation.
1: మోక్షము అనగా ఏమిటి?
0: What is moksha liberation?
1: మోహక్షయమే మోక్షం.
0: Moha, the attachment, kshaya, the absence of it is liberation.
1: అది మోక్షం.
0: దట్ ఈస్ మోక్ష.
1: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటే అది రమాకపోతుంది.
0: విత్ ఆల్ దిస్ మోహ అటాచ్మెంట్ ఈవెన్ ఇఫ్ రిపీట్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడాను ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడాను దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
0: సో యూ మే డూ ఎనీథింగ్, యూ మే హ్యావ్ any object or any person in front of you, consider them that they are divine.
1: ఎవరైనా ఒక ముస్లిం వారు వచ్చి పిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు.
0: When there is very elderly aged old man as a beggar approaches you that I want food,
1: beg.
0: When he comes to beg you,
1: oh, ఈ బెగ్ కూడాను నా యొక్క మిత్రుడి, నా యొక్క దైవమే అని అనుకోండి.
0: Consider that this beggar is also God. There's God in this beggar.
1: దేహంతో బెగర్ అయినాడు కానీ కాదు.
0: ఈజ్ ఎ బెగర్ ఫ్రమ్ ద ఫిజికల్ సెన్స్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ. బట్
1: మహారాజు చక్రవర్తి అయినప్పుడు, మహారాజు అయినప్పటికీ, బెగర్ అయినప్పటికీ అందరూ కూడా ఒక వ్యక్తులే.
0: వన్ మే బి ఎంపరర్, వన్ మే బి బెగర్, దే ఆర్ జస్ట్ ఇండివిజువల్స్.
1: దైవ ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: డిజర్వ్ గాడ్స్ గ్రేస్, డివైన్ లవ్.
1: దైవ ప్రేమకు అర్పితము కాండి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు డివైన్ లవ్.
1: అంత దైవార్పితమైన భావంతో మీరు పనిచేయండి.
0: డూ ఎవ్రీథింగ్ ఆఫరింగ్ టు గాడ్.
1: దైవాపరమైన భావంతో మీరు చదవండి.
0: యూ స్టడీ వెల్ విత్ ద ఫీలింగ్ దట్ ఇస్ ఎన్ ఆఫరింగ్.
1: ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు.
0: యు ఆర్ బౌండ్ టు సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఇన్ ద ఎగ్జామినేషన్.
1: చాలా సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చినట్టుగా ది హైయర్ సెకండరీ స్కూల్ లో కూడా మీరు పెరగాలి.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ యూ బిహేవ్డ్ వైల్ యూఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్.
1: ప్రైమరీ స్కూల్ లోపల మగ టీచర్స్ ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నో మెన్ ఇన్ ది ప్రైమరీ స్కూల్.
1: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
0: దేర్ఫోర్ దే డిడ్ంట్ టెల్ యూ హౌ టు కంట్రోల్ దిస్ ఫీచర్ విచ్ ఆర్ క్వైట్ నార్మల్ టు మెన్.
1: కనుక హైయర్ సెకండరీ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు.
0: ఇన్ హైయర్ సెకండరీ స్కూల్ వీ హావ్ ఆల్ మెన్.
1: వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధిని నేర్పవచ్చు.
0: దే కెన్ టీచ్ యూ ఈవెన్ పనిషింగ్ యూ ఈవెన్ అక్యూజింగ్ యూ. దే కెన్ మేక్ యూ ర్యాలీ రౌండ్.
1: ఆ విధంగా కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడా గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు.
0: In fact, if a teacher doesn't punish you and teach you properly, he is not a teacher at all.
1: Thinking the headmaster is very important.
0: And the headmaster is most important of them all.
1: Headmaster.
0: Head is the master, headmaster.
1: Head lopala master pani lekunnapothe mee headmaster ekka avutadu.
0: And if there is no head in the master,
1: how
0: can the
1: headmaster? Head teacher chesina gaani headmaster dantlo pravesinchali.
0: Therefore, in all the activities of the teachers, the headmaster should involve himself.
1: చిన్న చిన్న చిన్న తప్పులు కూడా క్షమించుకుంటూ వారిని పోవాలి.
0: అండ్ దేర్ఫోర్ దే షుడ్ కరెక్ట్ ఈవెన్ సమ్ ఆఫ్ ది స్మాల్ మిస్టేక్స్ కమిటెడ్ బై పీపుల్.
1: చదువు అంటే కేవలము పుస్తకాలు బట్టి చదవడం కాదు.
0: స్టడీ డజంట్ మీన్ గోయింగ్ త్రూ ద బుక్స్ అలోన్.
1: ఏదో డిగ్రీ తీసుకుంటే పెద్దగా గొప్పవారం కాదు.
0: యూ కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: ఎందుకు డిగ్రీలు?
0: వాట్ ఫార్ ది డిగ్రీస్?
1: అంత కూడా పిచ్చివి.
0: ఇట్స్ ఆల్ మ్యాగ్నెస్.
1: ఊరికే ఒక మ్యాగ్నెట్ చేసేట్లు.
0: ఇట్ ఈస్ సింప్లీ పేపర్ ఆన్ విచ్ ద డిగ్రీస్ గివెన్.
1: డిగ్రీ మనకు పెద్దది కాదు.
0: సో ఇట్స్ నాట్ ది డిగ్రీ దట్స్ ఇంపార్టెంట్.
1: డివైన్ మనకు పెద్దది.
0: డివైన్ ఇస్ గ్రేటర్ స్టిల్ హైయర్.
1: దాన్ని మీరు సంపాదించండి.
0: దట్ యూ షుడ్ అచీవ్.
1: అప్పుడే మీరు ధన్యులవుతారు.
0: దెన్ ఓన్లీ యూఆర్ రిడీమ్డ్.
1: అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్.
1: తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: అండ్ పీపుల్ విల్ బి హ్యాపీ విత్ యూ.
1: నాట్ పీపుల్, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు.
0: పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ది ఫాదర్.
1: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు.
0: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యూ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
1: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.
0: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్ యువర్ పేరెంట్స్ విల్ బి డిసప్పాయింటెడ్.
1: వాడు సార్థకం చేస్తుంటే.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ.
1: తల్లి, తండ్రి, గురువు, దైవము, నరకనీకుడిని మీరు తెప్పించిన వారు అవుతారు.
0: అండ్ నేచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్, ఫాదర్, ద టీచర్.
1: కనుక మీరందరూ మంచి భావములు కలిగి సద్బుద్ధుల చేత ఈ సదాచారం చేత ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి.
0: దేర్ఫోర్ ఆల్వేస్ హావ్ గుడ్ థాట్స్, ద గుడ్ బిహేవియర్, ద గుడ్ కాండక్ట్, ద వర్చ్యూస్ అండ్ ద నోబుల్ క్వాలిటీస్.
1: భజన బినాసు శాంతి నహీ. హరి భజన బినాసు శాంతి నహీ.

हरि भजन बिनासु शान्ति नहि।

میں کوئی اپنی نہیں بھگواؤں بنا کوئی اپنی نہیں

0: కార్యమిలను అవల కారణంబు జీవుడివ్వలనుండు దేవుడవ్వలనుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వలనుండు. ఎ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అఫెండ్ ద కర్తర్ ఆఫ్ ద మైండ్. జీవి ఇండివిజువల్ సోల్ వుడ్ బి ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది కర్టన్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ వుడ్ బి గాడ్ ద డివినిటీ. మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి. కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్. సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది. ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్. సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది. ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్. జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే. లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ. సంకల్పము సజీవమైనటువంటిది. సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇది మహాశక్తివంతమైనటువంటిది. ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును. ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్. ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును. ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్. ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది. ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
0: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి.
1: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణుని పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
0: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైన కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
0: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్.

0: sacred thoughts, helpful thoughts, thoughts of service and thoughts associated
1: with the kalyana nimittamai, pedala yokka kshema nimittamai, lokananda nimittamai sankalpinchukuneetuvanti sankalpamulanni kodunu satsankalpamule.
0: All those sankalpas which are meant for the welfare of the world and welfare of humanity are all pure sankalpas.
1: Swarthamunu aashinchaka swaprayojanamunu paatinchaka nirantaram kodunu desham yokka kshemame తన క్షేమంగా భావించి విశ్వసించి తలచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
0: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
0: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
0: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
0: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది జెలసీ
1: యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
0: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు.
0: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
0: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
0: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యమైనటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
0: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్.
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ all the faculties and powers given to him for good purposes,
1: dushamskaramula cheta
0: with bad tendencies,
1: viveka bhastudai
0: losing the power of discrimination,
1: pashu kante heenamainatvanti sthitini anubhavinchadame idi pashu sampatti.
0: So suffering, a state which is worse than that of an animal, is pashu sampatti.
1: Attu kaaka tana manasunu tana kayamunu tana karmanu తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి
0: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతే కాక సాధనలు సల్పచూ తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
0: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ and making use of
1: manavadarshyavantamainatundi karmalanu aacharistu
0: performing activities which will bring about good and
1: devatvanni pondi
0: obtaining divinity
1: divyatvamulo tana yokka jeevitamulo ankitamu gavinchatam
0: dedicating his life for divinity and godliness.
1: ee vidhamainatundi rendu yokka shaktulu yendu manavudu kevalamu anekatvanni gurtinchi ekatvanni visvarinchi దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
0: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
0: Other people who are having the same amount of satisfaction and contentment
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానం కలిగి ఉంటున్నారా?
0: ఆర్ దే హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
0: దేర్ హాస్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
1: దీనికి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
0: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటుందను, దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దానిని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ది పరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రతినం విద్ది శరీరం రతినం వచః రతం వచః అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
0: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
0: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలో వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలో ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
0: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్. దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
0: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta.
1: అది ఒక్క హృదయము.
0: And that is...
1: రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు.
0: A person with two hearts cannot live.
1: ఒక్క దేహము ఒక్క హృదయమే.
0: One physical body and one heart.
1: ఇది అందరి యందు సమత్వమే.
0: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే.
0: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటి పేదని తల్లి గర్భం నుండి రాడు.
0: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటి పేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
0: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
0: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
1: శ్రీమంతుడు పంచమక్ష పరమాన్నములు భుజించవచ్చును.
0: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
0: పూర్ పర్సన్ మే బీ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
0: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
0: హంగర్ అండ్ థర్స్ట్ and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
1: Manavuni yendu dushta sankalpamulu kaani satya sankalpamulu kaani raavadaniki konni kaaranamulu untunnayi.
0: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
1: Karya milanu avala kaaranambu. కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
1: వితౌట్ కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
0: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ప్లికబుల్.
1: ఇది అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
1: ఒకటి వదిలి ఉండలేవు.
0: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
0: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము.
0: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము. ఇది మహాకారము.
0: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
0: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
0: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
0: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
1: దానికంటే ఇంకొకటి అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
0: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇదే దాని యొక్క మహత్యము.
0: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్నతుడై నిరంతరము కొను కన్నులు మూసుకుని ఉంటాడు.
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యు
1: డి అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడాను ఏమాత్రమూ కనిపించవు.
0: పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో వుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దానికి ఏమాత్రమూ అర్థం కాదు.
0: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ దిస్ ఈగో హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్
1: దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు.
0: హీ వుడ్ బికమ్ వర్స్ దాన్ అన్ ఎనిమల్ ఆర్ ఈవెన్ ఎ డెమన్.
1: ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
0: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందుకు కానీ ప్రయాణం సలపటం లేదు.
0: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానము నుండే ఉంటున్నది.
0: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయడం లేదు.
0: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సమయంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
0: యూ హావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అసెంబ్లీస్.
1: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
0: ఫర్ ఎ లాంగ్ నంబర్ ఆఫ్ ఇయర్స్.
1: ఎన్ని సంవత్సరం నుంచి కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు?
0: యూ హావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఆశ్రమ్ ఫర్ ఎ లాంగ్
1: టైం. కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
0: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హింసెల్ఫ్ అండ్ అన్ టు హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హీ హస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
0: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్ నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
0: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయం అవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు.
0: We are becoming stone-hearted rather than people with love-filled hearts.
1: కనుక ప్రేమ హృదయాలు కావడానికి ప్రయత్నించాలి.
0: Try to become people with love-filled hearts.
1: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
0: Only when he has love in his heart, he would be able to undertake sacred tasks.
1: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
0: If there is no love in you, you have no life at all.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
0: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
0: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ పవర్స్ యు హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణుడికుండినటువంటి బలము, కర్ణుడికుండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
0: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలోకి చేర్చుకోవాలి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించేటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
0: వి షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
1: యాగాది క్రతువులంతయును ఆచరించడము జీవిత నిమిత్తము.
0: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ పర్ఫార్మ్డ్
1: మన జీవితమే ఒక యజ్ఞము.
0: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్
1: మానవుని యొక్క 116 సంవత్సరంలో ఆయు.
0: Man is supposed to live 160 years.
1: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటారు, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
0: ద 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లే.
1: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
0: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
1: అనగా అది శిక్షణమై
0: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇండియ ప్రోద్బలము చేత
0: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
0: filling himself with sense
1: viveka vijnanamulu marachi
0: forgetting all the powers of discrimination
1: kannulu teravaka
0: closing one's eyes
1: bujabalam unnadani
0: thinking of his
1: veravigatamu
0: getting overjoyed
1: 40 samvatsaramuluga jarugutayi
0: for 40 years man spends his life like
1: that padi 48 samvatsaramulu
0: next 48 years
1: kaayam samayanga maaripothundi
0: that becomes the twilight period
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
0: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
0: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
1: దారాపు ప్రాణుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
0: హీ స్టార్ట్స్ వరింగ్ హింసెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉండేంత వరకు కళ్ళులో కొవ్వు బలం లేకుండా పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
0: One should not be overjoyed by merely physical.
1: ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణమునకును దీని ఆయు ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
0: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము.
0: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
0: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దెర్ విల్ బి నన్ హూ వుడ్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
0: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
0: దిస్ ఇస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
0: వెన్ దెర్ ఇస్
1: లైట్నింగ్ వెను వెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది.
0: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
1: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
0: Make efforts to live a life full of good qualities.
1: బాల్యమునందు నుంచి
0: right from your childhood
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
0: Enter your life into a sacred way.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్టెడ్
1: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
0: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ మై హస్బెండ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
0: లోహిత ఆల్సో లోహితాస్ ఆల్సో ఫాలో ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్స్ వాట్ అమౌంట్
1: కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును
0: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
1: చంద్రమతి వంటి సహనమును
0: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
0: అండ్ పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
0: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు దేర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
0: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఏ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
0: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థం శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదము.
0: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి, పనులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
0: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: Only ఎంత కాలం నుండి యోగుడు ప్రశాంతి నిలయం వస్తున్నారు.
0: You have been coming to ప్రశాంతి నిలయం for a long period of
1: అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడా స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు.
0: There are people here who have been listening to Swami's teachings for
1: కానీ దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి, కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పలు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
0: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
0: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యూ నాట్ కంట్రోల్ యువర్
1: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
0: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ ఇన్సైడ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ యువర్ ఓన్.
1: ఇది సరైనటువంటి సాధన కానేరదు.
0: దిస్ కెనాట్ బి ఎ గుడ్ సాధన.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
0: వన్ డే ఆర్ ది అదర్ యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
1: వెనకనక వస్తు అనాదులు మారక తప్పదు.
0: యూ హ్యావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
1: అవి మనలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
0: దట్ పర్సన్ ఇస్ అ గ్రేట్ హీరో హూ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్
1: అవన్నీ. మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి?
0: When all those properties and the physical body gives up, what is the use of our
1: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
0: What do you mean by త్యాగ or sacrifice? It is sacrificing.
1: కుళ్లిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
0: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: కనుక శరీరంలో బలమున్నప్పుడే,
0: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్
1: మనోశక్తి వికసించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్
1: బుద్ధి ప్రకటించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్
1: కాలం మనపైన కాలకృత్యములు స్వల్పక మునిపే,
0: ఓన్లీ బిఫోర్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టూ లేట్,
1: కాలం యొక్క శాపము అనగా పాశము మన పిల్లలపైన కదలక మునిపే,
0: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ అస్,
1: మనం అతి జాగ్రత్తలు వహించి
0: we have to exercise great care and
1: cheyavalsinatundi yokka satkaryamullo manam palgonali.
0: We have to undertake activities which are sacred and which must be performed.
1: Adiye janaseva,
0: that is
1: adiye samaja seva,
0: that is this service to the society.
1: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramana idi jeevitham saarthakam kaadu.
0: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
1: Ravanudu dehariitiga maha balavantudu.
0: Physically speaking, Ravana was a great
1: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
0: హీ హడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేర అండ్ గాట్ వెల్త్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ, మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
0: హీ వాజ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్డ్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: ఇతను ఈశ్వరుని పరమభక్తుడు.
0: హీ వాజ్ ద గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
1: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
1: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
1: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవడం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
0: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
1: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ, చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు దారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
0: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips,
1: హీ విల్ కమ్.
2: అనగా ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీనస్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలజేస్తుంది.
0: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్, వెదర్ హీఈస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
2: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు.
0: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
2: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
0: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్, రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
2: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్దమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
0: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
2: Kevalamu dehamto kaadu sannyasamu,
0: it is not, one doesn't, one should not become sannyasin only
2: dehamto kaadu sannyasamu,
0: not by dress either,
2: gunamto sannyasi kavali,
0: one should become a sannyasin by the qualities and attributes.
2: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
0: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
2: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
0: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
2: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
0: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
2: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
0: today in every human being ego has asserted itself in some degree or the other.
2: Tarattanu maripinchi
0: it is making everyone forget oneself.
2: Jagatlo magnam aipothunnadu,
0: he is getting lost in the world.
2: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu,
0: he is forgetting what is going to happen in him to him in future.
2: Vittalo pettina takshame chettai balam nandinchadu.
0: The moment you sow a seed, it is not going to become a tree.
2: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
0: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
2: కనుకనే సద్భావమును పెంచుకుని,
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
2: సత్వత్తంలో మునిగి,
0: ఎంటర్ ఇన్ టు గుడ్
2: సదాచారంలో జీవించి,
0: లివ్ ఇన్ గుడ్
2: రక్షణను అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: టేక్ ఎ వౌ to live a life which is sacred.
2: Iyaru saptaham samaptam,
0: today is the end of
2: samaptam anaga brahma praptam aneetvanti de manam gurtinchali.
0: Samapti refers to reaching brahma.
2: Brahma prapti anaga sarvatvanni ekatvanga gurtinchadame brahma prapti.
0: Brahma prapti refers to recognizing multiplicity as the
2: sarvayantu undinatvanti oka sarveshwara tattvanni manam vishwasinchadame oka brahmatvamu.
0: Firmly believing the sarveshwara tattva which is all pervading and found everywhere.
2: Kanukane ee naadu manalo undinatvanti durgunalu, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వములో ఒక ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
2: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
0: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
2: ఎక్కడ ఎండ ఉండనో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
0: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
2: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
0: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
2: ఏ విధముగా?
0: హౌ?
2: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
0: When the rays of the sun fall upon a tree,
2: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
2: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
0: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
2: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
0: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హెస్ మేడ్
2: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హెస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
2: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
0: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
2: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
0: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
2: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
0: If you put on the torch light, can there be darkness there?
2: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
0: If you are operating the torch, you get dark.
2: లేక బల్బు లేదన్నమాట. దేర్ ఇస్ నైదర్ బల్బ్
1: ఈ బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు
2: ఇఫ్ దేర్ ఇస్ బల్బ్ అండ్ సెల్స్ ఇన్ ద టార్చ్
1: ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు
2: ఆల్ ది గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ టుడే ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ సెల్ఫిష్నెస్ దేర్ ఫోర్ ఇట్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్
1: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని ఇవి సద్భావముల
2: One country is trying to destroy another.
1: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి
2: ఈజ్ ఇట్ దట్ ఈస్ వాట్ సైన్స్ హెస్ టు
1: ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము
2: ఈజ్ ఇట్ ది నాలెడ్జ్ విచ్ సైన్స్ హ్యాస్
1: ఈ పరిపూర్ణ అజ్ఞానమే
2: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్
1: కానీ కీడు కీటకమైనా చేస్తుంది కీడు కీటకమైనా చేస్తుంది
2: ఏ వామ్ ఆల్సో కెన్ హార్మ్
1: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది
2: బట్ టు డూ గుడ్
1: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము మంచి చేయటం మంచితనము
2: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎవ్రీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్
1: మనసునందు మంచి
2: ఇన్ యువర్ మైండ్
1: మాటలందున మంచి
2: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
1: నడతలందున మంచి
2: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
1: ఇవ్వకుండా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్
1: మంచి నడతలు లేవు
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్
1: మంచి పలుకులు లేవు
2: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్
1: మంచి మనసులు లేవు
2: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్
1: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు
2: యూ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్ హౌ కెన్ హీ గివ్ యూ
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము
2: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి
2: యూ వాంట్ టు గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్ యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్
1: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి
2: ఆల్వేస్ స్పీక్ స్వీట్
1: మంచి నడతలో ప్రవేశించాలి
2: ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది
2: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్ దెన్ గాడ్ అపియర్
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం
2: ఓన్లీ వెన్ వీ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ మైండ్ అండ్ డీడ్ యూ హావ్
1: మనస్సేకం వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం
2: If you are thinking is something, word is different and action is different, then you are a duraka and a wicked one.
1: అలాంటి పరిస్థితి ఏంటి అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు
2: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్
1: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు
2: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు
2: దేర్ ఆర్
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
2: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్
1: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా నువ్వు ప్రకాశించేటువంటిది కాదు
2: ఇఫ్ దేర్ ఆర్ నో గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ద పీపుల్ ది వరల్డ్ వుడ్ నాట్ హావ్
1: జగత్ ఎందు పుణ్య పురుషులు లేకుండా జగమునట్టు వెలుగు పగులుగాను
2: హౌ వుడ్ దేర్ హావ్ బీన్ డే అండ్ లైట్ ఇన్ ద వరల్డ్
1: నిజముగా జంతువునా నరజన్మ దుర్లభము మానవ జన్మం ఎత్తి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు మానవులను ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది
2: ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ రేర్ టు గెట్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బిహేవింగ్ వర్స్ దాన్ ఎనీవన్
1: నిరంతరము ధనేషణ ధారేషణ పుత్రేషణ
2: ఆల్ ద త్రీ టైమ్స్ ఆస్పైరింగ్ ఫార్ మనీ ఆస్పైరింగ్ ఫార్ వెల్త్
1: దైవేషణ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు
2: ఆస్పైరింగ్ టు పర్ఫార్మ్ ధార్మిక
1: అప్పుడప్పుడు పార్ట్ టైం డివోషన్ పార్ట్ టైం డివోషన్ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి ఊరుగాయ నంచుకున్నట్టుగా నంచుకుంటారు
2: This is only remembered occasionally and very rarely.
1: Like yad bhavam tad bhavati nee vettido attide phaltam.
2: As you think you become. As you do the fruits will depend upon your action.
1: Yantam matramunna evvaru talachinam anta matrame neevu. Annamacharya cheppadu.
2: Annamacharya
1: okkokkaru enta matram talustaro anta matrame vastundi.
2: అన్నమాచార్య హాస్ డిక్లర్డ్ గాడ్ అపియర్స్ టు దెమ్ డిపెండింగ్ అపాన్
1: సముద్రంలో కావాల్సినంత జలం ఉంటుందని
2: దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్
1: ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని
2: వాటర్ విచ్ యూ కెన్ బ్రింగ్ డిపెండ్స్ అపాన్ ద వెసల్
1: సముద్రంలో దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా
2: ఇఫ్ యూ క్యారీ అ స్మాల్ వెసల్ అండ్ సే దట్ దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ మోషన్ ఐ షుడ్ హ్యావ్ మోర్ కెన్ యూ గెట్ మోర్
1: భక్తి ప్రపత్తులంతా కూడా ఆ స్థితికి ఉంటున్నాయి
2: Today's devotion and prapatti are like that.
1: Mundu oka veshamu, venaka maro oka veshamu.
2: Before there is one type of
1: mundu oka nadata, venaka maro oka nadata.
2: There is a difference in your
1: jagatane mosam chesinattiga pravartistunnaru.
2: You are trying to deceive the world.
1: Idi sariyainatunti oka bhavam kadu.
2: This is not correct.
1: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
2: It is an account of this kind of conduct and behavior.
1: ఈ నాస్తికత్వానికి ఆస్తికులే కారణం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది పీపుల్ హూ బిలీవ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్.
2: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్
2: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
0: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యు ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
2: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఫ్రమ్ టుడే అట్ లీస్ట్ యూ హ్యావ్ టు ఆఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఇన్ టు హోమా యాజ్ అన్ ఆఫరింగ్ అండ్ టుడే ఆన్వర్డ్స్ అట్ లీస్ట్ యూ షుడ్ లివ్ ఎ గుడ్ లైఫ్ బేస్డ్ అపాన్ గుడ్ థింకింగ్ గుడ్ కాండక్ట్ గుడ్ బిహేవియర్.
2: బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
0: ఐ డోంట్ వాంట్ యువర్ రిప్లై ఫ్రమ్ యూ దట్
2: చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
0: ఐ డోంట్ వాంట్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ డిస్కోర్స్.
2: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
0: యూ విల్ బి ఏబుల్ టు సే దట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్
2: బీయింగ్. మార్పు రావాలి.
0: Such change must come over you.
2: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
2: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చుందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
0: యు సే దేర్ ఇస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఇస్ నాట్ వెట్, హౌ కెన్ యూ సే దట్?
2: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
0: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దేర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
2: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
0: అదర్వైజ్ ఇట్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
2: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
2: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్ట చెవికి చేతు.
0: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాట్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు బట్ వెన్ సమ్
2: బ్యాక్ వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
0: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
2: మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్ళిపోతాయి.
0: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ లిసన్ ఇన్ వన్ ఇయర్,
2: చెడ్డ మాటలు అంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్ బోత్ ఇయర్స్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
2: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
0: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
2: ఇది కాదు.
0: దిస్ ఇస్
2: మంచిని వినాలి.
0: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
2: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
2: పూర్వము ఇన్ శనవోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
0: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
2: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
0: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
2: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
0: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
2: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
2: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
0: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్.
2: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
0: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
2: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
0: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
2: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
0: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
2: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
0: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
2: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
0: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
2: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
0: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
2: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
0: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్
2: ఈ ప్రణవోపాసన. ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణం నందు పెట్టుకుని పోషించారు.
0: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
2: ఈ ప్రణవమే దైవము.
0: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
2: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
2: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణమునో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణమునో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరియైన భక్తి.
0: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ వి షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
2: సాయిరామ్. బయటట్టు మాత్రం సాయిరామ్, లోపల దొంగరామ్. ఎక్కడ ఉంది సాయిరామ్?
0: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
2: నిజముగా సాయి రామ్ అనేటువంటి హృదయ నాళం నుంచి కూడా ప్రారంభం కావాలి.
0: దాట్ వర్డ్ సాయి రామ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
2: ఇవన్నీ కూడా కేవలము జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు.
0: ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డిసీవింగ్ ద వరల్డ్.
2: సమస్యలు ఎందుకని, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ, మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
0: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
2: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
2: కార్లు ఉంటున్నాయి, ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
0: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
2: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
0: బట్ ఆల్వేస్ హ్యావ్
2: కాబట్టి అన్ని కార్లు ఎందుకు ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
0: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
2: మన దేహమునంతా కూడా కారుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
2: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
0: There will be no diversity at that time.
2: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: There will be unity in our own feeling at that time.
2: అందుకోసమే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
0: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
2: Andarni sodabhavanato penchukondi.
0: Consider everyone as your brother.
2: Okarikokariki ye vidhamainatundi oka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
0: There may be some differences of opinion between one and the other. Try to adjust and
2: mukhyanga manalo undinatundi ahankarani nirmulam gaavisthe anni adjust ayipothayi, savarinchukoni povachchu.
0: If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible.
2: Kanaka ee naadu ajnanamu aahruti chesina variga manam bhavinchali.
0: We should consider ourselves as people who have
2: ahankarani aahruti chesinatundi variga visheshinchali,
0: who have offered ego into the agni gunda.
2: Prema hrudayanni penchukovali.
0: Develop a heart full of love.
2: Ee yokka పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
2: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
0: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back. Swami
2: cheppinatundi okati rendu matalu aina aacharanalo petti mee jeevithanni dhanyam chesukondi.
0: Practice at least one or two things which Swami has said and sanctify your lives.
2: Bhajana bina sukha shanti nahi.

విజ్ఞానముగాని తపముగాని విజ్ఞానముగాని తేజిత సనాతన ధర్మముగాని

0: మరి ఏది అయినను గాని ప్రేమతో పురుడు రాదు కాదు విచారణ చేసి చూచినను విచారణ చేసి చూచినను
1: either acts of charity
0: సత్య

0: either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Sarupajnaname manavaniki pradhanamainatuvanti lakshyamu.
0: The main aim of human life is to have this self-discovery.
1: దీనిని పొందే విధానమే పురుషార్థము.
0: The main objective of life is to acquire the knowledge of the self.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
0: In fact, we'll be fulfilling the human life if we understand these two.
1: నిత్యానిత్యము సమదమాది సంపత్తి ముముచ్చత్వము విషయలోచన ఈ చాతుర్విధ వర్ణములను చాతుర్విధ విధానములన్నీ కూడాను భక్తిపై ఆధారపడి ఉన్నవి.
0: దీస్ ఫోర్ డిపెండ్ ఆన్ డివోషన్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ పర్మనెంట్ ద కంట్రోల్ ఆఫ్ ఇన్నర్ అండ్ ఔటర్ సెన్సెస్ అండ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్ అండ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ దే డిపెండ్ ఆన్ డివోషన్.
1: భక్తి అనే పదము భజ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినది.
0: ద వర్డ్ భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ భజ్.
1: అనగా భగవంతుని పైన గల నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ.
0: భజ్ మెంట్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్ ఫర్ గాడ్.
1: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
0: In this world, no other virtue beyond love.
1: Premane dhanamu, premane dharmamu, premane satyamu.
0: Love is righteousness. Love is wealth. Love is truth.
1: Ee drishya kalpitamaina jagattunandu ee jagattu kudanu prema nundiye aavirbhavinchinadi.
0: All this ephemeral world that you find outside has had its origin in love.
1: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
0: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
1: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
0: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
1: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
0: ఎవ్రీ ఆటమ్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ లవ్.
1: ఈ జగత్తునకు ఎన్నియో శక్తులున్నవి.
0: దిస్ వరల్డ్ హాస్ సో మెనీ కెపాసిటీస్ అండ్ పవర్.
1: ఈ అణుశక్తి అందు కూడాను
0: in the atomic power
1: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi yandu.
0: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
1: Arudhamainatunti yokka radio power untunnadi.
0: There lies the hidden radio power.
1: Idi kevalamu ఒక విధమైనటువంటి యొక్క తరంగముల యొక్క చర్యనే.
0: దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద వేవ్స్.
1: అన్ని శక్తుల కంటే కూడాను ఈ జగత్తునందు అతీతమైన శక్తి ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: ఆఫ్ ఆల్ ది పవర్స్ ఇన్ ద పొటెన్షియాలిటీస్ ఇన్ ద వరల్డ్ ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ లవ్ అలోన్.
1: విశ్వాసము ప్రేమ లేని జీవితము కేవలము చెత్త వంటిది.
0: Life bereft of faith and love is a rotten stuff.
1: ఇది నిరుపయోగమైనటువంటి జీవితమే.
0: It's a useless life.
1: నిజముగా విచారణ చేసిన ఈ జీవితము చావుతో సమానము.
0: If you inquire, that life without faith and love is just death.
1: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
0: Love is life and it's everything for this world.
1: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుచున్నది.
0: You find the effects of the five elements around that have had their origin out of love.
1: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తూ ఉన్నది.
0: It's love that comes forth and shines brilliantly.

0: everyone.
1: కాని ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకునలేక తమ సంబంధ బాంధవ్యం గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
0: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
1: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
0: Mother loves her children and this love is affection.
1: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు, కానీ దీన్ని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
0: Husband loves his wife and that is attachment.
1: బంధువులు మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
0: And that love towards the relations and friends is friendship.
1: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్ఛాశక్తి అని పిలుస్తున్నాడు.
0: And the love towards the material objects is the one of desire.
1: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
0: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
1: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
0: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
1: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
0: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
1: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
0: Love is God.
1: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
0: We should never consider love cheap.
1: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
0: We consider love worldly, ephemeral, physical and misuse it.
1: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణముల యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
1: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
0: They could have intimate, friendly relationship with the wild animals because of their innate
1: prema cheta maranatvanti jagatlo marokati ledhu.
0: There's nothing that cannot be transformed by love.
1: Katinaya silakudanu karigi pravahinchetvanti prema ga marutundi ee prema cheta.
0: Even hard stone can be transformed by love.
1: Prati manavuni yendu udinatvanti prema tattvani ekatvanga visanchinchinappudu viswa prema ga marutundi.
0: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
1: Meeru prema kavalani aashistunnara?
0: Do you want love?
1: Anugraham aneetvanti aakarani meeru abhirudhi parchukondi.
0: Have this thirst yearning for grace more and more.
1: Mee yokka daaham emiti?
0: What is this
1: aaradhana? Emi yokka daaham aaradhana?
0: This worship is thirst.
1: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవనండి, ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లిస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
0: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లిస్.
1: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
1: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
1: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamulainatvanti prayatnam chesadu.
0: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
1: Kani sarvakala sarvavastani endukudunu Prahladudu daiva prema cheta నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
0: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name Narayana.
1: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
0: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learnt.
1: కుమారుని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
0: He summoned his son, asked, what is that you have learned?

0: ஆயன பரம் தபஹாம் சர்வம் நாராயண சமாம். தன்றி நாராயணனுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine.
0: నించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయ్, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివికి ఏడ్చండి.
1: సక్కుబాయ్, మీరాబాయ్ క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనలు చేయక కాలు కడప దాటక కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈనాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినప్పుడును దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకని అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకును ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్
0: మన కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: ఇమ్మోర్టాలిటీ ఇస్ నథింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: ఆనందమయమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief
0: from తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్ట్రైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈస్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ అ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమును కూడాను అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడా మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారం సృష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది హెయిర్ దట్ ఇస్ డార్క్ యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వీ ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రము ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైల్స్
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: At this rate, if you want to worship, you should also keep pace with it.
0: Inta vegamaina kaanti tho tirutunnatundi ee kaanti vishwamananta pradarshinchi cheyalanukunte 22,000 crore samvatsaralu padutundi.
1: For this light to spread all around the universe, it takes 22,000 crores.
0: Yes.
1: Years.
0: Inta kaalam pattetundi okka ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణుస్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: యూనివర్స్. విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 కోట్ల సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మోమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదర్శన చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చు, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమ తత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ది లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసమే అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈ ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: In fact, there's no place for love within the human heart.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
0: గెట్. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్తెన్ యువర్ ఫెయిత్, యు విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్
0: ఫ్రీ. ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore, human life has got to be protected and sustained by these three sacred qualities.
0: Manavuni yokka dayane neeti, dharmame neeti.
1: In fact, dharma, righteousness is morality.
0: Manavuni yokka satyame reeti.
1: Satya, the truth, is procedure, reeti.
0: Manavuni yokka tyagame khyati.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati. Moodinti yokka sammilitamainatuvade manava jati.
1: Human life, human race, jati is the combination of niti, riti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human
0: society? కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి మొరాలిటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: Do you find a man with these three qualities anywhere?
0: ఉండవచ్చును.
1: There may be.
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: You don't find them everywhere.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క దివ్య శక్తి.
1: These are innate inborn powers.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్యా.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you want?
0: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with naked eye.
0: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: ఒక్క దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: విశ్వం కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది ఏ అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూసి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్
0: ఏకత్వాన్ని మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఏ విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: What is this Guru Purnima?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
0: విత్ నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి ఎందున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: Dinne Gayatri yandu Bhur Bhuvasvaha annaru.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvahanaga Bhulokamu.
1: The first one is
0: ee bhulokam ante emiti deeni yokka swarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials tho chernatundi dehame bhulokamu.
1: The body which is made up of material is bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine bhur annadu.
1: This is called bhu.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: Deento oka vidhamainatundi kadalik shakti, vibration shakti untundadi.
1: Here in this material there you find vibration.
0: Adi manasika swarupamu.
1: And that is psychological, mental.
0: కాదు అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization. The mind stands for vibration and
0: వేదము
1: radiation.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన యొక్క మనసు నందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
0: స్టాండ్ ఫర్ ఇంద్ర. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేతమని నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: everyone. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone.
0: జీవాని ఎందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
1: Never consider love low or mean or cheap.
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: No one can estimate its value.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్ టు గివ్ యు దట్.
0: దీనిలో ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి
0: ఎప్పుడూ పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: We have to sustain and protect this sacred law.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: Under any circumstances never entertain hatred.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If at all, if anything should step in, convert into love.
0: కనుక ఎక్కడ గాని కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: When there are difficulties, there lies happiness too.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: When there are troubles, your should have happiness thereafter.
0: మీరు అందరికీ తెలిసిన పేపర్లో చూస్తుంటారు.
1: You'll be watching this.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: You also must have come to know that the Pakistan war.
0: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
1: What had happened Pakistan war is for good of Bharat.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోటాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: Chinese, Americans,
1: Americans,
0: Russians, భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: What is that Bharat is
0: doing? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు.
1: Why not we manufacture?
0: దీన్ని ఎందుకు మనం పోషించకూడదు?
1: Why don't we develop?
0: నేను అప్పుడు చెప్పాను.
1: భగవాన్ సార్,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: ఫైవ్ పాండవాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ పవర్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది. వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విదౌట్ ప్రొటెక్టివ్.
0: దైవ ప్రేమనే, దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యు.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడాను దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: ఎస్ దే డెవలప్.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరు కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ఇఫ్ యు డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు వంటి వారు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమశ్చర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయినాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా? అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కథ కట్టిపోయి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి సరిడెన్స్ వచ్చండి.
1: దేర్ఫోర్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమ షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమ అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: సో వాట్ ఈస్ నీడెడ్ ఇన్ భారత్ టుడే? ధర్మాస్త్ర, ద వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఇవి రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ విదిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: యు ఫైండ్ ఎగ్ దట్
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: ఇట్ బికమ్స్ క్వైట్ ఇండిపెండెంట్ అండ్
0: గుడ్డు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: అండ్ సీడ్ జర్మినేట్స్.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ద జైజాంటిక్ ట్రీ.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నుండి ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనిటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: అందరిని ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూట్ ఇన్ టు స్కై అండ్
0: ఇది అమృతం. సర్వశక్తి ప్రేమ ఎందే ఉంటుంది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సాక్షంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయి, కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power.
0: వెయ్యి మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: No other power excels the magnetic power.
0: అయస్కాంతం అంతా ప్రేమలో అణుస్వరూపమే.
1: And this magnetic power is just atomic in front of love.
0: కనుక దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పాత్రో దనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హవ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్, బట్ ఐ వాంట్ టు నో హెడ్ ఆఫీస్. అంటారు
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస, లైక్
0: నారాయణ చెప్పాడు. రాసుకో అడ్రస్, నా అడ్రస్.
1: అండ్ నారాయణ సెడ్, జస్ట్ టేక్ డౌన్ మై
0: అడ్రస్. ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung,
0: kalukune
1: bhagavantuni
0: gana priyudu annaru.
1: Therefore God
0: gana lonudu annaru
1: by music.
0: Kalukune ee music anetvanti dantho hrudayananta karigistundi, kadilistundi, medilistundi.
1: It's music that melts the human heart and literally move everybody.
0: Idi kodunu okati pettali mana college lo anukunnanu.
1: And music should be started in our colleges.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడీ.
0: నేను కూడా ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: ఫ్రమ్ ఇండోనేషియా పర్సన్ కే డివోటీ కేమ్.
0: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేది ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: కనుక ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి దినం ప్రారంభిస్తున్నాం మేము.
1: Bhagavan, and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుంది.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో దిస్.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు, ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: ప్రపంచమంతా కున్ను లలిత కళలతో కూడినటువంటిది.
1: And in fact the culture has got all the fine arts.
0: కనుకనే ఈ కాలేజ్ కూడాను ఈ యొక్క మాసం దాటతానే ప్రారంభిస్తున్నాం, శ్రావణ మాసం లోపల.
1: Music college will start.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: This present month is ఆషాఢ మాస.
0: ఇందులో ఏ మాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదని, కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: Kanuka ee naadu
1: today
0: come on itana puri ani, not potato.
1: His name is puri,
0: not potato. Ina 10 kotlu music college ki ichadi pedda.
1: He gave 10 crores for starting music college.
0: Poyina nela nenu Bengaluru lo undinanu.
1: Bhagavan was there in Bangalore.
0: ee chief minister patel antichesi
1: chief minister patel
0: swami puttapattilo pallalopala super speciality hospital pettaru.
1: swami You have started super speciality hospital there in
0: Pallalu varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: Pattana vasulukanta kudunu ye maatramu upayogam lekunda untuntayi ikkada.
1: The city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi shavukariki vastundi rogam evariki tappindi kadu.
1: Sick and poor also suffer from diseases.
0: Kanuka idi Bengaluru lopala okati super speciality hospital kattal annadu.
1: And chief minister prayed to Bhagavan, we need a super speciality hospital in Bangalore.
0: Anaga heart ku
1: heart
0: లంగ్స్ కు
1: లంగ్స్
0: తలకు
1: అండ్ ద హెడ్
0: కిడ్నీకి మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నారు.
1: త్రీ స్పెషాలిటీస్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: నేను నవ్వినాను ఊరుకున్నాను.
1: స్మామి సింప్లీ స్మైల్.
0: రెండో వారమే
1: నెక్స్ట్ వీక్
0: ఆ చీఫ్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు సెక్రటరీస్ ఇంకా మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: Next week what happened? Chief Minister, accompanied by Finance Minister, Revenue Minister, 10 members of his cabinet, they all came and offered 70 acres. They surrendered to God,
0: Bhagavan.
1: Each acre cost 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. నాలుగు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: The location is very close to Information Technology Park there in Bangalore.
0: Manchi karyam chesetundi vyakti manu kanipinchadam ledu kani manchi karyanike munduste mana deshamanta entaina sahayam chestundi.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharata deshamu dayagala hrudayamainatundi Bharata deshamu.
1: In fact, Bharat symbolizes the
0: compassion. Dharma hrudayamto kudinatundi Bharata deshamu.
1: It's one of righteousness.
0: Daya hrudayamainatundi Bharata deshamu.
1: And Bharat is full of compassion.
0: Tyaga hrudayamainatundi Bharata deshamu.
1: It's the land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharata deshamu.
1: And full of love.
0: Karukane manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish, we are paratha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal
0: కాబట్టి మీరందరూ సమష్టిగా ఉన్నారు. కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together or the deities, devata.
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: అట్లు నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for his super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్ ద మైండ్ డస్
0: నాట్ వేవర్. త్యాగులు ఇలాంటి యోగులు ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: In fact, we have not asked anybody.
0: అడిగితేనే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యూ బికమ్ చీప్.
0: నేను అట్లా కాకూడదు.
1: Swami will never endorse
0: that. దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహంకి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ అబౌట్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiment of love. Bhagavan wants you to live intimately, in close association relationship.
0: ee naadu aa prema nalu shunyamai povatam chetane kevalamu katina hrudayudaipoyi raakshasudiga pravahistunnadu ee naati manavudu.
1: Man is behaving like a demon because love is lost.
0: Prema mayudiga annapudu neeve daiva swaroopudiga avutavu.
1: If you are embodiment of love, you are God.
0: Brahmaiva bhavati.
1: The knower of Brahman becomes Brahman.
0: Daalini neevu gurtinchukunte neeve brahmavu.
1: If you understand that you are Brahma God.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయుడుగా ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఎంబోడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకోండి ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికి దాని కూడాను ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow
0: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు కూడా ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బికమ్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛలిగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం
1: for the seeds of love to sprout.
0: Prema veshamutu
1: with all the feelings of love.
0: Prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga murali ganamu cheyagadi.
1: With the rain of love as the rivers of love flow continuously.
0: అలాంటి గానంతో మీరు జగత్తును మోహింప చేయాలి, జగత్తునంతా భ్రమింప చేయాలి, జగత్తునంతా ఆనందింప చేయాలి.
1: The whole world should be carried away by the attraction of the divine melody.
0: మీకందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను. కానీ నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దాట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ ఎన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చరాచర ప్రపంచమంతయు కూడను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ pleasure without the pain.
0: నసుఖార్లభ్యతే సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure you'll never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you're not hungry you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితం

0: సుఖదిక్క సమృద్ధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఇన్ ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: హవెవర్ ద కామన్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకము రూపనామాలు పొందింది.
1: ద క్లే ఈజ్ వన్ అండ్ ద సేమ్ బట్ ద పాట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణం.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునంత మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ ద డే దట్ గివ్స్ us జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాము.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu,
1: not this.
0: Sad.

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maarkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani
1: takinavanniyu tadinamule.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamulu guttinchi vattincheetundi manavudu okkadaina kuda nu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu echchata chuchinappatikini swarthamu saprayojanamee taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu nirmalamaina prema ekkada kodanu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపులగా ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మన చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kodanu divyamaina navyamaina bhavyamainatundi yokka kirtini sadinchetundiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: కలౌ తస్య కలౌ యుగౌ. ఈ కలియుగం నందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it is bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, if the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పవిత్రము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything bad to set in?
0: కనుకని సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: "Better."

0: కొండపైన రాతి పైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్.
0: రాతి పైననే చెట్టును పుట్టించి, రాతి పైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reethiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitra

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore, every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: It is only the spirit of light that is the human life.
1: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: Let us not make our hearts barren, bereft of love.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas in those days prayed for love in their hearts.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: Human heart is a dry land, barren land, without love. For the seeds of love to germinate, with all the spirit of love, as the rain of love falls, as the river of love,
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను, సర్వ సంకల్పములు ఎందు కూడాను, సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ, వ్యక్తులు ఎందు కానీ, విషయం ఎందు కానీ, అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: The more and more we put a ceiling on desire, you'll be more and more blissful.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: Effortlessly, the whole world comes to nothingness.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: However, with all the effort, you can withdraw the mind.
0: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానము హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్యతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయం మాదనాదుతో జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్, రేమెంట్, షెల్టర్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal we have come to a stage of human and then we should be divine.
0: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: without reaching
0: the చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: without reaching the destination, without making a burden in that way.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: Well, how do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: forward. ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: money. కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: your lap. కలియుగం యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He is not working hard.
0: కర్మణ్యేవ అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నపాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలని ఆశిస్తున్నాము.
1: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్స్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హి డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలం చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డు ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కానీ మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి ఒక విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతియే చాలు.
1: That's enough.
0: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యములో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి కార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమే రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించాడు.
1: హీ సాక్రిఫైజెస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంలో గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్
0: డెన్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హీ స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramunu yedi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvantivi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువెల్ టు దిస్ నెక్.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is the precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of other
0: jewels? Intakante minchinatvanti alankaram manakemti.
1: What more, what else you want?
0: Mana kantamunaku satyame bhushanamu alankaram.
1: It is the truth that is the real jewel.
0: Mana hastamunaku tyagame alankaram.
1: For our hand sacrifice is the decoration.
0: Mana srotramulaku pavitramainatvanti shravaname alankaram.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి. మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
0: విశాలమైనవి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: రివర్స్
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్.
0: కానీ మన ఆకలికి తప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: అండ్ వీ గాట్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
0: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలమునందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: కావలసినంత
0: భూములు ఉంటున్నాయి. కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్
0: మనీ. ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: నౌ మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudanu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudiki enta sampadalu undinappudiki enni vidhamulaitundi sukha santoshamulu undinappudiki culture nu maatram vadalatam ledu.
1: In spite of their plentiful prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavathada oka lakshanamu.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవెందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దట్
0: ఎవరు భారతీయుడు?
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటినీ ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ the one who follows the path of righteousness is a bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు. కాదు కాదు, ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీండుంగొక్కండు వసుడను కనడా.
1: By merely taking birth in this holy land, By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is a dead body.
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనకు గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం నుండినప్పటికీ, సర్వ సదుపాయం నుండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences and comforts.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంకా వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు
0: వాంట్. కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: And Shiva says, what all he has been aspiring
0: to
1: are worldly things. I don't object.
0: Kani jeevithaniki avasaramainatundi pradhanamaina prana samanamainatundi naa daggarne unchukunnanu annadu.
1: However, that which is most important, the very life principle, is with me only.
0: Emitadi,
1: what is that?
0: Shanti naa daggarne pettukunnanu annadu. Ee shanti leni vaaniki enni labhyamundi kudanu emi prayojanamu?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dunta sadalu vada medalu rantu chesina danujavarunu kantakeedi gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions and the streets are made up of gold and precious stones. Inka
0: vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: bujavaramu buddhivaram chustamane antarikante inka minchina varu leru.
1: He is highly intelligent.
0: Inni undi emi prayojanamu?
1: What is the use of all this?
0: Okka durgunam chetane shantini kopoyadu.
1: Because of one bad quality he lost the entire peace.
0: Inka Hiranyakashipudu chustama goppa scientist.
1: Hiranyakashipu is a great scientist.
0: Panchabhutamulu kudanu hastagatam chesukoni aadukuntu kurchunnadu.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హి మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హి వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హి కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధన ఆహా ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏ ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రం అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ వీల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: దుర్గా అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుండాలి?
1: వెర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుండాలి వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్యే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్ను ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇదియే లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతి ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విద్ ఇన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: Gayatri nandukudanu om bhur bhuvasvaha bhur bhuvasvaha ee moodu kudanu mullokamlu mana hrudayam nunde untunnavi.
1: That is the declaration of Gayatri mantra, that all the three worlds are within your heart.
0: Ee moodu lokamlu kudanu mana swaroopame dharinchindi.
1: All the three have taken your own form.
0: Deham oka lokamu, దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్ భువస్వహ. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడా ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వి సే నేచర్ ప్రకృతి ఔటర్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈ సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్
0: ఇఫ్ హీ తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం దూరదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యూ హావ్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీవన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ ఆర్
0: రీడింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తుదో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ది డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: Will ever the hungry man, the hunger would be
0: appeased by the menu.
1: So nothing of that sort.
0: Chiyari.
1: One has to do.
0: Tattralo unnatundi padarthamu aakali teeralante pottalo cheradaniki notiki chetiki pani pettali.
1: But the food that is served on the plate, one must make an effort to collect the food and eat.
0: చేతితో పని చేయాలి.
1: యు మస్ట్ వర్క్ విత్ యువర్
0: హ్యాండ్స్. అనుభవించాలి.
1: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయి అని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: ఫీడ్ యువర్ సెల్ఫ్. పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్
0: లైఫ్.
1: వర్క్ వెల్
0: అప్పుడే నీవు తగినటువంటి ఒక తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈజ్ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజములపైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థను ఎందుకును ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అదే జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డు జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డు దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకులో పెట్టవచ్చు.
1: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టకడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వే.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: యు డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యు డై యు డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
1: ఇఫ్ దీస్ పీపుల్ దట్ డై ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ ద ఫిస్ట్ ఫుల్ ఆఫ్ సాండ్ దే విల్ నాట్ స్టాండ్ హియర్ ఇన్ భారత్.
0: ఏది మన వెంట రాదు.
1: నథింగ్ విల్ ఫాలో us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ దట్ విల్ ఫాలో.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: దేర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్.
0: ఇది విద్యార్థివీరాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుకిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
1: అరిస్టాటిల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: దేర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
0: కానీ ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
1: నథింగ్ దే కుడ్ క్యారీ.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: న్యూటన్.
1: న్యూటన్
0: మీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ ద న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: కట్టపడి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్?
0: తల చెడిపోయింది.
1: He turned mad.
0: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 years he was in the mental hospital where he died.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all knowledge?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge in the positions, a mean man will never give up his
0: own mentality. తరచి చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: With all the knowledge in the study, why should you die after all?
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: We have to study so as to be immortal.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యు షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యు మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యు షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ,
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ. ఒకరి పేరు
0: పరిష్కరణ చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్ హూ ఆర్
0: కీర్తి మర్యాదలను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికీ తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రెసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ.
0: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యు కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ట్రేడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

బైటరి పూల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పూల నెట్లు పట్టగలడు.

0: From times immemorial, many sages, scholars, saints and great people have been teaching the philosophy.
1: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamu jalpustunnaru kani acharana roopamaina prachara prabodhamu jalpatam ledu.
0: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
1: Acharana roopamaina prachara prabodhamule ee naadu atyavasaram.
0: The teachings which are supported by the practice are the need of the day.
1: Okkokka matam varu okkokka granthamunu pradhanamaina lakshyam nanduchukoni pramanamuga swikarinchi prapanchamunandu pracharam salpuchunnaru.
0: In the world of today, each religion is having one text as the basis and all the teachings are based upon the text contents.
1: Christian matamu Bible nu pramananga pradhananga vishwasistu vacharu.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga విశ్వసిస్తు దానిని అనుసరిస్తూ వచ్చారు.
0: ముస్లిమ్స్ హావ్ బీన్ టేకింగ్ ఖురాన్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
1: సిక్కులు గ్రంథరాజ్యమును ప్రాణ సమానముగా విశ్వసించి ప్రమాణముగా తాము అంగీకరించి ప్రచార ప్రబోధమును సల్పుతూ వచ్చారు.
0: సిక్స్ హావ్ బీన్ బేసింగ్ ఆల్ దర్ టీచింగ్స్ ఆన్ గ్రంథ్ సాహెబ్ అండ్ దే హావ్ బీన్ క్యారింగ్ ఆన్ దర్ టీచింగ్స్.
1: భారతీయుల యొక్క గ్రంథములు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విశ్వసించినప్పటికీ భగవద్గీతని ప్రధానమైనటువంటి ప్రమాణంగా స్వీకరించి ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
0: భారతీయస్ హ్యావ్ వేదాస్ ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్ బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ for all their teachings even today. ee
1: bhagavadgita sambandhamainatundi vishayamulanu manamu ati jagrataga vicharinchi danini sariyina acharaneyandu unchi danini sakkamainatundi marganni anubhavinchali.
0: We have to carefully examine bhagavadgita and understand properly and practice them in the proper way.
1: prati gandhamunukka అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథం యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెస్ట్ ఓన్లీ వన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలం పారాయణములు ఎందును పఠనల ఎందును వినియోగించుతున్నారు కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పును తెప్పించుకునటలేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్ చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని ఇది కేవలం భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారముకు సంబంధించిన గ్రంథమని విశ్వసించటము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ద నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఏ కంట్రీ ఏ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఇస్ ద టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈస్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్ సారమైనటువంటి రసో వై సహ. సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని కాని వీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందు ఉన్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫోర్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది క్యాస్ట్ కమ్యూనిటీ రిలిజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా దివ్యత్వాన్ని మనము చేరవలనన్నా పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వుల యందు కూడాను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ సలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యూ సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈస్ బేసికలీ ఇట్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలిజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలం సంకుచితమైన భావముల చేత కులము మతము వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి యొక్క భగవద్గీతను భేదమయమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ. తత్వజ్ఞాన?
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానం.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ ద వన్ విచ్ రిలేట్స్ టు ది యూనిటీ ఆఫ్ గాడ్ విత్ ది ఇండివిజువల్ సోల్.
1: ప్రకృతి పరమాత్మల యొక్క చేరికనే ఈ యొక్క తత్వజ్ఞానము.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ అండ్ మర్జర్ ఆఫ్ ద నేచర్ అండ్ క్రియేటర్.
1: ఆత్మ అనాత్మల యొక్క చేరికయే ఈ తత్వజ్ఞానము.
0: ఇట్ ఈస్ ది జాయింగ్ టుగెదర్ ఆఫ్ ది ఆత్మ అండ్ అనాత్మ ప్రిన్సిపల్.
1: ఇట్టి విశాలమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గ్రంథమును మనం సంకుచితమైన భావముల చేత మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఈస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనం అనుభవించాలని కాని కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీతా విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. దే షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ప్రీచింగ్ అండ్ టీచింగ్.
1: ఈ పవిత్రమైన గ్రంథం యొక్క నిజతత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సేక్రెడ్ బుక్ విల్ హావ్ టు బి అండర్స్టుడ్ బై అస్ క్లియర్లీ.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే,
0: వెన్ యూ ఓపెన్ భగవద్గీత ఫర్ ది ఫస్ట్ టైమ్,
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: వెన్ యూ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్, వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హు హ్యావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హు హ్యావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఏ డైలాగ్ దేర్.
1: ఈ విధముగా కృష్ణార్జునులను దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యూ వుడ్ నెవర్ గెట్ ద బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరుడు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్.
1: ఇక్కడ అర్జునుకు కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపుక కథలు మింటికిందన్నాడు కృష్ణుణ్ణి.
0: వెన్ హీ ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ సా ద రిలేటివ్స్ ద ఫ్రెండ్స్ అండ్ ద టీచర్స్ అండ్ హీ సెడ్ వెల్ ఐఎమ్ రాదర్ కన్ఫ్యూజ్ ఐఎమ్ ఫీలింగ్ రాదర్ డివిడెంట్ ప్లీజ్ లెట్ అస్ గెట్ బ్యాక్ హోమ్ హీ టోల్డ్ కృష్ణ.
1: కేవలం బంధుమిత్రులను చూచి తానుకు భ్రమ కలిగింది.
0: వెన్ హీ సా ది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ హీ ఫెల్ట్ డెల్యూటెడ్.
1: ఈ భ్రమ మమత్వంతో కూడినటువంటిది.
0: దిస్ డెల్యూషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ మైండ్నెస్.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్నెస్ దట్ పొసెసివ్నెస్.
1: ఈ విధమైన భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూటెడ్ దస్?
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, యాజ్ లాంగ్ యాజ్ యూ హావ్ డెల్యూజన్ యూ కెన్ నెవర్ గెట్ అట్ బ్రహ్మ.
1: బ్రహ్మమును దూరము చేశాడు అనగా భ్రమను విరక్తి గావించాడు.
0: హీ రిమూవ్డ్ భ్రమ డెల్యూజన్ ఫ్రమ్ అర్జున.
1: భయమును నిర్మూలన చేశాడు.
0: హీ డిస్ట్రాయిడ్ ఆల్ ఫియర్.
1: బ్రహ్మతత్వాన్ని నిరూపింపజేశాడు.
0: హీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రూవ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ టు అర్జున.
1: అప్పుడే దీనుడైనటువంటి అర్జునుడు వీరునిగా ధీరునిగా రూపొందాడు.
0: దెన్ ఓన్లీ అర్జున హూ వాజ్ సో హంబుల్ అండ్ టిమిడ్ బికేమ్ ఎ గ్రేట్ హీరో అండ్ కరేజియస్ పర్సన్.
1: కనుక అర్జునుకు ప్రతినిధులైనటువంటి యొక్క జీవుడు ఈనాడు భ్రమల చేతను దీనత్వం చేతను కేవలము ఒక అజ్ఞానం నందు మునిగిపోతున్నారు.
0: ఇండివిజువల్ సోల్స్ హూ హావ్ బీన్ రిప్రజెంటెడ్ బై అర్జున టుడే వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్ ఫియర్ అటాచ్మెంట్.
1: తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు.
0: దే ఆర్ గివింగ్ అప్ దేర్ డ్యూటీస్.
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషిచే
0: ఇట్స్ సీజ్లెస్ వర్క్
1: నిరంతర తాపత్రయములచే
0: ఫుల్ ఆఫ్ వరీస్
1: అంతులేని ఆశలచే
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్
1: అర్థం కాని ఆవేదనలచే
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: ఎ పర్సన్ హూ ఈస్ దస్ ట్రైన్ టు రీచ్ ది అల్టిమేట్ విత్ ఆల్ దీస్ థింగ్స్
1: సత్యమైనటువంటి యొక్క
0: వెన్ ఎ పర్సన్ జస్ట్
1: నిర్గుణ నిరూపమైనటువంటి యొక్క
0: పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ ఎ ట్రూత్
1: నిర్గుణాకారతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి భ్రమను దూరం గావించుకోవాలి.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane mana endundinatundi ee bhramanu dooramu gaavinchukune nimittamai manamu prati vishayamunu kudanu aacharanalo unchatam atyavasaram.
0: It is therefore essential to practice things in order that we'll be able to remove delusion from us.
1: Ee bhramane mohamu mohamani pilavabadutu vachindi.
0: This delusion is also described as infatuation.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: This infatuation occurs on account of gunas, qualities.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: Gunas and qualities are all created ones, artificial.
1: స్వప్రదృశ్యము వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైనటువంటి భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: We feel frightened by seeing at the world which is only a something like a sight in the dream.
1: దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దములకు సంబంధము లేదు.
0: We have been able to get the reflection in the mirror, but that has nothing to do with the mirror.
1: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: They are seen by the eye, but they have nothing to do with the eye.
1: నేత్రములు ఎల్లప్పుడూ కూడాను సాక్షిభూతమై ఉంటుంటాయి.
0: Eyes always remain as witness.
1: సమస్త దృశ్యమును కూడాను నేత్రములు చూడగలుగుతున్నవి.
0: Eyes have been able to see all the sights in the creation.
1: కానీ నేత్రములు నేత్రములను చూడలేకపోతున్నవి.
0: But I cannot see itself.
1: Itti andhattamunu nirmoolamu gaavinchi divyattamunu praaptimpa chesi anugrahamuto aanandanni andimpa chesinatundi ee Bhagavad Gita.
0: Bhagavad Gita is one which has removed this kind of blindness and which has conferred a divine sight and which has been able to give the divine experience.
1: Ee naadu Bhagavad Gita yokka pracharamulu prabodhamulu viriviga periginavi.
0: These days the teachings and the preachings of Bhagavad Gita have grown.
1: Aneka vidhamaina jnana yagnamulu Bhagavad Gita saptahamulu kudanu viriviga periginavi.
0: The jnana yagnas, saptahas, reading for a week, all these things have grown enormously.
1: Aithe ivi kramakramena bhramalato kudinatundi manavuni marinta bhramalaku cherchi vaanni bhrashtuni gaavinchutunnavi.
0: But what they are doing is they are putting the man to a greater sense of ruin and destruction because they are increasing the delusion by a wrong explanation.
1: Karanam emanaga pavitramaina geeda saramanandunnatundi yadarthamunu varu bodhinchatam ledu.
0: The reason is that they have not been able to expound the correct truth as
1: shlokamulu kantastamu gavinchatamu
0: memorizing the shlokas
1: parayanamulu salpatamu
0: performing parayanas
1: uchcharinchatamu
0: simply chanting them.
1: ఇది కేవలము ఒక గ్రౌండ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
0: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
1: కనుక మనం ఆచరణయందు ఒక్కటైనా మనం ఆచరణయందుంచి దీని సరి అయిన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
1: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: కృష్ణ హింసెల్ఫ్ హస్ సెడ్ దట్ అర్జున ఇస్ కెప్ట్ ఓన్లీ
1: నిమిత్తం మాత్రం. భవ సవ్యసాచి, ఓ సవ్యసాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకున్నాను. ఈ భగవద్గీత జగత్తునికే సంబంధించినటువంటిది, నీకు మాత్రమే కాదు.
0: ఓ అర్జున, ఐఎమ్ కీపింగ్ యూ ఓన్లీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఆర్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఇట్ ఇస్ మెంట్ ఫార్ ది ఎంటైర్ వరల్డ్, నాట్ ఫర్ యూ అలోన్.
1: నేను సర్వజీవులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉన్నాను.
0: ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: నీవు వేరు, నేను వేరు కాదు.
0: యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ నాట్ డిఫరెంట్.
1: రాగ ద్వేషముల చే కూడటం చేత ఈ యథార్థమైనటువంటి స్వస్వరూపాన్ని నీవు మర్చిపోతున్నావు, చూడలేకపోతున్నావు.
0: బికాస్ యు ఆర్ హ్యావింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు నో యువర్ ఓన్ రియల్ సెల్ఫ్, రియల్ నేచర్.
1: మబ్బుల చే కప్పబడినటువంటి యొక్క సూర్యుడు మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
0: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
1: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
1: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
0: ఇఫ్ వన్ రికగ్నైజెస్ వన్ సెల్ఫ్, వన్ బికమ్స్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: తాను తానుగా నిలచడమే భగవద్గీత యొక్క సారం.
0: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు టీచ్ వన్ టు రిమైన్ వన్.
1: తాను జీవుడు, కృష్ణుడు దేవుడు అనేటువంటి యొక్క విభాగం మనం చేయరాదు.
0: దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ద అర్జున ఈజ్ ఇండివిజువల్ సోల్.
1: ఈ భిన్నత్వంలోనే మనకు భయభ్రాంతులు చేకూరుతాయి.
0: వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్.
1: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
1: ఇది కేవలము ధర్మశాసనము.
0: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
1: భగవద్గీత ధర్మశాస్త్రము.
0: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
1: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
0: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
1: ఎస్టాబ్లిషింగ్ నేను అవతరిస్తుంటానన్నాడు.
0: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐఎమ్ బోర్న్ దేర్ హియర్ సెట్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ధర్మ?
1: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
0: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
1: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
0: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
1: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవునకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
0: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్, ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
1: ఈ ప్రీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమై మనము ఈ ధర్మమునకు ప్రవేశపెట్టాలి.
0: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యూ హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము, పొత్తు కుదురుతుందా?
0: కెన్ దెర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
1: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
0: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
1: హృదయముతో కొనవలసినటువంటిది.
0: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
1: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడా కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: All the preachings of Bhagavad Gita have been converted into a type of business these days.
1: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కానీ ప్రొక్తలకు కానీ సూక్తులకు కానీ ఈ సరైనటువంటి మార్గం కాదు.
0: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
1: మానవత్వం నందున్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
0: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
1: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాం.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
1: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
1: భవబంధములు మాయ.
0: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
1: సంసారం అది మాయ.
0: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ మాయ.
1: సావు మాయ.
0: డెత్ ఇస్ మాయ.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్.
1: మాయ బ్రతుకునకి మాయలో పడుతున్నాం మనము.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
1: మాయను నిర్మూలము చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
1: మానవుడు. మానవుడుగా బ్రతికి
0: మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్
1: మాధవత్వంగా మారేటువంటిది వేదాంతం యొక్క సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఇస్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్.
1: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటానుకోటగలరు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
1: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
0: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ దే అండర్స్టూడ్ ది మీనింగ్?
1: గుర్తించకుండా పోవటం కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
1: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించడం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
0: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్.
1: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
0: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
1: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
0: For doing parayana and chanting of Bhagavad Gita, can there be sorrow? What is the reason?
1: Parayana cheyavalsinatundi kaadu ganakane dukham manaku praapistundali.
0: This is not a text which will have to be merely chanted. Therefore, you are getting sorrow.
1: Acharana roopamainatundi grantham Bhagavad Gita.
0: Bhagavad Gita is meant for practicing it.
1: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
1: పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
0: ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: అమృతమైన నువ్వు.
0: యు ఆర్ ఇమ్మార్టల్.
1: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతం అని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
0: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టర్ ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. But instead, if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
1: Icha avasyam idam sarvam ishvara sarvabhutanam tanayende ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavad gita bodhinchinappudu deenini poorthiga visheshinchinatunte vaadaithe bhagavantudu vere unnadu aneetti yokka bhavamu itanlo ee maatram kodanu aavirbhavinchadu.
0: When bhagavad gita is teaching that ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
1: Kanuka tana yokka atma tattvamane krishnuniga bhavinchukoni tana hrudayamune brindanamuga visheshinchukoni tana bhavamulne gopikalaga tanu alankarinchukoni indulo tana yokka aanandamunu anubhavinchadaniki prayatninchatame nijamaina kunti yokka saram.
0: The real essence and the correct way of enjoying Bhagavad Gita is you have to consider your atma as Krishna and you have to consider your heart as Brindavana. And you will have to consider your thoughts as Gopika.
1: Sarvulayandu daivam unnadaneetundi satyanni gurtinchinatundi vyakti,
0: the person who has recognized that God dwells in every heart,
1: tana swavishayam vacheteppatiki ee yokka vishwasamnu kolipothunnadu.
0: But when the matter comes to his own personal interest, he is losing the faith in
1: parulaku bodhinche samayamunandu matramu ivu chaala patutvamga balamainatuntiga uchcharistu untamu.
0: When we are teaching it for others with a lot of firmness and conviction, we go on teaching.
1: Tanaku okati parulaku marokatiga undatam cheta idi bhinnamuga kanipistundi.
0: If it is one thing for him and a different thing for others, there will be that kind of
1: tanu veruga daivam veruga bhavinchinatundi vyaktike itti పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: మొట్టమొదట కౌరవుల చేత తంతిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
0: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేడ్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
1: యుద్ధం అనగా సామాన్యం కాదు.
0: వార్ ఈజ్ నాట్
1: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్.
1: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
0: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
1: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
0: దెన్ వి ప్రాబ్లమ్స్
1: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
0: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రే టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
1: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్లాడు కృష్ణుడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవ.
1: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
0: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్ కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
1: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
0: ద వికెడ్ వన్స్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది అదర్స్ దే నెవర్ అగ్రీడ్ ఫర్ దిస్ కైండ్
1: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
0: వెన్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ అర్జున దట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున చేంజ్డ్ హిస్ వ్యూస్ థింకింగ్ దట్ ది గ్రేప్స్ విచ్ యు కెనాట్ గెట్ ఆర్
1: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరం తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
1: వారు అంగీకరించే ఉండినా తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ కృష్ణ హడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కౌరవులు దీనిని అంగీకరించాలనేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
0: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
1: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
0: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్
1: కాలకూటమున అమృతము సృజింప వీల భయద దావాగ్నిలో మల్లె పువ్వుల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
0: ఓ గోపాల వై అండర్టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగైన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్ దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీల ఆఫ్ యువర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్ లెట్ అస్ నాట్ ట్రై ఇన్ దిస్ మిషన్.
1: కురచ బుద్ధులా కౌరవులరమర తొరగి మన పొత్తు కొత్తురా.
0: దోస్ నేరో మైండెడ్ పీపుల్ విల్ దే అగ్రీ ఫర్ అవర్ ప్రపోజల్.
1: యుద్ధము సిద్ధమనక కాలహరణమికయేలా.
0: వై షుడ్ వేస్ట్ టైమ్ వితౌట్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్.
1: ఈ కాలహరణం చేసింది ఎవరు అర్జునుడు కాదా?
0: ఈజ్ ఇట్ నాట్ అర్జున హూ హ్యాస్ ఇండల్జ్డ్ ఇన్ దిస్ డిలే టాక్టిక్.
1: తన పాచికలు చెల్లలేదని తాను యుద్ధమునకు సిద్ధం కామ్మని తిరిగి కృష్ణుని పురికొల్పుతూ వచ్చాడు.
0: యాజ్ హీ డిడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ ఐడియా హీ బిగాన్ మేకింగ్ కృష్ణ ఎగ్జార్టింగ్ కృష్ణ ఫర్ ద వార్.
1: దీని యొక్క అంతరార్థం ఏమనగా ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు జరుపుతారు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దే మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
0: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
1: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
0: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
1: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహమే అని చెప్పగలడా? చెప్పడు.
0: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్
1: ఈ మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నేరో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్ హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దెన్ వీ విల్ హావ్ టు థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
0: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
0: ఇఫ్ యూ గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
1: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం నందే మనం విశాలమైన భావమును అభివృద్ధి పరుచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావంలో పెంచుకుంటూ వస్తున్నాము.
0: అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీ ఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
1: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధలు సలుపుతున్నారే కాని ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధలు సలిపేటువంటి వారు చాలా తక్కువ.
0: Those people who are undertaking expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
1: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
0: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
1: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
0: The result of this is they will make them further entangled in delusion.
1: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
0: The listeners, they think that these are coming from the great people, the people who are knowledgeable. They take them as truth.
1: ఇది సరియైనటువంటి బోధలు కావు.
0: These are not correct type of teachings.
1: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు, ఆచారములు.
0: It is not the teaching and preaching which we have to do. What we have to do is we have to
1: మనము చేసి చూపించేటువంటి విధానంలో మనం ప్రయత్నించాలి.
0: We have to take up the path of practicing and preaching.
1: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసము మనం కోల్పోతాం.
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ వీ టీచ్ వీ లూజ్ ది ట్రస్ట్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ అదర్స్ ఇన్ అస్.
1: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దీస్ డేస్ టు ప్రీచ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దెమ్.
1: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
0: లాక్స్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ ప్రింటెడ్.
1: ప్రతి విదేశీయుడు కూడాను భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
0: ఎవ్రీ ఫారినర్ దీస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
1: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
1: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదట భౌతిక పరివర్తన రావాలి.
0: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
1: మనసు అనగా తలంపులే.
0: మైండ్ మీన్స్ థాట్స్.
1: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
0: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
1: ఏటా వాట మనిషి అనగా మన చర్యలే.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యాన్ రెఫర్స్
1: మొట్టమొదట మన నడవడికను మనం సరిదిద్దుకోవాలి.
0: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు చేంజ్ అండ్ మేక్ అవర్ ఓన్ బిహేవియర్.
1: ఈ నడవడికను మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
0: ఇఫ్ వీ చేంజ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ టు గుడ్ our mind will
1: be మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడా సంభవిస్తుంది.
0: వన్స్ దేర్ ఈస్ ఎ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో కెన్ కమ్.
1: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలను సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
0: మెంటల్ థింకింగ్.
1: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
0: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
1: కరిష్యే వచనం తవా. స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
0: హీ టోల్డ్ స్వామి ఐ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
1: ఈ విశ్వాసమును పురస్కరించుకునే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోస్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ He gave all the encouragement, made Arjuna a hero and made him practice, made him victorious and glorious.
1: Kartavyam yogam ucchati. Ee kartavyame nijamaina mana yogamu.
0: The real yoga is discharging our duties.
1: Kartavyanni visarinchinatunti vaaniki rogamu.
0: The one who gives up his duties, he can only get disease.
1: Kanuka bhagavantuni tama hrudaya sthayilo pratishtinchukovali.
0: You have to establish God in your heart.
1: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై హిస్ విల్ అండ్ బై హిస్ ఓన్.
1: ఇది నిజమైనటువంటి సారథ్యము.
0: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
1: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడు అనగా పృథ్వీపుత్రుడు, మానవుడే.
0: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
1: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
0: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు అర్జున.
1: కాబట్టి అందరు కూడాను పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ us ఆర్ ది సన్స్ ఆఫ్ ది మదర్.
1: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథియే.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఇస్ సారథి.
1: కనుక నా యొక్క జీవితమునకే ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
0: వీ హావ్ టు దేర్ ఫోర్ ప్రే that to my life you please become charity.
1: అప్పుడు నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
0: Then only we can become instrument in his hand.
1: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
0: Then he will be able to just even become a doer.
1: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: You should not introduce your own individual feelings, your own individual thoughts and your own individual ideas into this particular.
1: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
0: Thus Arjuna obeyed the commands of Krishna.
1: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
0: Then only Krishna gave
1: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్తురి మామే వైశతి సత్యంకి ప్రతిజానేతి. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
0: As you have just accepted me unconditionally, now you are my true devotee, Krishna declared.
1: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
0: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
1: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
0: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
1: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ విలువ ఎక్కువ.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ ది ప్రైజ్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ లెస్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుయబుల్.
1: మాట విలువ తెలియలేనటువంటి వాడు మనిషి విలువ ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్ హౌ కెన్
1: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
0: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
1: దైవం ఏది చెప్పినా ఏది చూసినా ఏది పలికినా అన్ని కూడా మీ మంచి నిమిత్తమే.
0: టోటలీ సెల్ఫ్లెస్ దే ఆర్.
1: గాడ్ ఇస్ ఎవ్రీథింగ్.
0: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ టాక్స్, వాట్ ఎవర్ హీ టెల్స్, everything is only for your own good, good for you.
1: Kanuka ee satyanni manam vishwasinchali.
0: We should firmly believe this truth.
1: Appude ee vidhamainatundi yokka sadhanalu manamu sadhinchadaniki veelavutundi.
0: Then only we will be able to get the charitership of God.
1: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
0: He doesn't need anything from the world.
1: Taanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
0: For the sake of the world he owes nothing.
1: Sankalpamatram sarvamu sadhinchavachchunu.
0: He can get anything by mere will.
1: Name paatasti kartavyam trishulekeshinchina naravaptamavaptayam vattaye vachakarmani. Naaku ee trilokamulo endukunu kavalsinadi emi ledu. Nenu cheyavalsinadi emi ledu. దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు. కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్. ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ.
1: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
0: We are reading Bhagavad Gita, memorizing 700 shlokas, but we don't understand what they contain.
1: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
0: If we want to really understand the complete significance of Bhagavad Gita,
1: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
0: We have to take two things. Some people say that the Bhagavad Gita is teaching bhakti. Some say dharma and some say karma and various other things.
1: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకొని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
0: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
1: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
0: ఇన్ దేర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
1: ఈ యొక్క నానార్థములు పెంచటం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
0: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదము.
0: The first stanza, what is the first word? The first word dharma kshetra, in that dharma is first.
1: Kattagadabadi slokamu yatra yogisvara krishna yatra patho danutraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ. ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ, రెండింటినీ చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తుంది.
0: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ యు జాయిన్ దిస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
1: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ what is our dharma by
1: అందరికి ఒకే ధర్మము చెల్లదు.
0: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
1: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకడు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
1: ఇంతే కాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకరు ఇంకో వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: సిమిలర్లీ వన్ మే బి ఏ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఏ బిజినెస్ మ్యాన్.
1: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
0: వన్ మే బి ఏ ఉమెన్, అనదర్ మే బి ఏ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
1: ఈ స్త్రీల ఎందుకు గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
0: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
1: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
1: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
0: It is very difficult to understand the sthiti, gati and mati in the process.
1: Deeniki sulabhamainatunti margamu sarva karma bhagavat prityartham. Swami sarvamu neeku arpitam chestunnan, nenu emi chesinappudikini neevu cheyinchetuntivi aneetunti tiranagati bhavamulo chesthe chaala sulabhanga yerpadutundi.
0: The easiest thing is to offer everything and dedicate every act to God and say that God, by your own grace I am doing this, I am offering
1: this. Hrudayam marali, పలుకులు మారకూడదు.
0: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్స్ కమింగ్ ఫ్రమ్.
1: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
0: చాంటింగ్ భగవద్గీత ఈజ్ నో యూజ్, యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
1: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: వీ హావ్ టు అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: తట్టలో పంచపక్ష పరమాన్నం పెట్టుకుని పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం 1000 ఉచ్చరిస్తే గానీ నీ కడుపు నిండుతుందా? నిండదు.
0: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
1: full? Neevu uchcharinchanakkaraledu, chetto isko notiki pani pettu chaalu, kadupu nindutundi.
0: You need not go on describing those delicious deeds. Only thing is you eat.
1: Ee notiki chetiki pani pettatame karmaacharana.
0: If you eat, your stomach will become full, and this refers to
1: kanuka aacharanalo neeku aanandam labhistundi kaani పారాయణంలో నీకు ఆనందం లభించదు.
0: యు గెట్ జాయ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్, నాట్ యు చాంటింగ్.
1: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము ప్రచారం ప్రాణము.
0: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ ది భగవద్గీత అండ్ దిస్ హ్యాస్ టు బి టాట్ ఇన్ దిస్ పర్టికులర్ వే అలోన్.

0: హేమ గోదానము ఇయవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka konavachu gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulaina tvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మొత్తం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata adhyayana adhyasinchinatvanti meerulu mahajanulu kanipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinatvanti maarpu emiti jagattuluku em vivekamunu andistu vacharu deeni valla vachinatvanti oka paridham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamuga aavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: Ani adhyatmika rangamanandu aneka mandi atma tattvamunu gurinchi vicharana chestu vacharu.
1: In spiritual field also many people have been investigating the spirit, the soul.
0: Viti moodinti oka tattvamune manamu gurtinche ee naadu mana college lokala MBA aneetvanti class ni prarambhincham.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalamu manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
1: MBA in this world people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadam sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
0: దానికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవులు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: టుడే వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ కాన్షియస్నెస్ క్లియర్లీ వీ కెన్ నో వాట్ కాన్షియన్స్ ఈజ్.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
0: కాన్షియస్ అనగా సెన్సెన్స్.
1: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది కేవలము ఒక విధమైన లోపల చైతన్యమే.
1: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్.
0: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీన్ని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: But we have to consider it as total understanding only.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: To know the reality of the self, it is not enough if we know the physical material knowledge.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ ఈజ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: దిస్ ఈస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువుల యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
1: It is the one with all inner awareness.
0: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: Awareness, we think, is only recognizing a fact.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: What is this? This is a kerchief. Awareness.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు. బట్ట.
1: యు సే ఇట్ ఇస్ కర్చీఫ్ క్లాత్.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ బిహైండ్ దిస్ క్లాత్, కర్చీఫ్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ ద క్లాత్.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without the threads. The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, ఆత్మతత్వ.
0: ఆత్మతత్వం గుర్తించినటువంటి వాడు అన్ని తత్వం నువ్వు సులభంగా గుర్తించుకోగలడు.
1: Then once you know yourself, you'll be knowing everything the rest.
0: కనుక ఆత్మతత్వం అనగా ఏమిటి?
1: What is this self?
0: ఇప్పుడు శరీరం ఉన్నది.
1: Here is the body.
0: ఈ శరీరమునకు అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నవి.
1: This body has so many senses.
0: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
1: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
0: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
0: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
1: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
0: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
1: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది
1: హౌ డు యూ స్మెల్ ఇట్?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏం కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: వీ ఓన్లీ అబ్జర్వ్ ది ఎక్స్టర్నల్ ద ఫంక్షనల్ ఆస్పెక్ట్ బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్. దిస్ ఇస్ మై హ్యాండ్.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Then who are you?
1: You say this my hand, my finger, my leg. Then who are you?
0: Nee vanetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
1: If only you know who you are, you can say this is mine.
0: Ee tala evardi?
1: Whose head is this?
0: Ee kaalu evardi?
1: Whose legs are
0: they? Ee vaasana evardi?
1: Whose hands are they?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు. కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
0: దానికి కూడా హూ ఆర్ యూ వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ is this question, who am I?
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
1: If you know this I, you'll be knowing the rest.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి ఒక వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
1: There is a fundamental principle behind all this.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to know this fundamental principle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుందది?
1: Where does it come from?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: Can man live without love?
0: కనుకనే love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: We should know love first.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: Chaala mandi cheptunnaru truth truth truth truth ante empty.
1: Many people refer to this truth. What is this truth?
0: Trikala bhajyam satyam annaru.
1: Truth is changeless in all the three periods of time.
0: Kaani inta matram tone satyanu manam ninnam cheyakoddu.
1: You cannot stop at that level.
0: Trikalamunaku atheetamainatundi satyam.
1: Truth transcends all the three periods of time.
0: Aa satyam ekkadi nunchi vastundadi?
1: Where does it come from?
0: Satyam bruyat. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ love is god but we cannot deny its experience of the form
0: annitkini god god god ani upayoginchukuntunnav
1: we use this word god apply
0: god anetundi dani yokka antaratham emiti
1: what is the inner meaning of this god
0: evaraina nastikudu kudanu edaina tappu chesinappudu oh my god antaru
1: even a theist when he commits a mistake he says oh my god
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: దో హీ హాస్ నో ఐడియా యట్ హీ సేస్ ఓ మై గాడ్
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: నోబడి కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
1: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
0: ఇప్పుడు చూడండి, 1+1 2 అయింది.
1: Here is an illustration. 1 plus 1
0: 2
1: is equal
0: plus
1: to
0: 2. 4 ayindi.
1: 2 plus 2 is equal to 4.
0: 2 minus 1 no, 1 ayindi.
1: 2 minus 1 is equal to 1.
0: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki moola aadharam ayindi edi?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kudanu manam cheppagalugutunnamu.
1: We are able to see and say all this material world.
0: Kaani deeni oka satya swaroopamnu gurtinchadaniki prayatninchaledu.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచం అంతా ఇప్పుడు వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంత మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond. That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి ఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ బియాండ్ ది ఇంటెలెక్ట్.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: వి మే నో మెనీ.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
1: యూ కెన్ నో ఎవ్రీథింగ్ కౌంట్ అండ్ సే క్రోర్స్.
0: ఆ కోర్టుకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: బియాండ్ దిస్ వాట్ యూ సే.
0: ఇవన్నిటికి చేరితే కట్టగలప్పటికి ఏమీ అర్థం కాదు.
1: ఫైనల్లీ యూ వుడ్ నాట్ ఎండ్ ఎనీవేర్.
0: కనుక మనం పదమును మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వి ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
1: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
1: When we say love is God, it implies that love is
0: everywhere.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
1: You say I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: When we want to understand, finally you come
0: స్పిరిచువల్ లో మాత్రము స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగట తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ee parisheenalo kodanu konni ardhabaddhamainatundi parisheenalu chestunnaru.
1: There are certain perversions, deviations in the field of research.
0: Kaadu kaadu kaadu kaadu.
1: It shouldn't be so.
0: Antarmukhamainatundi yokka nijamainatundi truthunu manam chudali.
1: It's only by inner inquiry you know the truth.
0: Ee inquiry ante ekkadi nunchi vastundadi?
1: Inquiry, where does it come from?
0: Inquiry.
1: Inquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ, ఇంక్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదట నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే,
1: when your faith in yourself I,
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Then you can understand the second person you.
0: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యు అనేటువంటిది, హూ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వి.
0: ఒక చిన్న పదము,
1: స్మాల్
0: ఐ,
1: ఐ
0: ప్లస్ యు,
1: ప్లస్ యు,
0: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు హూ అయింది.
1: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వి.
0: వి ప్లస్ హీ,
1: వి ప్లస్ హీ
0: ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ దెన్?
0: ఓన్లీ హీ అవుతుంది.
1: వి ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్,
1: ఐఎమ్ ఎ బాయ్,
0: ఐఎమ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎ మ్యాన్,
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్లీ హీ హీ హీ
1: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఇస్ మోస్ట్
0: ఇంపార్టెంట్. దైవత్వం తో
1: దట్ హీ ఈస్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: He, God,
0: in you, with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: కానీ ఐ అనేటువంటిది ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ నార్ ఇట్ గుడ్ ఎనఫ్ టు సే ఇట్ ఈస్ ఇన్ మీ, విత్ మీ అలోన్.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
1: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేరుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: You don't love yourself.
0: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
1: How do you love yourself?
0: This is my body.
1: This is my body.
0: నీ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: No.
0: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is
0: my body? ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం, అద్వైతమైనటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్లెస్.
0: దానికి వేరే మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనకు పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఇస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది అది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: When once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మా.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తుంచుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: వీ హావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మా అండ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: everywhere. You, with you, above you, below you, around you.
1: This ఆత్మ, the self, is everywhere, in you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది ఏది అనేటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: ఇది my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్స్ డిఫికల్ట్, డు నాట్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: నాట్ సర్వమును సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: అనేటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
0: It is awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: The conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాజ్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకమను రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏమిటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ యు సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ
0: డార్క్. ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ యాజ్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సర్టన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకమనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుకనే నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దేర్.
0: ఎక్కడ పోతున్నాను అనేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
1: బిహేవియర్. హౌ
0: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద ఫామ్. హౌ
0: ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
1: మనీ. హౌ
0: ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందమంతా పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందనటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందనటువంటిది ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం,
1: వి సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: యూ సే దట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: వాట్ దట్ యు లవ్ ఇన్ హిమ్.
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఇస్ హిస్ ఫామ్.
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: బిహేవియర్.
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఆల్ హిస్ హ్యాపీనెస్.
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ యూ లవ్ హిమ్?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు?
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఇస్ దేర్.
0: ఆ ప్రేమ అనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: లేటర్ ది సన్ డైడ్.
0: తల్లి ఒకటే ఉంది.
1: అండ్ ద మదర్ రిమైన్.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: అండ్ షీ వెంట్ ఆన్ ఫీలింగ్ సాడ్.
0: నాయన నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: ద మదర్ సెడ్ ఐ కుడ్ లివ్.
0: నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ?
1: వితౌట్ యూ హౌ కెన్ ఐ లివ్.
0: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ఫాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: దేవుడు దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame.
0: Tadapadi deenni preminchaledu.
1: And so you are not able to love the all.
0: Kanaka nee nu premanu preminchu.
1: So in fact attach it to this love.
0: Kanaka ee premane pranamu.
1: And this love is life.
0: Ee praname daivamu.
1: And this life
0: adi
1: is God.
0: Atma.
1: That is atma.
0: Kanaka satyamainatundi atma tattvam okate nee.
1: So the fundamental truth is this self atma.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్,
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కాబట్టి ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: విత్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ద సెంటర్స్ ఆఫ్ లవ్, దే విల్ బి వాయిడ్.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: ఇఫ్ యు హావ్ దిస్ లవ్, ఇట్ విల్ రిమైన్ ఎటర్నలీ.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ బి లవ్ టు లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేసినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love.
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord. Love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ అనేటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కాబట్టి డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment.
0: ఈ రూపాన్ని తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: హ్యావ్ యువర్ ఇన్నర్ ఫామ్.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: దిస్ సెల్ఫ్ ఈజ్ యువర్ రియల్ ఫామ్.
0: ఎన్ని రూపంలో తలుస్తుంటుంది.
1: ఇట్ విల్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ఫామ్.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ అ డిఫినెట్ ఫామ్.
0: రామ కృష్ణ గోవింద ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కాదు.
1: రామ కృష్ణ గోవింద ఆర్ ద నేమ్స్ గివెన్.
0: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
1: These names given are not permanent.
0: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
1: However, you need one to proceed with.
0: కనుక మీ చదువులన్నీ చదవటం సత్యమే.
1: Yes, it's needed that you should.
0: చదువులో ఉన్నటువంటి సారాన్నంత గుర్తించడం సత్యమే.
1: It is also true that you know the essence.
0: అది ఎంత వరకు సత్యం అవుతుంది?
1: How long does it last?
0: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
1: Until it comes to experience.
0: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
1: After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: లవ్ ఈజ్ ట్రూత్. లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ లవ్ ని పెంచుకుంటూ పోండి.
1: గో ఆన్ ఎన్హాన్సింగ్ దిస్ లవ్.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఇన్వెస్టిగేట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
1: దేర్ ఈజ్ గాడ్.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: వితౌట్ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: పరమాత్మ నుంచి పరతత్వం ఏర్పడుతుంది.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఈ రూపంతో తీసుకునేదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటు ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: That is truth.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along this path of truth.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along the path of love.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Everyone would say that Swami, I have come for this purpose.
0: నీవెవరు నాయన అంటాడు.
1: Then Swami puts this question.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా తప్పక నేను చెప్తానంటే.
1: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా.
1: First know who you are.
0: నేను మిగతావన్నీ చెప్తానన్నాడు.
1: Then I'll tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
0: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
1: So this I, the self, has no different.
0: జననమరణములు రెండు కూడాను అసత్యమే.
1: The birth and death are utterly false.
0: జననం ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
1: When there is birth, there is death.
0: జననమరణములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
1: Birth and death relate to the body, not to the self.
0: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కానీ జననమరణాలు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
1: Therefore, love the self, which is birthless and deathless and not the body.
0: Bangaru mimmalni antanni nenu bangaru bangaru antuntanu.
1: Bhagavan addresses each and every one of you as bangaru.
0: Ee bangaru antamlo unnatundi artham emiti meeku.
1: What is the meaning when Swami calls you bangaru?
0: Bangaru chikkutundi.
1: You have gold.
0: ఈ బంగారు ఏనాటికి పేరు తప్పదు.
1: And this gold is required for
0: ఆ గోల్డ్ ఎన్ని విధంగా కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగరగానే మార్చుకోవచ్చు.
1: You can just change it and make any ornament jewel out of it.
0: కానీ బంగారం మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
1: But you cannot change the gold its nature.
0: కాబట్టి మీరు బంగారంతో చేరినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
1: So you may be changing, but you are essentially gold.
0: కానీ బంగారం మాత్రం నువ్వు పెట్టుకో.
1: But have this gold.
0: అది ఎప్పటికీ మారదు.
1: It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రెస్సెస్ యు
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్ ఇస్.
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: And this bangaru gold is not going to die.
0: మరి తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
1: Nor would be born.
0: బంగారు ఎప్పుడు బంగారే.
1: Gold is gold.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: It remains forever.
0: అది సత్యమైనటువంటిది.
1: That is truth.
0: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి, కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
1: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
0: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యు టేక్ బర్త్ రిపీటెడ్లీ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ
0: చావు పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో యు డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
0: యూ చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
1: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
0: కనుక మనం పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: దిస్ లవ్ గెట్
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
0: ఇన్ యూ
1: ఇన్ యూ ఆల్సో.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యూ స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్
0: అంతేగాని
1: మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ or ruining themselves
0: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: కానీ ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: దెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love which is with you, it will safeguard you.
0: అది with you, in you, around you, below you.
1: That is with you, in you, around you, below you.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ.

हित मन से करो काम राम काम काम राम काम राम राम राम राम।

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అని చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should
0: band,
1: join in chorus.
0: Band paadthe bandku ostunda result.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: Nee note tho paadthe neeku ostunda result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neeku note tho neeku hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly. Real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.

0: പ്രേമസ്വരൂപുലാര്, എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്, പവിത്രമായ പ്രകൃതി യൊക്കെ ചിത്രമുള്ള വിചിത്രമായ പവിത്രമായ ചരിത്രമായ
1: ദി സ്ട്രേഞ്ച് തിങ്സ് ദാറ്റ് യു ഫൈൻഡ് ഇൻ നേച്ചർ ആർ എക്സ്ട്രീംലി സേക്രഡ്, ദ ഹാവ് ഗോട്ട് എ മെസ്സേജ് ആൻഡ് ദ ആർ മോസ്റ്റ് നോബിൾ.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature.
0: Prakruti yokka anugrahamunu ponde nimittame manavudu ee jagattanandu aavirbhavistunnadu.
1: Man is taking his birth in this world in order to earn the grace of nature.
0: Kani ee nimittame thanu janminchinanu anetuvanti satyanni gurtinchaka విస్మరించి కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఇస్ బోర్న్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించునది, అనుగ్రహించునది, నిగ్రహించునది, పరిగ్రహించునది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వము నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagava swaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమసత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ a country which recognized this truth and conducted itself in this light.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకు,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకు,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకు,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
1: భారత్ ఇస్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ వర్తి ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారముల చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఐడాల్ ఫైండ్స్ acceptability and worship.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేని మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
0: కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెయిర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ or make an enemy, you would have done it towards God himself.
0: Nirdvesho sarva bhuteshu, evarini dveshinchina kudanu bhagavantuni dveshinchinattu avutundi.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram keshavam pratihachyate anindi. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ వారి ఎందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపుడైన పరమాత్మనికి నమస్కారం అనింది.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainti bharatiya sanskrutini gurtinchukolenetti moodulu dinini avishwasanganu oka murkhattanganu bhavistu vastunnaru.
1: Foolish and unwise people who have not been able to recognize such sacred truths hidden in Indian culture, call those people as people who do not know things correctly.
0: Bharatiyulu yokka pavitramu nishwarthamu nirantaramainatundi yokka divya tattvamu itarulu evvaru kodanu grahinchukoleru.
1: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood.
0: Satyavantamainatundi pavitramaina Bharatiya samskrutini Bharatiyule grahinchukolekapothunnaru.
1: Bharatiya samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves.
0: Nama roopamulu veruga undinappatikini andiyandunnatvanti yokka atmatattvam ekatvam aneetvanti yokka satyanni kodanu pracharam chestu vachindi Bharat desham.
1: Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same. This is what
0: ee prakriti antai kudunu Paramatman yokka pratibimbame.
1: The entire nature is only a reflection of
0: deeni yokka shasanamu kevalam ullanginchutaku evvariki sadhyam kadu.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్య స్వరూపమైన నిత్య స్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడా విచారించక కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అసత్యము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asastamainatundi yokka dehanni aadharanga chesukoni nitya satyamainatundi yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: Physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: The jewels hidden in this iron safe are extremely precious and valuable.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetvanti oka viluvainaatvanti oka aabharanamulu ee malamutra durgandha mamsaraktamto koodinaatvanti ee deham nandu bhadraparichinaatvanti.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani tirutundaru vaadu chepparu.
1: Tiruthan Alvar has declared
0: malinapu kompa,
1: this physical body is a dirty house.
0: Rogamula mraggedu sevaka gampa,
1: it is a basket which is full of all diseases.
0: Jata sanchalanamu pondu dumpa,
1: this undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedagaleni kampa,
1: this is one which cannot help you to
0: అమ్ముల పదలము మన మెప్పు దళంప.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్.
0: మే నుశ్చలమని నంబబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
0: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్,
1: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
0: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్
1: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్ హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
1: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
0: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద వే దట్ ఇట్ ఆట్ టు బి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్?
1: మనిషి అంటే మనస్సే.
0: మ్యాన్ మీన్స్ హిజ్ మైండ్.
1: మనస్సు అంటే సంకల్పముల యొక్క కూడికే.
0: మైండ్ మీన్స్ ది కాంగ్లోమరేషన్ ఆఫ్ ద థాట్స్.
1: సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే.
0: ది థాట్స్ ఎసెన్షియలీ రెఫర్ టు ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యు క్యారీ ఆన్.
1: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ కాండక్ట్ ఈస్ గుడ్ యువర్ మైండ్ వుడ్ బి గుడ్.
1: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
0: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ గుడ్ మ్యాన్ వుడ్ బి గుడ్, హీ వుడ్ బి గుడ్.
1: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
0: ఇఫ్ యు సే దట్ ది వరల్డ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ టుడే, ఇట్ మీన్స్ మ్యాన్స్ కాండక్ట్ ఈజ్ నాట్ క్వైట్ ఆల్ రైట్.
1: మన నడతలన్నీ కూడా కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
0: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సేక్రెడ్.
1: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
0: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
1: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
0: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దైవం మానుష్య రూపేణ.
0: గాడ్ ఎసెన్షియలీ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: దైవం. ఒక ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎ సపరేట్ ఫార్మ్ ఆఫ్ హిజ్ ఓన్.
1: ఇలాంటి మనుష్య రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
0: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ డివినిటీ విచ్ హెస్ టేకన్ ఎ హ్యూమన్ ఫారం అండ్ వేస్ట్ అవర్ లైఫ్ ఆస్కింగ్ అన్నెసరీ అండ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ వేస్ట్ అవర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
0: అవతారస్ డిసెండ్ ఆన్ ద అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దీస్ సేక్రెడ్ లెసన్స్ టు హ్యుమానిటీ.
1: నేను అనేక పర్యాయాలను చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
0: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ నాట్ టు సాల్వ్ పెటి ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్నీ కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
0: ఆల్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
1: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే. ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది మ్యాన్ కైండ్ ఈస్ బౌండ్ బై దర్ ఓన్ యాక్షన్స్.
1: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటుంది. నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
0: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్. ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
1: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుంది.
0: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
1: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్ ది ఇమేజ్
1: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ దట్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ డిపెండ్ అపాన్ ద టైప్ అండ్ ద నేచర్ ఆఫ్ యాక్షన్.
1: భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ బిలీఫ్స్ ఆన్ విచ్ భారతీయ లైఫ్ ఇస్ బేస్డ్.
1: కర్మ ఫలము అనేటువంటిది ఒకటి.
0: వన్ ఈస్
1: ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: మనము చేసిన దానిని తప్పించుకున్నటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: ద లా ఆఫ్ కర్మ స్టేట్స్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
2: రెండవది అవతార తత్వము.
1: ద సెకండ్ వన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార.
2: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వ రిఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
2: మానవత్వం కేవలము దైవము నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఇస్ ఎ ట్రూత్.
2: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
2: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
2: దేని వల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది యానిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
2: నిత్యానిత్య విషయ పరిశీలనాశక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
2: భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడాను గుర్తింపజేసేటువంటి ఒక దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
2: కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు.
1: That is why it is said it is difficult to get a human life.
2: అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
2: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
2: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
2: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈస్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
2: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
2: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
2: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
2: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
2: రేపటి వరకు నేను ఉంటానన్నటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
2: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
2: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
2: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: గో ఆన్ రిఫ్లెక్టింగ్ అండ్ రిమెంబరింగ్ ది ప్రజెంట్ యాజ్ ప్రజెంట్.
2: కానీ భగవద్ దృష్టిలో ఇది ప్రజెంట్ కాదు, ఇది సాధారణమైన ప్రజెంట్ కాదు, ఇది ఆమ్నీ ప్రజెంట్.
1: బట్ ఇన్ ది డివైన్ రెకనింగ్ అండ్ విజన్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రజెంట్. దిస్ ఇస్
2: ఆమ్నీ ప్రజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని యొక్క రిజల్ట్ ఈ ప్రజెంట్ లో ఉంటుండాలి. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఆమ్నీ ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ అండ్
2: ఓన్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్చ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
2: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్చ్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
2: రాబోయే రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడాను ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
2: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచనలు లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
3: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself about the past and the future.
2: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది దైవత్వములో ఉండవు.
3: But in God you cannot find this kind of past, present.
2: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
3: This is contradicting the divinity itself.
2: ఒక చిన్న ఉదాహరణము.
3: One small example.
2: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
3: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్. డస్ హీ నాట్ నో దిస్ మచ్?
2: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
3: ఐ నో మై
2: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
3: ఐ నో మై ఓన్ ఫ్యూచర్ బట్ ఐ వుడ్ నెవర్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ మై సెల్ఫ్. ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ అదర్స్. దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్.
2: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
3: ఐ ఆల్వేస్ కన్సర్న్ మై సెల్ఫ్ అబౌట్ ది డ్యూటీ ఫర్ ది ప్రజెంట్.
2: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
3: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో.
2: ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్.
3: ఎవ్రీథింగ్
2: రావటం పోవటం రావటం పోవటం.
3: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్.
2: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
3: ఇన్ ది ప్రాసెస్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
2: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
2: భగవంతుడు ఏ అవతారం నందు కానీ, రామ కృష్ణ మత్స్య కూర్మ వరహ వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
3: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ మత్స్య కూర్మ ఎనీ అవతార్, దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై an avatar and incarnation
2: takes manavuniki prema tattvanni nerpinche kosam vastunnayi.
3: All the incarnations come in order to teach the principle of love to man.
2: O manavuda, neeku prema lekapovatam chetane, neeku swartham kalagatam chetane inni vidhamlainatundi bandhanaku ee yokka jagatlo nivu chikkubadi untunnavu.
3: O man, you are bound by so many things because you are filled with selfishness and because you do not have that love manifesting in you.
2: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattvam enti manavattvanga roopondutavu.
3: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
2: Tyagamu leni manavudu kevalamu rogamunande nasistadu.
3: A man without sacrifice ruins himself only in diseases.
2: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
3: ఎ మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ లివింగ్ డెత్.
2: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
3: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
2: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
3: లవ్ అలోన్ ఈజ్ ద రివార్డ్ ఫర్ లవ్.
2: ప్రేమకు ప్రేమనే సాక్షి.
3: Love is the witness of love.
2: ప్రేమకు భయము లేదు.
3: లవ్ నోస్ నో ఫియర్.
2: కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైన రీతిగా ఉంటుంటుంది.
3: The reason is love is full in itself.
2: ప్రేమలో స్వార్థము లేదు.
3: There is no selfishness in love.
2: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
3: Love lives for itself and therefore there is no room for fear in it.
2: కనుకనే ప్రేమను నేర్పే నిమిత్తమే అవతారములు ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
3: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
2: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
3: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
2: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
3: Unity in diversity is the law.
2: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకున్నట్టు సాధ్యమవుతుంది.
3: One can learn this basic truth only through divinity and through God.
2: కృష్ణావతారము కేవలం లీలావానుష విగ్రహం అని, ఆదర్శ మూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
3: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సర్టెన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
2: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింపచేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
3: గాడ్ కమ్స్ డౌన్ టు అర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సీక్రెట్నెస్ ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
2: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ దుర్మార్గులను హింసిస్తూ సన్మార్గులను పోషిస్తూ ధర్మాన్ని పోషిస్తూ అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే కాని భగవంతుడు ధర్మరక్షణ అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
3: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
2: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
3: But this is wrong. In God's view,
2: sarvamu tana sankalpam nunchi aavirbhavinchinatunte kanuka tana sankalpam pavitramainadi kada.
3: Everything has emerged out of his will.
2: Prati padarthanni prakti vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avutam.
3: Only when we love every person and everything, then only would have truly
2: ఎవరిని ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
3: Whomsoever you hate, you would have hated God himself.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
3: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
2: భగవంతుణ్ణి, భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా? నా రోదలు నీకు వినిపించటం లేదా? నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
3: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్ అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్ దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్
2: సీన్. సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా
3: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
2: జానాది సమయములందు యోగరీతిలుగా ఉంటుంటారు వారు, యోగుల వలె ప్రకటిస్తారు.
3: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
2: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
3: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over. After the
2: Krishna cheppinatvantidi satatam yoginaha annadu,
3: but this is not what has been told by Krishna. You should be yogi always.
2: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi. ఈ విధంగా మారుతుంటే ఇంకా సతతం యోగినహ అనే ఏ రీతిగా మనం భావించడానికి వీలవుతుంది?
3: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
2: sarvakala sarvavastali endukodanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
3: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places. Whatever you do, whatever
2: kevalam nee swarthamne nee kashtamulu endu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
3: క్రిటిసైజింగ్ గాడ్ వెనెవర్ యు ఆర్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్, ప్రైజింగ్ గాడ్ వెనెవర్ యువర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ గాడ్.
2: ఇది విశాలమైన భావం కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
2: ఏ సమయమునకు, ఏ కాలములు, ఎప్పుడు, ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
3: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
2: Edi jarigina kudanu idi bhagavat prasadangane manam bhavinchali.
3: Whatever happens must be treated as a gift of God.
2: Atti premanu manam penchukunnappude nijamainatvanti okka aadhyatmika bhavam manlo aavirbhavistundi.
3: Only when you develop such a true love, spirituality springs up in your heart automatically.
2: కేవలము లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
3: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ఓన్లీ రిలేషన్షిప్స్.
2: అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
3: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
2: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
3: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్స్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
2: కేవలం ఇది దేహం యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
3: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
2: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
3: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్ దిస్ మూవ్, విచ్ మేక్ దిస్ ఎంజాయ్, విచ్ మేక్ దిస్ లివ్ అండ్ విచ్ మేక్ దిస్.
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకుని లేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
3: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
2: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి.
3: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ that they were very great.
2: Leela Manasa Vigrudainatundi Krishnudu oka chinna natakam aadutu prayatinchadu.
3: Krishna enacted a small drama.
2: Oka naadu ye naadu evaru kani vinani eriganatundi yokka baadana anubhavinchinattuga natan chesadu.
3: He acted as if he is suffering from a pain which was untold, unheard of and such unbearable pain.
2: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు.
3: హీ బ్యాండేజ్డ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్.
2: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
3: నోయింగ్ ద ఫ్యూచర్ అండ్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ హీ ఎనాక్టెడ్ దిస్.
2: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అందరు కూడా వీ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు.
3: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్,
2: స్వామి ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు.
3: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్. స్వామి, వీ హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్, వాట్ ఈస్ దిస్ పెయిన్, హౌ డి యు
2: భరించుకోలేను, ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి, నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు.
3: హీ బిగాన్ జస్ట్ టెలింగ్ దట్ ఓ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ అట్ ఆల్, ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్.
2: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు.
3: దే క్వశ్చన్ హిమ్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి.
2: ఎవరైనా ఒక పరమ భక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
3: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
2: ఆ వేళగా బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
3: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
2: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేము ఏనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
3: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారద అండ్ ప్రే టు హిమ్, వెల్ నారద ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
2: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమ భక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
3: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
2: Narada prakaranam undi aa inta parama bhaktaralani satyabhamane untundadi kada aame padaduli ivvochunu kada annadu.
3: Narada just said satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it Krishna, I said.
2: సత్యభామ చేతులు నలుపుకుంది. అయ్యో, నేను సతిని, కృష్ణుడు నా పతి, సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తి ప్రాప్తిస్తుంది, నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది.
3: సత్యభామ ఫెల్ట్ ఎంబరాస్డ్. షీ వాజ్ ఓన్లీ ఎ వైఫ్ ఫర్ కృష్ణ అండ్ ది డస్ట్ ఆఫ్ వైఫ్స్ ఫీట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ హస్బెండ్ షీ వుడ్ గో టు హెల్. I do not want to go to hell by giving the dust of my feet for
2: Rukmini kudanu ide jawabu cheppindi.
3: Rukmini repeated the same answer.
2: Iruvuru cheri Narudunni pattukunnaru. Meekante parama bhaktulu lokamlo untunnara swami, mee paadadhuli ivochunu kada annaru.
3: Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to Krishna.
2: Narada cheppadu, amma, క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణములో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో పోయి పడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
3: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of
2: Bhagavatuni talapaina bhaktuni yokka padaduli veetama idi maha papam.
3: Is it that the dust of the feet of a devotee to be put on Krishna? This is the type of understanding on the part of these devotees.
2: Tadupara cheppadu, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది. అబ్బబ్బా, నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
3: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
2: నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
3: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి, లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
2: నేను గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
3: కృష్ణా సెట్, గో టు గోపికాస్, గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్, ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
2: క్షణంలో వెళ్లాడు గోకులం.
3: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
2: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు. గోవింద దామోదర నామదేవి, ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికి గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
3: వెన్ హీ వాజ్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
2: వచ్చి, మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
3: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ questions to Narada. How is our Gopala?
2: Are you coming? Vicharamto Narudu cheptunnadu, Gopikalara, Krishnudu chala badalo untunnadu, ye naadu kudanu nenu inta kaalamainappatiki athani inta badalu anuvinchatam nenu chudaledu, ee bada nivaranaatmai nenu aushadham kosam ikkadiki vachanu annadu.
3: Narada told him, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine.
2: గోపికలు విన్నారు, ఏమిటి, కృష్ణుడికి శిర భారమా, ఇంత నొప్పిగా ఉంటుండాదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుండాదా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
3: గోపిక ఆస్క్డ్ నారద, ఈజ్ దర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం, వీ విల్ బి ప్రిపేర్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ.
2: పాదధూళి కావాలట అన్నాడు నారదుడు.
3: హీ ఆస్క్డ్, వీ వాంట్, హీ వాంట్స్ ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్.
2: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది. ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు. ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
3: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్డ్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్డ్ ఇట్ అప్.
2: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
3: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారదా అండ్ సీ దట్ అవర్ కృష్ణ ఇస్ ఫ్రీడ్ ఫ్రమ్ ద హెడేక్.
2: నారదునికి ఆశ్చర్యం వేసి, వేదశాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటాది.
3: నారద వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్, దీస్ పీపుల్ ఆర్ టోటలీ అన్ఎడ్యుకేటెడ్, దే డు నాట్ నో.
2: గోపికలు కేవలం మూర్ఖులు,
3: దే ఆర్ ఫూలిష్ వన్స్.
2: గోపికలు చెప్పారు, నారద, మా నరకములు కాదు, ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
3: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right. We are
2: anaga maa naraka praptho maa swarga praptho maa swartham maaku akkaraledu, maa krishnudu baagundali, maa krishnudu kshemanga untundali ani koraru gopikalu.
3: They only prayed that our Krishna should be all right, To which place we go, we are not at all helpful. We are not at all bothered
2: about it. అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
3: ద మోమెంట్ దట్ దీస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారద
2: హియర్, పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయింది నీకు.
3: బై ది టైమ్ నారద క్యారీడ్ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
2: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
3: కృష్ణ సెట్, the moment the gopika gave the dust of the feet to you there, anaga my headache has gone.
2: Swasthani tyagam chesi maaku ye phalitamo emito ani phalitanni vismarinchi
3: sacrifice your selfishness,
2: jeevantuni yokka aanandamune chintinchetvanti yokka gopikunu parama bhaktulu annadu.
3: He declared that gopikas are the true devotees and great devotees because they are bhakti untundi.
2: ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తన దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
3: హీ డిక్లేర్డ్ దట్ దోస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ డివోటీస్ అట్ ఆల్ హూ గో ఆన్ థింకింగ్ వాట్ వుడ్ హ్యాపన్ టు దెమ్ బై డూయింగ్ సచ్ అండ్ సచ్ అన్ యాక్ట్ అండ్ హూ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద సెల్ఫ్.
2: నేను సర్వజీవులు యందు ఉంటున్నాను.
3: ఐ ఆమ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
2: ఆ ధూళి నాదే, ఆ పాదము నాదే, ఆ సరస్సు నాదే.
3: దట్ డస్ట్ ఈజ్ మైండ్, that foot is mine and that head is mine, everything
2: sarvata paadi padam amta nadi,
3: my feet and my head are for everywhere, everything belongs to me. He declared
2: nanu gunu gunagallara,
3: can anyone comprehend me, understand me?
2: Enubadinalugu lachcha jeevudanu అనయమునన్నట బాజుకుందునట అనవురేణు తృణకాష్టము మొదలుగా అనక్ అఖండ రూపుడ వైవేదునట నన్ను కనుగొనగలరా.
3: కెన్ ఎనీవన్ కాంప్రహెండ్ మీ? ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ఆల్ ది 84 lakh స్పీసీస్ అండ్ పార్ట్ ఆఫ్ దేర్ దెంసెల్.
2: ఘనమగు దొంగలలో గజ దొంగను నన్ను కనుగొనగలరా.
3: ఐఎమ్ ది గ్రేటెస్ట్ థీఫ్ అమంగ్ ద థీఫ్స్. Can anyone comprehend me?
2: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
3: In your understanding he is a thief, in my understanding he is I.
2: ilanti divyatvanni prapanchaniki ekatvanga chaate nimittamai vachinatundi avataram.
3: The avatar comes down in order to teach this unity of existence to all human beings.
2: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందని భావించరాదు.
3: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
2: ఐక్యత కావాలి.
3: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూనిటీ.
2: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
2: యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఐకమత్యం అత్యవసరం.
3: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్. ఓన్లీ బై యూనిటీ.
2: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
3: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
2: ఈ సూత్రము నుండే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
3: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
2: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ, ప్యూరిటీ, నిర్మలత్వం ఏర్పడుతుంది.
3: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
2: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
3: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
2: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
3: దేర్ఫోర్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
2: ఏకత్వం చాలా అవసరము.
3: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ.
2: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
3: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
2: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
3: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
2: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
2: కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
3: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ లవ్.
2: ఒక చిన్న ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, యు మే బిలీవ్ ఆర్ యు మే నాట్.
2: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
3: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
3: దిస్ మార్నింగ్ I came out of the silver door. When I saw the devotees, their love reached me, my love reached them. In that process, I
2: forgot my Bhagavat Tattvam yedithu vastundi, premanu anubhavincheki, premanu andincheki.
3: Therefore, why does God descend? It is only in order to distribute
2: prema.
3: We can never get delight and joy which does not have
2: the love of God.
3: That is why even Gopikas also sang like this.
2: Krishna,

0: కృష్ణ నీ ఒక్కతూరి మురళే వాయించు. ఏ విధంగంటే ప్రేమరహిత మరుభూములలో, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములలో మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్లింగ్ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ టు పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: You play the flute in such a way that let there be
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: The land should be of made of love. The seedling is love. The rain is love. The river is love. Then only
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంతా ప్రేమమయంగా ఉంటుండాలి.
0: That means to say that whatever we do, it must be filled with love.
1: Oka patralo manam payasam gosi petti enni randralu kottina anni randralona payasame ostundi gaani payasam raadu kada.
0: If there is sweet nectar in a vessel, however many number of holes you must write, you get only that sweet nectar only through all this.
1: Kanaka manam hrudayanni premamayanga maarchukunte manam chese panulu premani, chuche chupulu premani, vine vishayalu premani, chese panulu premani anta premamayamaina untayi.
0: Therefore, if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love.
1: Edo manam bakhyamainatundi vastulunu manam maarchadaniki prayatnistunname kaani అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావ అంతరంతరాల్లో పాయసమే వస్తుంది కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈస్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌ ఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు గెట్

0: వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కాని అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. We are not prepared to change our own feelings and our own heart.
0: అన్నిటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
1: The root and the origin of all these things we have to just catch and we have to just
0: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించు కూర్చున్నాడట.
1: It appears one king asked, employed a number of workers in order to cleanse his entire country from the thorn. This is not the thorns anywhere.
0: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనము వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవు ఏ ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును, కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించడాని ప్రపంచమంతా ముళ్ళు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
1: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ wherever you go you wear footwear so that you will be free from the thoka.
0: Rajuku kanulu dabbu telindata.
1: It appears a particular king has
0: oka vaidyulu cheptadata ee kanulu dabbu nivarana kavalante ekkada chusina kani oke green color chustu ginipothe ee kanulu dabbu potundannadata.
1: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see it must be green, then your eyes will be free from any disease.
0: Painters kanta manchi demand vachesindi ee raju gar andanni painter anta ye chettlu kaani guttalu kaani godalu kaani ek annitiki chettuku puttaku guttaku antatiki green color veyamani cheppadata.
1: King ordered that everything in his kingdom should be painted green and the painters got a lot of demand and very good.
0: Oka mahaniya aa raju daggara cheri pichi raja ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
1: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యు కెన్
0: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు భూషించనక్కర్లేదు తిరస్కరించనక్కర్లేదు.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ there is no need for criticizing others, there is no need for commenting upon others.
0: Kanaka hrudayanni kevalamu vishayalato nimpukune badalu premato nimpukodaniki prayatninchandi.
1: Make efforts instead of filling your hearts with all sorts of ideas, fill it with love.
0: Talato kevalamu pavitramaina bhavanni penchukondi.
1: Develop only good ideas.
0: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
0: కృష్ణుడు చేసిన పని అది.
1: కృష్ణ
0: అనేక రాజులను జయించాడు.
1: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్
0: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
0: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
1: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
0: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
1: He put down people who
0: అధికారైనటువంటి వాడికి అధికారం అందించాడు.
1: He gave power and authority to people who were able to manage.
0: తాను మాత్రం కిరీటం లేని రాజుగానే ఉన్నాడు.
1: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
0: కంసుని వధించిన తరువాత
1: after killing Kamsa
0: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
1: People went to Krishna and prayed to him.
0: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
1: స్వామి యూ కెన్ బికమ్ ది కింగ్ ఆఫ్ దిస్ మధురాపురి అండ్ రూల్.
0: పిచ్చివాడా నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
1: హీ సెడ్ వెల్ ఇఫ్ ఐ బికమ్ ఎ కింగ్ ఫర్ దిస్ ఐ మే హ్యావ్ ఓన్లీ దిస్ కింగ్డమ్, ఐ వుడ్ రాదర్ బి ఎ కింగ్ మేకర్ దాన్ ఎ కింగ్.
0: కనుక నేను రాజును తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ బి వన్ హూ కెన్ ప్రిపేర్ కింగ్.
0: రాజ్యం అక్కరలేదు.
1: ఐ డు నాట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలు అన్నాడు.
1: ఐ వుడ్ రూల్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. దాట్ ఈస్
0: భగవంతుని యొక్క విశాలమైన భావం ఇట్టివిగా ఉంటుంటాయి.
1: సచ్ ఆర్ ద గ్రేట్ అండ్ గ్రాండ్
0: డ్రామాలు సినిమాలో తూరి కృష్ణుడి యొక్క లీలలు ఇట్టివి, కృష్ణుడు చేసిన పని ఇట్టివని దీనిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒకరు కల్పించిన కథలు అవి, కానీ కృష్ణుల్లో ఆ విధమైనటువంటివి లేవు.
1: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
0: Daivam Okkade.
1: There is only one God.

0: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Recognize the fact that there is only one God and one divinity to whichever country you belong and
0: devabhavanni manam dooram cheskovali.
1: Make yourself distant from feelings of difference.
0: Andari endu daivatvame undadaneetundi samatvanni manam vahinchali.
1: You should accept and live the life of equality.
0: Mukhyanga prakruti yokka prabhavanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
1: Basically we should recognize the laws of nature.
0: ప్రకృతి వేరు పరమాత్మ వేరు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్.
0: ఈ ప్రకృతికి ధర అని పేరు.
1: దిస్ నేచర్ హ్యాస్ ఎ నేమ్ కాల్డ్ ధర.
0: ధర అనేటప్పుడు అదే రాధాగా మారిపోయింది.
1: దిస్ ధర వెన్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇట్ బికమ్స్ రాధా.
0: రాధా కృష్ణుడు అనగా ఏమి? ధర పరమాత్మ. ఇదే ప్రకృతి పరమాత్మ యొక్క స్వరూపమే రాధాకృష్ణుడు అని.
1: రాధాకృష్ణ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రిలేషన్ దట్ యు గెట్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: కనుక ఈ ప్రకృతి లోపల మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే ఇది నిజమైనటువంటి ఆరాధన.
1: ఇఫ్ యూ కెన్ మేక్ ఎఫర్ట్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ ఇన్ లివింగ్ ఇన్ నేచర్,
0: కర్తవ్యాన్ని విస్మరించి,
1: గివింగ్ అప్ యువర్ ఓన్ డ్యూటీ,
0: జీవుల్ని బాధించి,
1: గివింగ్ ట్రబుల్,
0: దేవుణ్ణి పూజిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు గెట్? యూ విల్ వర్షిప్ గాడ్.
0: కనుక జీవుల్ని బాధించకుండా చూసుకో.
1: డూ నాట్ హర్ట్ ఆర్ కాజ్ పెయిన్ టు లివింగ్ బీయింగ్.
0: చెప్పిన మాటలంతా విస్మరించటము,
1: నాట్ కేరింగ్ ఫర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్,
0: ధ్యాన పూజలు చేయటము,
1: డూయింగ్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
0: మన ప్రయోజనం లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
0: ఏది చేసినా దైవ కార్యంగానే నీవు భావించి చేయి, తప్పు లేదు.
1: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కన్సిడర్ దాట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
0: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
1: వర్షిప్ అలోన్
0: దేవాలయం పోయినంత మాత్రం భక్తి కాదు.
1: By going to a temple,
0: deho devalaye prakto jeevo deva sanatanah, mana dehame oka devalayam.
1: Consider your body itself as temple.
0: Body is the temple of God.
1: What is the temple of God?
0: Kani ee temple elanti ante oka permanent temple kaadu, moving temple.
1: But this physical body is not a permanent, a static temple.
0: Ee deham ekkada pothundo, ee devalayam ekkada undo, akkadanta devudu unnadu.
1: Wherever this moving temple goes, God resides there.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Recognize this great truth.
0: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
1: A number of difficulties and problems come to the body.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
1: The physical body which is made up of 5 elements, we do not know when this is going to leave the body.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమిగానే పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: This is not going to give perfume.
0: Urano adavino udakamadyamuno eppudo vidithedi erukaledu.
1: You do not know where you are going to die, whether it is in the midst of
0: karadeham eppudu marpu chendeyatundi.
1: Physical body goes on changing.
0: Momentarily aahara viharalato konni sambhavistuntai, vastuntai, potuntai.
1: Certain things happen to this body on account of the food that you take.
0: Alakshyalato deeni konni sambhavistuntai.
1: On account of carelessness certain things happen to this body.
0: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా,
1: వి షుడ్ నాట్ గివ్ టూ మచ్ ఆఫ్ అటెన్షన్ టు దిస్ బాడీ,
0: మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అండ్ టర్న్ టు అవర్
0: అది పెద్ద ప్రబోధ.
1: దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ మెసేజ్.
0: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
1: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
0: samayamulandu inkoka pani paina nee manasunu marachali.
1: If you can turn your mind on some other work, then you will be
0: free. Ade Narasimha vachi cheppadu dinnamu, swami kurchotam oke sofa paini, bon cheyatam akkade, pandukotam akkade, kadalatame ledu. Deeniki rest etlane untuntadi, rest kavalani doctors anta vachi chepparu.
1: Narasimham came and all the doctors came and just said that there is need for rest for this body, swami.
0: Rest ante emti? Parupu veskoni manchiga bed veskoni inkoka pillow veskoni chakkaga sukhanga pandukotam, aa rest adi kada. Rest,
1: what is rest? Does it consist of
0: change of work? Parini marchatame rest.
1: Real rest is change of work is rest.
0: Adi naa pani,
1: that is my work.
0: Kontha sepu jobulu chustuntanu.
1: For a while I go on reading letters.
0: Mari kontha sepu edo inkoti chustanu.
1: A little while I go on attending to some
0: నా పని నేను చేసుకుంటాను. బట్టలంతా చుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
1: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
0: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ఐ కీప్ ఆల్వేస్. myself busy. This body is given for discharging some duties and work.
0: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మం.
1: The most important duty for this physical body is to discharge its work and its
0: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
1: We should use this body to do some
0: కర్మని ఎందుకోసం చేయాలి?
1: Why should we do the work?
0: కాలమును సార్థకం చేసే కోసము.
1: In order to sanctify time, we should
0: కాయము రావటం కర్మ కోసము, కర్మం చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: The physical body has come for doing action. And action has to be done for sanctifying the time. That is how all these three things are important.
0: ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
1: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having
0: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
1: Real sadhana consists of turning our mind according to our will.
0: ఇది మైండ్ మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
1: వి గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
0: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ దట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
0: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్ అండ్
0: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
1: సమ్ టైమ్ బ్యాక్ లాంగ్ బ్యాక్ హడ్ బీన్
0: బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ పోయి వచ్చావు.
1: యు హడ్ బీన్ టు బద్రీనాథ్ కేదార్నాథ్ అండ్
0: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
1: వాట్ ఏ స్టూపెండస్ థింగ్ ఈజ్ హిమాలయ.
0: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
1: After you come back, if you reflect for a minute, you can get that such huge
0: hrudayam sama chala chinnadi inta pedda himalayam nee hrudayamlo etta nigripindi ee vidhanga aavarinchindi.
1: Your mind and heart is such a small one, but still it can pick up such huge hrudayam
0: chinnadi kaadu prapanchamanta hrudayam gane maaripoyindi.
1: The entire world is in your own mind.
0: కనుకని మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
1: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
0: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
1: మైండ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
1: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
0: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనస్సును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్.
0: నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్. మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
0: మనస్సు అంతా కూడాను ప్రపంచంలో నిండి ఉంటుండాలి.
1: ది ఎంటైర్ మైండ్ ఈజ్
0: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
1: Mind is in the world and world is in the mind.
0: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
1: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
1: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
0: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
1: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ ఎవర్ డివినిటీ యూ హ్యావ్ ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
0: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
1: You are going to ask for something, beg for something.
0: నీవు యాచకుడు కాదు.
1: Do not become a beggar.
0: Master.
1: You are master.
0: నీవు యజమానుడిగా తయారు కావాలి.
1: Transform yourself into a master.
0: ఇంతే కాదు, నేను దేవుని వాడని అనుకోవాలి, దేవుడు నా వాడని అనుకోకూడదు.
1: Not merely that. You say that you belong to God. You don't say God belongs to me.
0: అవతారంలో జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
1: These are the two things which happened during Krishna.
0: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుని వల్ల ఈ పాండవులకి జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
1: ది యాదవ ఫిల్డ్ విత్ ఆరోగెన్స్ థాట్ దట్ కృష్ణ బిలాంగ్ టు దెమ్ అండ్ దే సెడ్ దట్ అవర్ కృష్ణ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది విక్టరీస్ ఆఫ్ పాండవాస్.
0: కనుక అహంకారం బయలుదేరింది.
1: On account of that, ego developed.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం ఏమాత్రమో అర్థం కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఈగో యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుకని యాదవులందరూ కూడాను హతమైపోయారు.
1: దట్ ఈస్ వై ది ఎంటైర్ యాదవ రేస్ వాస్ డిస్ట్రాయ్డ్.
0: అట్లా కాదు, కృష్ణ మేము మీ వారం మేము మీ వారం, మేము మీ వారము. కృష్ణునికి అర్పితమైపోయారు.
1: కాంట్రరీ టు దిస్, గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్ దెంసెల్స్ టు కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ టు కృష్ణ.
0: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
1: As they thought that they belonged to Krishna, Krishna was always with them.
0: కనుక మేము మీ వారం కాని మీరు మా వారు కాదు.
1: That we belong to you, you
0: మీరు మా వారు అనుకున్నప్పుడు మీరు వేరు, మేము వేరు అయిపోతాం.
1: If you say that you belong to us, you are separate.
0: మేము మీ వారం అయినప్పటికీ నేను నీలో ఏకమైపోయేటప్పుడు నీవే అయిపోతావు కానీ నేను కాదు.
1: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
0: కనుకనే I అనేటువంటిది ఉన్నప్పుడు you అనేటువంటిది ఒక వస్తుంది.
1: When you are filled with this I, there is another entity called you which separates you from that.
0: I plus you అన్నప్పుడు we అయిపోతుంది.
1: Once you make I plus you, it becomes we.
0: ఊయ్ అయిపోతుంది. ఊయ్ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
1: వన్స్ దేర్ ఇస్ దట్ ఊయ్, బోత్ ఆర్
0: గాడ్ టుగెదర్. ఊయ్ ప్లస్ ఊయ్, ఊయ్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ పుట్ ఊయ్ ప్లస్ ఊయ్, అగైన్ ఇట్ ఈస్ ఊయ్ అలోన్.
0: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
1: దేర్ ఫోర్ వెన్ యూ సే దట్ ఐ బిలాంగ్ టు యూ, యూ బికమ్, యూ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి.
1: Therefore, you should transform your own thinking into divinity.
0: ఈ నాడు చేసే సర్వ సాధనలు ఎందు కూడాను మనము ఒక మనస్సును అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే.
1: All the types of sadhanas that we perform today are meant to control our mind.
0: మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక గుణములంతా ఉంటున్నాయి.
1: There are certain subtles, very secret truths hidden in the mind.
0: నేను ఈ మాటలపైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమి నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమి తెలియలేదు.
1: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
0: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
1: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
0: Kaduka nee manas dana paina potam chetina akkada durda vastu untundadi, lekapothe durda ledu akkada.
1: Once you divert your mind on that particular thing, you get that particular
0: prati kashtamulu kaani, nashtamulu kaani, dukkamulu kaani, badalu kaani, anni kudanu mana manasu dwarane puttunnayi.
1: All the pains, all the sorrows, and everything comes only through our mind.
0: Kaduka ee manasu ekkada nunchi pustundadi?
1: From where does this mind come?
0: ఈ మనసు ఎవరు?
1: Who is this mind?
0: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
1: When you just examine that way, it consists of only thoughts.
0: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
1: From where do these thoughts come?
0: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
1: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
0: ఒకటి అంతమే మరొకటి ప్రారంభమవుతుంది.
1: The end of one is the beginning of another.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The joy and sorrow are always together.
0: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
1: It is impossible for anyone to separate them.
0: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You can't see joy alone separately as a separate entity.
0: కష్టము ఫలించలేని సుఖం బటందు.
1: If your sorrow ends, then you say that there is joy.
0: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
1: Therefore, you should not bother yourself about either the sorrow or the joy, but go to the origin from which this sorrow and joy emanate.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము ఆకారాలపైన ఆత్మ తత్వాన్ని వహించకూడదు.
1: Embodiments of divine love, we should not consider ఆత్మ ఓన్లీ
0: పూర్తిగా ఉండినటువంటి పువ్వు ఇచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఏ ఫ్లవర్ బ్లోజమ్స్ యూ గెట్ ది పర్ఫ్యూమ్ ఫ్రమ్ దాట్.
0: పుష్పము పుష్టిగానూ ఉండాలి.
1: The flower must be quite all right.
0: పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడు అందము ఆనందం కూడా లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఏ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లాజమ్.
0: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ ఇట్, ఇట్
0: దాని పరిమళం కూడాను అంత ఘాటుగా ఉండదు.
1: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
0: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
1: What do you mean by keeping the flower in trim?
0: That means gunamunu manchiga undinappude ప్రపంచం మనమును ఆకర్షిస్తుంది.
1: యూ హెడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్చ్యూస్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు.
0: దేహంపై మాత్రం మనం లక్ష్యాన్ని పెట్టుకుంటే
1: ఇఫ్ యూ కీప్ ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ద ఫిజికల్ బాడీ
0: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: ద జాయ్ దట్ యు గెట్ ఈజ్ ఓన్లీ టెంపరీ.
0: కృష్ణుని గుణములను ఆకర్షించి ఆనందించి అనుభవించినటువంటిది రాధ.
1: ఇట్ వాజ్ రాధ హూ వాజ్ అట్రాక్టెడ్ బై ది క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ, who enjoyed the qualities of Krishna.
0: Krishna yokka roopani chusi aanandinchinatvanti Radha yokka chellalainatvanti Chandrakala.
1: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed
0: roopani aadharam cheskundi Chandra.
1: Chandra based all her enjoyment,
0: roopani aadharanga cheskundi Radha.
1: Radha based all her joy on the basis of the qualities of Krishna.
0: Karukane gunamulu aadharanga cheskunnatvantidi jeevita aanandanni anubhavinchindi.
1: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
0: Aa gunamulne chintistu vachindi.
1: She always reflected upon the qualities of Krishna.
0: Antuvallane deeniki Radha ani dharaku peru vachindi.
1: That is why this earth has got the name Dhara, and which is Radha.
0: Aa radhaku nirantaramu Krishna aaradhane.
1: This Radha always spent her time in the worship of Krishna.
0: Aneka mandi telusunu
1: R A D A
0: రాధ అయిపోతుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ది స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ రాధ, ఆర్ ఏ డి ఏ.
0: ఆర్ నుంచి ప్రారంభమైనప్పటికు రాధ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ దిస్ విత్ ది లెటర్ ఆర్ ఇట్ బికమ్స్ రాధ.
0: ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఏ ఇట్ బికమ్స్ ఆధార్.
0: డి నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ డి ఇట్ బికమ్స్ ధార్.
0: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ
0: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
1: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్
0: నిరంతరము గాడ్ ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
1: హూఎవర్ ఆఫర్స్ కంటిన్యూస్లీ వర్షిప్ ఆఫ్ కృష్ణ ఈజ్ రాధ.
0: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
1: కృష్ణ ఈజ్ వన్ హూ త్రూ భాగవత ఎక్స్పౌండెడ్ అండ్ మేడ్ గోపికాస్ అండ్ గోపాలస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: లీలలన్నీ కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
1: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫాథమ్ దెమ్.
0: It is difficult
1: even to describe them.
0: కాని తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
1: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపికా అండ్
0: ఏరినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
1: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
0: మన భావములే గోపికలు.
1: ఆల్ అవర్ ఫీలింగ్స్ బి కంపేర్డ్ టు గోపిక.
0: ఆత్మనే కృష్ణుడు.
1: ఆత్మా బి కంపేర్డ్ టు కృష్ణ.
0: ఆనందమే లీలలు.
1: దిస్ జాయ్ అండ్ ద డిలైట్ దిస్ ఈజ్ లీలా.
0: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
1: దట్ ఈస్ ద ట్రూ బృందావన్ ఆఫ్
0: కర్మ. ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను బృందావనంగా మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ ఇంటూ బృందావన్.
0: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
1: ఎవ్రీ యాక్ట్ యు పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తే అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమాన్నం తినేసేసి ఈనాడు గోకులాష్టం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమాన్నం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
1: టుడే ఇస్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ preparing a number of delicious foods of which paramanna is one. Paramanna refers to the supreme food.
0: Paramanna metta untadi tiye untadi.
1: The actual Paramananda I have prepared in the
0: Param yettu undalante tiyaga undali param adi paramunuku sambandhinatundi annamu karakane paramannamu annaru adi madhuramainatundi premaga untundali.
1: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful, and that is why it is called Paramanna, which is very sweet.
0: Ah, Paramannam Krishna namame Paramannam.
1: It is the name of Krishna which is really supreme.
0: Bhagavat namame nijamainatundi madhuryam.
1: God's name is really sweet.
0: Vachanam madhuram.
1: His word is
0: madhuram.
1: His eyes
0: sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
1: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
0: Kanuka manaku daivatvanni manamu విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్, కల్టివేట్ సాక్రిఫైస్, ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్.
0: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
0: నిస్వార్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ అస్ విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
0: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
1: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ the great truths expounded in the that particular community, caste or religion?
0: Inadu vacha vedantam vedantam adhikamaipothu unnadi kani aacharana vedantam matram shunyam avutundadi.
1: Today philosophy of words is growing fast, but philosophy in action is dwindling.
0: Ekkada chuchina kani vacha vedantame viriviga perigipoyindi.
1: Wherever you see, you come across philosophy and spirituality only in words.
0: Kaadu manaku aacharana vedantam kavali.
1: But that is not what we want today. We want spirituality in practice.
0: Neevu nooru cheppe danakante okkati chesi chuste chalu.
1: It is better to practice one rather than preach 100.
0: Kanuka manamu prema tattvanni penchukondi.
1: Therefore develop love in you.
0: Aa bhagavat naamamulo unnatti madhuryanni anubhavinchandi.
1: Enjoy the sweetness associated and inherent in the name of God.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

0: स्मर नित्यं अनित्यतां त्यज దుర్జన సంసర్గం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: యు షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కాని దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: But most unfortunately, man wants to know what is happening all over the world, but he forgets the basic fact to know himself.
0: తానెవరు తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the world without knowing your own self?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: The whole world depends on the principle of I or I-ness.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: కాని పని సంగతి నీవు చెప్తున్నావు, కాని నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnaya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కాని నీవు కాదే.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: కనుక ఈ విధంగా విచారం చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి, కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ.
0: సరైన ఆన్సర్, నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor the nation.
0: ఇక్కడను సమాజములో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda denipaina adharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
0: పునాదియే లేకుండినా భవనమే నిలవదు.
1: Without foundation, the building will not stand.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: This foundation is self-confidence.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేనికోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించునో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడా కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగం చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యూ కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కానీ దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ద మాస్టర్.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: సో భగవాన్ సేస్ మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ సెన్సెస్ ఆర్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work, operate.
0: కానీ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: హీ ప్రిటెండ్స్ టు బి హ్యాపీ బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: గాడ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ టేబుల్. శాంతికి
0: యజమాని భగవంతుడే.
1: గాడ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: వై డూ వీ ప్రే టు గాడ్?
0: నేను ఫలాని పని కోసమని, ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపమైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయ వాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the
0: world.
1: We pray to God for that which is not available in the world.
0: Which is very hard.
1: No man inquires about this
0: truth.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs. Such people are not devotees at all.
0: Imagination.
1: It was all. They call themselves devotees. Just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness in the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of ఆత్మ.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్ టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the text,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: ఈ సృష్టి కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ చెలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఈస్ ద మెయిన్ అబ్స్టకల్.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాజ్ విత్ డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్.
0: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు
1: in this modern age
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: All that exists today is bookish knowledge.
0: అది కేవలం ఒక superficial knowledge.
1: Bookish knowledge is a superficial knowledge.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: Because of the lack of self-confidence, our knowledge is perverted.
0: తదుపరియ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: Then we have to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: But we should exercise fundamental
0: discrimination. జగత్తుకు సమాజమునకు నాకు సర్వులకు కూడాను అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: We should exercise fundamental discrimination which is good for you and good for everybody.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడం కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello hello, is that love? No.
0: హలో అన్నంత మాత్రమున ఇది ఒక ప్రేమ కాదు.
1: Hollow doesn't signify love.
0: లోపల హాలో కావాలి.
1: The hollowness inside is needed.
0: ఎట్టి భావములు ఎట్టి యోచనలు ఎట్టి కోరికలు లేకుండా నిలచాలి.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: ఇది ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నప్పుడే మనసు యొక్క ప్రభావము మనలో ఏమాత్రము పనిచేయదు.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికని కట్టకడపు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: దిస్ ఇస్ ద బేసిక్ ట్రూత్.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: ఆఫ్టర్ 6 లాంగ్ ఇయర్స్ ఆఫ్ డిపెండెన్స్ బుద్ధా హ్యాస్ కమ్ టు దిస్ ఫైనల్ రిజల్ట్.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: యూ షుడ్ బ్రష్ అసైడ్ ద మైండ్, బుద్ధిని
0: ఆదర్శంగా తీసుకుని
1: టేక్ ది ఇంటెలెక్ట్ అస్ ఐడియల్.
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: యాజ్ హి అటైన్డ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఫైనలీ రిలయింగ్ ఆన్ ది ఇంటెలెక్ట్, it is understood that is beyond
0: the tatvani artham cheskovalante motta modata manamu sarinatti oka matrubhavanni oka vidhamainatti oka manobhavanni dooram cheyali.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రము బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికి ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: In spite of repeated births, he continues to be a human.
0: Manishi.
1: Manishi.
0: Ee naati manishi ye reethiga unnadu.
1: Manishi, human, how is
0: ma,
1: he?
0: Ma, ni, si.
1: Here there are three letters, ma, ni, si,
0: human. Ee vaipu nunchi chesthe, si, ni, ma.
1: Read it in the reverse order.
0: Ee naati manishi cinema manishi vaadri tostundadi.
1: Read it in the reverse order, ma, ni, si. Now it is, si, ni, ma,
0: cinema. Kevalam act chesinattuga kanipistundadi kaani hrudayapurukanga thanu aashinchinattuga kanapattaledu.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: Manava.
1: Manava.
0: Maanaga emiti?
1: What is ma?
0: Ajnanamu.
1: Ignorance.
0: Naanaga emiti? Lekunda.
1: Without that.
0: Vaanaga emiti? Vartinchatamu.
1: Va, conducting one's own self.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా, ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వీ సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయ అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దాన్ని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: The non-existent state is taken as illusion.
0: నీ వేదైన ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: When you pass along a path, the shadow follows you.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as illusion.
0: ఈ మాయ ప్రతిబింబాన్ని మొదలుపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ నథింగ్నెస్ ఇస్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఇస్ టేకెన్ అస్ ఇల్యూజన్.

0: స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫార్మ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్, ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో MAN మ్యాన్ అంటారు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, MAN.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
0: నిర్వాణం లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ, లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: హీ డజంట్ పొసెస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్ టువర్డ్స్ గాడ్.
0: పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్,
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్స్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి సాక్రిఫైస్?
0: అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఇస్ వీ ఎక్స్పీరియన్స్?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోకశాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదట సొసైటీ.
1: సో సొసైటీ,
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్డ్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈజ్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్

0: God who is the light, we'll be really acting in a befitting way as Bharatiyas.
1: Sangeeta sahitya vidyalendu kudanu ee Bharati aneetundi oka tattvamunu imichi untunnadi.
0: Music and literature of the sacred land also speak of this Bharati.
1: Bharata ante emiti?
0: What do you mean Bharata?
1: Ba, bhavamu.
0: Bha, feeling bhava.
1: Ra, ragamu.
0: Ra, the tune ragamu.
1: Ta, taalamu.
0: Ta, the beat.
1: Bhava, raga, taala, sammitamainatundi Bharatamu.
0: Bharata stands for these three things: the feeling, the tune and the beat.
1: అన్ని రంగములందు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్ భారతదేశంలో ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
1: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
0: వీ థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
1: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు సత్య స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు శాంతి స్వరూపుడు.
0: గాడ్ ఈస్ పీస్.
1: భగవంతుడు ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లిస్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
0: గాడ్ ది బ్లిస్, we have to pray to him in the state of bliss.
1: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
0: The correct exact name of God is sat chit ananda.
1: Sat anaga emiti?
0: What do you mean by sat?
1: Shashvatamu.
0: Sat means that which is
1: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
0: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
1: Chit anaga emiti?
0: What do you mean by chit?
1: Jnanamayamainatundi.
0: Wisdom.
1: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
0: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్డ్ త్రూ ద పాత్.
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
0: Therefore, the true principle to attain divinity is truth.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: When we worship God with love, he will give us his love.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మీల్ ఉంటుంది.
0: Here you have a flour mill.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
0: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
0: If you place rice, you'll get rice flour.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
0: the human body, the flour mill,
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: If you put phala, the fruit, you get the mala, the pika matter.
1: ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
0: The inert machine floor mill is better.
1: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకుని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
0: The pickle that's served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటారు చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
1: బాల్యమందు
0: in the childhood,
1: leka prayamando
0: or youth,
1: mudimiyando
0: old age,
1: leka musaliyando
0: or advanced age,
1: eppudu vidachedi erukaledu.
0: When one would die, nobody knows.
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఇస్ సర్టన్.
1: బుద్ధిమంతుడైన
0: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇంటెలిజెంట్
1: దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ వైల్ ఇన్ లైఫ్ అలైవ్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
1: ఇది మన దేహము,
0: ఇస్ దిస్
1: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫెకల్ మ్యాటర్ ఫుల్ స్మెల్?
1: మలినపు కొంప,
0: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్. సంచలనము
1: పొందు దుంప,
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరములే ఈదగలేని కంప,
0: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
1: అంబుల పదిలంబు మనమెప్పుదలంప,
0: ఇట్స్ ఫుల్, ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా,
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హ్యావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
1: పుస్తకముల్ పఠించితివి,
0: వీ హ్యావ్ రెడ్ బుక్స్.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్.
0: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
1: నీ హస్తయుగము మోర్చి,
0: joining both of your
1: hands, paramaatmuni bhakti to kolvaleni ee pustaka grandhamantayunu nirattakamul kada manavam.
0: O man, with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
1: నిద్ర నుండి లేచి,
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు,
1: మరి నిద్ర పోయడు దాది,
0: అంటిల్ యు గో టు స్లీప్,
1: పొట్టకై హద్దును పద్దు లేక,
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: జీవితంబు,
0: యు వేస్ట్ యువర్ టైమ్.
1: నీ విద్యుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: యు హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్, స్టడీయింగ్ దీస్ థింగ్స్.
1: మనం సాధించినటువంటిది,
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాము.
0: యు హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్.
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
1: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
0: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం సెవెలు పడతాము.
0: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
1: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైం.
0: But we don't want to spend and wait for God.
1: ఇంక ఏమిటి నువ్వు సాధించేది?
0: What is that you
1: achieve? దానికోసం వెయిట్ చేస్తున్నావు.
0: We wait for mean things.
1: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
0: We should not wait for mean things.
1: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
0: We should wait for God.
1: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
0: We should wait for God's bliss.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
0: That is true life.
1: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం, ఇది కాదు.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ దేహాన్ని రక్షించుకో, తప్పులేదు.
0: You have to safeguard your body.
1: దేనికోసం?
0: What for?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: ఒక వృక్షమును ఫలములంత ఇస్తుంది.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైనా నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావు
1: తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు
1: ఎవరీబడీ. మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూషన్?
1: ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్, హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్.
1: లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: ధర్మో
0: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యూ అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ. ఇన్
1: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
0: ఇఫ్ యూ కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: We are born as humans because of good luck and merit.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: This fortune has got to be realized and we have to work for liberation.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటుపడకూడదు.
0: We should not struggle for worldly ephemeral temporal joy.
1: ఇవన్నీ క్షణభంగురాలు.
0: These are all momentary.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: In spite of long span of life, all these are fleeting and momentary.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: Ultimately, he landed up in devotion.
1: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
0: He says, oh foolish man, pray to Govinda, pray to Govinda, worship him.
1: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rachati duknunkarani.
0: As the end approaches, no scholarship would ever come to your rescue.
1: Punarapi jananam, punarapi maranam.
0: The birth after birth, the death after death.
1: Punarapi janani jatare sayanam.
0: Again and again we find ourselves in the womb of the mother.
1: Iha samsare bahuduhtare.
0: It is so difficult to cross. Look.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya we have to cause dispersion of family.
0: The non-dualistic principle of Shankara
1: Kani
0: is sacred. That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: In order to realize, experience devotion, we have to participate happily, blissfully, with love.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలు కూరి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanni veru.
0: Religions are different.
1: Margambu okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. వస్తు ఒకటే.
0: క్లోత్స్ ఆర్ మెనీ బట్ ది యాన్ ఇస్ వన్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి,
0: డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: To worship God, we need the flower of our heart.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: God will never be pleased by bringing all flowers together, making a garland and decorating.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: God accepts the flower of our heart.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: We have to offer our heart
1: to God. అది హృదయ పుష్పము.
0: That is the flower of our heart.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: There lies everything.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The హృదయ is the altar of
1: భగవంతుడు. ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our హృదయ.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావలసినవే బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ,
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ,
0: క్లాత్ ఇస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: దేర్ ఇస్ నాన్-డ్యూయలిజం హియర్.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిజం.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ ఫోర్ ద ఫుడ్ అండ్ ద dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: Anaga vibhajinchadaniki veelu kaanatundide advaitamu.
0: That which cannot be fragmented or divided is non-dualism. Such non-dualism
1: oka prema chaitanyam manam pondadaniki veelu avutundi.
0: Can be attained through
1: the hrudayapurvakanga bhagavantuni preminchandi.
0: Love God wholeheartedly.
1: Oka kshanamulo mee yokka abhishtam nerveruthundi.
0: In a minute your desire will be fulfilled.
1: Kaani desire ni lakshyam chesukoni preminchavaddu.
0: But we should not be desire oriented and love.
1: Preminchu.
0: Let us love God desirelessly.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love, desirelessly.
1: తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
0: Has he given you all by desire? He granted you before you asked for.
1: అడుగకువె ఓ మనసా, అడుగకువె ఓ మనసా.
0: Oh mind, don't desire, don't ask for.
1: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస.
0: Oh mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: శబరి is given refuge with our
1: అడుగకతనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down. Oh mind, don't desire.
1: Enni adagaddu.
0: Oh mind, don't.
1: Nu adagavalsindi bhagavantuni adugu.
0: What should ask?
1: Bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else
1: bangaru chethulo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku oka ring ichi, aa ringu ringugane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatvanti oka aanandanni aina anubhavinchuko.
0: You can have all sorts of happiness.
1: Daivanni vismarinchi.
0: You forget God.
1: దైవం ఎక్కడివాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: అన్నింటికి అధిపతి దైవము.
0: గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: బట్ యెట్ వీ గో బై ద వర్డ్ ఫర్ గెటింగ్ గాడ్.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ బిహేవింగ్ అప్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతి అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సెర్చ్?
1: సిరి సంపదలు వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి
1: సెడ్. చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రరీ.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: He, you can see him wherever you search for.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు స్మరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
1: భవనాలంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్ మీకు
1: లభ్యమవుతుంది.
0: You will
1: attain ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఈథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్ర వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన ఈ నిర్మలమైన ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. Then only you will be able to understand God who is so vast, so pure and so sacred.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఇమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జినా కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జినా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జినా అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జినా ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జినా అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడాను గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: If you want to cut a diamond, you should use another diamond alone.
0: కాలులో విరిగిన ముళ్ళును తీయాలంటే ముళ్ళే కావాలి.
1: To remove a thorn from the foot, you have to use another thorn.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: If you want to really understand the principle of Atma, you should have the knowledge of Atma.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంత అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ వి థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలూన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: Trinity, three aspects relating to this knowledge. Gnanamu, Gneyam, Data, Gnata.
0: Gnanam, Gneyam, Gnata anetuvantidi manasika sambandhamainatuvanti yokka vruttulu.
1: These are the mental transactions.
0: Manonasanamu kaligina tarvatane erpadetuvanti mooladharamainatuvanti tattvame ee gnanam.
1: Real knowledge can come only after you eliminate the mind and start experiencing truth.
0: ee manasika sambandhamainatuvanti yokka vicharana shaktulu anni kudunu kevalamu bhramane.
1: All the inquiries based upon the mind are merely delusions.
0: Vyakti pai aadharapadi untuntadi.
1: It is dependent upon the individual.
0: Manavudu chuchinadi, manavudu vinnadi, manavudu anubhavinchinadi, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్, మ్యాన్ హియర్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఆల్ దట్ మైండ్ జస్ట్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ ఫారం, ఏ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears, mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్, ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కాని లేక బుద్ధి కుశలత వల్ల కాని మరి ఏ విధమైనటువంటి ఆదర్శం వల్ల కాని లభించేటువంటిది కాదు.
1: This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect.
0: ఇది దీని సహజం.
1: That is natural.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: నిమురుగప్పిన నిప్పువలే.
1: It is like the fire covered by ashes.
0: పాటి కప్పిన జలము వలె.
1: It is like the moss covering the water.
0: పొర కప్పిన కన్ను వలె.
1: It is like cataract covering the eye.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్. దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుమిలేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పి వేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్.
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్.
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: Tane paramatma.
1: He is
0: Tane jnanam. Tane atma.
1: He is God. He is knowledge. He is atma.
0: Aithe ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee jnanam anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
1: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharana chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: satyamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ అండర్గో
0: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఫార్మ్స్ అండర్గో చేంజ్.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: An object is formed by coming together of atoms.
0: కాలక్రమేణ ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి.
1: Over a period of time they disintegrate.
0: ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే.
1: The nature of atom is coming together and going back.
0: కాని మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వుల యందు కూడాను ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు.
1: ఇన్ ది చైల్డ్హుడ్, ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మార్పు చెందుతున్నది కాని ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
0: Jagrata, swapna, sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ది ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది నేను, నేను, నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ, ఐ అండ్ ఐ.
0: అహం, అహం, అహం.
1: దట్ ఈస్ అహం, అహం.
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం, అహం, అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతున్నది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార్ ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యము.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఎ పర్సన్ హూ హ్యావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కున్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే a person with a pure heart would be able to experience and realize the power of atma and the knowledge of atma.

0: మనస్సుకు ఈవల నుండి చుచ్చినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ఓన్లీ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వెన్ యు ట్రాన్సెండ్ ది మైండ్ యు కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్.
0: కనుక మనం అనుభవించేటువంటి జ్ఞానములు కాని అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కాని సర్వము కూడాను మనస్సుకు ఎవరి నుండి మనం అనుభవిస్తున్నామే కాని మనసుకు ఆవల చేరలేదు.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అలోన్. దే హావ్ నాట్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మైండ్.
0: సముద్రములో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: వన్స్ ఎ రివర్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్. అండ్
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయేనే తన యొక్క రూపనామమును కోల్పోతుంది.
1: వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: ఇట్ విల్ బి ఓన్లీ వన్ ఓషన్ విచ్ విల్ బి
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్
0: బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇఫ్ హీ వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్ వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుంది.
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఓన్లీ ది కాన్షియస్నెస్.
0: కేవలం దేహం ఉండంత మాత్రమే మనకు గోచరిస్తున్నదని భ్రమించటము ఇది కేవలం మానసిక కల్పమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ది మైండ్ టు థింక్ దట్ వీ కెన్ సీ ది వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్.
0: ఘటము ఉండినా లేకపోయినా
1: వెదర్ దెర్ ఇస్ దిస్ బాడీ ఆర్ దిస్ బాడీ డజంట్ వేర్ దెర్ ఇస్ ది పార్ట్ ఆర్ పార్ట్ డజంట్ ఎగ్జిస్ట్.
0: ఈ ఘటమునందు జలము ఉండినా ఉండకపోయినా
1: వెదర్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ ఆర్ నో వాటర్ ఇన్ ద పాట్
0: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ది కాన్షియస్నెస్.

0: పోయినా. Whether there is water in the pot or no water in the pot.
1: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
0: The rays of the sun are everywhere.
1: ఘటము ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే, కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
0: When there is pot and water in the pot, you may see the reflection of the sun in that. But just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance.
1: కనుక దేహం ఉండినా, మనస్సు ఉండినా, లేక లేకపోయినా, ఆత్మ అక్కడ ఉన్నది.
0: Whether there is the body or the mind, or whether it is not there, still ఆత్మ
1: exists. అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటి?
0: What are the experiences which you are undergoing now?
1: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
0: As there is the pot of the body and the mind of water inside the body, you are getting some kind of distorted reflection of your own real self.
1: Poni adi satyamu ani vishwasistama ante adi satyamu kaadu.
0: Suppose you want to believe that as the truth, when it is really
1: idi nee pratibimbame kaadani cheppudaku veelu kaadu.
0: It is your own reflection, but it is different.
1: Sakshat pratibimbamu kaadu,
0: but it is not a true reflection.
1: ఎట్లనగా విద్యార్థులకు చక్కగా అర్థమైవ్వలేదు.
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్ దస్.
1: జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
0: యు సీ యువర్ ఓన్ ఫేస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్.
1: కానీ విద్యార్థులారా, మీరు చక్కగా గుర్తించటం లేదు. మీ ముఖమే అందుకు అనిపిస్తుండాలి, కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ ఐట్ గా కనిపిస్తుండదు, రైట్ ఐ లెఫ్ట్ ఐ గా కనిపిస్తుండదు.
0: యూ థింక్ యువర్ రియల్ రిఫ్లెక్షన్ ఇస్ సీన్ ఇన్ ద వాటర్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. యువర్ రైట్ ఐ ఈస్ సీన్ యాజ్ ద లెఫ్ట్ ఐ ఇన్ యువర్ ఇమేజ్ ఇన్ ద వాటర్ అండ్ లెఫ్ట్ ఐ యాజ్ ద రైట్ ఐ. దేర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ రివర్సింగ్ ఆఫ్ ద పాల్.
1: కనుక ఇది సత్యం ఎట్లవుతుంది?
0: వెన్ దిస్ ఈస్ సో, హౌ కెన్ దిస్ బి ట్రూత్?
1: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
0: On account of your own delusion, you think
1: that ee devu kodano pranthato koodinatvantide.
0: The body is full of delusion.
1: Kanuka divya tattvanni manam gurtinchalanukunte deham manaku akkaraledu, manas akkaraledu.
0: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
1: Aithe దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకు నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
0: బట్ అంటిల్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ మైండ్.
1: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
0: బట్ యు షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా, ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ putting them to the proper use and enjoying all this equipment properly, if you misuse them, put to the wrong use, you get into all sorts of troubles, problems.
1: ఇవన్నీ కూడాను కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
0: All these experiences are arising out of the delusion only.
1: మీరు రైల్లో ప్రయాణమైపోతున్నారు.
0: You are traveling in a train.
1: ప్రయాణమైపోతున్నది ఎవరు? మీరే.
0: Who is traveling in the train? Yourself.
1: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
0: బట్ వెన్ యూ లుక్ అక్రాస్ ద విండో ఆఫ్ ది ట్రీన్, యూ సీ యాజ్ ఇఫ్ ది మౌంటైన్ ది ట్రీస్ ఆర్ రన్నింగ్.
1: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
0: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
1: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్య

0: స్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ ది చేంజెస్ ఇన్ యువర్ ఓన్ మైండ్, బట్ యూ థింక్ దట్ ది నేచర్ ఈస్ చేంజింగ్, క్రియేషన్ ఈస్ చేంజింగ్.
0: ఈ విధంగా మనము చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: ఇఫ్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ వెన్ యూ సే ఐ
0: నేను లేని ఇది సృష్టి కలగదు.
1: Without this I, this creation doesn't exist for me.
0: నేను పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది.
1: ఓన్లీ దిస్ ఐ ఈజ్ బోర్న్, ద క్రియేషన్ ఈజ్ బోర్న్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత మనము అమితంగా కొంత విచారణ చెయ్యాలి.
1: వీ హావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ అన్ ఇంటెన్సివ్ ఎలాబొరేట్ వే.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ ఇట్ డిల్యూడెడ్ టు థింక్ దట్ సంథింగ్ ఎల్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అదర్ దాన్ ఆత్మ.
0: ఎన్ని బలములు ఉండినప్పటికీ, ఎంత సిరి సంపదలు మనము ప్రోగు చేసుకున్నప్పటికీ ఈ ఆత్మానుగ్రహమే లేకపోతే సర్వము వ్యర్థమైపోతాయి.
1: వాట్ ఎవర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ యు మే హ్యావ్, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ యూ అక్యుములేట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడికి కూడా ఏదో ఒకటి ఫ్రీ విల్ అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫారం ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింపజేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అక్కర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవంతుడు.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అట్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ షుడ్ ఎంజాయ్ ఎ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ దెమ్సెల్వ్స్. not to be bothered by us.

0: కర్ణులకు భుజబలము బుద్ధిబలము శస్త్రబలము సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడప్పటికి ఏమయ్యాడు?
1: టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఫేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలములనే ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ బేస్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ అండ్ ద ఇంటెలెక్చువల్ పవర్స్ అండ్ ట్రై టు రీచ్ ది ఆత్మ, వెల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ బై దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ రాదర్ ఎ మిస్టేక్.
0: మనకు ఆత్మజ్ఞానం లభ్యం కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యు వాంట్ టు అటైన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డివైన్ యూనిటీ.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ది డిఫరెన్సెస్ అండ్ ద డైవర్సిటీస్ ఆర్ గ్రోయింగ్, హేట్ ట్రేడ్ అండ్ క్వారల్స్ ఆర్ ఆల్సో.
0: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వి ఆర్ అవర్ సెల్వ్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిదని కాని మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: వీ షుడ్ నాట్ థింక్ ద డివైన్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఆర్ వీ కెన్ అక్వైర్.
0: మనమే అనంతము.
1: వీఆర్ డివైన్ నాలెడ్జ్. వీఆర్
0: మనమే సత్యము.
1: వీఆర్ ట్రూత్.
0: మనమే బ్రహ్మ.
1: వీఆర్ బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ వాజ్ సెట్ ట్రూత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ బ్రహ్మ సత్యం జ్ఞానం.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: We are playing a role allotted to us in this play of the world appropriate to our own station.
0: Kani ee natakamunaku ee yokka action ee yokka dialogulu saripovachunemo kani nitya satyamainatundi yokka nee jeevitamunaku ivi ee maatram kodanu samanvayam kaavu.
1: This action, this dialogue may be appropriate to the role in this play. But if you really want to attain the truth and the permanent atma, this cannot help you.
0: Pradhana meeru chuchi unnaru.
1: Morning you have seen
0: madhyalo conscience anetunte oka circle undi.
1: In the middle there was a circle representing conscience.
0: Kinda subconscious ane oka circle untundadi.
1: Below that there is a circle representing subconscious.
0: Paina super conscious anetundi untundadi.
1: On the top of this conscience there was another circle super conscious.
0: Aithe prati manavuni endukodanu ee drushyakalpitamaina jagattantai kodanu tamayandu subconscious roopamlo untundadi.
1: In every human being the entire created world exists in the form of subconscious.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: Some time or the other, you might have gone to a center like Badrinath, Kedarnath, or Delhi, Bombay, or Madras, and seen them.
0: Kani ee drushyamanta ekkada unnadi?
1: Where are those scenes exist now?
0: Nee okka thori aa Delhi poyi ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్ దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రజెంట్ యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ప్లేన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏదీ లేదు.
1: Therefore, when I am there, all these things come into existence. When I am myself not there, all these things are useless.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడాను చాలా విలువైనటువంటి వాడు.
1: That is the reason why man is most precious, more precious than anything else in the world.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మాధవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani pashuvuga putti pashuvugane jeevistundi kani pashupatiga maaradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the pashupati or the master of this.
0: Daniki atma bhavamu anetundi ledu.
1: It does not have the feeling of atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యుణ్ణే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధనకనక వస్తు వాహనాదులన్నీ కూడాను మానవుడి కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: ఆటకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
0: Kani manavudu dani nimittamai taginatunti krushi cheyatam ledu.
1: Man today is not making efforts for the sake of Atma.
0: Bhautikamainatunti sukha santosha bhoga bhagyamulu nimittamai aneka vidhamulaga kudanu tanu shramana padutunnadu.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
0: ఏ వెయ్యింటి ఒక భాగమో ఏ కోటింటి ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 crore part ఇఫ్ ఇన్వెస్ట్ ఫర్ ఆత్మ, వీ కెన్ ఎంజాయ్ డివైన్ బ్లెస్.
0: యా చింతా భువి

0: क्षणे क्षणे क्षणे మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనం ఎంత కాలమును వినియోగిస్తున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీస్ అండ్ నేమ్ అండ్
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్.
0: ఆ కాలములో క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఏ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ in thinking the lotus feet of the divine lord nandanandana, then the doors of the heaven themselves will open and welcome us.
0: Kanuka manamu ee aatmagnanamunu aatmanandamunu pondavalanante deeniki okkate aadharam ade bhakti.
1: If you really want to get the knowledge of atma and aatma, the one thing that you should have
0: bhakti anaga kevalamu japamulu cheyatamu ధ్యానములు చేయటము పూజలు చేయటము యాత్రలు చేయటము ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు గుర్తులు.
1: ఇఫ్ యు హావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. These are only actions which symbolize devotion, but not devotion by itself.
0: Swasarupa sandhanam pai manasunu tishta veyinchatame nijamaina bhakti.
1: Fixing the mind in getting a vision of your real self is the real devotion.
0: Ide nijamainatundi atma dishta.
1: That is the real atmic.
0: Kanuka gnanamanna bhakti anna veru kadu. Bhakte gnanamu gnaname bhakti.
1: Therefore, there is no difference between jnana and bhakti, knowledge and devotion.
0: Rendu kudunu okadani yokka sambandham ayinatundi yokka avinabhava sambandhame anyonyasrayame.
1: There is a close mutual relationship and interdependence between these two.
0: Ee rendittini katti veseetundi yokka pradhanamayinatundi yokka sutramu adi prema.
1: It is
0: ee prema sutramu chetane bhagavantuni bandhinchavachchu.
1: It is this thread of love which can bind God himself and get you to
0: anaga prema pratyekam kaadu premane daivamu daivame prema.
1: Then love is not different from God. Love is God, God is love.
0: Dehamto erpadetundi prema chalabanguramainadi.
1: Love associated with the body is momentary.
0: Vantarato erpadetundi prema idi kudunu chalabanguramainadi.
1: Love associated with the desires also is momentary.
0: ఇవి కేవలం అన్ని కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్, దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. యూ షుడ్ లివ్ ఇన్ లవ్ అలోన్.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దేర్ మే బి సో మెనీ వరల్డ్లీ ప్రాబ్లమ్స్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: వై షుడ్ వీ మేక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the atma which is truth and which is permanent.
0: Kanuka tamanu taamu uddharinchukovali.
1: Each one
0: hare atman atmanam annaru.
1: Each one has to save himself.
0: Chaala mandi lokamulo ee grandha parichayam cheyainatunti varu koncham చాదస్త ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్ దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్ యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరినీ పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్ వారి చే నేగతిని వచ్చింది.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకులకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
0: Sraddhamu antam manam.
1: Take the word sraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki padalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi sraddham ayipoyindi anukuntam.
1: We consider that this sraddha ceremony is sufficient by calling a brahmin, giving him various
0: things. Anaga saddhato koodinatvantidi ani artham.
1: Sraddham refers to the one which is associated with a real interest and shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindam.
0: Pindam anaga dehame.
1: This word pindam refers to the body.
0: Shraddhato mana deham anetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In Vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
0: Oka nadi kuda untundadi tunga bhadra ani.
1: There is a river called by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu putti cheratam chetane athiki Tungabhadra ani peru vachindi.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi pavitramu kalyanamu shobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka Tunga anaga chala balamaina.
1: Then when you say Tunga,
0: goppa,
1: strong,
0: vishalamu,
1: great, wide,
0: ee vidhamainatundi arthalu manam teesukovachchu.
1: These meanings may be given to this word.
0: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిదే ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిదే ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిదే ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటిదే ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఏ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: దెర్ ఈస్ ఎ వెరీ గ్రేట్ నేమ్ గివన్ బట్ నాట్ జస్టిఫైడ్ by the action which is mean.
0: Taginettuga manam pravartinchali.
1: We should conduct ourselves in tune with our own name.
0: Tyagaraju ani peru pochindi.
1: Name is Tyagaraja.
0: Kani nijanga ataniki peruku taginatuvante tyagam untundali. Idi sarthaka namam.
1: That Tyagaraja had the real nature of sacrifice. He had justified that name.
0: భోజరాజు అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: కింగ్ భోజరాజా హ్యాడ్ ఆల్ ది టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆల్ ద టైప్ ఆఫ్ అదర్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్.
0: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: వెన్ ఆల్ దీస్ థింగ్స్ వర్ సెంట్ టు త్యాగరాజ, త్యాగరాజ లుక్డ్ అట్ దెమ్ అండ్ ఆస్క్డ్ రామా, వెల్ షుడ్ ది ఈజ్ దిస్ వెల్త్ పర్మనెంట్ రామా, ఆర్ ఈజ్ యువర్ సన్నిధి, యువర్ లోటస్ ఫీట్ పర్మనెంట్ ఫర్ మీ.
0: ఇంతేకాదు, తన యొక్క అంతర్భావముల యొక్క హృదయ పవిత్రతను కూడాను చక్కగా వివరించుకున్నాడు.
1: He also told himself the great meaning of a pure heart in a clear way.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: Rama, I have held your lotus feet both with both my hands firmly and strongly.
0: నీవు నన్ను వదలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: It is not possible for you to go away from me, Rama.

0: ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభిరామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యూ సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? You want to keep all this wealth in my hands and allow my grip go away, and you want to go away from me, Rama?
1: Nenu swikarinchalante nee paadallo vadalali, appudu nenu deeniki chethulu pattali.
0: If I have to accept all this wealth, I'll have to leave your feet and accept them with both the hands.
1: Nenu veetiki chethulu pattanu, nee paadamune chethuto padtaan annadu.
0: I would never accept all this wealth. I'll hold your feet.
1: Tyagaraji yokka nijamainatunti yokka tyaga bhoomi, tyaga bhavam.
0: This is the great sacrificing feeling of Tyagaraja, who had that name.
1: Vidyarthulara, meeru ee laukika jagattunandu ee samayamunandu ee vidhamainatundi avakasamulu meeru kalpinchukoni aneka mandi anubhavagnulu peddalu prabodhalu meeru ee padidinamulu nunchi vintunnaru.
0: Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience.
1: Deenni meeru sarthakam chesukunte ante chalu.
0: If you can sanctify this, then that is enough.
1: Meeru vinnavi kannavi ye okati rendaina kudanu aacharanalo petti ee jeevithamlo aadarshavantamaina danni lokaniki andinchandi.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మ తత్వమునకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మ తత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైనటువంటి మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: Bharatiyulaku anadi kaalam nundi anni vidhamulu kudanu aadeshanni andistunnadi Vedame.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: Idi kevalamu oka vyaktulucho aavirbhavinchinatundi kaadu.
0: Veda has not emanated from an individual.
1: Veda panditulato likhinchabadinatundi kaadu.
0: It is not even written by scholars.
1: Idi apaurusheyamainatundi.
0: This is apaurusheya.
1: Idi sakshat shabdam nundi aavirbhavinchinatundi.
0: This has emanated directly from the primordial sound.
1: Okkoka pannamulandu 33 kotla aksharalu untunnayi.
0: In each word there are 33 crore aspects.
1: Kani inni vidhamainatundi aksharamulu ye vidhanga abhivruddhi ainayi?
0: How are they brought together?
1: Unnadi konni aksharamule vinnadi kuda.
0: There are only a few letters in a sense.
1: Idi ashtaksharamule.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu అవి ఆవరిస్తూ పోయాయి.
0: దే హావ్ బీన్ చేంజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్
1: ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్.
1: కానీ 26 అక్షరాల్లోపల్లే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 26 లెటర్స్ అలోన్ సచ్ వాల్యూమినస్
1: ఈ అక్షరాన్ని వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: లీవింగ్ దీస్ 26 ఆల్ఫాబెట్ యూ కెనాట్ యూజ్ ఎనీ అదర్ లెటర్ అట్ ఆల్.
1: నాలుగు వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే నన్నూరు రాగాలంతా పాడవచ్చు.
0: దేర్ మే బి ఓన్లీ 4 థ్రెడ్స్ బట్ 400 రాగాస్ కెన్ బి సంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ 4 థ్రెడ్స్ అన్ మీ.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాటా తాపా యేస అని 8 అక్షరాలు విన్నాడు.
0: దేర్ ఆర్ దీస్ 8 లెటర్స్ ఆ చాటా తాపా యేస
1: ఆ కాటా తాపా యేస
0: ఆ కాచాటా తాపా
1: ఈ విధంగా 8 అక్షరాలతో పల్లె ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి యొక్క సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదము యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda Krishna.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతములు యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇన్డ్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehini gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam maatrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamato swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu, upanishattulu, vedamulu, itihasamulu, puranamulu, ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatundi vyaktulu deenini aadharamugoni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.
1: Idi secondo adhyayamu lopala.
2: In the second chapter,
1: నోచ్యోచహాని నవే శోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
1: నోచ్య కాని ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: This only leads you to avoiding of grief.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనందం.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద, దీస్ త్రీ ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూప నామములు కల్పనలు.
2: The name and form are only imagination.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: All these things which are artificial and which are created, they have the freedom to come as well as to go, birth and death.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: These may be compared to relatives.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కానీ స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏ నాటికైనా కూడాను వెళ్ళునవి.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవి.
2: They undergo change.
1: నశ్వరమైనవి.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
2: యాజ్ హస్ బీన్
1: మామే ప్రియో నరః, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
2: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
2: దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
1: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
2: There will be a number of match sticks in a match box.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
2: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లను గీసి కావాల్సినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: One match stick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
2: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you will be able to undertake that.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
2: Yesterday we have understood about forbearance and patience.
1: ఈనాడు అసూయ ద్వేషము.
2: Today we will take up jealousy and hatred.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
2: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
2: One would not be able to live without the company of the other.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
2: They take mutual shelter.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
2: In certain respects, there is an inextricable relationship between them.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు ఎ పెస్ట్.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
2: జెలసీ
1: ద్వేషం.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
2: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనం చేయనటువంటివి.
2: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
2: ఎ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
2: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
2: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
2: This particular pest goes to the very root of the tree.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
2: It goes to the bottom of the tree.
1: చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది.
2: The other type of pest, చీడ, it goes to the branches and the
1: వేరును కొట్టడం వేరు పురుగు.
2: One type of pest strikes at the very root.
1: అనగా ప్రాణమును తీయటమే వేరు పురుగు.
2: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
2: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
2: Both of them accompany each other.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
2: Where there is no jealousy, there is no hatred.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
2: Where hatred is visible, there could be invisible jealousy.
1: అసూయకు రూపం లేదు.
2: For jealousy, there is no form.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
2: Hatred can be seen.
1: వేరు పురుగు.
2: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
2: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి

0: For jealousy, there is no form.
1: ద్వేషము ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
0: Hatred can be seen in a particular form.
1: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
0: Jealousy and hatred, therefore, will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
0: It may be said that in the world there is no person who does not suffer from
1: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
0: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: In order to see that these jealousy and hatred do not make any entry into our system, we have to develop love.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫర్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
0: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డు నాట్ ఎంటర్ దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందమునకు అంతమనేటువంటిది దీని స్వభావం.
0: బ్యూటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
0: వేర్ ఎవర్ దెర్ ఇస్ బ్యూటీ దెర్ ఇస్ జాయ్ ఆల్సో.
1: ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్.
0: ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
0: ఇన్ విచ్ ఎవర్ ఆర్టికల్ అండ్ ఆబ్జెక్ట్ యు హ్యావ్
1: అందం ఏమిటి,
0: వాట్ ఈస్ దిస్ బ్యూటీ?
1: జగత్తా అందము?
0: Is it the world which imparts
1: padarthama andamu?
0: Is it the object which is
1: ivanni marpu chindunave kada?
0: All these things undergo a change.
1: Marpu chindunadi enta kalam andamu?
0: Things which undergo change, for how long can they be beautiful?
1: Kanuka shashtamaina ediyo adiye andam.
0: Only that which is permanent can be beautiful.
1: Kanukane shashtamaina untadu bhagavantudu.
0: The permanent entity is God.
1: Bhagavantude saundaryavantudu.
0: God alone is beautiful.
1: Kanukane bhagavantuni kante andamainatundi ee jagattulo kanaradu.
0: There is nothing in the world which is more beautiful than God.
1: Aa andamulo kaligeetunti oka makarandam aneetunti aanandamunu koolatame bhaktuni yokka pradhana kartavyam.
0: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
1: Itti aanandamayudainatunti oka daivatvanni koradaniki sadgunamulo aadharam.
0: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: Ee sadgunamulanu manam pempandinchukuntakai దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
0: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
0: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
0: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడు అనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసం అర్జున్ ఎందుంటున్నది.
0: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్, బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించడం లేదు.
0: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ది థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ, బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: ఈ విషయములందు ఒక చిన్న ఆదర్శము,
0: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
1: ఒక ఉపమానము,
0: దేర్ ఇస్ ఎ సిమిలీ.
1: యుద్ధము జరుగుతున్నది.
0: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు.
0: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
0: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
0: భీష్మ ఫెల్ డౌన్.
1: ఆనాడు మహా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
0: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇంటు దట్ చారియట్.
1: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
0: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ, బట్ హీ వాజ్ feeling arrogant that he was only responsible for all the success in the war.
1: Suryastama jarigindi, rathamato paatu intiki vachi cheraru.
0: After the sunset they came in the chariot and reached home.
1: Krishnudu kevalam rathamunu nadukutunnade kaani yuddhamulo vijayanni sadhinchetuvantanta nenu aneetundi ahankaramu praveshinchi andi arjunlo.
0: Arjuna

0: arrogant and egoistic that he was only responsible for the victory in the war. Krishna was only driving the chariot.
1: తమయొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
0: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ది చారియట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు ది హౌస్.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవర్ కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: అర్జున హూ వాస్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్, దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
0: అర్జున టోల్ కృష్ణ, బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున, నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
0: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడిపైన అసూయ కూడాను వచ్చింది.
0: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
0: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ దట్ కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
1: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపు ప్రజలు ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
0: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
0: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
0: Krishna began pressurizing Arjuna, you please get into the house.
1: చేయలేక వెళ్ళలో లోపల
0: left with no alternative, Arjuna entered the house.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగిసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
0: Krishna jumped down immediately from that chariot a long distance.
1: తక్షణమే రథం భస్మం అయిపోయింది.
0: The moment Krishna came out, the entire chariot was destroyed to ashes.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
0: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
1: అర్జున దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: డివినిటీ ద యాక్ట్స్ ఆఫ్ డివినిటీ నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఓ అర్జున.
1: దైవమునకు స్వార్థం లేదు.
0: For divinity there is no selfishness.
1: Bhakta rakshane ane atani yokka pratigna.
0: Protection of the devotees is his only vow.
1: Bhaktodharame atani kartavyam.
0: To encourage and save the devotees is his only duty.
1: Bhishmudu vesinatvanti ambulanni kudanu naa kalikinda tokkoni anigadrukkunnanu.
0: All the weapons which are employed by Bhishma I kept it under my
1: kalukane aa astramulu nee pai ne maatram kudanu pani cheyalekapoyayi.
0: As I held them under my foot, they were not able to exercise their power over you.
1: Neene modalu digi unte ee astramulanni kuda nu bhasam chesi undedi.
0: If only I had got down from the chariot first, these weapons would have destroyed you and also the chariot.
1: Ee sthitilo neevu kuda nu bhasam ayi undetundi vaadu.
0: Under those circumstances would have also been reduced to ashes.
1: Ee satyanni gurtinchukonaleka nannu mundu digamani ottidi pettavu.
0: Not recognizing this truth, you are asking me to get down first.
1: Aa maatra vinnantane అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
0: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
0: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
1: తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
0: Jealousy is developed against persons who earn greater fame than themselves.
1: తనకంటే అధిక సంపద కలిగినటువంటి వాడిపైన అసూయ కలుగుతుంది.
0: And a person who is having more wealth than himself, there will be jealousy.
1: అతనికంటే కొంత అందంగా ఉండినటువంటి వాడిపైన అసూయ కలుగుతుంది.
0: Jealousy is developed against a person who is more beautiful.
1: అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది.
0: On a student who scores a higher mark also jealousy is developed.
1: ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందు కాని గౌరవం నందు కాని ప్రతిష్ఠలు ఎందు కాని అధికంగా ఉంటుండేటువంటి వారి పైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
0: It is the weakness of ordinary human beings to develop jealousy against people who excel them in terms of wealth, in terms of position, in terms of beauty, in terms of
1: money. Asuya anetundi manavuni lopala praveshinchagane,
0: the moment jealousy enters into any person,
1: ento kaalam nundi sadinchi sampadinchukunnatundi sadgunamulu kudanu bastamaipothayi.
0: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
1: ఈ అసూయ ఊరికే వదిలేటువంటిది కాదు.
0: Jealousy is not going to leave you just like that.
1: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
0: It would destroy all the great qualities and virtues which are in
1: man. రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops demonic nature.
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
0: It destroys human nature.
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
0: It strengthens animal nature.
1: ముందు వెనుక యోచన చేయదు.
0: It doesn't look forward or backward.
1: Kanuka motta mota asuya aneetundi manavuni yandu undakunda chusukovali.
0: Therefore in the very first place everyone has to try to see that jealousy doesn't enter into him.
1: Itarli yokka manchini chuchi neevu aanandinchu.
0: You should enjoy at the sight of other people.
1: Itarli yokka abhirudhini chuchi neevu aanandinchu.
0: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
0: యూ షుడ్ ఎంజాయ్ అట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
0: దిస్ ఈస్ ఎ ట్రూ వర్చ్యూ.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
0: For all the sufferings and griefs of individuals, it is
1: jealousy. అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
0: ఈ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యూ షుడ్ బి అనసూయ, యూ షుడ్ నాట్ బి జెలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
0: అనసూయ మీన్స్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇంటూ స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
0: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
0: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇంటూ చిల్డ్రన్.
1: అనగా మన యొక్క గుణములను కూడా మనం వశము చేసుకోవచ్చును. సత్వరజోతమ గుణములు కూడా మనం జయించవచ్చును.
0: వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అండ్ కాంకర్ ది గుణ సత్వ రజస్ అండ్ తమస్ ఇఫ్ వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ జెలసీ.
1: ఈ అనసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జెలసీ యుడ్ బి ఏబుల్ టు కాంకర్
1: అనసూయ.
0: Without that jealousy you would be able to conquer anything.
1: కనుక అసూయనే ఉంటే మన సమస్తమును కూడాను నాశనం చేస్తుంది.
0: If you have jealousy it is going to destroy all your
1: ఈ పరులను నాశనం చేయటమే కాదు తనను కూడా తాను నాశనం చేస్తుంది.
0: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: అసూయా పరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు.
0: A jealous person will not have good sleep also.
1: కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు.
0: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: ఈ అసూయ ఏ విధమైన రోగం లేకపోయినప్పటికీ మనిషిని చీనింప చేస్తుంది.
0: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antarchaya అని కూడా దీనికి ఒక పేరు.
0: This is an inner tuberculosis.
1: క్షయ రోగం అనేటువంటిది దేహాన్ని క్రమక్రమేణా కనిపించే రీతిగా తగ్గిస్తుంది.
0: Tuberculosis will weaken a person and
1: కాని ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
0: Jealousy once it enters into a particular person in a number of ways.
1: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: It is a disease which cannot be described at all.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీన్ని కూడాను అనుగ్రహిస్తాడు.
0: God will bless us with His grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory.
1: తనకు లేదని ఉన్నవారిని చూచి మనం అసూయపడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
0: If a person just feels bad just because other people are having greater things which he does not have.
1: ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుందది ఈ అసూయ.
0: Jealousy is all pervasive these days of Kali Age.
1: యోగియందు భోగియందు జోగియందు విరాగియందు వైరాగియందు సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
0: Jealousy is prevalent in all people, be him యోగి జోగి భోగి రాగి విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: On account of this jealousy, people are losing peace of mind.
1: ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళ్తున్నాడు.
0: Once upon a time, Buddha was going begging for alms.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
0: He was about to reach the village which he was attending.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
0: All those people in the village were having a lot of affection for Buddha.
1: అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
0: But as soon as they reached that particular village in the outskirts, some undesirable elements there began criticizing him.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: He stopped there and he just sat down on a stone.
1: నాయన, మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
0: He asked them, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
0: Without giving any reasons for that, they increased their criticism against Buddha.
1: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
0: Buddha said, go on as long as you want.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉంటున్నారు.
0: They criticized to a point of tiredness. They were tired of it and they were about to go.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామము లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి, ధనం వ్యయం చేయాలి.
0: If you want to give joy to people, you have to spend a lot of money and make number of.
1: కనుక నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
0: బుద్ధా సాహెబ్, వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
0: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: ఏదో ఒక విధముగా నీకు తృప్తి కలిగించాను కాబట్టి ఈ తృప్తి కలిగించడం చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు.
0: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: పరులను సంతృప్తి పెట్టే కోసమని అనేక మంది చక్రాలు కట్టిస్తారు.
0: For giving joy and satisfaction, number of
1: చౌకలు తొగిస్తారు.
0: Wells of death.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు.
0: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: Say, suppose a beggar comes to your house.
1: భవతి భిక్షాందేహి అని అడిగాడు.
0: He asked for alms. భవతి భిక్షాందేహి.
1: నీవు భిక్షం తీసుకుని వచ్చావు.
0: యూ బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన భిక్షం కాలేదు, మరొక భిక్షం తెచ్చావు.
0: యు హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ భిక్షం తీసుకోకపోతే నీవు ఆ భిక్షాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆల్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, అది భిక్షం నాకే చెందుతుంది అన్నాడు.
0: హీ సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి భిక్షం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
0: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యూఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆల్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ భిక్షం ఎవరికి చేరుతుంది?
0: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
0: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
0: దట్ వే యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ క్రిటిసైజింగ్.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే,
0: if you send a registered post, a letter by registered post to a friend,
1: aa friend aa register cover nu teesukokunda pote,
0: if the friend does not accept that registered
1: postal
0: post,
1: department lo em avutunda car cover,
0: what would the postal department do with that cover?
1: Adi redirect evaru pampicharo vaaliki cherthundi.
0: It will be redirected back to the person who has sent it.
1: Adhe vidhangane neevu okarini dooshistu vachavatante leka okari vimarsistu vachavante వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యూఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ మీన్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు థింక్ దట్ విత్ జెలసీ అండ్ హేట్రెడ్ వీ హావ్ బీన్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్, వీ ఆర్ నాట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్, వీ ఆర్ ట్రబులింగ్ అవర్ సెల్ఫ్స్.
1: కనుక ఈ అసూయ అనేటువంటిది మానవుణ్ణి అనేక విధములుగా తనని తానే హింసిస్తుంది.
0: జెలసీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ఎ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఇట్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: ఒక మహర్షి,
0: ఏ పర్టికులర్ మహర్షి,
1: అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు.
0: హీ వాజ్ బ్రింగింగ్ అప్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
1: కానీ అతని ఎందుకూడను ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది.
0: ఈవెన్ దట్ మహర్షి డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఈగోయిజం ఇన్ హిమ్.
1: అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది.
0: ద మొమెంట్ హీ డెవలప్డ్ ఈగోయిజం, జెలసీ ఆల్సో ఎంటర్.
1: అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది.
0: వెన్ ఈగోయిజం అండ్ జెలసీ డెవలప్డ్, హేట్రెడ్ ఆటోమేటికలీ జాయిన్ దేర్.
1: ఒకనొక సమయం లోపల భగవంతుడు, ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, ఇది ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
0: గాడ్ సా దిస్ పర్టికులర్ పర్సన్, హీ వేర్స్ ది రోబ్స్ ఆఫ్ ఏ సన్యాసిన్, బట్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్, ఐ షుడ్ టీచ్ హిమ్ సర్టన్ థింగ్స్. హీ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఓల్డ్ బ్రాహ్మిన్ అండ్ కేమ్ టు దట్ గార్డెన్.
1: ఒక చెట్టు దగ్గరికి పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పాలు ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడడానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
0: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree in garden?
1: Sanyasi vachi, ayya brahmanottama, ratrimbavulu biddallu pinchinattu pinchinanu, kantireppavale kaapaadtu vachanu, ee mokkanu naatindi nenu, idi abhivruddhi parichindi nenu, ninu cheedavarthe teesesindi nenu, veru purugu varthe kottesindi nenu, ee roggu vesindi nenu, ee alankaram chesindi nenu, cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
0: This sanyasin came outward and just said, oh brahmin, I am responsible for bringing up this entire garden, I am responsible for developing this particular tree, I have developed the roads, I have made this entire thing beautiful by my own effort.
1: ee totane na prananga chusukuntunnanu,
0: I am looking after this garden as
1: okka totamali ledu,
0: there is no gardener.
1: Neeru thodatam nene,
0: I draw water.
1: Eruvu veyatam nene,
0: I put manure.
1: Road anta clean cheyatam nene,
0: I clean the roads.
1: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
0: ఐఎమ్ డెవలపింగ్ దీస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
0: After some time, one cow entered there.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తను తొక్కి అన్ని విధాలా చిన్నా భిన్నం చేస్తుంటుండాలి.
0: It entered the garden and it was about to almost spoil and destroy the garden and a few plants there.
1: ఈ పుష్పగుచ్చలనంతా కూడా చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో కర్ర విసిరాడు.
0: The sannyasi who observed this cow spoiling the garden took a stick and threw from there.
1: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు కింద పడి మరణించింది.
0: The moment this stick touched that particular cow, the cow died.
1: సరే, గోహత్య పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
0: This sannyasin thought that I may have to share the sin of this killing the cow.
1: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
0: Immediately within a short while the same old brahmin entered.
1: అదే దారిలో నడుచుకుంటూ వచ్చి అయ్యో పాపం గోవును చంపినటువంటి వారు ఎవరు ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: Old brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
1: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
0: He went to the sannyasin and asked him, sir, who is it who has just killed this particular cow?
1: అంత దైవేచ్ఛ.
0: The sannyasin said that it is the will of the Lord, will of God.
1: దైవేచ్ఛని లేకపోతే ఒక చంపితే ఈ ప్రాణం పోతుందా?
0: Without the will of God, even if it is killed, can it be killed like that?
1: ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
0: The moment this brahmin heard this statement from the sannyasin, this brahmin told the sannyasin, well, you are responsible for bringing this garden, for all these plants, for putting the roads, but for killing
1: kanaka manchivanta nenu ani ahankaranto cheppukuntunnam, cheddanu matram daivam paina vestunnam.
0: You are taking credit for all the good things that have happened, but for everything that is bad you are just putting the blame on God.
1: Ee ahankaram kudanu kevam asuyam yokka pradama bhagam annadu.
0: He said that this egoism is a manifestation of jealousy.
1: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నీ నీ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతనికి తెలుపుకున్నాడు.
0: The old brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
1: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
0: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
1: కనుక మొట్టమొదటినే మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
1: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథపఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
0: It is not possible to destroy jealousy by merely reading scriptures.
1: ఈ స్వప్రయత్నముతో
0: with self effort
1: సాధనలు సలిపి
0: by doing spiritual exercises
1: హృదయమునందు పరివర్తనలు గావించుకొని
0: by transforming one's own
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని
0: by developing complete love
1: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
0: We can destroy this jealousy by offering all the things at the lotus feet. అసూయ
1: మనయందు ఉండినంత కాలం కూడాను మనం ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
0: So long as we have jealousy, we can never shine.
1: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: All the great virtues in us will be destroyed by that.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత has therefore taught that is the primary thing for every person to see.
1: నిత్య జీవితం లోపల
0: in daily life
1: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
0: with ideal virtues
1: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని
0: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ will have to be created for oneself.
1: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
0: when one lives a happy life
1: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: One would be able to understand the principle of ఆత్మ.
1: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకోలేము.
0: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand divinity.
1: ఆత్మ యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of ఆత్మ is everywhere.
1: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
0: It is not associated with a person.
1: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
0: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. అస్
1: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
1: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
0: వీ గెట్ లైట్ అండ్ విల్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
1: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
0: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: కనుకని ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
0: ఆత్మ మే బి కంపేర్డ్ టు ఎఫల్జెన్స్.
1: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపమైన ఏ నామైనా ధరించవచ్చు.
0: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
1: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
0: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: అండి బల్బ్ లో లైట్ వస్తుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
1: ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
0: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
1: స్టవ్ లో వంట చేస్తుండాలి.
0: యూ విల్ బి ఏబుల్ టు కుక్ ఫుడ్.
1: మిషన్ లో పని చేస్తుండాలి.
0: ఇన్ ద మెషిన్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ ప్రొడ్యూస్.
1: మిషన్ చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: ద వర్క్ విచ్ ఇస్ డన్ బై ఎ మెషిన్ అండ్ ఫ్యాన్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆపోజిట్.
1: లైట్ ఇచ్చేటువంటి బల్బ్ ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద లైట్ విచ్ ఇస్ ఎమినేటింగ్ ఫ్రమ్ బల్బ్ అండ్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఆన్ ఎ స్టవ్.
1: ఈ మిషన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి.
0: ఇన్ ద మెషినరీ దేర్ ఇస్ డిఫరెన్స్.
1: ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి.
0: ది మెషిన్స్ ఆర్ డిఫరెంట్.
1: యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి.
0: ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
0: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
1: అదే విధముగా భిన్న భిన్న ఉపాధులు ఎందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ద సేమ్ యూనిటీ.
1: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటాది.
0: బల్బ్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫార్మ్. ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
1: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
0: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
1: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.
0: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ ద లైట్.
1: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
0: దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
0: దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
0: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్. ఇది
1: సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
1: బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్. యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
1: కనుకని అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతిని దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: పుట్టిన చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ ల్యాంటర్న్ తీసుకుని రానక్కర్లేదు.
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ సీ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గెటింగ్ ఎ టార్చ్ లైట్ టు లుక్ అట్.
1: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: Through the light of moon itself you can see the moon.
1: కనుక ప్రేమ స్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి.
0: If you want to see and perceive God who is love, you through his love only will be able to see.
1: ద్వేషముతో ప్రేమ స్వరూపుణ్ణి చూడడానికి వీలు కాదు.
0: It is impossible to see him with hatred because he is the very
1: opposite. ద్వేషం ఎలాంటిదంటే blindness. ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది.
0: Hatred is something like blindness. It makes
1: గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీళ్ళకి చీకటే గాని వెలుతురు కాదు.
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, should be able to directly
1: pursue.
0: A person who has opened the eye of wisdom
1: would be able to.
0: A person who has closed his eye with ignorance would not be able to perceive God. By closing the eyes, you will have to search for a towel which may be here.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యు ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
1: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
0: దేర్ ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
1: ఇదే సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
1: గుణములతో దుర్గుణములతో
0: విత్ బ్యాడ్ క్వాలిటీ
1: సంశయాలతో
0: డౌట్స్
1: అనుమానాలతో
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుకని డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు, ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: Therefore, students who are having tender heart, who have a lot of progress to make,
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని, నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము, చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు.
0: వితౌట్ స్టడీయింగ్ వెన్ యూ డు నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ యూ ఫీల్ జెలసీ. దేర్ ఆర్ టూ మిస్టేక్స్. యూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అండ్ ఆన్ ది అదర్
1: హ్యాండ్ రాలేదు అని ఏడ్చడం మూడవ తప్పు.
0: అండ్ క్రయింగ్ ఓవర్ యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
1: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
1: అదే విధంగానే దుర్యోధనుడు యొక్క గుణాల గురించి అర్జునుడికి చెప్పుతుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాండవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హీ జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులనింప జనించినారు, కార్చిచ్చై రేడు సూతసూత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
0: ఫర్ పీపుల్ హూ ఆర్ హావింగ్ జెలస్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
1: దానిపై కచ్చిలు రేపే ఆ శకుని గాడు.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ వాజ్ శకుని హూ ఈస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్?
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది?
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్.
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది?
0: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
0: If we want, only when we develop good qualities and virtues we'll be able to understand.
1: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolemu.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
0: Bhagavad Gita is full.
1: Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
0: Bhagavad Gita is a wish fulfilling.
1: Evaru korina arthanni variki andistu vastundi.
0: It gives the meaning according to their desire.
1: Kaani ee naadu manam anarthalu teeskoni yadarthanni kappivestunnamu.
0: But today we are only taking wrong meanings, but we are not
1: only anarthanni okati iskunna paravaledu anarthaniki nanarthalu venchutunnamu.
0: ఫర్ ది రాంగ్ మీనింగ్ వీఆర్ గివింగ్ నంబర్ ఆఫ్ అదర్ మీనింగ్స్ ఆల్సో.
1: కనుకనే భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి.
0: దేర్ ఫార్ భగవద్గీత ఇస్ బికమింగ్ ఎ వేస్ట్.
1: కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ యూ మస్ట్ డెవలప్ వర్చ్యూస్.

ಸಂತ ಜನರ ಸದಾ ಬಸದು ಏಕ ರಾಮನಾಮ.

0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Ee jagattunandu sarvamu marpu chendunadi.
1: In this world, everything is fast changing.
0: Sukhamu, dukkamu.
1: The pain and the pleasure.
0: Ashanti, allakololam.
1: Agitation and disturbances.
0: Anandam, apriyam.
1: Bliss and that also which is not acceptable.
0: Ivanni kudanu marpu chendunavi.
1: All of them change.
0: కాని మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకునలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరరీ ఫ్లీటింగ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kaadi kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
1: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
0: తాను సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను నేను వెస్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ది కాస్మిక్ ఫామ్ విచ్ ఇస్ హిస్ రియాలిటీ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మియర్ ఇండివిజువల్ అండ్ హెన్స్ హీస్ మిజరబుల్.
0: భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రెయిట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్ కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: సో ది యాక్చువల్ ట్రూత్ లైస్ ఇన్ కాంప్రిహెండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ ది అన్ట్రూత్ ఈజ్ టు ఫైండ్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఇట్టిది అనాది కాలం నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: ద టైమ్ హ్యాస్ బీన్ వేస్టెడ్ సిన్స్ లాంగ్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ.
0: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: బట్ ద డిక్ట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ ఎంతున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunanu goppa vidyavantudi. Prachina kalamunandu anekamandi rakshasulu kuda undi kudanu vedamunu paripurnanga patinchi అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ

0: అండ్ ట్రూత్.
1: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీరందరికీ గొప్ప విద్యావంతుడే.
0: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: గొప్ప సైంటిస్ట్ కూడాను.
0: They are very great scientists of eminence.
1: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
0: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
1: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్, నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
1: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
1: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
0: And narakasura belongs to that trend of people.
1: Itani goppa shakti samarthude.
0: Narakasura is one of the ability and capacity.
1: Goppa vidyavantude.
0: Is highly educated.
1: Endariko sahayam chestu vachadu.
0: And he helped many people.
1: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
0: He could bring back to life the sons of his preceptor.
1: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ, ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
1: Nirne Tyagaraja kuda paadadu.
0: This was sung by Tyagaraja.
1: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakaina tarama.
0: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
1: Kujeluni aarti teechinavu.
0: You have relieved Kuchela from suffering.
1: Kubira sakkamalanu pogottinavu.
0: And in fact you made him
1: melu melu pandavulanu kaachinavu.
0: And you protected Pandavas.
1: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
0: And you gave refuge to 16000 women.
1: Rama vaachama gocharundavi.
0: Rama, you are beyond the comprehension.
1: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
0: Even the creator Brahman cannot describe
1: ani varninchadu.
0: That was his narration.
1: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
0: He approached his mother. Mother, I want to study. Grant me permission, he said.
1: Suniti, ami cheppindi, nayana, ee prapanchamlo enniyo chaduvulu unnavi.
0: She said, there's a lot of education available.
1: Ee chaduvulanni kudunu, ee naatikainu, anchamayyetuntivi kaani, dinni abhirudhi ayyetuntivi kaadu.
0: The education will not take you to the end. Serve the purpose of life.
1: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
0: All this education has certain its limitation.
1: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
0: The spiritual knowledge is true education.
1: దానికి మరణం లేదు.
0: It is deathless.
1: దానికి పరిమితం లేదు.
0: It has no limit.
1: ఇది సర్వత్రా సర్వకాలం యందు కూడాను జీవించేటువంటిది.
0: It is of the same standard in all periods of time, then and now.
1: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
0: She wanted him to cultivate that form of education.
1: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
0: That made Chaitanya chant the glory of Krishna, think of his glory and leelas. That made him go across the streets and propagate the greatness of avatar Krishna.

0: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పల్లెనమునున్నా, పట్టణమునున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటి పడి ఉన్నా కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: Chaitanya went on repeating God's name, either he was in forest or in the sky, in the space, or in a village or in the city, on the mountain top or in deep sea.
0: కట్టకరపడి సామాన్య ప్రజలకంట ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి పదముల చేత.
1: Ultimately he gave a message to mankind in a simple way, in the worldly sense.
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: Is there any other greater charity other than offering food?
0: తల్లి తండ్రులకన్నా దైవం ఏది?
1: Is there any other God beyond one's own parents?
0: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
1: In this, what can be the greater penance than truth?
0: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
1: What is greater property than compassion?
0: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: And good company gives you the profit more than anything else.
0: శత్రుత్వం కన్నా వేరు దైవం ఏది?
1: And its enmity, which is worse than all dangers.
0: కనుకనే ఈ అన్నింటికంటే మూలాధారం ఏంటంటిది? శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
1: Therefore education wants us to be away from this enmity and be closer to friendship.
0: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ, ఇది కేవలము రాక్షస భ్రమనే.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi?
1: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kaadu.
1: God
0: samasti swarupude.
1: God is the form of the universe, cause
0: sarva jeevula yendu, సర్వ ప్రాణముల యందు తాను చలించక, కదలక, స్థిరంగా ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ స్టడీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రీచర్స్.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపమందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: వెన్ దట్ గాడ్ ఈజ్ సో నియర్, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును, అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణుని దర్శించాలని వెళ్ళాడు.
1: Chaitanya went to see Narayana.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు,
1: you are not only the master of
0: సర్వ జీవనాథుడు,
1: you are also the
0: సర్వ ప్రాణనాథుడు,
1: you are the life of all of the living beings.
0: కానీ
1: but
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love, that's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: Enni vidyalu undi kudanu, enni shakti undi kudanu, entati parama bhayudu nerpudugini ivanni kudunu madhyalo jari poyetuvantivi.
1: All our knowledge, all our achievements drop in the middle.
0: Okka premaku maatrame pranamu.
1: In fact, ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు. లవ్ ఇస్ చేంజ్లెస్. మార్పుకు కూర్పు లేదు. ఇట్ హాస్ నో అడిషన్ ఐదా.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: All those things that are present in this world are fleeting.
0: అనిత్యం సర్వం.
1: Everything is changing temporarily.
0: కాని నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: O God, grant me that love which is eternal.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your
0: address? నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను.
1: That demon is supreme devotion.
0: ఒకానొక సమయంలో నరకాసురుడు.
1: At one time నరకాసురా.
0: సత్యభామా సమేతుడై.
1: Along with Satyabhama.
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went to the battlefield accompanied by Satyabhama.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: Anaga akkada kuda nu konni qualifications anta untunnayi.
1: There also certain qualifications required.
0: Itti durmargunni na chetha champadam nyayam kaadu.
1: And is not justifiable for me to kill him.
0: Abalulaina aadavartu itanni champinchali.
1: So this wicked demon must be killed by a weak woman.
0: Nenu sarvashaktimayudanu.
1: I am all powerful.
0: Veedu sarvahinudu.
1: And you are so mean.
0: Daya premalu lenatvanti oka rakshasudu.
1: You are the demon without love and compassion.
0: Paramanu preminchinatvanti oka paranushandu.
1: And you cannot love anybody. That she has been your temperament.
0: Alanti vani oka jeenni nenu champakoodadu anukunnadu.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu.
1: Krishna accompanied by satyabhama the consort.
0: Ee narakasuni hatamarchi.
1: He killed Narakasura.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of Narakasura?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు.
1: Devotees and princess were there.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: They are the very personification of love who thought of God.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని.
1: They were held as captives by
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: They were passing through the hell.
0: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: That was the description of Chagaraja who said that you have protected 16,000
0: నరకాసుని హతమార్చి.
1: You have killed Narakasura.
0: ఈ గోపికలను విచ్చలు విడిగా ఇచ్చి పెట్టాడు.
1: And they were set free from his bondage.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక బంధ విముక్తి.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండ్.
0: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రేడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ద డివైన్ పాత్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే.
0: ఈ దుర్గుణముల యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: It leads to certain danger if you are with
0: కనుకొని చెడ్డ సంసర్గం.
1: So run away from the bad company.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
1: We should never be in the bad company at any point of
0: భజ సాధు సమాగమం.
1: Be in good company always.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఈ విధమైన ప్రమాణములు సలిపి.
1: Having promised it so.
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి స్టెప్ ఇంటూ దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వ సామాన్యులకు కూడాను నిశ్చలమైన, నిర్మలమైన, నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్ లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి? నరుని యందు రాక్షసుడు అయినటువంటి నరక అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర there is Asura, the demon, Narakasura.
0: Nyayamga deeniki artham chesukunte na ra anaga atma swarupude.
1: If you go by the etymology, the term is na ra.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా, హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: This demonic qualities are the wickedness, the unrighteousness, the injustice.
0: అతివారి ఎందే దుర్గుణములు, దుష్భావములు చల చలము కొడను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడు.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు, దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటారు.
1: Such people in the company of people full
0: of vices. ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాపఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటారు.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మేము జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: యు ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ దట్ యూ విల్ బి ద రెసిపియంట్స్ ఆఫ్ వెరీ హై నాలెడ్జ్.
0: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమనే లేకుండినా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: విదౌట్ ద గుడ్ కంపెనీ, విదౌట్ గుడ్ కాండక్ట్, హౌ కుడ్ దట్ బి గుడ్ కంపెనీ?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముడు ఎప్పుడు కూడా సత్సంగం, సత్సంగం, సత్సంగం.
1: బట్ రామ వాజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: సద్భావము,
1: గుడ్ ఫీలింగ్,
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్కర్మలు,
1: అండ్ గుడ్ డీడ్స్.
0: కానీ ఇన్ని చదువులు చదివినటువంటి రావణుడికి ఏమిటి చేస్తుండడు?
1: విత్ ఆల్ దిస్ వాట్ ఇస్ దట్?
0: దుర్జన సంబద్ధము,
1: రావణ
0: దురాలోచనలు, దుర్గుణములు, నిష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి.
1: రావణ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ. హి వాజ్ ఆల్వేస్ డూయింగ్ మిస్ డీడ్స్, వికెట్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: రావణుకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి.
1: రామ ఇస్ యాజ్ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ రావణ హింసెల్ఫ్.
0: కానీ రాములు చూస్తే నమస్కరిస్తారు.
1: బట్ పీపుల్ ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు రామ.
0: రావణుని చూస్తే వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణ భూషణలు వస్తాయి.
1: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్, వాట్ ఇస్ ద బేసిస్?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఈస్ ది బేసిస్.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంజ్ఞం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone?
0: Dushpravartane.
1: It is only bad thinking.
0: Dushsangamto chenvi, satsangamto vachindaya.
1: And you will be in bad company.
0: Kanukane, ఇలాంటి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్పత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ekkada pavitramaina purushulu untaro akkadiki poru.
1: You don't go to a sacred place.
0: Enduku veediki kannulu undi prayojanam emti?
1: What for are the eyes?
0: Purandadas cheppadu.
1: So he said, so
0: kanulerara, ee kanulerara, ravani chudani ee kanulerara.
1: Why these eyes? What for is this vision?
0: Kannundi mutilai kalyanakaramuni nee murti darshimpa neralaidi.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: Pani pankajamandu paramatma yundivu paadu samsaramu korirayi.
1: Though God is in me, the immortal, I have drowned myself in this cavern.
0: Nijamuga sarva jeevulu endukudunu paramatmunnaru anipetti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatvanti nadaya.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly. One should recapitulate, recall the divinity constantly and also adopt
0: it.
1: After killing Narakasura,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ కింగ్డమ్ ఇండీడ్.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రిడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు ఏదైనా కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
1: So long there is a wicked man, you don't find any lamp around.
0: There
1: is no light there.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: In darkness, what is that you notice? Only bats.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: And that which is pitch dark, full of bats, will not be inhabited by any.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: We should not be bats of this type.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: దేర్ మే బి అన్ఫార్చునేట్ పీపుల్ హూ సే ఎస్ ఎస్ టు ద
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ కంపెనీ that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation. So we should not be in the bad company even for a moment.
0: కనుకని అలాని కాలం నుండి రాక్షసుల యొక్క సంబంధమును ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: So people have distanced themselves from demons and demonic behavior.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: In fact, Hiranyakashipu has been away from his son, an ardent devotee.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayana, Narayana, Narayana, Narayana namasmaranamlone munigipoyadu.
1: He has drowned his life singing his glory of Narayana.
0: నారాయణకు ప్రీతి అయినటువంటివాడు ప్రహ్లాదుడు.
1: Narayana is so dear to Prahlada.
0: రాక్షసులకు ప్రియమైనటువంటివాడు వీడు.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament. What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: Ye chakravarti? Durmargapu chakravarti.
1: What kind of emperor?
0: Duracharapu chakravarti.
1: An emperor?
0: Durgunamula yokka chakravarti. Duschintana yokka chakravarti.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: Kanuka manamu okkadaina chali manam chakkani chakkani vaaru chikkite chalu.
1: Therefore, it's enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైన కొను పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: At least once we should sanctify the time at our disposal.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం జరుగుతున్నాయి.
1: Today in the present day world we find demonic.
0: చెవులతో వినేక కాదు.
1: We can't even bear.
0: కండతో చూచే కాదు.
1: యు కెనాట్ విట్నెస్ దోస్ డీడ్స్.
0: కనుకనే కండతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: యు కెనాట్ బేర్ ది వెరీ సైట్ ఆఫ్ ఇట్, నార్ కుడ్ టాలరేట్ హియరింగ్ అబౌట్ దెమ్.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ ద డివైన్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: సర్వ భూతముని యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
1: God is present in all living beings.
0: కానీ అట్టి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
1: But we don't think of God in the true sense.
0: అదొక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
1: We go in the contradictory way.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: తమకు ఎట్టి భావములో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
1: As is your feeling, so is the form
0: అట్టి స్వరూపములే అతన్ని హతమార్చిపోతాయి.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: Man may appear to be pious.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: But there may be wickedness at heart.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: We should not have any kind of understanding with them.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నరా ఆత్మ.
1: నర ఇస్ ఆత్మ.
0: అసురుడు రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయం నందు కూడా ఉంటున్నాడు.
1: హీస్ నసుర డెమన్ ఈస్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్.
0: మన హృదయం నందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము.
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: That is eternal and immortal.
0: అట్టి ప్రేమ చేతని ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: With that intense love you can kill the demon.
0: ఈ రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
1: You don't need any weapons to kill that demon.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు లోకంలో లేవు.
1: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: What is they do actually?
0: ఏమీ చేయగలటం లేదు.
1: They are not able to do anything.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: One hurts himself by this weapon.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్ ఆత్మతత్వాన్ని అభివృద్ధి.
0: ఈ నరకుడు చచ్చిపోతాడు.
1: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
1: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: pavitramainti ee narakasura samharamane dinamu,
1: this day which is so holy and sacred,
0: edo manu oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
1: We spend this holy festival full of delicious items prepared at home and we partake.
0: ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki evaru sarina prayatnam cheyatam ledhu.
1: No one is making an investigation to know the significance of this festival.
0: Kanuka deenni sarina sadviniyogam cheskovalanukunte pavitramaina sangamto cherali.
1: In order to make proper use of this festival we should join.
0: Nee ondraga jeevinchavaddu.
1: Never be alone.
0: Adi daivam yokka tattvam kaadu.
1: That is not
0: అది వ్యష్టి జీవితము.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: ది వ్యష్టి జీవిత ది ఇండివిజువల్ లైఫ్ ఇస్ వేస్ట్ లైఫ్.
0: సమస్త జీవితమే నిజమైనటువంటి సర్వేశ్వరుని యొక్క తనము.
1: ద లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ ఇస్ ద వన్ దట్ ఇస్ ద రియాలిటీ.
0: సమస్త జీవితంతో మనం జీవితాన్ని ఆనందంగా గడపాలి.
1: వీ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద యూనివర్స్ కమ్యూనిటీ సమిష్టి.
0: కనుకనే సమిష్టిని భగవంతుడు అని పిలిచారు.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra shisha purushaha sahasraksha sahasrapat.
1: The thousand feet, the thousand head and thousand hands.
0: Ilanti jeevithanni manam gadapadaniki tagina krushi cheyali.
1: We should make every effort to lead this life of universal life.
0: Manava jeevitham ichindedi endukosam.
1: Why the human life is given?
0: Kevalamu pasupachchulu gaadulu vale tini teegi taagatamu aanandanga jeevinchalu adi kaadu.
1: Is not enough if we have the food, water and other rest of the facilities.
0: Neevu tinnattuga pasupachchulu gaadulu kuda tintunnayi.
1: In fact the food that you eat is equally shared by
0: you. Neevu anubhavinchetuvanti yokka క్రియావాసనంతా కూడా పశుపక్షులు గాదులు కూడా అనిపిస్తున్నాయి.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద అనిమల్ కింగ్డమ్ ఆల్సో.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ది ట్రూత్ and righteousness.
0: అది బహిరంగంగా మనం ప్రబోధించాలి.
1: And we should propagate in this world.
0: దాని ప్రచారం చేయాలి.
1: We should publicize.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: And we had experience in practical life.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వ్యర్థమైపోతుంది.
1: Without true practical experience, mere propagation is useless.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా భావించుకుంటున్నాం.
1: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
1: Why should we make this sacred life?
0: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
1: It is only because of the destiny, the fate of the past life.
0: చెప్పేదేవు మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
1: We declare that this is a sacred life.
0: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇన్ రియాలిటీ.
0: పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ సార్,
0: రామా నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజ్ చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్, దేర్ ఇస్ సమ్ జస్టిఫికేషన్.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
1: దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎ గుడ్ మ్యాన్.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తుంది.
1: యూ డూ నమస్కార్ టు నోబుల్ సోల్స్ బికాస్ యూ డోంట్ వాంట్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: యూ డూ నమస్కార్ టు ద బ్యాడ్ కంపెనీ బికాస్ యూ డోంట్.
0: బ్యాడ్ కంపెనీకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: యూ జస్ట్ డూ నమస్కార్ అండ్ డూ అవే విత్ దేర్ కంపెనీ వన్స్ ఫర్ ఆల్.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలో యందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హి వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హి వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
1: వసుదేవ అబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్.
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
0: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యూ.
0: అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా?
1: డూ యూ బిలీవ్ దోస్ వర్డ్స్?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
1: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
0: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హూ వుడ్ కిల్ యూ.
0: కనుక నీ అంతకాలం నీవు కాచుకొని ఉంటుండు.
1: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు.
1: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
0: అని చెప్పేటప్పటికీ,
1: వెన్ హీ సెడ్
0: సో, కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: దెన్ హీ కుడ్ హ్యావ్ గుడ్ థాట్స్ అట్ దట్ మోమెంట్.
0: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడా తమ యొక్క హృదయం నుంచి వస్తుంటాయి.
1: ద గుడ్ థాట్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విల్ ఫైండ్ దర్ ఆరిజిన్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
1: దో హీ వెయిటెడ్ దట్ లాంగ్ టిల్ ద బర్త్ ఆఫ్ ది ఎయిత్ చైల్డ్,
0: ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఈ చేయుటి కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్ ఇన్ ద
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: హీ నోస్ ఇట్స్ గాడ్స్ వాయిస్.
0: అదే భగవంతుని చెప్పిన మాట ఒక దాంట్లో నీవు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు.
1: వెన్ హీ యాక్ట్స్ అకార్డింగ్ టు గాడ్స్ వాయిస్ ఇన్ వన్ రెస్పెక్ట్ వై నాట్ ఇన్ అనదర్ పాయింట్.
0: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: ద గాడ్ క్లియర్లీ సెడ్ ద చైల్డ్ హుడ్ బి బోర్న్ టు దేవకీ వసుదేవ వుడ్ కిల్ నాట్ ఎనీబడి ఎల్స్.
0: మధ్యలో పుట్టినటువంటి గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: Do you think that he has faith in God's word? No.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: It is demonic feeling.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి యొక్క దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటలపైన దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి యొక్క విశ్వాసం కాదు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ and you have no faith if you dislike it, is not proper.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక 10 సంవత్సరముల పూర్వము,
1: 10 years before,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: సత్యసాయి బాబా is god అని చెప్పాడు.
1: Declared that సత్యసాయి బాబా is god.
0: సత్యసాయి బాబానే కాదు, ప్రతి జీవుని ఎందుకు గాడ్ ఉన్నాడు.
1: In fact, God is present in every individual.
0: కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు.
1: He went on declaring like that.
0: తిరిగి తమ యొక్క అభిష్టమును కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికీ he is not god అని చెప్పారు.
1: The moment when his desires are not fulfilled, he said he is not God.
0: Yes, no, రెండు చెప్పింది ఒకే నోరే.
1: The same man declared yes and no.
0: ఆనాడు yes అన్నాడు.
1: He said yes then.
0: ఈనాడు no అన్నాడు.
1: Today he says no.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is that true or is this true?
0: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
1: One must be false out of these two.
0: కానీ ఏది అబద్ధము?
1: What are lies?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: That which has been said then must have been blatant lie, or that what has been
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: The one who made contradictory statements is a demon.
0: Yes అను వారికి yes అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
0: Not andaru manchi vare.
1: To Bhagwan all are good.
0: Evaru chedda var leru.
1: There are no bad people.
0: Kaani
1: but
0: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యు విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిది వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యుల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యు మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్ ఎజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే
1: when there is love in your
0: sarvamo premamayame
1: everything will be full of love.
0: Aa premamune daggara desham anede undadu.
1: Where there is love there is no hatred.
0: Desham lenappudu krodham anede raadu.
1: When there is no hatred there is no
0: krodham anede lenappudu ee himsale paanukuntaru.
1: When there is no anger there is no violence.
0: Kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi.
1: Where there is confidence there is truth.
0: Where there is truth
1: where there is truth
0: there is peace.
1: There is peace
0: where there is peace.
1: Where there is peace
0: there is bliss.
1: There is bliss
0: where there is bliss.
1: Where there is bliss
0: there is God.
1: There is God.
0: కనుకని మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పు లేదు.
1: There's nothing wrong if you believe
0: everybody.
1: But have faith with the divine prompting. With the spiritual promptings, everything would be divine. Thought is one, and that which is said is different.
0: It's
1: not proper on your part.
0: The thought
1: is one, that what is said is different, and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి, అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the
0: three
1: attributes. Who is vyakti?
0: Sarva vishayamunandu kudanu tani yandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kani energy antunnav, energy lo pothunnav.
1: But you say energy, but you are along allergy.
0: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
0: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavalsindi prema sajyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There's nothing that you cannot achieve in this world without love.
0: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: So you can accomplish anything through love.
0: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
1: The killing of Narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: points.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ద సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్ అండ్ అవుట్.
0: అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ టు స్పెండ్ టైమ్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి యొక్క ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: దిస్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఈక్వల్లీ
0: చాలా ఉత్తముడు.
1: Human is noble,
0: pavitrudu,
1: sacred,
0: sarthakamainatunti vaadu,
1: and he
0: satyangam kaliginatunti vaadu,
1: and he is one of truth,
0: sadbhavulu chalinche vaadu.
1: He has got good feelings.
0: Atuvanti manavuniki ilanti buddhulu raakoddu.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకున్న ఈ రాక్షస కృత్యములకు దూరం చావించుకుంటూ రావాలి.
1: Therefore one should be away from that wicked thoughts.
0: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
1: Then everyone would be divine.
0: అందరి ఎందుకూడను దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని, దాన్ని ప్రకటించుకొని, దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్
0: మీలో ఏమాత్రం ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
0: కనుకనే సద్భావం పెంచుకోండి,
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి,
1: డెవలప్ గుడ్.
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఇస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: develop that self-confidence.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self-confidence,
0: self-satisfaction వస్తుంది.
1: Then you will have self-satisfaction.
0: Self-satisfaction వచ్చినప్పుడే
1: when there is self-satisfaction,
0: self-realization చేస్తావు.
1: Then you will be able to realize the self.
0: Self-realization చేసినప్పుడే
1: when you realize the self,
0: self-sakshatkaram అవుతుంది.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదట ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటురాండి.
1: టుడే వీ హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికీ కనిపించదు.
1: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఈస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఈస్ ఇన్ ద గ్రౌండ్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కార్, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరటి మనిషి నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Yeah, good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor evening.
0: ఈ విధమైన మార్పులు కలుగుతున్నాయి.
1: Morning and evening are the results
0: of the sunrise ledu, sunset ledu.
1: Are the are due to the earth that revolves. But we have faith in this unreality.
0: ఉన్నదాన్ని మాత్రము ఏమాత్రము విచ్చరించటం లేదు.
1: We have no faith in existence, that which is reality.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్ లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
1: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనంద పెట్టి
1: you make them happy.
0: మీరు కూడా ఆనంద పడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also
0: receive. This is not one way traffic, give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: మంచి చూపులు చూడండి.
1: Have good looks.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: Listen to sacred things.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.

Thank you.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక.

0: And food is essential.
1: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
0: We feel that man is born only to just satiate his hunger.
1: కాదు కాదు.
0: No.
1: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
0: Man is not simply born for food's sake alone.
1: ఆకలి నిమిత్తమై కాదు.
0: Not for hunger.
1: ఆహార నిమిత్తమై కాదు.
0: Not for food alone.
1: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
0: Man is born so as to be blissful.
1: అట్టి ఆనందమును విస్మరించి.
0: Forgetting that bliss.
1: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి.
0: Struggling for food alone.
1: మానవుడు.
0: Mankind.
1: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
0: End up their lives with food alone.
1: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవి కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
0: All festivals, special occasions are directed this way so as to be blissful, not for mere celebration with food.
1: దేహమునకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
0: Truly, body requires food. But the human life is not meant for that only.
1: Itti satyamunu vismarinchi.
0: This truth is forgotten.
1: Kevalamu asatyamu apramanamainatunti yokka ahara viharanni nimittamani manam prakulaadutunnamu.
0: We are struggling for food alone in the direction of falsehood.
1: Kaadu kaadu.
0: It should not be so.
1: Dehamu పంచభౌతికమైన
0: దేహం. The body has got these senses five.
1: Senses ఆ ఊపిరిమిత్రులతో చేరినటువంటిది.
0: The senses are alive because of breath.
1: మనస కేవలము మాటలతో కూడినటువంటిది.
0: The mind is full of expression, verbal.
1: కనుక మాటలతో మనకు ప్రధానం కాదు.
0: The vocal communication is not that important.
1: ఆహారం మనకు ముఖ్యం కాదు.
0: Food is not very important.
1: ఈ రెండింటికి ఆనందమే ప్రధానము.
0: For all this anyway, bliss is the foundation.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము.
0: The body, which is the product of love.
1: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
0: Has to carry on its life sojourn for bliss and not for food.
1: కానీ ఈ సత్యమును మర్చి.
0: This truth is forgotten.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దులేక జీవిస్తున్నాం మనం.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్ వీ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫుడ్ ఓన్లీ.
1: కానీ దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ బాడీ for the purpose for which it is made.
1: ఈ దేహము
0: this body
1: మనినపు కొంప
0: is full of dirt
1: రోగముల రగ్గెడు సేవక గంప
0: full of afflictions
1: జాత సంచలనము పొందు దుంప
0: it perinates life after life
1: ఇటువంటి దుంపలను మనం పెట్టుకొని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
0: With this body we have been struggling hard.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: embodiments of love
1: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
0: We have to live for liberation.
1: దైవాన్ని వరించాలి.
0: We should pray to God.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We should love God.
1: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమే ఏర్పడిందే కాని.
0: The love is to be directed for God.
1: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
0: Love is not meant for body.
1: కానా
0: so
1: మన శ్వాసం గాని
0: either our breath
1: మన మాటలు గాని
0: our words
1: మన కర్మలు కాని
0: actions
1: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
0: All meant for the self atma.
1: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
0: As the body exists it does suffer from certain complaints.
1: ఇది కేవలము ఒక passing clouds మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
0: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
1: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
0: Man is born.

0: one to attain this eternal permanent truth of the divinity itself.
1: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కానీ అన్నాన్వేషణ కోసం కాదు.
0: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
1: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
0: Because of food, there are certain complaints, afflictions to the body.
1: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
0: We should not be mindful of them.
1: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
0: They just come and pass off like clouds. They are passing clouds.
1: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
0: It is foolishness to worry for these passing clouds.
1: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
0: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamuni praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
0: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
1: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
0: There should not be any obstacle or interference to this celebration.
1: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు మనం జీవితం జరపాలి.
0: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
1: ఇది అల్పమైనటువంటి కార్యములు.
0: They do happen which are so low.
1: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశపడటము ఇది చాలా పొరపాటు.
0: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
1: ఏదో వస్తుంది పోతుంది.
0: They do come and vanish.
1: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
0: We should not be bothered about them.
1: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము పోవడానికి కూడా అదే మనం.
0: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
1: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
0: The body will naturally will have such kind of suffering, the complaints.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
0: The shining sun also will have certain obstructions such as passing clouds.
1: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
0: Because of the clouds, would you avoid the sunlight?
1: కానీ వచ్చింది పోతుంది.
0: The clouds come and go.
1: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
0: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: మన కాలమంతా ఇరుకుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
0: The whole time we have to be spent for sacred purposes.
1: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
0: This is the spiritual lesson that we have got to learn.
1: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
0: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
1: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు భయపడకూడదు.
0: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
1: ఇంత సింపుల్.
0: These are also simple.
1: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
0: They just appear in our midway like passing
1: clouds. ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
0: We should not go back because of these passing clouds.
1: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
0: You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously.
1: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
0: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and anxieties. These things will never make you suffer long.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు నేను చాలా తొందర ఇచ్చిండి వచ్చు.
0: భగవాన్ మైట్ హావ్ కాస్ట్ సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ.
1: మీరు ఆనందంతో ఉండిన సమయం లోపల నా యొక్క ఈ యొక్క ఆటంకము మిమ్మల్ని ఎంతనో బాధ పెట్టింది.
0: యూ మస్ట్ బి ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ ది కంప్లైంట్.
1: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సాడ్.
1: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
0: టు మేక్ యూ హ్యాపీ, భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
1: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ సో మెనీ సఫరింగ్స్ ఆఫ్ వేరీ నేచర్.
1: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనం బాధించేటువంటి బాధలు కాదు.
0: దే ఓన్లీ థ్రెటన్ యూ బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
1: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
0: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ ద మెసేజ్ ఆఫ్ ఐడియలిజం ఆన్ దిస్ డే.
1: అనగా ఈ ఓణం అనేది సర్వులకు మనం ఆనందాన్ని అందించేటువంటి
0: ఓణం ఇస్ అన్ అకేషన్ టు షేర్ ద జాయ్.
1: మన ఆనందమును 10 మందికి పంచుకోవాలి, మనం దాన్ని పంచుకోవాలి.
0: వీ షుడ్ షేర్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్ విత్ ఎవ్రీబడి.
1: ఎప్పుడు కానీ బాధలు లేకుండా ఆనందం మనకు లభించదు.
0: దేర్ కెనాట్ బి హ్యాపీనెస్ విదౌట్ సఫరింగ్.
1: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
0: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
1: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
0: Because of some difficulty in between, the value is attached to happiness.
1: Kanuka etuvanti pedda parvathamana vanti baadalu sambhavichinappudiki manam danini manchu vale manam danini chusukoni daatukoni povali.
0: The problems may be so big and mighty of mountainous level, but you should not be afraid of them. You should not be mindful of them.
1: Manasuku ivanni kudunu chote ivvakoddu.
0: You should not give a place to these problems in your mind.
1: Manasu eppudu kodunu monkey mind tappulunu chichukoni bail deeri vastuntai.
0: Mind is a mad monkey. It is always running after faults.
1: Adi vachinanduku danni manam adduthoyali gaani daniki em matram swagatham ivvakoddu.
0: We should brush them out. We should not welcome these things.
1: Kanuka manasu manaku addu tagileetundi maya vantidi.
0: Mind is an interference, an obstacle.
1: మనస్సులో మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సును మనం ఎదుర్కోవాలి.
0: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
1: దాంతో మనం యుద్ధం చేయాలి.
0: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్,
1: దాన్ని కూలగొట్టాలి.
0: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
1: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ అటైన్ డివినిటీ.
1: కనుక మాయతో వచ్చినటువంటి మనస్సును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
0: యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్యారీడ్ అవే బై ది ఇల్యూజరీ మైండ్.
1: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మానవులకు మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
1: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
0: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
1: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
1: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
1: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రం అడ్డు చేరకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
0: The one who has got control over the mind is Manishi the man.
1: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
0: If you have no control over the mind, you cannot be called
1: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము.
0: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
1: ఈ రీజన్ సీజన్ ఏమాత్రము కూడా మనం లెక్క చేయకూడదు.
0: You should not care for the season and the reason.
1: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించిపోవాలి.
0: యూ షుడ్ కాంకర్ వినోవర్ The problems posed by the mind in the way of your life.
1: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడాను ఈ లోకంలో లేదు.
0: In this world, nothing is more than the divine love.
1: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడాను దీన్ని ఏమాత్రమే చేయలేదు.
0: And in fact, we should love God more than anything else in this world.
1: కనుక మనసుకు మించినటువంటి దైవం కూడా కాదు. అలాంటి దైవం కూడా మనం దెక్క చేయకుండా మనం ఈ మనసును తుంచివేయాలి.
0: వీ షుడ్ కట్అట్ అవర్ మైండ్ ఇఫ్ ఇట్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమ నుంచి పుట్టినటువంటి వారే.
0: యూఆర్ ఆల్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే బ్రతుకుతున్నారు.
0: అవర్ లైఫ్ ఈజ్ సస్టైన్డ్
1: ప్రేమ చేతనే జీవిస్తున్నారు.
0: అవర్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లవ్.
1: ప్రేమ చేతని మీ సాతకం గావించుకుంటున్నారు.
0: అండ్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ వర్క్స్ ఫర్ అవర్ రిడెంప్షన్.
1: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: సో వీ హావ్ టు కన్సిడర్ లవ్ యాజ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
0: ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది సింపుల్ రీజన్స్ అండ్ పెటీ కాజెస్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
0: అండ్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
1: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
0: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
1: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
0: అండ్ బర్డ్స్ అండ్ బీస్ దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
1: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీరు వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజు వెంట ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
1: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
0: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
0: When such a tiny creature like ant could withstand the suffering, why
1: not
0: man? కానీ
1: మానవుడు ఆహార విహారమునకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడాను చాలా లొంగిపోతున్నాడు.
0: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
1: మనము దండవదేని కూడాను సాధిస్తూ రావాలి.
0: But with all the courage we should achieve.
1: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
0: We should resist, face the challenges of problems and worries in life.
1: Kana meeru kashtamulaku em maatram kodadu bayapadakoddu.
0: Never be afraid of difficulties.
1: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veer avutundi.
0: When you go beyond this suffering, then only you can attain God.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meere premaku puttinatunti varu.
0: You are born for love.
1: ప్రేమతో జీవించేటువంటి వాడు.
0: యూ లివ్ ఇన్ లవ్.
1: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
0: లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
1: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
0: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
1: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: The gold and other values, they come and vanish like passing clouds.
1: అది మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
0: In fact, all these valuables will delude man.
1: దాన్ని మనం లెక్క చేయకుండా
0: we should not care for them.
1: దివ్యమైనటువంటి దైవాన్నిపై మనం దృష్టిని పెట్టుకోవాలి.
0: We should concentrate our attention on God only.
1: కనుక దైవమును దృష్టి ఎందుకుని
0: keeping God in view.
1: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
0: Carry on our daily life.
1: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వం సార్థకం కావాలన్నా
0: టు సాంక్టిఫై అవర్ లైఫ్
1: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
0: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
1: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
0: To have that courage, full strength, we should be recipients of God's mercy.
1: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
0: With God you will be able to achieve anything.
1: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా నువ్వు క్షణంలో పోగొట్టగలడు.
0: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace.
1: అటువంటి దైవ శక్తిని మనం దగ్గర ఉంచుకొని
0: with the divine power latent in us.
1: అల్పశక్తికై మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
0: Why should we worry and care for the simple power of
1: God? నిజంగా ధైర్యం అనేటువంటి ఒక దైవశక్తి మన యొక్క ప్రేమనే.
0: కరేజ్ ద డివైన్ పవర్ ఇస్ లవ్ విద్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: పర్వతముల వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును.
0: ద జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
1: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
1: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
0: వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
1: ఓన్లీ పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
0: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యూ వీ హ్యావ్ బికమ్ సిన్ఫుల్.
1: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
0: We are not afraid of God.
1: ఇది చాలా పెరికితనము.
0: It is the nature of a coward.
1: దైవమునికే మనం లొంగాలి.
0: We should offer ourselves to God.
1: ఈ దానవులు వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
0: We should not submit ourselves to these difficulties.
1: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
0: We should not struggle hard for our relations.
1: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
0: We should attain that morality conduct.
1: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
0: when once we are moral
1: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
0: There starts the love for God.
1: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
0: with this love for God more
1: పాప భీతి మనలో అన్ని విధాలా అణిగిపోతుంది.
0: You will have the fear of sin thereafter.
1: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
0: We should not be afraid of anything.
1: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
0: And in fact by mere fear you don't get anything.
1: కనుక దైవానికి మనం భయపడాలి.
0: And in fact we should be afraid of God in
1: front. దైవానికి మనం లొంగలే.
0: And we should be so humble. దైవప్రీతిని
1: మనం ఆశించాలి.
0: We should love God more.
1: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
0: We should ready to surrender ourselves to God at any point of time.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు said,
1: స్వామి,
0: స్వామి,
1: నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
0: I am afraid of all my sins.
1: కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు.
0: I am not submitting myself to your divine love.
1: నీ ప్రేమకు మేము లొంగాలి, పాపములను ధైర్యంతో సాధించాలి.
0: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
1: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేన్ని మనం సాధించలేము.
0: Nothing can be achieved, accomplished in this world with fear. No, with only courage, only you can achieve.
1: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
0: Having been born, having lived so long.
1: ఇంకా దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: What is that we achieved? What for is this life?
1: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
0: Therefore, the one who has no love for God will not have fear of sin.
1: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
0: Therefore, we should love God more and more.
1: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
0: There is no greater wealth beyond the love for God.
1: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
1: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్టీస్.
1: దాన్ని ప్రక్కకు తోసి
0: బ్రష్ దెమ్ అసైడ్.
1: మనం దైవతో దానికి పాటు పడాలి.
0: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే, కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
0: యు ఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక పాపములకు మనం భయపడకు.
0: సో యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
1: కష్టములకు మనం లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ బి
1: దుఃఖములకు మనం లోపడకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
1: పాపము, దైవం, ఇవన్నీ కూడా కట్టిపోయేటువంటివి.
0: The misery and the sins that appear in the way of our life, they
1: disappear.
0: You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
1: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
0: If you want to go forth in the forward direction, you should push away all the ways. Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential. Love is the true personality.
1: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం ఒడ్డు పొడుగు లావు ఇవంతా ఉండేటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
0: పర్సనాలిటీ ఇస్ నాట్ మియర్లీ హైట్, వెయిట్, చెస్ట్ అండ్ సో ఆన్.
1: చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా
0: విదౌట్ బీయింగ్ విక్టిమైజ్ టు దిస్
1: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం ఆరాటపడటమే ఇది నిజమైన పర్సనాలిటీ.
0: ఇఫ్ వన్ స్ట్రగుల్స్ హార్డ్ విత్ ఆల్ ద వేలర్ అండ్ ద కరేజ్ to earn the state of bliss, then there's true personality. దైవము
1: మనకంతా అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
0: God has given us this true personality, but we have forgotten.
1: పర్సన్ అనగా ఏమిటి?
0: What's the meaning of this word person?
1: దివ్యత్వంతో కూడినటువంటి మహత్తరమైన శక్తి.
0: Person means the divine mystery.
1: దీనిని పర్సోనా అని చెప్తూ వచ్చారు.
0: The person is derived out of the persona.
1: కనుక పూర్వీకులందరూ కూడాను పర్సోనా అని పిలిచినటువంటిది ఇదే.
0: Ancients called persona.
1: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
0: Persona implies the gift of love, divinity to mankind.
1: ఆ దైవం ఇచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాము.
0: You are not able to treasure the God's gift.
1: ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి.
0: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
1: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
0: Why should you be afraid of the passing clouds?
1: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
0: There lies in you the permanent divinity.
1: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
0: With permanent divinity latent, imminent within you, why should be afraid of the passing clouds?
1: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
0: The fear and cowardice should not be there.
1: ధైర్యంగా దాన్ని సాధించాలి.
0: You should have all the courage and the strength.
1: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
0: The whole celebration today is to have that courage and strength.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చాలా బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
1: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమే మీరు బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
1: బాడీ ఎప్పుడు కూడాను బాడీని,
0: బాడీ ఇస్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
0: యు షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్ మంకీ.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
1: వస్తుంటాయి, పోతుంటాయి.
0: దే డూ కమ్ అండ్ వానిష్.
1: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
0: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డూ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
1: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
0: Have full faith in divinity.
1: అది మిమ్మల్ని సర్వవిధంలో రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
0: That will protect you in every way.
1: వస్తుంటాయి, పోతుంటాయి.
0: They come and pass off.
1: వర్ష బిందువులు వస్తుంటాయి, పోతుంటాయి.
0: Like the rain drops, the shower.
1: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
0: Clouds, how long they
1: last? ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతాయి.
0: The cloud that comes down in the form of rain also has to disappear.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meelo prema anetvanti dattamainatvanti meghamunu meeru puttinchukondi.
0: See that there will be dark cloud of love within you.
1: Adi ye meeku sarvavidhamla rakshinchetvantidi.
0: That protects you in every way.
1: Daivam sankalpam cheta emaina cheyagaradu.
0: The will of God will be able to achieve anything.
1: Atuvanti sadhinchetvanti daivanni mana hastamulo pettukoni.
0: Having God in you,
1: మనం దేని కూడా భయపడకూడదు.
0: Don't be afraid of anything in this world.
1: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
0: You can achieve anything with the courage.
1: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కనరాదు.
0: There is no greater power than faith in God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
0: Boys and girls have gathered here They have spent a very good time, sacred time.
1: Nijamga ee pillalu yokka bhagyame bhagyamu.
0: In fact, these children are extremely fortunate.
1: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
0: గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
0: యు కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
0: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
1: ఒక చిన్న బిడ్డ వచ్చింది
0: చేస్తూ
1: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
0: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
1: అది నిజమైనటువంటి లక్ష్యం.
0: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
1: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
0: As one dances, one should be careful.
1: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
0: You should not consider that you are one among the many.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
1: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, అడంబము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రము ఉండవు.
0: అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
1: ఒకానొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
0: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
1: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
0: In an assembly, in a congregation, Jesus picked up a small child.
1: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
0: And Jesus declared that the child is so
1: dear to him. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
0: The child has got all divine thoughts.
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
0: They are pure, unsullied and selfless.
1: పెరిగినటువంటి పిల్లలకందరికీ ఆశలు, పాశలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
0: Whereas the grown-ups will have all the anger, ambition, desire.
1: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
0: With age, we'll also developing more of anxiety towards.
1: మనం పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
0: As age advances, we should have a ceiling on our desire.
1: Ceiling on desires.
0: Ceiling on desires.
1: అప్పుడే మీరు నిజమైనటువంటి దైవశక్తికి లోబడిపోతారు.
0: Then only you let in the true divinity.
1: కనుక పెరిగే కొలది కూడాను మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
0: యాజ్ వీ గ్రో, ఇఫ్ యూ ఆర్ టూ మెనీ, వీ హ్యావ్ టూ మెనీ డిజైర్స్ అండ్ అంబిషన్స్, నేచురల్లీ యూ బికమ్ వీక్.
1: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
1: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
1: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
0: And that little one has got pure thoughts.
1: Enta nischiramainatvanti tattvamu.
0: A pure thoughts.
1: Enta nisvarthamainatvanti oka sankalpamu.
0: Selfless feelings.
1: Adi devatvamuku moola karanamu.
0: That is the main cause. Manalo the feature of divinity.
1: Aa nischayamu, nisvarthamu, bhayamu aneetvanti ye maatram lekunda nisvarthamto manam jeevinchali.
0: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: లవ్, ఇవనకు ఒక్క నిమిషమైనా కూడా మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
0: అట్లీస్ట్ ఫర్ ఎ మినిట్ ఇన్ ఎ డే బి చైల్డ్ లైక్.
1: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
0: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: కానీ అట్టు దానికి మనం చీకొట్టినప్పుడే అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
0: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
1: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
1: దైవత్వాన్ని సమీపించుతాం.
0: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
1: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గర అయిపోతూ వస్తుంటాం.
0: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
1: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
0: అండ్ దట్ ఈస్ ద ట్రూ లవ్.
1: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more than this in this world.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
0: Then only we can be true humans.
1: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి కోణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
0: The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve this life courage. అందరి యొక్క
1: నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
0: At all, the same love is present in everybody.
1: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
0: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ వన్.
1: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
0: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
0: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
1: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుకనే దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు దగ్గర చేర్చుకోండి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్
1: లవ్. మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
0: The love is same in everybody.
1: దీంట్లో ఎట్టి భేదములు రావు.
0: There will be no difference whatsoever.
1: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
0: then we develop that love.
1: అది మన ప్రాణం నిలుస్తుంది.
0: That sustains our life.
1: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
0: This life of love will take you closer to God.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love, grow.
1: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
0: Under any circumstances, never give up love.
1: ఎట్టి పరిస్థితులు ఏందని కూడా ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
0: At any point of time, never distance yourself from love.
1: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
0: So grow more and more.
1: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
0: Just as you love your own child, love everybody.
1: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఓణం అనేటువంటిది, ఓణం అనేటువంటిది ప్రేమనే.
0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ is a waste.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ
1: ప్రేమ ముదిత మనసే కహో.

ప్రేమ ముచిత మనసి కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

प्रेम मुदित मन से कहो राम राम राम राम राम राम राम राम राम।

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి తునుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది, మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurukoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ ఎట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ది
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజన్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripimpa chestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadu.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane deeni subham chestundi.
1: It's only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamunu kuda nivaran chestayi.
1: That's cure for all misery. Oh,

మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు, అగ్ని చేరిన ఇనుముకు అది ఎవీడు.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Varsha dhala jala dharulu inki povu. Isukalo varsha jala dharulu inki povu. Madhuramai nilchu regadi masakalona. Atule prapta anusaramai అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand, but the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara,
0: students, embodiments of love.
1: Manavattam ento pavitramainadi ainappatikini taanu sahavasamunu puraskarinchukoni తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్, వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్, ద రస్ట్ విల్ లీవ్ దాట్. ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: Paiki egurutaku rekkalu levu dustku.
0: The dust has no wings to fly high.
1: Kindiki digutaku kaalu levu.
0: Nor has it the legs to go down.
1: Sahavasa prabhavam chetane paiki egurutam క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయి నందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
1: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
1: ఈ డస్ట్,
0: what is this dust?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే tell me your company, I shall చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest

0: All these things are the result of the bad company.
1: Kanukane, tell me your company, I shall tell you what you are. Ani. Mana company elantido, manam alanti variga tayaravutam.
0: As is the company, so you are.
1: Kanuka, manamu, kalam tisukunanu tappuledu. Konta vicharana chesi, manchi varito manam sneham cheyali.
0: Doesn't matter, take time, inquire, and join the good company.
1: Kani, manchi sthitilo manam undinappudu. మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather around you.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు హీన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
1: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్ప అయినా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి యందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: లైక్ వైజ్ వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అథారిటీ యూ విల్ ఫైండ్ పీపుల్ అరౌండ్ యూ.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: స్నేహం అనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: ఎ ఫ్రెండ్ షుడ్ బి విత్ యూ ఇన్ ఆల్ టైమ్స్ ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ద డిఫికల్టీస్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: You must also know the company of your friend also.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face at his face.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: If he says hello, say goodbye.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: So such sort of friendship should be under certain stipulations, limits. To the extent of hello, hello, how are you, goodbye and goodbye.
1: ఇంతే కాకుండా
0: ఈ
1: వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: At this age, character is very important.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living
1: thing. Character లేనటువంటి వాడితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సమాజంకి ఒక క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుక మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual

0: క్యారెక్టర్ ఇస్ వెరీ ఎసెన్షియల్
1: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధిపరచుకోవాలి
0: దేర్ఫోర్ అన్వేవరింగ్ మైండ్ ది స్టడీ లుక్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్
1: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు
0: If everything oscillates like the pendulum, you should not look at it
1: safe. What a very bad boy.
0: He's a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately, you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది
0: ఐరన్ విల్ లూజ్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్ బికాస్ ఆఫ్ ద రస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద
1: మహాగట్టిగా ఉంటుంటారు
0: ఇట్స్ సో స్ట్రాంగ్
1: కఠినంగా ఉంటుంటారు
0: వెరీ స్ట్రాంగ్
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది
0: విల్ ఇట్ ఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫైర్
1: కొంచెం రేటు కొడితే కూడా సారు సాగిపోతుంది
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి
0: When can you make your heart sacred?
1: సత్సంగములొ చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ జాయిన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్ వెన్ యూఆర్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ నేచురల్
1: వీడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి
0: ద మూమెంట్ డస్ట్ ఈస్ ఆఫ్ ఇట్ రిమైన్స్ ప్యూర్
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు
0: వెన్ ఇట్ ఈస్ ప్యూర్ యూ కెన్ మోల్డ్ ఇట్ ఇన్ ద వే యూ వాంట్
1: అట్ ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు
0: Such iron piece can be made into
1: any round ga cheskochunu oka semi circle ga cheskochunu inko circle ga cheskochunu enni rakanga alagaina aa inumu tayar cheskochunu
0: you can mold it fashion it in the way you like semi circle or full circle
1: kanuka nee aapadalaku నీ యొక్క దుఃఖములకు నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాడు
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్
1: ఎప్పుడు దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే
0: వెన్ ద డర్ట్ ఈస్ ఫ్రీ
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు
0: So long there is filth and dirt, it cannot be refined. So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి
0: వాట్ డూ మీన్ బై దిస్ రిఫైన్మెంట్
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము గుణాన్ని పోషించటం
0: రిమూవింగ్ ఆల్ ద డర్ట్ అండ్ కీపింగ్ అప్ ఇట్స్ క్వాలిటీ
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి
0: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ న్యాచురల్
1: తింటున్నాము
0: We eat rice.
1: వేడలు తింటున్నాము
0: వీ ఈ డాగ్
1: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము
0: వీ ఈ ఆల్ సార్ట్
1: వీటిని పుట్టినట్టుగా మనం భుజించము
0: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది
0: యూ ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి
0: వీ రిమూవ్ ది గ్రాస్
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్
1: ఈ హస్క్ రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్
1: అదే విధంగానే ఒక వెండి కానీ బంగారు కానీ వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు
0: లైక్ వైజ్ You cannot make use of silver or gold or diamond as it is.
1: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడాను మట్టితో కూడి ఉంటుంటాది.
0: Silver, gold, diamond are full of this mud.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైన యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: Therefore it must be purified. It is processed in fire.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
0: Then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడాను ఓ సంస్కారం ఉంటుండాలి
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్
1: ఇది బట్టగా ఉంది
0: దిస్ ఇస్ క్లాత్
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది ఇది ప్రతి
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హ్యాస్ టు షేక్
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి
0: So, so as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: Yanta chaduvu chadinappatikini samskaram leni chaduvu chaduve kaaledu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Yanta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvan tarkavadame kaani purnaganam eppudu pondaledu.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: Kanuka manamu ee vidhamaina chaduvu chaduvi tarkavadamlo manam praveshistunnam ee chaduvunu.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతకూడను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: jeevithamlo
0: for a living.
1: Rendu margam untundali.
0: There are two paths in life.
1: Oti jeevanopadhi, rendu jeevita paramavadi.
0: One is just a living, another the purpose of life.
1: Karukane jeevanopadito paatu jeevita paramavadini kudanu manam kontha varaku gurtinchali.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: Edo manam undinanta varaku jeevinchi కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: Therefore, student should be a noble, ideal student.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: The ideals do not change.
1: అవి చిరంజీవితత్వము.
0: They are immortal.
1: జన్మ జన్మాల యందు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: The ideals have been observed over many, many past lives.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఏ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ harmony of thought and word and deed.
1: Manasulo ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏ మాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: Never allow any person to be near the one who thinks in one way and in another way.
1: వేదాంత పరిభాషలో పొందు మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నది.
0: It's only the wicked man whose thoughts, actions and speech words away.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: The one who has the perfect harmony of these three.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుని యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
1: కాని తన థాట్స్ ను తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: A dog is resting in a pit 20 feet distance.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టు అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: ఒకటి సాధన.
1: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపంసి న తీర్థానాం న శాస్త్ర న జప నహి సంసార సాగరోత్తారే సజ్జన సేవనం వినా. సజ్జనుడి సేవలు చేయాలి.
0: సర్వాలి
1: తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్.
1: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్.
1: వీరికి సేవించు,
0: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం. అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarve ainatutti varini, character sarve ainatutti varini chuste vaadtho manike sambandham pettukokoddu.
0: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu. Sarva jeeva namaskaram kesavam pratigacchadi. Andariki namaskarinchu, tappu ledu. Kaani సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఇతను కూడా మనం తిరస్కరించుకోవాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్ రిజెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
0: సో లాంగ్ యూర్ ఎ స్టూడెంట్,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
0: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
1: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీ ఈ విధమైన పెడమార్గం పట్టించమంటుంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
0: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్ హ్యావింగ్ కైండ్ ఆఫ్
1: తల్లిదండ్రులు,
0: you will, your parents also will not accept this.
1: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్ట్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
1: త్రోట్. సత్యంబు లోనతా తలుపడేని.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
1: కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేమ్?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు
1: కమ్ అండ్ సఫర్? ఏం కావాలి?
0: వాట్ ఫార్?
1: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
0: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
1: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
0: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు, కాదు.
0: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాలి ఎగున.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్
1: మ్యాటర్ నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాలి ఎగున.
0: If the head is full of so much of matter, unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు?
0: ఇఫ్ యూ వాంట్ ఫోర్
1: వాటర్ పారబోయాలి.
0: డోంట్ రిమూవ్ వాటర్.
1: తిరిగి పాలు పోయాలి.
0: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
1: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు భ్రష్టు పట్టిపోతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
1: కనుకనే మన హృదయం లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ అవర్ హార్ట్స్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్. దట్ వుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ. దట్ వుడ్ మేక్ దెమ్.
1: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
0: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
1: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
1: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
1: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్ఫ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా అభివృద్ది కావాలి.
0: యూఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యూఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined. As a plant, if it's bent, the whole tree would be bent.
1: Foundation వంటి వాళ్ళు.
0: Students are a foundation of the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం.
0: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
0: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాను.
0: Over that వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేసి
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్
1: బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది
0: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్ will collapse
1: niluguna koodi pothayi
0: it will collapse totally
1: kalka motta motta ee foundation badram cheskovali
0: first make the foundation strong
1: ee vayasu chaala goppadi
0: this age
1: chaala pavitramainatundi
0: it's sacred
1: golden age
0: it's golden age
1: deenini manamu edo oka tuppu pattinatundi reethiga mattidi reethiga maarchukokoddu
0: you should not allow it to dusted or rusted
1: kalka pillalu చాలా గుణవంతులుగా ఉంటుండాలి
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు వాళ్ళ శ్రవణం యందు వాళ్ళ మాటల యందు వాళ్ళ చర్యల యందు అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి
0: షుడ్ బి ప్యూర్
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి
0: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్
0: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి
0: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
1: అది రిప్పుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్
0: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్
1: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది
0: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్
1: తీయని వాటరే వస్తుంది
0: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్
1: కనుకని మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి
0: వెన్ ఇట్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్
1: నిన్న చెప్పారు
0: యాక్షన్స్ విల్ బి గుడ్
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్
1: అల ఎంతవరకు పోతుంది బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది
0: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిబెట్టే అదంతా కూడా దేహమంతా ప్రాకిపోతుంది
0: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: Nee kannunanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
0: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
1: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idiye thoughts e prakipothayi.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు
0: వితౌట్ దిస్ హార్ట్ లైక్
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ ను చూస్తున్నారు హార్ట్ ను గమనించడం లేదు
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది
0: హార్ట్ ఈజ్ స్పిరిట్
1: అదంతా ప్రవృత్తి ఇదంతా నివృత్తి
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్ హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ ఇన్ ప్యూర్
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం నిరంజనం సనాతనం నితేర్ణం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది
0: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ ఇన్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అన్ పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్
1: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్
1: చిత్తస్య శుద్ధయే కర్మ మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు
1: ఆయన చెప్పేటువంటి వాడు
0: యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్ ప్రెషియస్ లైఫ్.
1: నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితోరు ముత్తడితేనే కైనడువ

0: பரி கடலில் குழ்த்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. சமுத்திரம் லோபல నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యమనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్
0: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడు
0: మానవుడుగానే సావాలి.
1: Human being should die as a human. He should not die as an animal.
0: అది మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: It is enough if we lead the life of a human being.
0: ఇది మొట్టమొదటి విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the student
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ద మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

Thank you.

0: with truth, righteousness and peace being present all the time, the mother nature delights and dances in joy that ensures the peace in this world, and it brings a very good permanent name. Listen to this, the son of Vala of Bharat.
1: Ruchir, moodu prasnale vesar.
0: Ruchir has put three questions.
1: What is God? Who is God? Where is God?
0: He has put three questions. What is God? Who is God? Where is God?
1: Everything is God. Every person is God. Everywhere is God.
0: Everything is God. Every person is God. Everywhere there is God.
1: దైవము లేనటువంటి కణువే లేదు, అణువే లేదు.
0: There is no atom, there is no cell without God.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. సర్వము కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, మై మరపించినది దైవమే.
0: All that we see, that we hear, that what we listen to and enjoy is only the divine.
1: Kanuka, what, who, where, anetvanti prashnaku ekkada avakasame ledu.
0: Then there is no scope for these questions, what, where and who.
1: Aithe, ee satyanni manam practically ga, swayam buddhitiga, అనుభవించవలనన్నా కొన్ని విధములైనటువంటి యొక్క సత్యములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: టు హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫండమెంటల్ ట్రూత్.
1: పురుషార్థమే జీవిత చరితార్థం, పరమ పరితార్థం.
0: ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్ ద రియలైజేషన్ ఆఫ్ ది వెరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: ఇది ఏ పరార్థం?
0: దిస్ ఈస్ ద స్పిరిచువల్ ఆబ్జెక్టివ్.
1: ఏమిటి ఈ పురుషార్థం?
0: వాట్ ఆర్ దీస్ ఆబ్జెక్టివ్స్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క మార్గమునందు, ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటిది పురుషార్థములని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్ టాట్ పురుషార్థాస్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ వే.
1: ఈ పురుషార్థములే పరమార్థమును బోధించేటువంటి చరితార్థమని కూడాను ప్రబోధించింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ టాట్ ద రియలైజేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వుడ్ రిడీమ్ యువర్ లైఫ్, ఎమాన్సిపేట్ యువర్ లైఫ్.
1: అయితే ఈ పదము యొక్క సత్యమును గుర్తించుకునలేక మానవులు అనేక విధములైనటువంటి నానార్థములను కల్పించుకొని యథార్థమును విస్మరించి అనర్థమును మాత్రమే స్వీకరిస్తున్నారు.
0: But man goes by distorted versions, misinterpretations, wrong interpretations and forget the correct connotation.
1: Purusha anaga emiti?
0: What's the meaning of this word purusha?
1: Pantu, shirtu, dhoti ee kattukunnatunte vaadu purushudu ani bhavistunnaru ee prakrutamainatunte yokka arthamlo.
0: From the worldly point of view, we think that purusha is a person wearing pants, shirt, dhoti.
1: Ee purushartamu sadhinchalani prabodhinchinappudu స్త్రీలకి ఇందులో ఏమాత్రం అవకాశం లేదా అని వారు కూడా కొంతవరకు అడ్డు తగలవచ్చు.
0: When we use this word పురుషార్థ, objectives of life, naturally we doubt whether ladies are eligible to realize them or not.
1: ఈ విధమైనటువంటి పోటీలకు మూల కారణము పురుష అనేటువంటి పదములకు అర్థము తెలియకపోవటమే దీనికి మూల కారణం.
0: This sort of competition and conflict is due to the usage of this word పురుష, the meaning of which we do not know.
1: పురుష అనగా ఆత్మ అని అర్థము.
0: The word purusha means atma, the soul.
1: Purusha anaga chetanamu ane arthamu.
0: Purusha means chetana.
1: Purusha anaga life ane arthamu.
0: Purusha means life.
1: Purusha anaga pranamu ane arthamu.
0: Purusha means the very life principle.
1: Ee vidhamga purusha anetuvanti padamulaku aneka arthamulu untunnavi.
0: This word purusha has so many meanings.
1: Kanaka purushartamunu sadhinchatam ante paramarthamunu sadhinchatamu, పరతత్వమును బోధించటము, ఆత్మతత్వంను గుర్తించటమే ఈ పురుషార్థం.
0: సో పురుషార్థ the objectives of life meant realization of the spiritual goal and realization understanding of the spiritual aim and also to know the nature of the spirit and the soul.
1: Chetana shakti sarva pranulu yendu kudanu untunnadi.
0: This kind of awareness is present in all of the beings.
1: Atti chetana shaktini sakshatkarimpa chesukotame purushartham.
0: To have the very manifestation of the awareness is the objective of life.
1: సర్వత్రా సర్వ ప్రాణుల యందుకును ప్రకాశించుతున్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడమే పురుషార్థము.
0: ది మెయిన్ ఆబ్జెక్టివ్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ విచ్ ఇస్ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: పంచభూతముల యొక్క ప్రమాణములకు ఆధారమైనటువంటి యొక్క దివ్య తేజస్సే ఈ పురుషార్థము.
0: This purushartha, the main principle of the spirit, is the main basis and the fundamental that will make all the five elements work.
1: Itti antarathamanu gurtinchinappude ee purushartham anetundi padam lopala vaadopu vaadamulaku undutaku veelu lekunda untadi.
0: When once we know the meaning in full, in the correct sense, then there will be no argument at all to understand this word purushartha.
1: Shivatektatmaka antaratham annadi upanishattu. శివశక్తాత్మక అంతరార్థం.
0: ఇట్ ఈస్ సెడ్ ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: ఈ జగత్తునందు ఒకటి జడము, రెండవది చేతనము.
0: ఇన్ దిస్ వరల్డ్ వన్ ఈస్ ఇనర్ట్, ద అదర్ ఈస్ అవేర్నెస్.
1: ఈ ప్రకృతియే జడము.
0: దిస్ నేచర్ ఈస్ ఇనర్ట్.
1: ఆత్మనే చైతన్యము.
0: ద స్పిరిట్ ఈస్ అవేర్నెస్.
1: ఈ ప్రకృతియే స్త్రీ.
0: This nature is the woman.
1: Chetaname purushudu.
0: This awareness is the man.
1: Prati dehamanandu kudanu ee jada chaitanyamulu yokka ekattamu imidi untunnadi.
0: In every person, for that matter, we find these two principles coexisting.
1: Ee stree aneetundi jadame dehamu.
0: The woman that symbolizes the inert
1: చేతనము అనేటువంటి పురుషుడే ఆత్మ.
0: దిస్ అవేర్నెస్ ఈస్ ద స్పిరిట్.
1: ఆత్మ లేక శరీరము, శరీరము లేక ఆత్మ గుర్తించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సోల్ వితౌట్ ద బాడీ, నాట్ ద బాడీ వర్క్స్ వితౌట్ ద సోల్.
1: కనుక జడమనగా ఈ దేహమే.
0: సో దిస్ బాడీ ఈస్ ఇనర్ట్.
1: ఈ దేహమే స్త్రీ.
0: దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
1: ఇందులో ప్రవేశించి ఈ జడమైన దేహమునకు వైబ్రేషన్ కదలిక అందిస్తున్నదనగా అది ఏ చేతనాశక్తి.
0: ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మేక్స్ దిస్ బాడీ దట్ ఈస్ ఇనర్ట్ టు వర్క్ ఈస్ వైబ్రేషన్.
1: కనుక ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే మానవత్వము.
0: ద ఇంటిమేట్ అసోసియేషన్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ట్రూ హ్యూమన్ నేచర్.
1: దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వర సర్వభూతానాం, అందరి ఎందు ఉండేటువంటి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ that Ishvara is androgynous, combination of both.
1: Dehamu nari, atma chaitanyam.
0: This is my body, whereas the spirit is awareness.
1: Kanukane ee stree purushulu yokka sannihita sambandha bandhavyame ee yokka ardhanarishwara yokka arthamu.
0: This is the true meaning of the combination of the spirit of a woman and that of man present in the same body, the androgynous.
1: Kanaka purusha anaga kevalamu aatmaku maatrame chetanamuku maatrame sambandhinchinatundi.
0: So this purusha stands for this constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ee vidhamainatundi oka chetana shaktini manam gurtinchadaniki ప్రాకృతమైన మార్గమునందు నాలుగు విధమైనటువంటి పదములను ఉపయోగపెడుతూ వచ్చారు.
0: టు రియలైజ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ దేర్ ఆర్ ఫోర్ వేస్ సజెస్టెడ్.
1: ధర్మ అర్థ కామ మోక్షము అని ఇవే పురుషార్థములు అన్నారు.
0: ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ దీస్ ఫోర్: ధర్మ ద రైచియస్నెస్, ది అర్థ ద వెల్త్, కామ ది డిజైర్, మోక్ష ద లిబరేషన్.
1: భౌతిక జీవితమునందు ప్రాకృతమైనటువంటి జగత్తునందు అనిత్యమైనటువంటి యొక్క ఈ జీవితమునకు ఆధారములు ఈ నాలుగు అని మనం విశ్వసిస్తూ వస్తున్నాం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్, వీ ఫైండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ యాక్టింగ్ యాజ్ ద ఫౌండేషన్. దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ధర్మ?
1: దానము, ధర్మము ఇత్యాది త్యాగములు చేయటము, దీనులను ఆదరించటము, దిక్కులేని వారిని పోషించటము, ఈ విధమైనటువంటి మార్గములు మనం ధర్మములుగా విశ్వసిస్తూ వస్తున్నాము.
0: వి గివ్ ది మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ, ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, సాక్రిఫైస్, టేకింగ్ కేర్ ఆఫ్ పూర్ అండ్ నీడీ.
1: ఇంకా లింగ ధర్మములు ఎందు కూడాను బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాసి ధర్మం అని కూడా చెప్తూ వచ్చారు.
0: వి ఆల్సో గివ్ అనదర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ, ద వన్ ఆఫ్ సెలిబసీ, ద వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, ద రిక్లూస్ అండ్ రెనన్షియన్.
1: ఈ విధమైనటువంటి అర్థములు ఏవి కూడా ధర్మమునకు సరైనటువంటి అర్థములు కావు.
0: దీస్ మీనింగ్స్ డు నాట్ కన్వే ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా నిత్య సత్యమైనటువంటి యొక్క అనుభూతియే ధర్మము.
0: ధర్మ మీన్స్ దట్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్.
1: శరీరమును ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన ధర్మం ఏమిటి?
0: ద వన్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ షుడ్ నో దిస్ ధర్మ.
1: రామరాజు కూడా చెప్పాడు.
0: రామరాజు ఆల్సో సెడ్
1: పదవే పోదాము ఓ సిరుకా అన్నాడు.
0: హి సెడ్ ఓ పారెట్ లెట్స్ గో.
1: ఎక్కడికి?
0: వేర్?
1: ఎచ్చట నుండి వచ్చి అచ్చటికి నీగుట నైజము ప్రాణికోటికి. అయ్యా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నీవు పో.
0: బెటర్ యు గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ స్టార్టెడ్.
1: అదియే మన నిజమైన ధర్మము.
0: దట్ ఈస్ అవర్ ట్రూ ధర్మ.
1: ఆత్మస్థాయి నుండి కూడాను వెలువడినటువంటి మన మానవ జీవితము తిరిగి ఆత్మస్థాయికి చేరడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ మీన్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్, దట్ ఈస్ దట్ ఆఫ్ ది సోల్ ఆర్ ద స్పిరిట్.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ఏదైనా మాకు ఒక మార్గం చూపించండి తరించడానికి అంటుంటారు.
0: ఆల్ విల్ అప్రోచ్ భగవాన్ అండ్ బెగ్ హిమ్ టు సజెస్ట్ ఎ వే టు
1: అటైన్ లిబరేషన్. తరించడానికి మార్గం మీరు అడగనక్కరలేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ ఎ పాత్ ఆర్ ఎ వే.
1: తరించడానికి మార్గం అడగటమే ఒక పెద్ద అజ్ఞానము.
0: టు ఆస్క్ సచ్ ఎ క్వశ్చన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు.
0: బెటర్ యు గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యు
1: స్టార్ట్. వచ్చిన మార్గాన్ని నీవు పట్టుకుని వెళ్ళు.
0: యు గో బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్.
1: ఎక్కడి నుంచి వచ్చావు నీకే తెలియదు.
0: యు డోంట్ నో వేర్ ఫ్రమ్ యు కేమ్.
1: మార్గం ఏ రీతిగా నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టెల్లింగ్ యు ద పాత్ దెన్.
1: కనుకనే ఈనాటి మన జీవితం అంతా ఇక్కడను ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
0: అవర్ హ్యూమన్ లైఫ్ సోజా హెల్ దిస్ సోజా ఆన్ ఎర్త్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. వీ డోంట్ నో ది అడ్రస్ ఫ్రమ్ ఆర్ టు. ఎక్కడికి వచ్చాము
1: ఫ్రమ్ అడ్రస్ లేదు.
0: వీ డోంట్ నో దిస్ ఫ్రమ్ అడ్రస్.
1: ఎక్కడికి పోవాలి టు అడ్రస్ లేదు.
0: నార్ టు అడ్రస్ ఎయిదర్.
1: కనుకనే మన జీవితం అనేటువంటి లెటర్ డెడ్ లెటర్ ఆఫీస్ లో పడిపోతుండాలి.
0: దేర్ఫోర్ దిస్ హ్యూమన్ లైఫ్ ద లెటర్ గోస్ బ్యాక్ టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
1: ఇదియే ఈ భౌతికమైనటువంటి జగత్తునందు కుమిలి కృషించి కుళ్లిపోయేటువంటి జీవితము.
0: దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక మనము వచ్చిన మార్గమును వెతుకుతూ పోవాలి.
0: సో వీ హావ్ టు గో బ్యాక్ సర్చింగ్ ది సేమ్ పాత్ ఇన్ ద సేమ్ రూట్.
1: మనం వచ్చినది ఎక్కడ?
0: వేర్ ఫ్రమ్ హావ్ వీ కమ్?
1: ఏ దీని నుండి మనం ఉద్భవించామో దాని యొక్క గుణములే దీనికి సంభవిస్తుంటాయి.
0: వీ విల్ హావ్ దోస్ అట్రిబ్యూట్స్ బేసింగ్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ అవర్ ఆరిజిన్, ద ప్లేస్ వేర్ ఫ్రమ్ వీ స్టార్ట్.
1: మృతిక నుండి పుట్టినటువంటి కుండ మృతికమే అవుతుంది కానీ మరొక పదార్థం కాదు.
0: ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే, నేచురల్లీ క్లే ఇన్ ఇట్స్ కంపోజిషన్.
1: మట్టి నుండి పుట్టినటువంటి కుండ మట్టి అవుతుంది కానీ ఇంకొక పదార్థం కాదు.
0: పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మట్ నేచురల్లీ విల్ బి ఆఫ్ ది సేమ్ కంపోజిషన్.
1: విత్తనం నుండి వచ్చినటువంటి వృక్షము వృత్తం యొక్క స్వరూపమే పొందుతుంది కానీ మరొక ఆకారమును ధరించడానికి వీలు కాదు.
0: ద ట్రీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సీడ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫార్మ్ బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సీడ్.
1: నుండి పుట్టినటువంటి పిట్ట ఆ గుడ్డుకు సంబంధించిన పిట్టగానే అవుతుంది కానీ మరొకటిగా రూపొందడానికి వీలు కాదు.
0: సో ఆల్సో ద బర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఎగ్, హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్ విల్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్.
1: కనుకనే బ్రహ్మ నుండి వచ్చినటువంటి ఈ మానవత్వము బ్రహ్మనే కానీ మరొకటి కాదు.
0: ద హ్యూమన్ లైఫ్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ ద బ్రహ్మన్.
1: కానీ ఉపాధిని మనం ఆధారం చేసుకుని ఇదియే నేనని విశ్వసించి నేను మానవుడను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ విత్ దిస్ వెస్చర్ బాడీ వీ గెట్ కన్ఫ్యూజ్.
1: నీ ఆకారం మానవత్వమే కానీ ఆధారం ఆత్మతత్వమే.
0: యు ఆర్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ ది ఎంటైర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుక ఈ యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క పరతత్వమునకు ప్రయాణము చేయటమే ప్రధానమైన ధర్మము.
0: దేర్ఫోర్ ద మెయిన్ ధర్మ ఫర్ ఎవ్రీబాడీ ఈజ్ టు ట్రావెల్ టు రీచ్ ద గోల్ ఆఫ్
1: ఆత్మతత్వాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ ఎన్ ఎఫర్ట్ దట్ వుడ్ మేక్ యు నో.
1: ఈ లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి ధర్మములు ధర్మములు కాదు.
0: ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్లీజింగ్ అండ్ ఎఫెమరల్.
1: ఇది కేవలం మన యొక్క అభ్యాసములు.
0: దే ఆర్ ఓన్లీ అవర్ హ్యాబిట్స్.
1: ఇది కేవలం మన యొక్క కొన్ని విధమైనటువంటి వాడుకలు.
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ అవర్ యూజువల్ కన్వీనియంట్ మెథడ్స్.
1: ఇది నిజమైన ధర్మము కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ వేస్ ఆఫ్ ధర్మ.
1: నిజమైన ధర్మము నీ యొక్క సస్వరూపాన్ని కనుక్కోవటము, సస్వరూప సందర్శన భాగ్యాన్ని అందుకోవటము, అది నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
1: అర్థము అనగా ధనము.
0: దెన్ అర్థ ద వెల్త్ మనీ.
1: ఇదియే అర్థాన్ని సంపాదించుకోవాలని ధనకనక వస్తువు అపనాదులతో అనేక విధమైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని దానిని పోషించుకొనలేక, దానిని దక్కించుకొనలేక, దానిని చిక్కించుకొనలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోయి అనేక అశాంతులకు గురి అవుతున్నారు.
0: పీపుల్ అమాస్ వెల్త్, దే హావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్. They are not able to safeguard them. They are not able to maintain security, and therefore they lead a dejected life.
1: That's not our mana dharmamu.
0: That's not our dharma, nor is it dhana or money.
1: Mana dhanam emiti?
0: What is our money, wealth?
1: Ye paramatma tattvani pondadaniki ye paratattvam enti gnanam unnado aa gnaname mana dhanamu.
0: That spiritual wisdom is our true wealth.
1: Sadaacharame mana sampattu.
0: The good practice is our wealth.
1: సత్సంగముల యొక్క ఆనందమే మన యొక్క ఐశ్వర్యము.
0: ద బ్లిస్ దట్ వి గెట్ ఇన్ ఎ గుడ్ కంపెనీ ఇస్ అవర్ ప్రాస్పెరిటీ.
1: ధనము, సంపద, ఐశ్వర్యము ఈ లోక సంబంధమైనటువంటి యొక్క కరెన్సీ నోట్లు కాదు.
0: దేర్ఫోర్ ద ప్లెంటీ, ప్రాస్పెరిటీ అండ్ ద వెల్త్ ఆర్ నాట్ వరల్డ్లీ మెటీరియల్.
1: పవిత్రమైనటువంటి యొక్క దివ్య స్థానమును చేర్చేటువంటి యొక్క ఆత్మజ్ఞానమే నిజమైనటువంటి మన ఆస్తి, అది ఏ మన ఇది ధనము.
0: ద ట్రూ ప్రాపర్టీ ఈస్ దాట్ విచ్ టేక్స్ యూ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ వేర్ ఫ్రమ్ యు కమ్.
1: అర్థాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: వి హావ్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్.
1: కేవలం ఈ లౌకికమైన భౌతికమైనటువంటి ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
0: There's no use in amassing the wealth which is worldly.
1: Oka bharata desham yokka dhanamu maroka deshamunake chellatam ledu.
0: In fact, the currency in a good company is our prosperity.
1: Dhanamu, sampada, aishwaryamu ee loka sambandhamainatvanti yokka currency note lu kaadu.
0: Therefore, the plenty, prosperity and the wealth are not worldly.

0: ఒక భారతదేశం యొక్క ధనము మరొక దేశమునకే చెల్లటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ the currency of this country is of no value elsewhere.
0: Inga ee lokamlo sambhavinchinatvanti dhanamu paralokamlo upayoginchukodaniki panikostunda?
1: Then how do you expect the money of this world be valid in the other world?
0: Idi kaadu manam sambhavinchavalsinatvanti dhanamu.
1: This is not the one that we are supposed to.
0: Atma gnanamey mana nijamaina dharmamu.
1: The knowledge of the spirit is
0: sadaachara sampatye mana nijamainatvanti yokka dhanamu.
1: The true spiritual practice is the wealth.
0: సద్గుణముల యొక్క అభివృద్ధియే మన నిజమైనటువంటి ధర్మము.
1: ద డెవలప్మెంట్ ఆఫ్ వర్చ్యూ ఇస్ వెల్త్.
0: ఇది ఏ ధనము, ఇది ఏ అర్థము.
1: దిస్ ద మనీ అండ్ దిస్ ద ఆబ్జెక్టివ్.
0: ఇంకా కామము అనగా ఆశలు.
1: కామ డిజైర్.
0: ఏమిటి ఈ ఆశలు?
1: వాట్ ఆర్ దిస్ డిజైర్?
0: ఆశలకు అంతమే లేదు.
1: దిస్ నో లిమిట్ ఫర్ దిస్ డిజైర్స్.
0: ఈనాడు ఈ ఆశలు ఒక విధమైనటువంటి యొక్క హద్దుమీరి పోవటం చేతనే మానవత్వం అనేటువంటిది ఒక ఎద్దుగా మారిపోతుండాలి, అనగా పశువుగా మారిపోతుంది.
1: బికాస్ ద డిజైర్స్ హావ్ గాన్ బియాండ్ ద లిమిట్స్ హద్దు, ఇట్ హాస్ బికమ్ యద్దు ఆర్ ఎ బుల్.
0: ఈ దురాశలే దుఃఖములకు కారణంగా ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ది ఎక్సెసివ్ డిజైర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీడ్.
0: ఇవి కాదు మనం కోరవలసినటువంటి ఆశలు.
1: దిస్ ఆర్ నాట్ ద డిజైర్స్.
0: ఇవి కాదు మనం కోరవలసినటువంటి కోరికలు.
1: దిస్ ఆర్ నాట్ ద డిజైర్స్ దట్ వి షుడ్.
0: ఇవి కాదు జగత్ సంబంధమైనటువంటి యొక్క కోరికలు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వరల్డ్ డిజైర్.
0: ఇది ప్రాకృతమైన సంబంధమైనటువంటి ఈ జగత్తునందు తినడానికి ఇంత అన్నము, కట్టడానికి ఒక బట్ట, ఉండడానికి ఒక కొంప, అంతో ఇంత రోగం వస్తే తాగడానికి ఇంత మందు కావాలి, అది ప్రాకృతమైనటువంటి యొక్క ఆధారములు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సర్టెన్లీ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ అండ్ సమ్ మెడిసిన్ టు టేక్ వెన్ వి ఆర్ సిక్.
0: కానీ దీనిని ఆశలు కోరికలని భావిస్తున్నారు.
1: బట్ వి టేక్ దెమ్ యాజ్ డిజైర్స్.
0: అది కాదు మన కోరిక.
1: దట్స్ నాట్ ది ట్రూ డిజైర్.
0: ఓ దైవమా, నిన్ను వీడి వచ్చాను.
1: ఓ గాడ్, I have come leaving you
0: there. తిరిగి నిన్ను చేరడానికి తగినటువంటి యొక్క ఇది హక్కు నాకు అందించు.
1: Give me that right to come back to you again.
0: ఆ అధికారమును కోరటమే నిజమైన ధర్మం.
1: It is our dharma lies in praying for that that right.
0: నిన్ను చేరేటువంటి అధికారం నాకు అందించు.
1: Let me have that right and authority to come to you back.
0: ఆ పవిత్రమైనటువంటి చిత్తశుద్ధిని నాకు కలిగించు.
1: Give me that purity and sanctity of my heart.
0: ఆ చిత్తశుద్ధి ద్వారా నిన్ను నేను పొందడానికి తగినటువంటి మార్గమును చూపించు.
1: త్రూ దిస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ప్లీజ్ షో మీ ద పాత్ టు రీచ్ యు.
0: కామము అని అనగా కోరికలని.
1: దిస్ ఈస్ ద ట్రూ డిజైర్ వన్ షుడ్ హావ్.
0: నిత్య సత్యమైనటువంటి కోరికలను పక్కకు నెట్టి అనే నిమిషం లోపల క్షణం లోపల అదృశ్యమయ్యేటువంటి కోరికలను మనం కోరుతున్నాము.
1: వి బ్రష్ అసైడ్ దీస్ ఎటర్నల్ రైట్స్ బట్ వీ గో బై మొమెంటరీ డిజైర్.
0: సెంటర్ల వారు

0: ఇదే మనం కోరవలసింది. హారతి నిమిషం, హర నిమిషం లోపల కదిలిపోతుంటారు ఈ ధనము.
1: We crave for this money which will vanish in a moment of time.
0: కొన్ని దినముల లోపల అరిగిపోతుంటాది ఈ యవ్వనము.
1: All the stage of youth will suddenly disappear.
0: ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్ మాదిరి ఉంటుంది.
1: This stage of youth is something that has come in between like a
0: passing cloud. We pride
1: ourselves.
0: ఈ అహంకారం మరింత మనం బంధిస్తూ ఉంటుంది.
1: And this ego will lead to further bondage.
0: ఈ కోరికలు మనం బంధించేటువంటివే కానీ విముక్తి గావించేటువంటివి కాదు.
1: This bondage will certainly keep in but it never liberate you.
0: విముక్తి గావించేటువంటి కోరిక.
1: What is the desire that liberates you?
0: నిన్ను నీ సన్నిధికి చేర్చుకోవటమే నాకు విముక్తి.
1: Really, to gain proximity itself is true liberation.
0: Purandar Das kuda cheppadu.
1: Purandar Das
0: maredu ninne darake bande, maredu ninne darake bande. Swami, ee prakrutiki nenu raavadaniki edi kaaranam anukuntunnavu? Ninnu marchipovatame deeniki moola kaaranamu.
1: The composition of Purandar Das says this: Swami, what is the reason for my birth here?
0: Ninnu
1: because
0: I have forgotten you.
1: As I have forgotten you, I have taken birth here on earth.
0: Ninnu nenu nakthiyende unchukunte nee daggarne undetundi vaadu nenu.
1: Had I kept you in my mind forever and ever, I would have been born. Everything is your gift.
0: Antani prasadame.
1: Everything is your gift and grace.
0: Nenu kevalam bidavani kaadu.
1: I am never poor.
0: Nenu bikarini kaadu.
1: I am not a pauper.

0: నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: హౌ కెన్ ఐ బి పూర్?
0: నీవే నా రక్షకుడిగా ఉంటున్నప్పుడు, నీవే నా యొక్క ధన్యుడిగా ఉంటున్నప్పుడు నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యు ఆర్ మై ప్రాపర్టీ, వెన్ యు ఆర్ మై వెల్త్, హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్?
0: సర్వము నీవిచ్చినటువంటివే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ గిఫ్ట్.
0: విజయే.

0: విద్య చెప్పేటువంటిది నీవే, బుద్ధి కురిపించేటువంటి వాడు నీవే, ఉద్ధారం చేసేటువంటి వాడు నీవే, నాకెందుకు ఈ బాధ్యత?
1: యూ టీచ్ మీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ మై విజ్డమ్, యు ఓన్లీ గివ్ మీ ఆల్ ద ఎమాన్సిపేషన్ అండ్ రిడెంప్షన్, దెన్ వై షుడ్ ఐ వరీ?

0: ఈ పెట్టెలో ఉన్నటువంటి ధనమంతా నీవు ఇచ్చినటువంటిది.
1: ఆల్ ద వెల్త్ హియర్ ఈజ్ యువర్ గిఫ్ట్ ఓన్లీ.
0: నా హృదయంలో నింపినటువంటి యొక్క సద్గుణములనేటువంటి ధనము నీవు ఇచ్చినటువంటివి.
1: ఆల్ ది వర్చ్యూస్ దట్ ఇస్ మై ట్రూ వెల్త్ ఇస్ యువర్
0: గ్రేస్. సర్వము నా లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తులంతా నీవు ఇచ్చినటువంటివి.
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ అండ్ ది కెపాసిటీస్ ఇన్ మీ అండ్ అరౌండ్ అవుట్ సైడ్. కనుక
0: నేను మాత్రం బికారిని కాదు.
1: ఐఎమ్ నెవర్ ఏ పాపర్.
0: నేను అనాథుణ్ణి కాదు.
1: ఐఎమ్ నాట్ లెఫ్ట్ విత్ నన్.
0: ఒకవేళ అనాథుడని నీవేమన్నా అనుకుంటావేమో అనుకుంటే నీవే అనాథుడు.
1: If I am the forlorn, you are left with none.
0: Oh, Bhagavantuna, neeve anathulavu.
1: Oh God, you don't have anybody to look after you.
0: Karanam emti?
1: Why?
0: Neeku maroka nathudu ledu.
1: Because you have no master above.
0: నాకు నాథుడు ఉన్నాడు.
1: ఐ హావ్ ఎ మాస్టర్.
0: నీవే నా నాథుడు.
1: యూఆర్ మై మాస్టర్.
0: కాబట్టి నేను అనాథుడు కాదు.
1: సో ఐ కెన్ నాట్ బి ద వన్ వితౌట్ ఎనీబడి.
0: ఎంత హృదయ విశాలంతో ప్రబోధించినటువంటిది ఇలాంటివంతా.
1: వాట్ ఎ బ్రాడ్ మైండెడ్ టీచింగ్ ఇట్ ఈస్.
0: కనుకనే మనకు ఈనాడు కోరికలు ఏ విధంగా ఉంటుండాలి.
1: సో వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి ఎంటర్టైన్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం దగ్గరికి వచ్చి కల్పవృక్షం దగ్గరికి పోయి కాపీ కూడా అడిగినట్టుగా ఉంటుండాలి.
1: Having come so close to that eternal truth, the spirit and the cosmic soul,
0: దైవాన్ని అడగవలసిన అవసరం కాదు.
1: What should we ask from God?
0: ఈ స్వస్వరూప సందర్శన భాగ్యం నాకు అనుగ్రహించమని కోరాలి.
1: We should pray to God so that we will have the manifestation of the true divinity.
0: ఈ ప్రేమామృతాన్ని కోరేటువంటి యొక్క చిత్తమును నాకు అందించమని కోరాలి.
1: We should pray to God so as to give us the heart.
0: నీ ఆనందామృతాన్ని ఆరగించేటువంటి రీతిగా నేను కావాలి.
1: I should deserve your grace and bliss.
0: Brahmanandam, Yogaanandam, Paramanandam, Advaitaanandam, itti aanandamunu pakkana pettukoni tuchyamainatundi aanandanni manam korutunnam, laukikamainatundi aanandamunu.
1: Keeping aside that supreme bliss, the bliss of the divinity, the non-dual bliss, we want worldly joy.
0: Korina palamichu kalpavruksham unda perati pushpamunakai preeti yela.
1: When there is wish-fulfilling tree that will give you what all you want, why do you want the flower from the neighborhood?
0: Adina palichu kamadhenu veunda dhanamichi aavunu konaganeela.
1: When there is wish-fulfilling cow that will give you everything, then why do you need to buy a cow?
0: Nedu kaantito melu parvatamunda vendi bangaru kai vetukaneela.
1: When there is Meru mountain which is so brilliant and shining, why do you search for silver and
0: bhakti,
1: gold?
0: Bhakti, shakti, muktulani chedi paramatmaye ayunda paadu samsarambu koranela.
1: When God gives you the bhakti, devotion, the shakti, power and mukti, liberation, why do you want this family?
0: Ivi kaadu manam koravalsinatundi.
1: It's not this that we should
0: koravalsinadi.
1: What we should ask?
0: Yenini tanane korali.
1: What we should seek? God himself.
0: I want only you.
1: I want only you. That should be our
0: desire. I don't want anything in this.
1: I don't want anything else.
0: Anni naakunnai.
1: I have everything.
0: Undabatti indro vachi unnanu.
1: Therefore I am here.
0: లేకపోతే నేను కూడా వెళ్లిపోయి ఉండేవాడిని.
1: ఆల్సో ఐ టు వుడ్ హావ్ లెఫ్ట్.
0: నాకు లేనిది ఒక్కటే.
1: ఐ డోంట్ హావ్ ఓన్లీ వన్ థింగ్.
0: నీవే.
1: Yes.
0: నీవు నాకు కావాలి.
1: ఐ వాంట్ యు.
0: ఈ యొక్క కోరికనే నిజమైన కామము.
1: ఐ షుడ్ హావ్ ద డిజైర్ ఫర్ యు. దట్ ఇస్ ద ట్రూ
0: డిజైర్. ఈ మూడింటి యొక్క ఫలితము నేను నెరవేర్చుకున్నామా? మోక్షము. ఎందుకంటే మోహము లేదు, అదే మోక్షం.
1: When once we fulfill all the three, there will be no more else. That leads to moksha.
0: ఈ మోహమే మోక్షము.
1: The diminution or annihilation of this attachment is liberation.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మతో మనం విచారించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటివి విలువైనటువంటివి ఘనమైనటువంటి యొక్క కోరికలు ఇలాంటివిగా ఉంటున్నాయి.
1: Therefore, when we consider in depth the true meaning of the
0: principle of life, ఇది నిజమైన పురుషార్థము.
1: We'll find the true meaning and the true interpretation, the desire that we should entertain, then we attain liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవమును ప్రార్థించే సమయంలో కాని, పూజించే సమయంలో కాని, ఆరాధించే సమయంలో కాని, ధ్యానించే సమయంలో కాని, జపించే సమయంలో కాని, మనస్తో మనము దీనిని జపిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ధ్యానిస్తున్నాము.
1: ఇన్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎండెవర్స్ లైక్ ప్రేయర్, వర్షిప్, మెడిటేషన్ అండ్ పెనెన్స్, వీ డూ దెమ్ ఆల్ విత్ అవర్ మైండ్.
0: కనుకనే మన అభిష్టాలను మనం నెరవేర్చుకోలేకపోతున్నాము.
1: దేర్ఫోర్ అవర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్.
0: భగవంతుని ధ్యానం చేయాలి కూర్చుంటున్నాడు పాపం.
1: He sits in meditation thinking of God.
0: కదలక మెదలక శవం వలె కూర్చుంటున్నాడు.
1: He sits in deep meditation like a
0: వాడు నిజంగా శవమే.
1: It's a dead body, car.
0: శివం కాదు.
1: It cannot be శివం.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనస్తో ధ్యానిస్తున్నాడు.
1: బికాజ్ హి మెడిటేట్స్ విత్ హిస్ మైండ్.
0: ఈ మనస్తో ధ్యానించేంత కాలము కూడాను మనకు ఏమాత్రము పవిత్రత మనకు లభ్యం కాదు.
1: సో లాంగ్ వన్ మెడిటేట్స్ విత్ హిస్ మైండ్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్ హి విల్ నెవర్ అటైన్ ది గోల్.
0: ఎందుకనగా ఈ సర్వ సాధనలు కూడాను మనసును చంపడానికి చేసేటువంటి పనులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ అండర్ టేకెన్ టు కిల్ ద మైండ్.
0: కనుకనే మనసు ఏం చేస్తుంది, వరే నన్ను చంపడానికి వీడి ఈ సాధన చేస్తున్నాడు కనుక నేను వీడిని చంపుతాను కాని నేను చావను అని వానికి విరుద్ధమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
1: నౌ ద మైండ్ విల్ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, హియర్ ఇస్ ఎ ఫెలో హూ ఇస్ ట్రైయింగ్ టు కిల్ మీ, దేర్ఫోర్ లెట్ మీ కిల్ హిమ్.
0: కనుక ఏనాడు మనం మనసును దూరము గావించుకుందామో ఆనాడే మన అభిష్టం నెరవేరుతుంది.
1: దట్ డే వెన్ వీ కీప్ ద మైండ్ ఎట్ ఎ డిస్టెన్స్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: కనుక మనం ఈనాడు ప్రతి చిన్న పని కూడాను సాధన కూడాను మనస్తో చేస్తున్నాము.
1: దేర్ఫోర్ ఎవ్రీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ అండర్టేకెన్ విత్ ద మైండ్.
0: ఏనాడు ఈ మనసును మనం చంపుదమో ఆనాడే మనకు దైవం ఆవిర్భవిస్తాడు.
1: దట్ డే వెన్ వి విత్డ్రా ద మైండ్ యు విల్ నో ద డివినిటీ.
0: మనసు మహామారి,
1: దిస్ మైండ్
0: మహామాయలాడి,
1: ఇట్స్ పవర్ఫుల్ అండ్
0: అది ఏ లేడి.
1: మైండ్
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనము మనస్తో చేస్తున్నాము.
1: సో ఎవ్రీథింగ్ వీ డూ విత్ అవర్ మైండ్.
0: ఇది సరికాదు,
1: దిస్ నాట్ ప్రాపర్.
0: మరి ఎట్ట చెయ్యాలి?
1: దెన్ హౌ ఆర్ వి టు డూ?
0: ప్రేమతో చెయ్యాలి.
1: వి షుడ్ డూ ఇట్ విత్ ఫుల్ లవ్.
0: ఈ ప్రేమ చేసే కొలది పెరుగుతుందే కానీ తరగదది.
1: వెన్ యూ డూ ఇట్ విత్ లవ్ నేచురల్లీ ఇట్ విల్
0: ఇంక్రీస్. మనసును నీవు చింతించవద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: మనసు పేరే స్మరించవద్దు.
1: నెవర్ థింక్ ఆఫ్ ఇట్స్ నేమ్.
0: ఉంటే ఉంటుంది, పోతే పోతుంది.
1: దట్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ వానిష్.
0: కానీ ప్రేమతో నీవు చెయ్యి.
1: బట్ యూ డూ ఇట్ విత్ ఆల్.
0: ఇది నా కర్తవ్యం,
1: దిస్ మై డ్యూటీ.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ ప్రేమ నా స్వరూపమే.
1: బికాజ్ ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: దాట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఈ ప్రేమను విసర్జిస్తున్నాము.
1: టుడే వి హావ్ గివెన్ అప్ దిస్ లవ్.
0: లౌకిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: వి డెవలప్ ఓన్లీ లవ్.
0: భౌతిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: ఫిజికల్.
0: ఆధ్యాత్మిక ప్రేమ తరిగిపోతుండాలి.
1: అండ్ వి డోంట్ హావ్ ద స్పిరిచువల్ లవ్.
0: ఈ అశాంతి పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ రెస్ట్లెస్నెస్.
0: ఈ లోకము లోపల మనస్సును ఆధారం చేసుకుని సాధించినటువంటి వాడు ఒక్కడిని చూపించండి చూద్దాం.
1: షో మీ ఎనీ సింగిల్ పర్సన్ హూ కుడ్ అకంప్లిష్ విత్ దిస్ మైండ్ ఆర్ త్రూ ద మైండ్.
0: ఎన్ని వేదములో ఉచ్చరించారు, ఎన్ని శాస్త్రంలో చదివారు, కానీ మనసును చంపుకోలేదు.
1: పీపుల్ హ్యావ్ గాన్ త్రూ వేదాస్ అండ్ సీక్రెట్ టెస్ట్ బట్ దే కుడ్ నాట్ ఎనీ.
0: పరమ ద్వేషి అండ్ పరమ విరోధి మనసే మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వర్స్ట్ ఆఫ్ ఎనిమీస్ ఈజ్ వన్స్ ఓన్ మైండ్.
0: కనుక మనసును దర చేరకుండా చూసుకోనివ్వాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ దట్ మైండ్ విల్ నెవర్ బి ఎనీవేర్ నియర్.
0: ఎంతో నైకంగా చాలా ఫ్రెండ్షిప్ చేయడానికి అని వస్తుంది.
1: ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యూ యాజ్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్.
0: ఓ మనసా, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్.
1: ఓ మైండ్, యు ఆర్ నాట్
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: God is my friend.
0: Kanuka God ni friend ga teesko ee yokka mind anetundi dani taram kodtadu.
1: Have God as your friend, then he will drive out this mind.
0: Bhagavantuniki manasu ledu.
1: God has no mind.
0: Nirgunudu.
1: He is beyond the mind. Beyond the mind.
0: Sanatanudu.
1: He is eternal.
0: Nitya shuddha buddha mukta nirvana swarupudu.
1: He is eternal, pure and unsullied.
0: Manasu lenatundi vaadu madhavudu.
1: God is the one beyond the mind.
0: Manasu unnatundi vaadu kaadu kabatti manavudu.
1: Human being is the one conditioned by mind.
0: కనుక నీవు మానవుడు కావాలంటే మనసును పరగొట్టాలి.
1: In order to divine, you should transcend mind.
0: కనుక ఈనాడు మనము మనసుని అనుసరిస్తూ పోతున్నాం.
1: Today we follow the mind.
0: దానివల్ల మనము కోరినటువంటి దాన్ని పొందలేకపోతున్నాం.
1: For that reason, we are not going to get what we desire.
0: ప్రాప్తమైనటువంటి యొక్క ధర్మార్థ కామమోక్షములో ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క ఈ మార్గములను మనము అనుసరించాలి. కానీ ప్రాకృతమైనటువంటి ధర్మము, నాది గృహస్థ ధర్మము, పిల్లలను భర్తను చూసుకోవాలి, అది లౌకికమైన ధర్మమే, అది ఉండవలసిందే. కానీ ఆధ్యాత్మిక ధర్మం అనేటువంటిది ఆధారంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ థింక్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ ఇస్ నాట్ మీర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ వన్స్
0: పోషించుకోవటం, పిల్లల్ని పోషించుకోవటం సరైన మార్గం. ఇవంతా కూడా ధర్మములు కాదు, కర్తవ్యాలు.
1: To take care of the children and the family is not dharma, it is kartavya, responsibility.
0: Endukatti neevu neevu kalpinchukunnavu pillalnu,
1: neevu
0: naavu kalpinchukunnavu bhartanu.
1: Because the husband and the children are of your own creation.
0: నీవు కావాలి అనుకున్న తర్వాత నీ పెండ్ అయింది, కానీ వద్దనుకుంటే పెండ్ అవుతుందా? లేదే, కోరి తెచ్చుకున్నటువంటిది కాబట్టి ఇది కర్తవ్యమే.
1: Because you wanted to get married, you have a wife and children thereafter, or else they won't have existed.
0: ఒక రెండు సంవత్సరం అయిన తర్వాత అయ్యో నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలని కల్పించుకుంటున్నావు.
1: After 2 years you wanted a child.
0: తర్వాత పిల్లలైనారు.
1: Then you have.
0: అది నీ యొక్క సంకల్పం యొక్క ఫలితమే.
1: That's all your desire.
0: కాబట్టి నీ కర్తవ్యము అది.
1: So you should discharge your duty.
0: నీకై నీవు తెచ్చుకున్నటువంటిది కాబట్టి అది కర్తవ్యమే.
1: It's of your own making, therefore it's your responsibility. But it's not dharma.
0: Dharma ante emiti?
1: What is dharma?
0: Tane tanu aavirbhavinchinatvanti dharmamu.
1: It's the one that's original, self-creative.
0: Mana yokka pradhanamainatvanti yokka sariyainatvanti yokka dharmamu emiti? దైవాన్ని అనుసరించటమే ధర్మము.
1: ద ట్రూ ధర్మ ఇస్ టు ఫాలో గాడ్.
0: అది ఏ సహజ ధర్మము.
1: దట్ ఈస్ న్యాచురల్ ధర్మ.
0: న్యాచురల్ ధర్మం కావాలి.
1: వీ నీడ్ న్యాచురల్ ధర్మ.
0: ఆర్టిఫిషియల్ ధర్మం కాదు.
1: ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ ధర్మ.
0: ఈ న్యాచురల్ ధర్మం అనేటువంటిది కమింగ్ ఫ్రమ్ హార్ట్.
1: న్యాచురల్ ధర్మ కమ్స్ ఫ్రమ్ హార్ట్.
0: కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
0: ఈ భౌతికమైనటువంటి ధర్మము కమ్స్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది వరల్డ్లీ ఆర్టిఫిషియల్ ధర్మ కమ్స్ ఫ్రమ్ ఆర్ట్.
0: కనుక ఆర్ట్ నుంచి వచ్చినటువంటిది నీ ధర్మం కాదు. హార్ట్ నుంచి వచ్చినది నీ ధర్మము.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఆర్ట్ ఈజ్ నాట్ ధర్మ.
0: ఈ హార్ట్ ఏమిటో ఉంది? ప్రేమతో కూడి ఉంటుండాలి.
1: అండ్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతోనే ఈ యొక్క ప్రేమను మనం పొందాలి.
1: విత్ దట్ లవ్ యూ కెన్ అటైన్ ద లవ్ ఇన్ ట్రూ సెన్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను,
1: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్,
0: మనస్తు చేయక ప్రేమతో చేయండి.
1: We should not merely do with our mind, we should do it.
0: Manasu oka nimisham ni ishtam antundi,
1: mind
0: maro nimishamlo odd antundi.
1: Mind likes at one moment, dislikes.
0: Jeevini manam anusarinchatamena mana yokka gati?
1: It should be our destiny to follow the mind.
0: Deenni anusarinchatama kaadu kaadu.
1: What a poor state of affairs to follow the mind then.
0: You are the master.
1: You are the master.
0: నీవు భగవత్ సన్నిధి నుంచి వచ్చినటువంటి వాడు. నీవు భగవంతుడే.
1: యూఆర్ ఫ్రమ్ గాడ్ అండ్ యూఆర్
0: బ్రహ్మ స్వరూపుడే.
1: యూఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: ఆత్మ స్వరూపుడే.
1: యూఆర్ ది
0: నీవు చేతన శక్తి స్వరూపుడే.
1: అండ్ యూఆర్ ద మానిఫెస్టేషన్.
0: అలాంటి సంకల్పాన్ని నీవు గట్టిగా సంకల్పించుకుంటే సర్వము నీలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ దట్ కన్విక్షన్ స్ట్రాంగ్ ఎనఫ్, ఎవ్రీథింగ్ విల్ కమ్.
0: ఆ దృఢమైన విశ్వాసాన్ని మనం ఈనాడు పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈనాడు అట్టి విశ్వాసం లేకపోతుండాలి.
1: టుడే వి డోంట్ హావ్ దట్ ఫెయిత్.
0: కనుకనే ఈనాడు అన్నింటి ఎందు కూడా మనం ఫెయిలియర్ ఫెయిలియర్.
1: దేర్ఫోర్ వి ఆర్ మెట్ విత్ ఫెయిలియర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఏదంటూ కూడా మనం సక్సెస్ కావటం లేదు.
1: వి ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ వన్ అట్లీస్ట్.
0: ఈనాడు ఈ యొక్క భావాన్ని మీరు పురస్కరించుకుని దీన్ని మీరు సాధిస్తూ రాండి, సక్సెస్ అవుతుంది. సక్సెస్ బిగెట్ సక్సెస్. అన్ని సక్సెస్ అయిపోతాయి.
1: విత్ దిస్ కన్విక్షన్ వెన్ వన్స్ యూ అండర్టేక్ యాక్టివిటీ ఆర్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్ యూ విల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ బిగెట్స్ సక్సెస్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించకూడదు.
1: వి షుడ్ నెవర్ ఫాలో ద మైండ్.
0: ఈ మనసు మాయలాడి,
1: దిస్ మైండ్ ఇస్ ఇల్యూజివ్.
0: మంచిగా చెప్పుతుంది,
1: ఇట్ టీచెస్,
0: చెడ్డను చేస్తుంది.
1: ఇట్ టాక్స్ టు యూ సాఫ్ట్లీ అండ్ మేక్స్ యూ కమిట్
0: సిన్. ఎంత విశ్వాసంగా మిమ్మల్ని అనుసరిస్తుంది.
1: హౌ నైస్లీ ఇట్ ఫాలోస్.
0: కానీ తీసుకుని పోతుంది ఎక్కడికి? పెద్ద గుంతలో త్రోసి వేస్తుంది.
1: బట్ ఇట్ విల్ డ్రైవ్ యూ టు ఏ బాటమ్లెస్ పిట్.
0: దాని స్వభావం అది.
1: ఇట్స్ నేచర్.
0: కానీ మన స్వభావం దాన్ని అనుసరించడం కాదు.
1: అవర్ నేచర్ షుడ్ నాట్.
0: దైవాన్ని అనుసరించాలి.
1: యు షుడ్ ఫాలో గాడ్.
0: ఆ అనుసరణ నీవు తప్పించి కేవలము స్లేవ్గా నీవు మనసును మాత్రమే అనుసరిస్తున్నావు.
1: వీ డోంట్ ఫాలో గాడ్ లైక్ ఎ స్లేవ్, వీ ఫాలో అవర్ మైండ్.
0: నీవు దేనిని అడగవద్దు.
1: డోంట్ ఆస్క్.
0: ఎవరిని అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: అడగవలసి ఉంటుంటే దైవాన్ని అడుగు.
1: ఆస్క్ గాడ్ ఇఫ్ నెసెసరీ.
0: అందువల్లనే
1: సో
0: రామదాస్ చెప్పాడు.
1: రామదాస్ సైడ్
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: రామదాస్ సెడ్ ఓ మైండ్ డోంట్ ఆస్క్, డోంట్ డిజైర్.
0: అడుగుకో.

0: Oh mind, don't ask, don't desire. The more you desire, it will be more and more neglected. Without asking, the things will be settled soon. Without asking, Sabari was given all protection. That bird Jatayu, without asking, deserved all arbitrary rights right from God Himself.
1: Manasa.
0: Oh mind.
1: నీవు ఎవరిని అడుక్కునేటువంటి బిచ్చగాడు కాదు.
0: నెవర్ బెగ్ లైక్ ఎ బెగర్.
1: నీవు అడగవలసినటువంటిది దైవాన్ని అడగాలి.
0: హూమ్ యూ షుడ్ ఆస్క్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: అందరికీ ప్రసాదించేటువంటి వాడు దైవమే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ గివర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అంతేకాని ఎవరో ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడి దగ్గర పోయి అడుక్కోవటం ఇది ఏమైనా నీ కర్తవ్యమా?
0: వై షుడ్ యూ గో బెగ్ అనదర్ బెగర్?
1: యు ఆర్ నాట్ బెగర్.
0: యు ఆర్ నాట్ బెగర్.
1: యు ఆర్ బిగ్గర్.
0: యు ఆర్ నాట్ బెగర్ బట్ యు ఆర్ బిగ్గర్.
1: ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అప్పుడే మన యొక్క సాధనలు సక్సెస్ అయిపోతాయి.
0: దెన్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ ఎండీవర్స్ విల్ బి సక్సెస్ఫుల్.
1: కనుక ఈనాడు మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను మనసును చంపడానికి తగినటువంటి సాధనలు చేయాలి.
0: సో వీ షుడ్ అండర్టేక్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు కిల్ ద మైండ్.
1: కానీ ఈ మనసు ఇంకా దీన్ని చంపుదాం, అయ్యో నన్ను చస్తానేమో అని భయపడి వీడిని అనేక రకములుగా మార్చి వేస్తుంటాడు.
0: యాజ్ ద మైండ్ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ యూఆర్ ప్రిపేర్ టు కిల్ ఇట్, ఇట్ విల్ చేంజ్ యువర్ మైండ్, డిస్ట్రాక్ట్ యువర్ అటెన్షన్.
1: దాని పర్మిషన్ కోసం కూడా నీవు కాచుకోనక్కర్లేదు.
0: సో డోంట్ వెయిట్ ఫర్ పర్మిషన్ ఫ్రమ్ ద మైండ్.
1: నీ యందు సర్వ హక్కు ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్.
1: చిత్త శుద్ధితో,
0: విత్ ప్యూరిటీ,
1: భావ శుద్ధితో,
0: ది ప్యూరిటీ ఆఫ్ థాట్,
1: పవిత్రమైన భావముతో,
0: విత్ సీక్రెట్ ఫీలింగ్,
1: నీవు భగవంతుని ప్రార్థించు.
0: ప్రే టు గాడ్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: అల్లా అని కానీ, జీసస్ అని కాని, బుద్ధుడని కాని, జొరాస్ట్రియమని కాని, నానక్ అని కాని, రాములని కాని, కృష్ణు ఇవన్నీ పేర్లు పెట్టుకున్నారు వారు వారి ప్రీతి కోసం.
0: వీ హావ్ డిఫరెంట్ నేమ్స్, అల్లా, జీసస్, జొరాస్టర్, బుద్ధ అండ్ సో ఆన్, దే ఆర్ జస్ట్ ది నేమ్స్ గివెన్.
1: ఒకటి చూడండి, చిన్న ఉదాహరణ మనం పెట్టుకునేవా పుట్టినవా అని యోచించవచ్చు.
0: జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, వెదర్ దే ఆర్ రియల్లీ బోర్న్ ఆర్ ద వన్ క్రిస్టెన్డ్ ఆర్ నేమ్.
1: బిడ్డ పుట్టింది.
0: టుడే చైల్డ్ ఇస్ బోర్న్.
1: మూడో దినం పోయి ఎవరైనా చూడటానికి పోయినప్పుడు, అమ్మా బిడ్డ పేరు ఏమిటి అని అడిగేటప్పటికి, ఇంకా పెట్టలేదమ్మా అంటారు.
0: థర్డ్ డే ఇఫ్ ఎనీవన్ గోస్ అండ్ విజిట్స్ దేర్, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద చైల్డ్? దే సే వీ హావ్ నాట్ యెట్ నేమ్డ్ ద చైల్డ్.
1: కాబట్టి ఇంకా పెట్టలేదు.
0: సో ద చైల్డ్ ఇస్ నాట్ నేమ్డ్.
1: కాబట్టి ఈ పేరంతా పెట్టినవే కానీ పుట్టుతో వచ్చినవి కాదు.
0: దేర్ఫోర్ నేమ్స్ ఆర్ గివెన్ క్రిసెంట్ బట్ దే ఆర్ నాట్ బోర్న్.
1: కనుక పెట్టిన పేరును ఆధారం తీసుకోవద్దు.
0: So don't go by the name given.
1: Puttana peru Atma.
0: Therefore the name that has come along with our birth
1: Atti,
0: is Atma.
1: Atmane ni aadharanga tisko.
0: Go by this Atma.
1: Atti, the soul. Atti chetana ni aadharanga tisko.
0: Go by this constant
1: divine tisko.
0: Develop this novel unique divine feeling.
1: Atti yokka tattvanni pondagalugutavu.
0: Then you know your true self.
1: Kanuka dharmartha kama mochana nittu daniki ee naadu meeru sariyainatti arthamu tisukoni dharma mandiga emtinte మనము స్వస్థానమైనటువంటి దైవత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని అనుసరించడమే ధర్మము.
0: Therefore among the four objectives in life, the dharma, the first one means to take you to your place of origin.
1: చేసుకోవటమే ధర్మము.
0: An effort to know your true self and nature.
1: ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుకోవటమే మనకు నిజమైనటువంటి యొక్క అర్థము.
0: The true meaning of dharma is to have the knowledge of the self.
1: వచ్చినటువంటి చోటును పోయి చేరటపోవటమే మన యొక్క కామము.
0: The desire is to go back to the place of origin.
1: ఇవంత ప్రాప్తమైనటువంటి రీతిగా మనం భావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ద వరల్డ్లీ మీనింగ్.
1: ఇది పరాత్మతమైనటువంటి యొక్క ధర్మము.
0: ఇట్ ఈస్ ది స్పిరిచువల్ ధర్మ.
1: ఇది నివృత్తి మార్గము.
0: దిస్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ లోకములో ప్రవృత్తి మార్గంగా ఉంటుండాలి.
0: దిస్ వరల్డ్
1: ఎంతకాలమైనా ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి అందే మన జీవితం అంతా వ్యర్థం చేస్తే ఏనాడు ఇంకా నివృత్తికి పోయి చేరేది.
0: ఇఫ్ వి వేస్ట్ అవర్ లైఫ్ అండ్ టైమ్ ఇన్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్, వెన్ ఆర్ వి గోయింగ్ టు అటైన్ ది డివినిటీ?
1: పుట్టాం మనం ద్వైతములో.
0: వి ఆర్ బోర్న్ ఇన్ డ్యుయలిజం.
1: ఆ ద్వైతం అనే క్లాస్ ను మనం పాస్ చేసి విశిష్ట అద్వైతం అనే క్లాస్ లో చేరాలి.
0: వీ షుడ్ పాస్ గెట్ త్రూ దిస్ క్లాస్ ఆఫ్ డ్యూలిజం అండ్ దెన్ రీచ్ నాన్ డ్యూలిజం.
1: క్లాస్ ను మనం పాస్ చేసి అద్వైతం అనే క్లాస్ లో పోయి చేరాలి.
0: దెన్ వీ షుడ్ పాస్ దిస్ క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం అండ్ గో టు ద క్లాస్ ఆఫ్ నాన్ డ్యూలిజం.
1: ఒక్కొక్క క్లాస్ ను మారుతూ ఉంటాం, ఎంత ఆనందిస్తుంటాడు.
0: ఇఫ్ స్టూడెంట్ ప్రోగ్రెసెస్ వన్ క్లాస్ టు హైయర్ క్లాస్,
1: అదే విధంగా మనం కూడా ఒక్కొక్క క్లాస్ మారుతూ పోవాలి.
0: సో ఆల్సో వీ షుడ్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఫ్రమ్.
1: కానీ ఈనాటి సాధకులు ఎట్ట ఉండాలంటే, ఎక్కడ వేసినావే గొంగటి గురువు అంటే వేసిన దగ్గరనే ఉన్నానన్నట్టు, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు.
0: బట్ హౌ ఆర్ ది మోడర్న్ practices, we remain where we have been.
1: వెంట్రుకు పందమైన కూడా నువ్వు ముందుకు సాగిపోవటం లేదు.
0: We have not proceeded even a little.
1: ఇంకా నిదానంగా చక్కగా విచారణ చేసి చూస్తే రివర్స్ అవుతుండాలి, వెనక్కి వస్తున్నాడు పాపం.
0: In fact, if we inquire clearly, ముందుకు పోవటం లేదు. The reverse way.
1: ముందుకు పోవటం లేదు.
0: We are not proceeding ahead.
1: ముందుకు పోవాలనుకుంటే మనసును కట్టిపెట్టు.
0: In order to go forward, control your mind.
1: కోరికలను చుట్టిపెట్టు.
0: And wind up your desire.
1: ప్రేమను పట్టుకో.
0: And then catch hold of love.
1: ఇంకా సాధన సల్పు.
0: Then start spiritual practice.
1: అప్పుడే నీ యొక్క చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: Then you'll have purity of your heart.
1: అప్పుడు భయవత్తుని యొక్క అనుగ్రహానికి ఒక్క క్షణములో పాత్రుడైపోతాడు.
0: Then you'll deserve God's grace in a minute.
1: ఎంత కాలం ఉండినప్పటికీ పోగన్మానదు దేహం ఇవ్విధము నన్ను పోషించి రక్షించి నన్ను.
0: We may live long and feed this body, take care of this body.
1: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నందాగిన.
0: Even if you hide ourselves in a forest, you're bound to have the old age and the problems.
1: పోవసింది పోక తప్పదు.
0: Those that are bound to happen will happen. Those that are bound to go, they will leave you.
1: ఎక్కడికి పోయినా దాచుకుని పోవాలని పోతున్నావు, ఎక్కడికి పోయినా కూడా నీవు దాచుకోవడానికి వీడు కాదు.
0: You cannot hide anywhere.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఎక్కడ చూసినా ఉన్నాడు తాను.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక తాను లేనటువంటి స్థానం కానీ తనది కానటువంటి పదార్థం కానీ జగత్తులో కానరాదు. వాట్ ఈస్ గాడ్ అనటం కానీ, హూ ఈస్ గాడ్ అనటం కానీ, వేర్ ఈస్ గాడ్ అనటం కానీ, ఈ క్వశ్చన్స్ కు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు దీస్ క్వశ్చన్స్. హూ ఈస్ గాడ్, వాట్ ఈస్ గాడ్.
1: ఎవరైనా వచ్చి వేర్ ఈస్ గాడ్ అని చెప్పి అడుగుతారు నిన్ను.
0: ఎనీవన్ మే ఆస్క్ యూ వేర్ ఈస్ గాడ్,
1: సందేహించుకోకుండా ఐ ఆమ్ గాడ్ అని చెప్పు ధైర్యంగా.
0: Without any doubt, with all the courage and conviction, say, I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: అనగా ఏమిటి? దేహం కాదు.
0: Not the body.
1: You are also God.
0: You are also God.
1: He is also God.
0: He is also God.
1: She is also God.
0: She is also God.
1: Everything is God.
0: Everything is God.
1: ఆ విధంగా ఉన్నప్పుడు బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: If we are like that, the knower of Brahman becomes Brahman himself.
1: వాడు కాదని నీతో వాదిస్తాడు.
0: He will argue that you are not God.
1: దైవం కాదు అంటాడు.
0: He will say you are not God.
1: నీకు కాదు నాకు అవును.
0: You may deny but I accept.
1: నీ తల్లి నీకు ఎంత ప్రీతియో నా తల్లి నాకు అంత ప్రీతియే.
0: Just as you love your mother, I also love my mother.
1: నా దైవం నాకున్నాడు.
0: I have my God.
1: నా దైవం లేడంటే who are you? నీవెవరు?
0: What authority you have to question me that I have no God?
1: నీకు లేకపోతే లేకపోవచ్చు.
0: యు మే డినై ఫర్ యువర్ సెల్ఫ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్ మై ఓన్.
1: ఈ విధమైనటువంటి పూర్ణ విశ్వాసాన్ని మనం ఈనాడు యువకులు పెంచుకుంటూ రావాలి.
0: యంగ్స్టర్స్ షుడ్ డెవలప్ సచ్ ఎ టోటల్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
1: సందేహమునకు అవకాశమే ఇవ్వకూడదు.
0: దే షుడ్ నెవర్ డౌట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: అనుమానం ఆస్పదమే ఇవ్వకూడదు.
0: దే షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్.
1: ఆత్మవిశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి.
0: దే షుడ్ ప్రొసీడ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అప్పుడే మనము విజయాన్ని సాధించగలము.
0: దెన్ యు విల్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మనము ఈ ధర్మార్థ కామోచం అనేటువంటి లౌకికమైనటువంటిగా మీరు భావించుకోకుండా నిజమైనటువంటి యొక్క దివ్య స్థాయిని, భవ్య స్థాయిని, నవ్య స్థాయి అనేటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి మార్గము, దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానము, దైవత్వాన్ని అందుకునేటువంటి యొక్క కోరిక మనం కోరుతూ రావాలి.
0: Therefore the primary objectives of life should not be limited to this mundane world. They should be spiritual and totally divine.

0: ఎవరు పుణ్యులు కారు పాపులు కారు, సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: నో వన్ ఇస్ మెరిటోరియస్, నో వన్ ఈజ్ ఎ సిన్నర్, నో వన్ ఈజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ, నో వన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ మిజరీ.

0: ఎవరు? మంత్రస్వరూపులు కారు, తీర్థ స్వభావులు కారు.
1: నో వన్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఎనీ మంత్ర.
0: ఎవరు? వేద స్వరూపులు కారు, దాన స్వరూపులు కారు, యజ్ఞ స్వరూపులు కారు.
1: నో వన్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ ఆర్ చారిటీ ఆర్ యజ్ఞ.
0: నహం భోజనం నైవ భోజ్యం న భోక్తం. మీరు ఆహార విహారం చే అభివృద్ధిగాంచినటువంటి భోజన స్వరూపులు కాదు, భోక్తులు కారు, భోక్తులు కారు.
1: యు ఆర్ నాట్ ది వన్ హూ హ్యావ్ గ్రోన్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. యు ఆర్ నీదర్ ద ఫుడ్ నాట్ ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్.
0: సదానందరూపం శివోహం శివోహం. మీరందరూ కూడాను సదానంద స్వరూపులు, శివస్వరూపులు, సత్యస్వరూపులు, సుందర స్వరూపులు, అద్వైత స్వరూపులు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ బ్యూటీ, నాన్ డ్యూయాలిటీ.
0: పాప భయంబు పోయే పరిపాకైపోయను దుష్కృతం బిలన్. పాప భయంబు పోయే పరిపాకైపోయను దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున. వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున. తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే

0: There is no fear of sin today. You find the wicked activity has become a part of daily routine. There is no devotion. All the wrong activity, bad deeds are beyond all description today in this world. Therefore, repeating God's name, chanting God's name is the only refuge for everybody.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రకృతి యందు అనేక విధములుగా మానవుడు శోధించాలని, సాధించాలని, రూపించాలని ఎన్నియో భావములు పొందుతున్నాడు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ మ్యాన్ ఇస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్. Man is trying to accomplish and he wanted to actually picturize.
1: Kevalamu manavudu bujabalamunu buddhibalamunu adhikara balamunu dhana balamunu janabalamunu aasrayinchi ee vidhamga taanu shodhinchutaku bodhinchutaku anni vidhamula prayatnam chestunnadu.
0: Basing on his physical strength, the intellect, authority, position and people are around, he wants to accomplish
1: Kani,
0: and he wants to teach.
1: Sadhinchina emiti?
0: What is that he achieved?
1: Daivanugrahame leka, daiva sahayame leka, manavudu ye matram kudanu etti karyamuni endu kudanu alpa maninam kudanu vijayanni sadhinchaledu.
0: Without God's grace and mercy we cannot achieve anything in this world.
1: Bhagavantudu సానుభూతుడైనప్పుడే ఎట్టి మానవుడైనా ఎట్టి కార్యమునైనా కూడాను సాధించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
1: ప్రకృతి ఎవరి సొత్తు కాదు.
0: నేచర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్, సోలీ
1: భగవంతుని యొక్క సొత్తు.
0: ఇట్ బిలాంగ్స్ టు గాడ్.
1: కనుకనే భగవత్ అనుగ్రహాన్ని మొట్టమొదట పొందిన తర్వాతనే ప్రకృతిని మనము వశం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Therefore, we should have God's grace first, then understand the world next.
1: Prakriti anaga panchabhuta swaroopam kaadu.
0: The world doesn't mean the five elements alone.
1: Panchaprana swaroopam kaadu.
0: Not five life breaths.
1: Panchakosha swaroopam kaadu.
0: Not the five life sheets.
1: Panchendriya swaroopam kaadu.
0: Not the five senses.
1: Prakriti paramatma swaroopame.
0: The nature is the very form of God.
1: Atti saundaryamainti ee prakritini, atti sundaramainatundi ee prakritini మానవుడు ఆకర్షించి వశము గావించుకున్నటకై అనేక విధములుగా కృషి చేస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ మెజెస్టిక్.
1: దీనిని ప్లేటో సత్యం, మంచితనం, సుందరం అని ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అనేటువంటి దీంట్లో జనులకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: This is taught by Plato in these three words, truth, goodness and beauty.
1: Aristotle yokka shishyudainatundi Alexander kudanu ide tattvanni jagatnaku prabodhistu vachadu.
0: The disciple of Aristotle, Alexander, taught the same philosophy to the world.
1: Kaani ee prakrutiki ee saundaryam ekkada nunchi vachindi?
0: Where from this nature got its beauty?
1: God is beauty. కనుకనే నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది.
0: గాడ్ ఈజ్ బ్యూటీ, దేర్ఫోర్ నేచర్ ఈజ్ బ్యూటిఫుల్.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ పర్సోనిఫైడ్ ఇన్ దిస్ నేచర్ రిఫ్లెక్టెడ్.
1: ఇట్టి ప్రకృతిని పరమాత్మని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము, తద్వారా విఫలము కావటము, తద్వారా అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఉరిగావటము రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: రామాయణ టీచర్స్ వెరీ వెల్ దిస్ ప్రిన్సిపల్. వితౌట్ గాడ్స్ పర్మిషన్ మ్యాన్ అటెంప్ట్స్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్, దేర్ ఫోర్ హీ ఫేసెస్ ఫెయిల్యూర్ అండ్ పుట్ టు లాస్ అండ్ సఫరింగ్.
1: భగవంతుడైన రామును విస్మరించి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు.
0: They have forgotten Rama, God himself, and they wanted to exercise control authority over the nature, Sita herself.
1: Bhagavantuni sottainatundi ee yokka prakrutini ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది?
0: నేచర్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ, హూ కెన్ ఎక్సర్సైజ్?
1: ఇది కేవలం ప్రకృతిని వశం కావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయమైనటువంటి విషయం.
0: టు హ్యావ్ ఎ కంట్రోల్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇది వశము గావించుటకు ఎవరికి సాధ్యము కాదు.
0: నో వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ నేచర్.
1: రావణుడి గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ అల్టిమేట్లీ?
1: తన కులమును, తమ సోదరులను, తమ పుత్రులను, తమ రాజ్యమును, సర్వమును కూడా భస్మం గావించుకున్నాడు.
0: వాట్ హ్యాపెన్ టు రావణ? హి హస్ రూయిన్డ్ హిస్ కింగ్డమ్. హిస్ బ్రదర్స్ డైడ్, హిస్ సన్స్ డైడ్, హిస్ రిలేషన్స్ డైడ్.
1: కనుకనే మొట్టమొదట ప్రకృతిని స్వాధీనం గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి.
0: Therefore, we should receive God's grace first and then think of nature later.
1: దేహమే ప్రకృతి.
0: The body is nature.
1: ప్రాణమే పరమాత్మ.
0: Life is God.
1: ఈ ప్రాణమునేటువంటి దేహము దేనికి నీ పనికిరాదు.
0: The body without life is useless.
1: కుక్కలు నక్కలు కూడా చూడవు.
0: The dog and fox will not look at it.
1: కనుకనే పరమాత్మ అనేటువంటి ప్రాణం ఉండినంత వరకే ఈ ప్రకృతి అనేటువంటి యొక్క సీతకు విలువ.
0: Therefore, so long there is God the life, the nature Sita will have value.
1: ఈ దేహమే తన యొక్క స్వతంత్రంలో ఉండినప్పుడు, తన దేహంలో ఏ భాగంలో కొంచెం దోషం కలిగినప్పటికీ దేహము దానిని సరి చేసుకోగలుగుతుందా?
0: If you think that the body is independent, when there is any defect in any one of the limbs of the body, can it correct it on its own?
1: లేదు, లేదు.
0: No.
1: కేవలము కర్త కర్మ క్రియలు కూడా భగవత్ స్వాధీనంలోనే ఉంటున్నాయి.
0: The subject, predicate and object are in the control of God.
1: Karta matrame kaadu.
0: Not merely the subject.
1: Kriya matrame kaadu.
0: Not merely action.
1: Karma kudanu bhagavat swadhinam nande untundadi.
0: The action is under God's control.
1: Karma phala pradhayanamaha ani bhagavantuniki peru.
0: We call God as the giver of the results of our action.
1: Neevu kayamuto karmanu aacharistunnave kaani aa karmala yokka phalitamunu bhagavantude anugrahistunnadu.
0: You undertake activity with this body,
1: ee satyanni gurtinchukovali murkhulu kevalam prakrutini vasham gavinchukunnamani aneka vidhamulaga aadambaram chestunnaru.
0: Fools who do not understand this principle, they are full of self aggrandizement, thinking that they have authority over nature.
1: Tama shaktulu chetanu, tama yokka medha shaktulu chetanu, tama yokka vijnana shaktulu chetanu prakrutini vasham gavinchukuntunnamani bhavistunnaru.
0: They feel that they have got a control over nature with the use of their faculties, intelligence, science and technology.
1: Scientist yokka Hiranyakashipude aanade idini prayatnapurvakanga sadhinchalani chuchadu.
0: A great scientist of eminence, of Hiranyakashipu, wanted to exercise authority over nature.
1: Panchabhutamulu kodanu tana hastagatam gavinchukunnadu.
0: He could catch hold of five elements.
1: Kaani.
0: But
1: ప్రకృతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు.
0: బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ ద నేచర్ కంప్లీట్లీ.
1: దానికి తన కుమారుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
0: ప్రహ్లాద ఇస్ సన్ సో యంగ్ టెండర్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: చిత్తము అనగా నీ చిత్తాన్ని నీ వశం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు కుడ్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: లోకములన్నీ గడియలో జయించిన వాడవు.
0: విత్ ఇన్ ఎ మూమెంట్ యు కాంకర్డ్ ఆల్ ద వరల్డ్.
1: నీ చిత్తము గెలువ నేరవు.
0: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ మైండ్.
1: ఈ చిత్తం అనేటువంటిది ఏమిటి? అక్కడనే దైవ శక్తి ఉంటుండేది.
0: వెర్ ఇస్ దిస్ మైండ్? దేర్ యు ఫైండ్ గాడ్.
1: దానిని జయించినప్పుడే ఈ ప్రకృతిని జయించిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ యు కంట్రోల్ యువర్ మైండ్, you will be exercising authority over nature.
1: Kanukane
0: so
1: mottamodata prana tattvam ainatundi yokka bhagavantuni sadhinchadaniki poonukovali, atani anugrahaniki paatrudu kavali.
0: Therefore we should earn, work for God's grace, which is the life principle.
1: Tane prabhuvu, tane vibhudu, tane sadakudu, tane bhojyudu.
0: He is the doer, he is the lord, he is the king, he is the experiencer.
1: Bhaktulaku taanu vasudaipothadu.
0: He submits himself to a devotee.
1: Viruddhamainatundi bhavamto unnatundi vaaniki taanu virodhi avutadu.
0: The one who entertains contradictory ideas.
1: Daanini kannada desamulo kudanu Purandar Dasa kuda cheppadu.
0: This is stated by Purandar Dasa.
1: O Rama, ninnu nammina Vibhishanuku neevu devudiga kanipinchavu.
0: O Rama, to Vibhishana, who repose full faith in you,
1: ninnu nammani ravanasuniki neeve yemuduga maaripoyavu.
0: But to Ravana you look like Yama, the god of death.
1: Ramudu neeve, yemudu neeve.
0: You are Yama, the god of death. and you are born.
1: Tappa maroka yamudu ledu ee jagattulo.
0: There is no other yama beyond you.
1: Preminchina vaanini ramuniga pravistavu.
0: Naturally you look like Rama.
1: Virodhinchinatundi vaadiki ravanuga unne ravanunaku yamudiga maaripothavu.
0: To an enemy you transform yourself as yama, god of
1: sarvakala sarvavastariyendunu prarthinchinatundi prahladunaku భగవంతుడు నారాయణుడుగా కనిపించాడు.
0: At all times, at all periods, everywhere, Prahlada prayed to God.
1: అట్టి భగవంతుని విరోధంగా వించుకున్నటువంటి హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: But to Hiranyakashipu, who developed hatred, he appeared like Yama, the god of death.
1: కనుకనే భగవంతుడే యముడు, భగవంతుడే రాముడు.
0: Therefore, God is Rama.
1: దేవుడు తానే, యముడు తానే.
0: He is Yama, the god of death and also Rama.
1: దయా సంకల్పములు లేక నిర్భాగ్యముగా తన సోదరి అయినటువంటి యొక్క దీనిని ఖండించడానికి పోయినటువంటి కంసుడు కేవలం కృష్ణుడు యముడుగా మారిపోయాడు.
0: Without any compassion, without any second thoughts, Kamsa was prepared to kill his own sister.
1: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి యొక్క ఉగ్రసేనులకు దేవుడిగా చూపించాడు.
0: But Ugrasena, he appeared as God.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను మన మన భావములతోనే ఈవిడి ఉంటున్నాయి.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కంటైన్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిజముగా భక్తులు నిరంతరము కూడాను దైవ చింతనే చేస్తుంటారు.
0: Devotees think of God continuously.
1: భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు.
0: Devotion has no limit.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి.
0: You should think of God everywhere, at every stage.
1: కానీ ఈ కలి ప్రభావము చేత,
0: because of this poor thinking,
1: కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు.
0: He classifies certain activities of his own, certain activities as
1: japam
0: the divine.
1: Chetamu, japam cheyatamu,
0: japa,
1: jhanam cheyatamu,
0: meditation,
1: pooja cheyatamu,
0: worship.
1: Ee vidhamainatundi karmalanni kudanu idi bhagavantuni karmalu ani bhavistunnaru.
0: We consider them as God's activities.
1: ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారం చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము, ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు.
0: వీ కన్సిడర్ హౌస్ హోల్డ్ వర్క్, బిజినెస్, జాబ్ అండ్ అగ్రికల్చర్ యాజ్ అవర్ ఓన్ యాక్టివిటీ.
1: ఈ విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బికాస్ సచ్ క్లాసిఫికేషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: భక్తి లేనటువంటిదే భక్తి అని దీనికి అర్థం.
0: దట్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ ఇస్ డివోషన్.
1: నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ అండ్ థైన్.
1: ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణం అనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: యు మే డూ ఎనీ యాక్టివిటీ, బట్ దేర్ ఇస్ గాడ్ వన్ లైఫ్ ప్రిన్సిపల్. కనుకనే
1: ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా.
0: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ ద వర్షిప్ విత్ లైఫ్.
1: ప్రాణోపాసన చేయటమే భగవంతుని యొక్క ఉపాసన.
0: దట్ ఈస్ యాక్చువల్ వర్షిప్ టు గాడ్.
1: కనుక భేదమును ఇందులో ఏమాత్రము భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ ద ఫిజికల్ యాక్టివిటీ.
1: మరికొంతమంది ఇప్పుడు మీరు చూస్తుంటారు ప్రపంచంలో,
0: you see in this world,
1: ee policeulandaru kodanu duty paina vellinappudu vaari vaari arhataki dinaitunte oka dressulanta dharistaru.
0: Policemen on duty will have their uniform.
1: Kaani aa duty aina tarvata intiki vachi dani vadile petti tana dressunu taanu dharistadu.
0: After duty they will have their own dress.
1: Idi praakrutamainatunte oka kartavyamu annaru.
0: This is worldly duty.
1: అదే విధంగానే ఈనాడు యాత్రలకు పోయేటువంటి యొక్క మహనీయులందరూ కూడాను,
0: ఆల్ దోస్ దట్ అండర్టేక్ పిల్గ్రిమేజ్,
1: ఒక క్షేత్రయాత్ర పోతున్నారు,
0: దే గో ఆన్
1: తీర్థయాత్ర పోతున్నారు,
0: బద్రీ
1: నారాయణకు పోతున్నారు, అమర్నాథ్కి పోతున్నారు, కేదార్నాథ్కి పోతున్నారు, మానస సరోవరం అన్నిటికీ పోతున్నారు. ఆ పోయే సమయంలో మాత్రము భక్తి అనే డ్రెస్ ని వేసుకుంటారు.
0: వి గో టు పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్. వి పుట్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ డివోషన్.
1: అక్కడ నుంచి తిరిగేటప్పటికీ ఆ అడ్రస్లు కూడా మర్చిపోతారు.
0: యాజ్ వి స్టార్ట్ రిటర్నింగ్ వి ఫర్గెట్ ది వెరీ అడ్రస్.
1: సంసారం వచ్చి నిలుస్తుంది ఈ యొక్క భావములో.
0: ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కమ్ దేర్.
1: ఈ గృహం యొక్క సంసారం యొక్క తత్వాలంతా కూడా హృదయంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఆల్ ఫ్యామిలీ అటాచ్మెంట్ స్టెప్స్ ఇన్ టు యువర్ హార్ట్.
1: భక్తి
0: ఇస్ నాట్ డివోషన్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
0: ఎవ్రీవేర్, ఎవ్రీవేర్, ఇట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే ఈ భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావాన్ని ప్రాకృతమైన దేహంతోనే మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore we should make every effort to experience this devotion and steadfastness.
1: జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండే.
0: Therefore this individual within this body, in the heart is present God.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: Both play together, but however they will be apart.
1: ఆటలాడరు ఆడించే సూత్రధారి ఒకరికొకరు.
0: There is one director behind this action play.
1: ఇక్కడ పుణ్యపాపములు రెండు
0: The merit and the sin.
1: Rendintilone okade undu.
0: Only one remains in both.
1: కనుక భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఈ పుణ్యము పాపము అనేటువంటి రెండు ఉంటున్నప్పటికీ రెండింటి యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దో వి ఫైండ్ టూ మెరిట్ అండ్ సిన్ బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఇస్ వన్.
1: కనుకనే దైవతత్వాన్ని చక్కగా గుర్తించాలనుకుంటే మన హృదయతత్వాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద డివినిటీ వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ నేచర్.
1: అప్పుడే ప్రకృతి కూడా మనకు వశమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్.
1: ప్రకృతి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై దిస్ నేచర్?
1: మన యొక్క గుణములను మనం అరికట్టుకోవటం.
0: We should control our qualities.
1: మన యొక్క ఇంద్రియములను మనం అరికట్టుకోవటం.
0: We should have sense control.
1: సాధ్యమవుతుంది.
0: It is possible then.
1: అనుకనే దేహాన్ని కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే తానా.
0: You are the spark of my divinity.
1: నీవు ప్రత్యేకంగా నాకు దూరమైన వాడు కాదు.
0: You are not separate from me.
1: నేను నీలో నీవు నాలో ఉంటున్నావు.
0: I am in you and you are in me.
1: కానీ ఈనాటి మానవుడు
0: But man today,
1: అంగదేశము వంగదేశాన్ని గురించి విచారిస్తున్నాడు కానీ తన దేశం ఏమిటో తాను విచారించడం లేదు.
0: ఈ థింగ్స్ ఆఫ్ వంగదేశ ద బెంగాల్ అంగదేశ డిఫరెంట్ కంట్రీ
1: పట్టణం చూడలేదు. ఈ పట్టణానికి పోవాలి ఆ పట్టణానికి పోవాలనుకుంటున్నాడు.
0: హీ వాంట్స్ టు విజిట్ వేరియస్ సిటీస్.
1: కానీ మానవుడు గుర్తించవలసింది ఒక్కటే.
0: బట్ మ్యాన్ హ్యాస్ టు నో వన్.
1: ఏ పట్టణాన్ని చూచినా చూడకపోయినా
0: వాట్ ఎవర్ సిటీ మే సీ ఆర్ నాట్
1: నీవు మాత్రం యమ పట్టణం మాత్రం చూడక తప్పదు.
0: You are bound to see that city of death, Yamapattana.
1: Oka chepa tana swasthanamainatundi yokka jalamunu vidichi oka chalamaina undaledu.
0: Fish cannot live apart from the water, its original place.
1: Tirigi tana swasthanamaina jalamulo praveshinchalani anneka vidhamla aarata padutuntadi.
0: It pines and yearns to go back to its original place of water.
1: Kaninati manavudu tana swasthanam ante emito aneetundi aatmasthananni visvarinchi haayiga jeevisthunnadu.
0: But man has forgotten his native identity, the spirit.
1: తన స్వస్థానాన్ని ఏ మాత్రం కూడా విచారం చేయటం లేదు.
0: He is not bothered about his original place.
1: చేపకున్న తెలివితేటలు లేకపోయింది కదా ఈనాటి మానవునకు.
0: Man today is not that much intelligent as that of a fish.
1: కనుకనే మొట్టమొదట మన స్వస్థానాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: We should now forget our original place.
1: ఆత్మస్థానము అది ఏ దైవస్థానము అది ఏ మన యొక్క అంత్యస్థానం.
0: That is our goal, that's our aim, that's God's place.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క ఇది మాత్రం తప్పదు.
0: వాట్ ఎవర్ యూ మే డూ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
1: దానికి చేరే తీరాలి.
0: యూఆర్ బౌండ్ టు రీచ్ దేర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని విచారించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ పాత్.
1: భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద డిస్క్రైబ్స్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ గాడ్. The face,
1: hasta kamalamu,
0: the lotus head,
1: pada kamalamu,
0: lotus feet,
1: netra kamalamu,
0: eyes of lotus,
1: anta kamalam tu pochukuntu vachindi.
0: Every part is compared to that of lotus.
1: Ee kamalam ekkada puttindi?
0: Where is it born?
1: Murgalo puttindi.
0: It's born in mud.
1: నీటి పై నిలిచింది.
0: ఇట్ జస్ట్ స్టాండ్స్ ఆన్ వాటర్.
1: నీరు లేకపోయినా ఒక క్షణమైనా నిలవలేదు.
0: వితౌట్ వాటర్ ఇట్ విల్ నాట్ లివ్.
1: మురుగ లేకపోయినా ఒక క్షణమైనా బ్రతకలేదు.
0: వితౌట్ మడ్ ఇట్ కెనాట్ లివ్.
1: కానీ రెండింటిలో దేనిని కూడా చేర్చటం లేదు.
0: బట్ యుల్ నాట్ టచ్ ఎదర్ ది టూ.
1: ఇది మానవుని యొక్క చక్కని రహస్య మార్గము.
0: దిస్ ద సీక్రెట్ ఇన్ హ్యూమన్.
1: జన్మాంతరం అనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ ఇన్ ద మడ్ ఆఫ్ పాస్ట్ లైఫ్.
1: ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు.
0: హీ జస్ట్ ఫ్లోటింగ్ ఆన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ వాటర్.
1: కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలచడానికి పూనుకోలేదు.
0: బట్ ఈస్ యాక్సెప్టింగ్ ద వాటర్ అండ్ ద మడ్. హీ డజంట్ వాంట్ టు లివ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ.
1: ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్,
0: దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్,
1: ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హీస్ డెవలపింగ్ ఆన్ హిస్ ఓన్
1: అకార్డ్. కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి.
0: దే హ్యాపెన్ ఆన్ దేర్ న్యాచురల్ కోర్స్.
1: కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నములు చేస్తుంటాడు.
0: వి మేక్ మెనీ ఎఫర్ట్స్.
1: ఆ ప్రయత్నములు ఒక్కటి కూడా ఫలించటం లేదు.
0: నాట్ ఈవెన్ వన్ ఫ్రక్టిఫై.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అనగా దైవానుగ్రహాన్ని ముందు ప్రయత్నపూర్వకంగా సాధించలేకపోవటమే దీనికి మూల కారణం.
0: యాజ్ హీ కుడ్ నాట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ హీ ఇస్ మీటెడ్ అవుట్ ద ఫెయిల్యూర్.
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
0: యు క్రై ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: చచ్చినప్పుడు ఏడ్చినాడు.
0: యు క్రై యాజ్ యు డై.
1: మధ్య మధ్య నిన్నెందుకు ఎందెందుకు ఏడ్చినాడు.
0: ఇన్ బిట్వీన్ యు క్రై ఫర్ వేరియస్
1: రీజన్స్. ధర్మజ్ఞాని కలుగుతుండా ఉద్ధరింపై ఏడ్చినాడా?
0: వెన్ ధర్మ ఇస్ లాస్ట్ డిడ్ యు క్రై ఫర్ ఇట్స్ emancipation?
1: దైవశ్చింతనకై ఏడ్చినాడ?
0: Do you really cry for God?
1: లేదు లేదు.
0: No.
1: దానికై మనం ఏడ్చాలి.
0: We have to cry for God.
1: కన్నుల నుంచినది ఎందుకు తెలుసా? అన్నీ చూచేటందులక కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా?
0: You know why eyes are gifted is to watch everything, no, only to see God.
1: Enduku kannulu ichindedi?
0: Why eyes are given?
1: Andarni chuttanika.
0: Is to watch everybody.
1: Ninni chusukunte chalada?
0: Is not enough you see yourself?
1: Sarvam nilone unnade.
0: Everything is there within you.
1: Kalukune atti satyanni mottamotta gurtinchali.
0: First recognize this truth.
1: ఈ విధమైనటువంటి యొక్క మనస్తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించేసేటువంటిదే ఈ ప్రకృతి అనేటువంటి సీత బోధించినటువంటి మహావాక్యము.
0: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్రకృతి, ది సీత, విచ్ స్పీక్స్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ మైండ్.
1: రావణుడు మరణించిన తర్వాత కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులక కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్? ఈస్ టు వాచ్ ఎవ్రీథింగ్, నో, ఓన్లీ టు సీ గాడ్.

0: the teaching of Prakriti the Sita, which speaks of the nature of mind.
1: Ravanudu maranchina tarvata,
0: after the death of Ravana,
1: ee subhavartanu Sitaku andinchamani aagna chesadu Ramulu Hanumantunito.
0: Rama wanted Hanuman to communicate this good message to Sita.
1: Vokka jumpulo anaga vokka yeguru lopala ee okka Ashokavanamlo cheripoyadu Hanumantudu.
0: Hanuman reached Ashokavana just in one jump.
1: Ee aanandamainatundi vartanu enaadu nenu Sita chevulo veyagalna ani kaachukoni unnadu chanalu kudanu lekkistunnadu.
0: Hanuman is waiting every moment to convey this joyful news.
1: Vellina tatchaname,
0: the moment he went,
1: Sitaku ee vijayavartanu andinchadu.
0: He conveyed this good news.
1: తదుపరి వెనుకల్నే వెళ్ళాడు విభీషణుడు.
0: విభీషణ ఫాలోడ్ హిమ్.
1: తల్లి, మీరు సిద్ధమై ఉండాలి రామును దర్శించడానికి. నేను విమానం తీసుకుని వస్తున్నానని అన్ని విధాలా నచ్చజెప్పి వెళ్ళాడు.
0: విభీషణ సెడ్ మదర్ బీ రెడీ టు సీ రామా దేర్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ.
1: విభీషణుడి భార్య అయినటువంటి సరమ
0: ద వైఫ్ ఆఫ్ విభీషణ,
1: త్రిజట అజిట అనేటువంటి బిడ్డలు కూడాను ఆమెను అన్ని విధములుగా అలంకారాలు చేశారు.
0: త్రిజట అజిట డాటర్స్ ఆఫ్ విభీషణ డెకొరేటెడ్ సీత ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: అప్పుడు ఆమె ఏడుస్తూ ఉండాలి పాపం. ఈ సంతోషం విన్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకం అంతా వస్తుంది.
0: సీత వాస్ క్రయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది గుడ్ న్యూస్ బికాస్ షీఈస్ రిమైండెడ్ ఆఫ్ పాస్ట్ డిఫికల్టీస్.
1: ఏమని ఏడుస్తుండది?
0: ఈ
1: చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా.
0: I'm getting out of this jail and I'm going to see Rama.
1: ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా, ఆ శ్రీరాముల కనుల చూచేనా. నాడు పెండాడిన రాముడు ఏడ నా జాడలో రాకయున్నాడు. ఎన్నాడతని కవిలడబాయకుంటేనే పన్నుగా నేటికి పది నెలలాయేగా. ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా.
0: I am coming out of this prison of Lanka, Ashokavana. I am going to see Rama with his, sees Rama with his two eyes.
1: Oh, Namuddu Maradi, O Lakshmana, Ninnudu Masaladiti Dharkuna. Noti Matalu Yanto Nati Vachitinani, Yemani Duriti O. Vidachi Poti Vatandri, Icharalo Nunchi Vellena, Ne Ikara Mulakanula Chuchena.
0: Oh, Lakshmana, I spoke very harsh words. What happened to you? You are separated.
1: అని బాధపడుతున్నటువంటి ఈ హృదయానికి ఈ చల్లని వార్తను అందించాడు హనుమంతుడు.
0: హనుమాన్ కన్వేడ్ దిస్ కంఫర్టింగ్ గుడ్ న్యూస్ టు హర్.
1: తాను మాటలు రాలేకపోయింది.
0: షి కుడ్ స్పీక్.
1: కదలలేకపోయింది.
0: షి కుడ్ మూవ్.
1: ఏమి చేయాలనేటువంటిది తోచలేకపోయింది.
0: షి డిడ్ నో వాట్ టు డు.
1: ఈ శుభవార్తకై పది నెలలు కాచుకొని ఉంటుండాలి.
0: షి వెయిటెడ్ ఫర్ 10 months లాంగ్ ఫర్ దిస్ గుడ్ న్యూస్.
1: కానీ ఈ సరమ వాళ్ళందరూ బలవంతం చేసి ఆమెను సరైనటువంటి ఒక రూపంగా తీర్చిదిద్దారు.
0: బట్ సరమ did all preparations for her to go over there.
1: Vimanamlo kurchundi.
0: She sat there in a plane.
1: Ye vimanamu pushpaka vimanamu.
0: It is pushpaka plane.
1: Techindi adeyena vimanamlone.
0: She is brought there in the same plane.
1: Kadapatiki adhe vimanamlo kurchinappatiki paatavanni gnapakam vachaye paapam.
0: The moment she sat there she is reminded of the past events.
1: Kani chanamlo poi cheripoyindi.
0: But in a moment she fainted.
1: Cherinde kani Ramulu eemanu chudaledu.
0: Having reached there Rama did not look at her.
1: నేను సీతను చూడను.
0: ఐ డోంట్ సీ సీత.
1: ఎందుకంటే
0: వాయ్,
1: నేను లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఫర్ ది మ్యాన్స్ విజన్.
1: లోకానికి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ఐ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ది
1: వరల్డ్. 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాదో.
0: 10 months సీత స్టేర్ దేర్.
1: అలాంటి సీతను తెచ్చుకున్నాడని లోకులు నన్ను వాదిస్తారు.
0: ది వరల్డ్ మే బ్లేమ్ మీ ఫర్ హావింగ్ బ్రాట్ హర్ హియర్.
1: చేయకుండా నేను మాత్రం తీసుకోను అన్నాడు.
0: ఐ డోంట్ యాక్సెప్ట్ హర్ వితౌట్ పుట్టింగ్ హర్ టు టెస్ట్.
1: కూలబడింది పాపం సీత.
0: And Sita sat there.
1: Hanumantuni prashninchindi. Hanumanta, ee vaartha naaku akkade cheppinte akkade naa pranam teesukonundi kada.
0: She questioned Hanuman. Hanuman, had you conveyed this? I would have burned down there.
1: Ee vanarula madhya ee raakshasula madhya nannu inta avamana parchadam marinta avamananga untundali.
0: Having brought me here for all the way, I am put to shame in the midst of the monkeys and everybody around.
1: Ikkada
0: here
1: vidyarthulu kaani
0: స్టూడెంట్స్,
1: గృహస్థులు కాని,
0: హౌస్ హోల్డర్స్,
1: పెద్దలు కాని,
0: ఎల్డర్స్,
1: చిన్నలు కాని చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
0: షుడ్ రికగ్నైజ్ వన్ పాయింట్ హియర్.
1: సీత విమానంలో వచ్చి దిగుతుండగా
0: సీత వాస్ డిసెండింగ్ ఫ్రమ్ ది
1: అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు ఇంకా మిగతా వానరులందరూ కూడాను తలలు వంచుకుని కూర్చున్నారు.
0: అంగద, సుగ్రీవ, జాంబవాన్, దే ఆల్ స్టూడ్ దేర్ విత్ బెంచెస్.
1: కొంతమంది చిల్లర కోతులుగా ఉండేటువంటి వాళ్ళు, రాళ్ళు రప్పలు ఎత్తుకుని వచ్చేటువంటి వాళ్ళు సీతను చూడాలని ఒకరిపైన ఒకరు ఎగిరి దుంకుతూ చూస్తున్నారు.
0: చీప్ మంకీస్ విత్ ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ సీత విత్ దేర్ రైజ్డ్ హెడ్స్.
1: అక్కడ రాముడు వర్ణించాడు.
0: దే రామ
1: గుణవంతుల

0: లక్షణం ఇది. దుర్గుణవంతుల యొక్క లక్షణం అది.
1: దిస్ ది క్వాలిటీ ఆఫ్ గుడ్ పీపుల్.
0: నరుల యొక్క లక్షణం ఇది. వానరుల లక్షణం అది.
1: దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్. దట్స్ ది క్వాలిటీ ఆఫ్ మంకీ.
0: నరుల లక్షణం ఏ విధంగా ఉంది? పెద్దలను చూచేటప్పటికి శిరస్సు ఉంచుకున్నారు.
1: The human quality is to bend down head as you come across elders.
0: Lakshmi Devi.
1: She is the goddess of wealth.
0: ఆమె శ్రీరాముని యొక్క పత్ని.
1: ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామ్.
0: ఆమెను కన్నులెత్తి చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ లుక్
0: అట్ హర్. లక్ష్మణుడు తల వంచుకున్నాడు.
1: లక్ష్మణ్ ఆల్సో
0: బెండ్ డౌన్. లక్ష్మణుడు 10 నెలలు 10 సంవత్సరాలు ఉండినప్పటికీ ఆమెను ఒక్కనాడైనా చూచిన వాడు కాదు.
1: దో హీ స్టేడ్ ఇన్ ద కంపెనీ ఫర్ 10 ఇయర్స్ హీ నెవర్ లుక్డ్ అట్.
0: కరుగులనే చూపులలోనే ఉంటుంది అది మేపుడు.
1: Therefore you find the consequence because
0: చూపులు అంత విషమైనటువంటిగా ఉంటున్నాయి.
1: Looks are poisonous.
0: చాలా మంది ఆంధ్రాలో కూడా అనుకుంటుంటారు వాడి దృష్టి ఏమో తగిలిందిరా నాకు ఈ పొద్దు జ్వరం వచ్చింది అంటారు. అనగా దృష్టి అంత చెడ్డది.
1: దేర్ ఇన్ ఆంధ్ర ఇట్ ఇస్ సే ద ఈవిల్ ఐ ఇస్ సో బ్యాడ్.
0: కనుకనే దృష్టిని చాలా అదుపులో పెట్టుకోవడం అత్యవసరం.
1: సో షుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ లుక్స్.
0: తరువాత
1: నెక్స్ట్
0: రాములు లక్ష్మణ్తో చెప్పంపించాడు.
1: రామ సెండ్ ద మెసేజ్ త్రూ లక్ష్మణ.
0: చిటి పేర్చు.
1: ఫైర్ గెట్ ఇట్ రెడీ.
0: ఈ అగ్నిలో తాను ప్రవేశించాలి.
1: లెట్ హర్ జంప్ ఇన్ టు ది ఫైర్.
0: అగ్నిదేవుడు మెచ్చుకోవాలి.
1: అండ్ గాడ్ ఆఫ్ ఫైర్.
0: అప్పుడే నేను ఈ సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి.
1: అండ్ ఐ షుడ్ గెట్ బ్యాక్ మై సీత టేక్ టు అయోధ్య.
0: అంతవరకు నేను అయోధ్యకు ఈమెతో పోను.
1: టిల్ దెన్ ఐ డోంట్ గో టు అయోధ్య అలాంగ్ విత్ హర్.
0: ఆ మాట వినేటప్పటికి లక్ష్మణ్ కొడుకును మండిపోయాడు. చాలా క్రోధంతో.
1: Having heard this, Lakshmana was furious. He never spoke in front of Rama, never disobeyed him.
0: Rama, are you mad? What happened
1: to you? ఏమిటి
0: నీవు చెప్పేటువంటి విషయము?
1: What is that you say?
0: నీకైనా కొంతవరకు చరణం కలిగి ఉందేమో కానీ ఆ సీతామహాతాలికి కించిత్ మాత్రం కూడా చరణం లేదు.
1: There may be some sort of wavering.
0: మహాసాధ్యమణి.
1: She is own pious.
0: ఈమె ఆదర్శవంతురాలైన యొక్క స్త్రీ.
1: She is an ideal woman.
0: స్త్రీ అని నీవు అంత చులకనగా మాట్లాడుతున్నావా?
1: Never take her cheap.
0: ఆ విధంగా వశమయ్యేటువంటిది అయితే ఈ 10 నెలలు ఎందుకు ఈ కష్టాలను అనుభవించాలి?
1: If so cheap, why should you suffer for 10 long months?
0: అంత మాత్రం నీవు కనుక్కోలేకపోయావా?
1: Don't you understand that?
0: ఎంత గొప్పవారైన కూడా నువ్వు జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోతుంటుంది అప్పుడప్పుడు.
1: Though you are so great sometimes in general, you are zero at times.
0: అని లక్ష్మణుడు పలికేటప్పటికీ
1: లక్ష్మణ్ సెడ్ సార్.
0: రాముడు చెప్పాడు.
1: రామా సెడ్.
0: లక్ష్మణ్ యొక్క హృదయం రాముడికి తెలుసు. రాముని యొక్క హృదయం లక్ష్మణుడికి తెలుసు.
1: రామా నోస్ ద హార్ట్ ఆఫ్ లక్ష్మణ. సో ఆల్సో లక్ష్మణ్ ద హార్ట్ ఆఫ్ రామా. లక్ష్మణ్,
0: మనం ఆదర్శ మానవులుగా బ్రతుకుతున్నాం.
1: వీఆర్ లివింగ్ హియర్ యాజ్ ఐడియల్ మెన్.
0: ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించి చూపించాలి.
1: వీ షుడ్ ఆల్సో షో ఇట్ అప్.
0: కనుకనే ఆమె గొప్పతనం నాకు తెలుసును.
1: ఐ నో హర్ నొబిలిటీ.
0: అయితే గొప్పతనంలో కూడా మంచితనం కూడా నిరూపించాలి.
1: ద నొబిలిటీ అండ్ గుడ్నెస్ మస్ట్ బి డెమోన్స్ట్రేటెడ్.
0: గొప్పవాడు వీడు మంచివాడు ఉంటారు.
1: వీ సే దే ఆర్ గ్రేట్, దే ఆర్ గుడ్.
0: కానీ గొప్పవాడి కంటే మంచివాడే గొప్పవాడు.
1: సో గుడ్ ఈస్ బెటర్ దాన్ ద గ్రేటర్ వన్.
0: కనుక ఈమె గొప్పదే కానీ మంచిది కూడా నిరూపించాలి.
1: సో యూ షుడ్ నాట్ ఓన్లీ బి గ్రేట్, యూ షుడ్ ఆల్సో బి గుడ్
0: అని చెప్పేటప్పటికీ ఆమె కంఠధారలు కార్చుకుంటూ ఆ స్థితికి ప్రదక్షిణ చేసి, నేను నిజంగా సత్యస్వరూపమే అయిపోతే నా మనసులో ఎట్టి భావములు ఎట్టి సమయం నందు కూడాను ఏ దుర్భావములు కూడాను ఇందులో కళంకం లేకుండా పోతే అప్పుడు ఈ అగ్ని కూడాను చల్లారును కాక అని ఒక్క తూరి దుమికింది అగ్నిలో.
1: సీత వెంట్ రౌండ్ దట్ ఫైర్ ద ఫైర్ అండ్ షీ సెడ్ లైక్ దిస్, ఇఫ్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఇఫ్ దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ మై థాట్స్,
0: రామనామము తప్ప అన్య చింతన నాకు లేదు.
1: ఐ హావ్ నో అదర్ థాట్ అదర్ దాన్ రామాస్ నేమ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ యొక్క చిత్రకూట పర్వతం నుంచి నన్ను కొని వచ్చే సమయం లోపల రావణుడు నన్ను ముట్టి దానిపైన వేసుకున్నాడు.
1: As we start returning from Chitrakuta mountain, Ravana abducted me.
0: అది నా దోషము కాదు.
1: Is not my mistake.
0: నేనేం చేయగలను?
1: What can I do?
0: అంతేకాదు అప్పుడు కూడా నీ చింతన తప్ప మరొక చింతన లేదు నాకు.
1: Even at that moment I thought of you, nothing else.
0: అలాంటి నన్ను పరీక్షించడానికి పూనుకుంటువా?
1: You want to test me now.
0: అని చెప్పి, సరే నీ ఆజ్ఞను శిరసావహిస్తానని అగ్నిలో పడింది.
1: I will follow your command. There Sita jumped into the fire.
0: దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు.
1: All angels appeared.
0: రాముల్ని విమర్శించారు.
1: దే క్రిటిసైజ్డ్ రామ.
0: రామా నీకు అన్ని తెలిసి కూడాను నీవింత మూర్ఖంలో ప్రవేశించావు.
1: రామా యు ఆర్ ఆల్ నోయింగ్ బట్ యు ఆర్ ఫూలిష్ నౌ.
0: ఇది మగవారి యొక్క బుద్ధులు అన్నారు.
1: దట్ ఈస్ ది బిహేవియర్ యాటిట్యూడ్.
0: తనలో ఉన్నటువంటి దోషం ఎన్ని ఉండినప్పటికీ నీ చెప్పుకోరు.
1: దేర్ మెన్ డోంట్ డిక్లేర్ దేర్ ఓన్ డిఫెక్ట్.
0: ఇది బైబుల్లో కూడా ఒక కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోరీ ఇన్ బైబుల్.
0: బజార్లో నిలబెట్టి ఒక స్త్రీ పైన రాళ్లంతా రువుతున్నారు అందరు పిల్లలు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్ ఎట్ ఎ వుమన్ దేర్ ఆన్ ద స్ట్రీట్.
0: జీసస్ వచ్చాడు.
1: జీసస్ వాస్ పాసింగ్ బై.
0: నిలపండి.
1: స్టాప్ దేర్.
0: ఎందుకోసం ఆమెను రాళ్లతో విచ్చుతున్నారు?
1: వై డు యు పెల్ స్టోన్స్ ఎట్ హర్?
0: ఈమె చాలా చెడ్డది.
1: షీ ఇస్ ఎ సిన్నర్.
0: ఈ విధమైనటువంటి చెడ్డ కార్యంలో ప్రవేశించింది.
1: షీ ఇస్ ఇన్ ఎ లాంగ్ పాత్
0: అన్నారు.
1: దే సెడ్.
0: అప్పుడు చెప్పారు.
1: దెన్ దే సెడ్.
0: మీరు ఎవరి చెడ్డ కార్యంలో ప్రవేశించలేదో ఒక్కరు మీకు చెప్పండి.
1: ఇఫ్ No one is a sinner. Come forward.
0: గుండెపైన చేయి వేసుకుని నేను చేయలేదు, ఇలాంటి చెడ్డ కార్యం చేయలేదని చెప్పేటువంటి వారు ఉంటే అప్పుడు వారు విసరడానికి రైట్ ఉంటుంది.
1: Is there anyone who can declare in full faith that he has not committed a sin?
0: కల్మషమే,
1: full of sin,
0: భావం నిండా దుర్భావములే,
1: all feelings are bad,
0: ఇలాంటి వారు ఇంకోరి దోషమని విచారించడానికి ఏమి అర్హత ఉంటుందా?
1: Such people, what authority they have to point out their fingers at others?
0: కనుక కేవలం తన యొక్క వ్యక్తి తృప్తి నిమిత్తమే వారు పాటుపడుతుంటారు, కానీ సమాజం యొక్క తృప్తి కోసం కాదు.
1: They only satisfy themselves, not
0: కానీ రాముడు అట్టు కాదు.
1: Rama is not like
0: రాములకు తృప్తి,
1: Rama is satisfied.
0: సీత మంచిదే,
1: Sita is good.
0: అందుకోసమని ఇన్ని అవస్థలు పడి ఇన్ని విధమైన కష్టములకు గురి అయిపోయి అన్నపానాదులు వదలి ఈ లంకకంతా కూడా ప్రవేశించి ఈ రాక్షసుతో ఇన్ని దెబ్బలు తిన్నారు.
1: ఫర్ దట్ రీజన్ హీ సఫర్డ్, హీ సాక్రిఫైస్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ హీ ఫేస్డ్ ఆల్
0: ట్రబుల్స్. ఇంద్రజిత్తుతో పోరాడుతున్న సమయం లోపల రావణులకు ఒళ్ళంతా కూడా రక్తంతో స్నానం చేసినట్టుగా కనిపిస్తుండాలి.
1: వెన్ దేర్ వాస్ వార్ విత్ ఇంద్రజిత్, the Ravana appeared as if there's full of blood all over the body.
0: చూచేటప్పటికే లక్ష్మణుడు పడిపోయాడు.
1: Watching that form, Lakshmana fainted.
0: ఇంత ప్రేమ తత్వంతో కూడినటువంటి వారు ఇరువురు,
1: they are full of love,
0: ఇన్ని అవస్థలు ఎందుకోసం పడ్డాను?
1: Why should they suffer?
0: ఈ యొక్క లంకకు దీని సముద్రానికంతా వంతెన ఎందుకు కట్టించాను?
1: Why should they construct the bridge across the ocean? Is it for
0: ఈ సత్యం నాకు తెలుసును,
1: I know this truth,
0: ఈ పవిత్రత నాకు తెలుసును,
1: I know your sanctity,
0: కానీ లోకులో కాకులు,
1: but people are crows.
0: అప్పుడు చెప్పింది ఈ యొక్క సీత చక్కని మాట.
1: Then Sita said nicely,
0: కాకులు కూతలు కూస్తున్నాయని కోకిల తన గానము తాను మానుకుంటుందా రామా?
1: Because crows, they go on crowing, will nightingale ever keep quiet?
0: లోకులు కాకులు వాళ్ళు కాకులు మాదిరి కూస్తున్నారు.
1: People are like crows, they go on crying.
0: నీవు కోకిలవు కదా, నీవు కూడా నువ్వు దానికోసం భయపడటం ఎందుకు?
1: But you are a nightingale, why should be afraid of the situation?
0: అందరు కూడా విభీషణుడు వీరందరూ కూడా సత్యం సత్యం సత్యం అన్నారు.
1: విభీషణ, ఎవ్రీబడి సెడ్ ఇట్ ఇస్ ట్రూత్, ఇట్ ఇస్ ట్రూత్ అండ్ ట్రూత్.
0: తనలోని దోషములు తనకు కనిపించవు.
1: యు డోంట్ నో యువర్ ఓన్ మిస్టేక్స్.
0: పరులోని దోషములు పెద్దగా కనిపిస్తుంటాయి.
1: బట్ యు ఫైండ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: కానీ రాములకు అట్ట కాదు. రాములు ఆ దోషం కూడా లేదు.
1: రామ హాస్ నో మిస్టేక్.
0: కానీ ఆదర్శాన్ని ప్రజలకు అందించాలి.
1: బట్ ది ఐడియల్ హాస్ టు బి డెమోన్స్ట్రేటెడ్ టు ద సొసైటీ.
0: అందువల్ల ఆమె అగ్నిలో ప్రవేశింపజేసినప్పటికీ అగ్ని కూడా చల్లారింది.
1: ద మూమెంట్ సీత జంప్డ్ ఇన్ ద
0: ఫైర్, అగ్ని దేవుడే వచ్చి రాముడికి చెప్పాడు.
1: The God of fire appeared.
0: పవిత్రమైనటువంటి వారైతే ఈ యొక్క సీతాదేవి.
1: సీతాదేవి is highly sacred.
0: సాక్షాత్ లక్ష్మీదేవి.
1: She is very embodiment of
0: లక్ష్మీ. రహితమైనటువంటి హృదయరాలు.
1: She has got కలుషరహితమైనటువంటి
0: హృదయరాలు.
1: She has got very pure heart.
0: అని ప్రబోధించేటప్పటికి అప్పుడు సీతను తీసుకున్నాడు.
1: Then he accepted Sita.
0: ఇక్కడ ఇంకొక కథ ఉంటుండాలి.
1: There is another story here.
0: హనుమంతుడు సీతకు ఈ మంచి వార్తను చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు,
1: when Hanuman is teaching in a good way to Sita,
0: తల్లి ఈ శుభవార్త నీకు అందించాను.
1: Mother, I have passed on this good message.
0: కాని ఒక్క నాకు ఆజ్ఞను ప్రసాదించాలి.
1: బట్ గివ్ మీ వన్ కమాండ్.
0: ఇంతకాలము నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా హింసించారు.
1: All the women, the demon who have hurt you,
0: వీరందరిని ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు.
1: I will certainly kill them to pieces.
0: సీత చెప్పింది, నాయనా.
1: సీత said, son,
0: వీరి దోషములు ఏమాత్రము లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఫాల్ట్.
0: ప్రభు ఆజ్ఞను వీరు పాలిస్తూ వచ్చారు. ప్రభు దోషమే కానీ వీరి దోషములు కాదు.
1: ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద కింగ్, నాట్ దేర్స్.
0: వీరి సహజాన్ని వీరు పాటిస్తూ వచ్చారు.
1: దే జస్ట్ ఫాలో దేర్ కమాండ్.
0: నా సహజాన్ని నేను పాటిస్తూ వచ్చాను.
1: ఫాలో మై ఓన్ క్వాలిటీ.
0: దీనికి ఒక కథ చెప్పింది.
1: దెన్ షీ నరేటెడ్.
0: ఒక వేటగాడు
1: ఒక
0: పులిని తరుముకొని వెళ్ళాడట.
1: ఏ హంటర్ వెంట్ ఆన్ హంటింగ్ ఆఫ్టర్ ఇట్.
0: ఆ పులి పరిగెత్తి పరిగెత్తి సాధ్యం కాకుండా ఆ వేటగాడు ఇంకా చెట్టును ఎక్కాడట.
1: ద టైగర్ ర్యాన్ అండ్ ర్యాన్, అల్టిమేట్లీ ది హంటర్
0: ఆ చెట్టు ఎక్కేటప్పటికి పులి చెట్టు క్రింద ఉంటుండాలి.
1: అండ్ ద టైగర్ ఇస్ దేర్ బినీత్.
0: కానీ ఎంతసేపటికి పులి పోలేదు.
1: బట్ ది టైగర్ డిడ్ రిటర్న్. హౌ లాంగ్ ఇట్ ఇస్.
0: వేటగాడు పైకి చూచాడు. పైకి ఒక పైన ఒక మృగం ఉంటుండాలి.
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ దేర్ ఇస్ అనదర్ అనిమల్ దేర్.
0: ఆ ఒక మృగం చేత ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
1: అండ్ హీ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది
0: వెలుగుబంటు. వెలుగుబంటు,
1: దట్ ఇస్ బేర్.
0: బేర్ వెలుగుబంటు ఉంటుండాలి ఆ చెట్టు పైన.
1: దట్ బేర్ ఇస్ ఇన్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: అప్పుడు ఈ పులి వెలుగుబంటును ప్రశ్నించింది.
1: అండ్ ద టైగర్ క్వశ్చన్ దట్ బేర్.
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నేను ఇంత దూరం దాన్ని శ్రమ పడి తరుముకొని వచ్చాను.
1: ఐ కేమ్ రన్నింగ్.
0: ఇప్పుడు ఇది నీ చెట్టు పైన ఎక్కింది.
1: నౌ యూ ఆర్ ఆన్ ది మౌంట్.
0: నీవు కిందకి పంపించు, నేను దాన్ని భుజించాలి అని.
1: యు పుల్ హిమ్ డౌన్, ఐ వాంట్ టు ఈట్ హిమ్.
0: అప్పుడు వెలుగుబంటు చెప్పింది.
1: ద బేర్ సెడ్,
0: ఓ పులి,
1: ఓ టైగర్,
0: ఇది నా వృక్షము, ఈ యొక్క నా హృదయము, నా యొక్క ఇల్లు,
1: this tree
0: నా నివాసము,
1: this tree is my residence.
0: ఈ నివాసమునకు అతిథిగా వచ్చినది ఈ యొక్క వేటగాడు.
1: This hunter came as my guest.
0: కనుక నాకు అదను అతిథి.
1: Therefore is my guest.
0: అతన్ని రక్షించడం నా యొక్క స్వభావము.
1: To protect him is my quality.
0: కాబట్టి అతన్ని క్రిందికి నెట్టను అని.
1: So I never push him down.
0: అనింది ఈ పులి ఇంకా పోలేదు.
1: And the tiger didn't
0: leave. అక్కడే కూర్చున్నప్పటికి ఈ యొక్క వెలుగు బంటకు నిద్ర వచ్చింది పాపం.
1: The bear fell asleep.
0: అప్పుడు ఈ పులి ఆ వేటగాడికి చెప్తుండాలి.
1: The tiger started telling to hunter.
0: ఏ వేటగాడా, నాకు కావాల్సింది ఆహారమే.
1: Oh hunter, I want food.
0: నీవైతే ఏమి, ఇంకొకరైతే ఏమిటి?
1: Either you are somebody.
0: నిన్ను నేను బ్రతికిస్తాను.
1: I'll
0: కానీ ఆ నిద్రపోయేటువంటి యొక్క దీనిని క్రిందికి నెట్టేసి తప్పక దాన్ని భుజించి నేను వెళ్లిపోతానన్నాడు.
1: But that push that sleeping bear, I will eat it, kill it.
0: ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు.
1: The hunter has got this bear.
0: తన స్వార్థం చేత, తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటను నెట్టాడు కిందికి.
1: Out of his own selfishness has pushed that bear out of the tree.
0: ఆ వెలుగుబంటు క్రింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకుని పట్టుకుంది పాపం.
1: As it was falling, it still hanging to a branch of the tree.
0: మంచితనమునకున్నటువంటి యొక్క రక్షణ.
1: This is the protection to a good quality.
0: గుడ్ క్వాలిటీ ఉంటుందా ఆ వెలుగుబంటుకు?
1: The bear has got good quality.
0: దీనిని రక్షించింది.
1: It protected this
0: man. ఉపకారమునకు ఉపకారం తప్పకపోదు.
1: And therefore the help rendered will never go in vain.
0: అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది.
1: However it climbed up the tree top.
0: ఎక్కేటప్పటికి ఈ పులి చెప్తుండాలి.
1: The tiger started telling.
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నీవింత ఉపకారం చేసినప్పటికీ నీకు ఈ యొక్క ఇది తోడు వీడు నీకు అపకారమే చేస్తున్నాడు.
1: ఓ బేర్, దో యూ హెల్ప్ దిస్ హంటర్,
0: ఈ వేటగాడికి కృతజ్ఞుడు.
1: The psalm is ungrateful wretch.
0: నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు.
1: Yes, forgotten the help rendered by you.
0: కాబట్టి నిన్ను కిందకి పంపించేసేయను.
1: So push him down, he said. Tiger said.
0: అప్పుడు ఆ వెలుగుబంటి చెప్పిందట.
1: Then bear started.
0: నాయన, ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది.
1: Each one will have his own sin, his own merit.
0: ఉపకారం చేయటం నా స్వభావము.
1: To help is my quality.
0: వాని అపకారం చేయటం వాడి స్వభావము.
1: Harm is his nature.
0: వాడిది నా పుణ్యం నాది.
1: He will face his destiny. This is my natural quality.
0: నెట్టను అన్నాడు.
1: I will never push him down.
0: అదే విధంగానే.
1: Likewise.
0: నా స్వభావము దయా స్వభావము.
1: My nature is one of compassion.
0: హనుమంతుడా, మీరు ఎన్ని విధములను నన్ను బాధించినప్పటికీ వీరిని బాధించమని నేను నిన్ను కోరను.
1: Oh Hanuman, though they have put me to suffering, I will never harm them.
0: బాధించటం వారి స్వభావము.
1: So harm is there.
0: శాంతంతో అనుభవించటం నా స్వభావము.
1: To pass through with all the peace.
0: అందుకోసమే సీత అయిపోయినాను.
1: సో ఐ
0: మీరు రాక్షసులైనారు.
1: యు ఆర్ డెమన్స్ అండ్ ఐ
0: మీన్ వారి స్వభావం వారిది, నా స్వభావం నాది. ఎవరిని మీరు శిక్షించకూడదు అని.
1: హనుమాన్ అండర్స్టుడ్ ది బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ సీత అండ్ అప్రీషియేటెడ్ హర్.
0: కనుకనే లోకం లోపల ఉపకారం పొందినటువంటి వాడు కూడా అపకారం చేస్తుంటాడు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ ది పీపుల్ హు రిసీవ్డ్ హెల్ప్ విల్ హార్మ్.
0: వాడే ఒక రాక్షస కృత్యుడు.
1: హీఈస్ అ వెరీ డెమన్.
0: ఉపకారి అపకారి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు.
1: ఈజ్ ద డివైన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ యాక్చువల్లీ హార్మ్ హిమ్.
0: కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రామును సంతృప్తిపరిచి ఆ విమానం
1: హ్యాపీ
0: ఇచ్చున్నారు.
1: అండ్ దే ఆల్ సాట్ దేర్.
0: వచ్చినారు.
1: దే కేమ్.
0: ఈ వచ్చేటప్పటికి
1: యాజ్ దే కేమ్
0: మధ్యలో
1: ఆన్ ద వే
0: భారద్వాజ ఆశ్రమంలో దిగారు.
1: దే గాట్ డౌన్ భారద్వాజ
0: ఆశ్రమంలో కూడా భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయాడు.
1: వైల్ గోయింగ్ ఓవర్ దేర్ దే స్టాప్ దేర్ ఇన్ భరద్వాజ.
0: ఆ భరద్వాజుడు ఎంతనో ఆనందించాడు.
1: భరద్వాజ వాజ్ ఎక్స్టాటిక్.
0: చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు.
1: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గేవ్ సమ్ వెపన్స్ టు రామ.
0: తరలోపల్లే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగాక అని ఆశీర్వదించాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దట్ హీ వుడ్ బి కరోనేటెడ్ వెరీ సూన్.
0: అయోధ్యకు సమీపించే ముందుగానే.
1: As they were reaching Ayodhya,
0: 14 సంవత్సరం కరెక్ట్ గా జరిగింది.
1: 14 years ended exactly to the date.
0: సిద్ధముగా ఉంటున్నాడు ఈ యొక్క భరతుడు.
1: భరత వాజ్ రెడీ ఫర్.
0: 14 సంవత్సరం దాటిన తర్వాత క్షణమైన నేను ఇంకా బ్రతకను.
1: ద మూమెంట్ ఐ పాస్ సెకండ్ ఆఫ్టర్ 14 years ఐ విల్ నాట్ లివ్.
0: అగస్త్యాశ్రమం లోపల కొంత ఇదిగా ఉంటుంటే చేత.
1: బికాస్ యూస్ దేర్ అగస్త్యాశ్రమ.
0: కొంత ఆలస్యమైంది.
1: దేర్ వాజ్ సమ్ డిలే.
0: భరతుడు స్థితి పెంచుకున్నాడు. చితి
1: భర్త వాజ్ రెడీ.
0: అందులో అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
1: వాజ్ అబౌట్ టు జంప్ ఇన్ టు ద ఫైర్.
0: అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ దేర్ టు రీచ్ ద స్పాట్ వెరీ ఫాస్ట్.
0: వాయు వేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ది ఫాస్ట్నెస్ విత్ విచ్ విండ్ మూవ్స్ ఇస్ ఫాస్టర్ దాన్ ద ఫ్లై.
0: విమానం ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో.
1: ఐ మే బి డిలేడ్ ఫర్ సమ్.
0: హనుమంతరా, నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడు అని ఈ వార్తను తెలపమని చెప్పాడు.
1: సో హనుమాన్, యూ గో వెరీ ఫాస్ట్ అండ్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్.
0: భరతుడు కాచుకున్నాడు, అన్నిటినీ సిద్ధం చేశాడు.
1: భరత వాజ్ వెయిటింగ్ అండ్ రెడీ విత్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ ట్రూత్స్ హియర్.
0: భరతుడు భక్తి ప్రపత్తుడు.
1: భరత స్టాండ్స్ ఫర్ డివోషన్ అండ్ సరెండర్.
0: లక్ష్మణుడు సేవకా నాయకుడు.
1: లక్ష్మణ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సర్వీస్.
0: లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు.
1: లక్ష్మణ వర్షిప్ ద గాడ్ విత్ ఫామ్.
0: భరతుడు నిరాకార స్వరూపుడు.
1: ద వన్ వర్షిప్ ద వన్ వితౌట్ ఎ ఫామ్.
0: నిరంతరం కూడాను రాత్రింపగలు